0: ప్రేమధార
1: ప్రేమధార
0: బైబిల్ అధ్యయన పాఠశాల
1: శ్రోతలకు స్వాగతం.
0: తెలుగు ప్రజలకు పరలోక వరంగా దేవుడు ప్రసాదించిన అపూర్వ కానుక ప్రేమధార. సమస్యలతో సతమతమవుతున్న వారికి సమాధానం,
1: అశాంతితో అలమటిస్తోన్న వారికి ప్రశాంతి.
0: ఆలకించండి ప్రేమధార.

0: ప్రియ శ్రోతలు, బాగున్నారా? దేవునికి కృతజ్ఞతాస్తుతులు సమర్పిస్తున్నారా? అన్ని విషయములలో మనము దేవునికి కృతజ్ఞులం. మాటలో, క్రియలలో దేవునికి మన కృతజ్ఞతను వ్యక్తం చేయాలి. దేవుడు మనకు చేసిన మేళ్లు ఎన్నో ఉన్నాయి. మన స్నేహితులు, మన కుటుంబం, మన పిల్లలు అందరిని బట్టి మనము దేవునికి ఎంతో కృతజ్ఞులం. యేసుక్రీస్తును ఒక వరముగా దేవుడు మనకిచ్చాడు. మనమాయనకు ఎంతైనా కృతజ్ఞులం. మనలను రక్షించినందుకు దేవునికి కృతజ్ఞులం. దేవునికి మనము చూపే ప్రేమ, భక్తి, విశ్వాసములకు ఆయన ఎంతో ఆనందిస్తాడు, ఆశీర్వదిస్తాడు. కాలము సంపూర్ణము కాగా దేవుడు మానవుడై అవతరించాడు. ఆయన యందు ప్రవచనములన్నీ నెరవేరాయి. ఎవరో ఒకరి పశులశాలలో పుట్టాడు. చనిపోయి ఎవరో ఒకరి కోసం సిద్ధం చేయబడిన సమాధిలో ఉంచబడ్డాడు. ఎంత ఘోరపాపినైనా ఆయన రక్షిస్తాడు. పాపుల కోసమై పాపమైన రక్షకుడు. ఆయన 30 రూకలకు అమ్మబడి తన రక్తముతో మనల్ను విమోచించాడు. రండి శ్రోతలు, ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధ తండ్రి, పరమదేవ, నీకు మా హృదయపూర్వకమైన కృతజ్ఞతలు. మహిమగల మా తండ్రి, నిన్ను స్తుతిస్తున్నాము. ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదము మాకిచ్చిన దేవ, నీ వాత్సల్యమును బట్టి నీకు మేము కృతజ్ఞతాస్తుతులు సమర్పిస్తున్నాము. దినదినము మమ్మలను కాచి కాపాడుతున్నావు. మా జీవమునకు, భక్తికి అవసరమైన మాటలు మాకు చెప్పి మమ్మలను తృప్తిపరుస్తున్నావు. ఆయురారోగ్యములిచ్చి మమ్మలను బలపరుస్తున్నావు. నీకు మా హృదయపూర్వకమైన కృతజ్ఞతాస్తుతులు. పరలోక సింహాసనాసీనుడవై మమ్మలను పరిపాలిస్తున్నావు. నిన్ను సత్యముతో, ఆత్మతో ఆరాధిస్తున్నాము. మమ్మలను కనికరించండి. ప్రతి శోధనను జయించడానికి కావలసిన ఆత్మశక్తి, కృపాబలము మాకనుగ్రహించండి ప్రభు. చీకటి లోకంలో నీవే మాకు వెలుగువై ఉన్నావు. నిన్ను వెంబడిస్తూ మేము జీవజ్యోతులమై ప్రకాశించడానికి మమ్మలను వెలిగించు దేవా. మా శ్రోతల కుటుంబాలను, వారి పిల్లలను ఆశీర్వదించు తండ్రి. వారి ప్రతి అక్కరను క్రీస్తునందు మహిమలో నీవే తీరుస్తావని, నీయందు మాకు వికాసము, ఆధ్యాత్మిక పురోభివృద్ధి కలుగుతుందని విశ్వసిస్తున్నాము. నీకెంతో కృతజ్ఞులం. పరిశుద్ధాత్మదేవ, నీకు కూడా మేమెంతో కృతజ్ఞులం. మహిమరాజా, నీకు మా హృదయపూర్వకమైన స్తుతి స్తోత్రములు. ప్రవక్తలు పలికిన ప్రవచనములన్నీ నీవు నెరవేర్చావు. నూతన యెరూషలేమునందు మాకు స్థలము సిద్ధపరిచావు. మా శుభప్రద నిరీక్షణ నీవే ప్రభు. నీ రాజ్యమును, నీతిని వెదుకుతూ ఉండగా మా అక్కరలన్నిటినీ తీరుస్తున్నావు. నీకే మహిమా ప్రభావములు యుగయుగములకు చెల్లునుగాక ప్రభు. నీ సంఘములను, సంఘ బిడ్డలను, నాయకులను దీవించి బలపరచండి. కాపురులను, సువార్తికులను, ఉపదేశకులను బలపరచండి. మీ ఆత్మతో నింపండి. సంఘ క్షేమాభివృద్ధి నిమిత్తమై వారిని కాపాడండి, వాడుకొనండి. సంఘ బిడ్డలకు లోతైన అనుభవాలు అనుగ్రహించండి. మా దేశమును, దేశ ప్రజలను, ప్రభుత్వమును దీవించండి. అధికారము నీవిచ్చిందే. నీవే వారిని ప్రజాక్షేమము కొరకై వాడుకోనండి దేవ. దేశము సుఖశాంతులతో అభివృద్ధి చెందాలని ప్రార్థిస్తున్నాము. అరాచకము, అలజడి, దౌర్జన్యములు లేకుండా కాపాడండి. కరువు కాటకములు రాకుండా ప్రజలు క్షేమముగా తమ తమ పనులు చేసుకోగలుగునట్లు, ప్రపంచమంతటా ఆధ్యాత్మిక విలువలు ప్రవర్తిల్లునట్లు మీ దీవెనలు మాకనుగ్రహించండి. ఈ రోజున మీ వాక్యాశీర్వాదములు మాకు సమృద్ధిగా అనుగ్రహించుమని, సైతానీయ దుష్టశక్తులను లయపరచుమని యేసుక్రీస్తు వారి శక్తిభరిత నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము మా పరమతండ్రి. ఆమేన్. ప్రియ శ్రోతలు, దేవుని వాక్యం ఎంత ప్రాముఖ్యమో, దానిని మనమెందుకు ఎలా చదవాలో, వినాలో మనము ధ్యానపూర్వకంగా ఆలోచిస్తున్నాము. ఎమ్మాయి మార్గములో పునరుత్థానుడైన యేసు 2 విశ్వాసులు తమలో తాము చర్చించుకుంటూ తనతో నడుస్తూ ఉండగా వారితో మాట్లాడిన విధానం గమనించండి. లూకాసువార్త 24:21 వారన్నారు, మన ప్రధాన యాజకులు అధికారులు ఆయనను ఏలాగు మరణశిక్షకు అప్పగించి శిలువ వేయించారో నీకు తెలియదా? ఇశ్రాయేలును విమోచింపబోయేవాడు ఈయనే అని మేము నిరీక్షించాము. ఇదిగాక ఈ సంగతులు జరిగి నేటికి 3 దినములైంది. మాలో కొందరు స్త్రీలు తెల్లవారగానే సమాధి వద్దకు వెళ్లి ఆయన దేహమును కానక వచ్చి మాకు చెప్పారు. కొందరు దేవదూతలు కనపడి ఆయన బతికి ఉన్నాడని మాతో చెప్పారు. మాకు విస్మయం కలిగింది. మాలో ఉన్నవారిలో కొందరు సమాధి వద్దకు వెళ్లి ఆ స్త్రీలు చెప్పినట్లే కనుగొన్నారు, కాని ఆయనను చూడలేదు. అందుకు ఆయన అన్నాడు, అవివేకులారా, ప్రవక్తలు చెప్పిన మాటలన్నిటినీ నమ్మని మందమతులారా, క్రీస్తు ఈలాగు శ్రమపడి తన మహిమలో ప్రవేశించడము అగత్యము కాదా? ఆయన ఈ మాటలు వారితో చెప్పి మోషే సమస్త ప్రవక్తలు మొదలుకుని లేఖనములన్నిటిలో తనను గూర్చిన వచనముల భావమును వారికి తెలిపాడు. శ్రోతలు, యేసు స్వయంగా లేఖనముల్లో తనను తాను వారికి ప్రత్యక్షపరుచుకున్నాడు. అప్పుడు నీవు నేను అక్కడ ఉంటే ఎంత బావుండేది అనిపిస్తోంది గదూ. ఆయన పాత నిబంధనలో ఉన్నాడు, కొత్త నిబంధనలోనూ ఉన్నాడు. వారు లేఖనములలోని క్రీస్తును కనుగొన్నారు. వారెంతో ధన్యులు. వారితో ఆయన సాయంకాల భోజనం చేశాడు. ఆ తరువాత వారాయన మాటలను జ్ఞాపకం చేసుకుంటూ అనుకున్నారు, ఆయన త్రోవలో మనతో మాట్లాడుతూ లేఖనములను మనకు బోధపరుస్తున్నప్పుడు మన హృదయము మనలో మండుతూ ఉండలేదా? లూకాసువార్త 24:32. ప్రియ శ్రోతలు, మనం అధ్యయనం చేసే బైబిలు మిగతా అన్ని పుస్తకాల వంటిది కాదు. పరిశుద్ధాత్మ మీ హృదయాలను తెరవకపోతే బైబిలు మీ పాలిట మూయబడిన గ్రంథమే అవుతుంది. యెరూషలేములో యేసు తన శిష్యులకు చెప్పిన మాటలెంతో అమూల్యమైనవి. మోషే ధర్మశాస్త్రములో, ప్రవక్తల గ్రంథములలో, కీర్తనలలో నన్ను గూర్చి రాయబడినవన్నీ నెరవేరాలని, నేను మీ వద్ద ఉండినప్పుడు మీతో చెప్పిన మాటలు నెరవేరినవని వారితో ప్రభువు అన్నాడు. పంచగ్రంథాలు మోషే రాశాడని, ప్రవక్తలు తనను గురించే ప్రవచించారని, కీర్తనలు తనవైపే చూపుతున్నవని ప్రభువు పునరుద్ఘాటించాడు. అప్పుడు వారు లేఖనములు గ్రహించున్నట్లుగా ఆయన వారి మనస్సును తెరిచాడు. ఆయన మన మనస్సును తెరవకపోతే మనకు లేఖనాలు అర్థం కానే కావు. అంతే, వినయమనసు గలవారమై దేవుని వాక్యాన్ని సమీపించాలి. లేకపోతే నీకు నాకు ఎంత తెలివితేటలున్నా బైబిలు అర్థం కాదంటే కాదు. 1 కొరింథీయుల 2:13 పౌలన్నాడు, మనుష్య జ్ఞానము నేర్పే మాటలతో కాక ఆత్మ సంబంధమైన సంగతులను ఆత్మసంబంధమైన సంగతులతో సరిచూస్తూ ఆత్మ నేర్పే మాటలతో వీటిని గూర్చే మీకు బోధిస్తున్నాను. ప్రకృతి సంబంధి అయిన మనుష్యుడు దేవుని ఆత్మ విషయములను అంగీకరించడు. అవి అతనికి వెర్రితనముగా ఉన్నవి. అవి ఆత్మానుభవము చేతనే వివేచింపదగినవి గనుక అతడు వాటిని గ్రహింపజాలడు. ప్రకృతి సంబంధులు అలాగే మాట్లాడతారు. లోకస్తులు తాము గ్రహించిన దాన్ని ప్రేమిస్తారు. మనము ప్రేమించి సత్యాన్ని గ్రహిస్తాము. ఇదే ఆత్మ సంబంధికి శరీరానుసారికి మధ్య అంతరం. దేవుని జ్ఞానాన్ని ఎవరు ప్రేమిస్తారో వారికే అది అర్థమవుతుంది. దేవుడు వెలిగిస్తేనే కాని వెలుగు కలగదు. దేవుని ఆత్మ మన మనస్సును హృదయాన్ని తెరవాలి. అప్పుడే యేసును చూడగలం, నమ్మగలం, ఆయన వాక్యాన్ని వినగలం, అంగీకరించగలం. వెలిగిందే ప్రత్యక్షం, కలిగిందే సాక్షాత్కారం. యేసు రక్షకుడని, ప్రభువని అంగీకరించడానికి దేవుడే మనలో వెలుగు కలిగించాలి. వాక్యము వెల్లడి అగుటతోడనే వెలుగు కలుగుతుంది. వెలిగింపు లేని మాటలు మృతమే. మనుషులను ఒప్పించేది పరిశుద్ధాత్మ వెలుగే. మనం బలహీనులం, ఆయన ఆత్మ వెలుగు చేత బలవంతులమవుతాము. అక్షరాన్ని ఆత్మ వెలిగించాలి, విశ్వాసం కలిగించాలి. అయితే ఇందులో మరొక పరమరహస్యమున్నది. బైబిలు వాక్యాలకు పలువురు పలు విధాలుగా అర్థాలు చెప్పి ఎవరికి వారే ఒక ప్రత్యేకమైన గుంపును ఏర్పరచుకుంటున్నారు. వాక్యానికి అర్థం చెప్పేవారు అవలంబించాల్సిన సూత్రాలున్నాయి. ఎవరికి తోచినట్లు వారు అర్థం చెప్పకూడదు. వాక్య వివరణ సూత్రాలను పాటించకపోతే అర్థభేదాలు వివాదాలకు దారితీస్తాయి. ఏ అంశాన్ని వివరించాలన్నా బైబిలు గ్రంథమంతటినీ సంప్రదించాలి. ఏదో ఒక వచనాన్ని తెచ్చి అంతటితో సరిపుచ్చకూడదు. బైబిలు గ్రంథములోని ప్రతి వచనము మనకు మాత్రమే కాదు మన కోసం కూడా అని గ్రహించాలి. యెహోషువా 1:2 దేవుడు యోర్దాను దాటవలసిందని ఎవరికి చెప్పాడు? యెహోషువాకు చెప్పాడు. నీవు వెళ్లి ఇప్పుడు యోర్దాను దాటమని కాదు, అది యెహోషువాకు చెప్పిన మాట. అయితే ఆ చరిత్రను నీకోసమే రాయించాడు. ఈ విధంగా బైబిలు భావాన్ని గ్రహించకపోతే అంతా గజిబిజి అవుతుంది. ఒక వచనాన్ని వివరించాలంటే సందర్భశుద్ధి ఉండాలి. దానికి వెనుక ముందు ఉన్న వచనాలను పరిశీలించాలి. ఈ వాక్య భాగం ఏం చెబుతోంది? దేని గురించి మాట్లాడుతోంది? ఇదే విషయాన్ని గురించి బైబిలులోని ఇతర వచనాలు ఏమంటున్నాయి? అది కూడా సంప్రదించాలి. అంతేగాని తొందరపడి అర్థం చెప్పకూడదు. అనుమానం వచ్చినప్పుడు అనువాదాల మీద ఆధారపడకూడదు. మౌలిక భాష అయిన హీబ్రూ గ్రీకులో ఆ వచనాన్ని పరిశీలించాలి. దేవుని వాక్యం ఏ భాషానువాదమైనా అర్థాన్ని మార్చకూడదు. బైబిలులోని వచనాలకు మొదట ఉన్నవి ఉన్నట్లు అర్థం చెప్పాలి. బైబిలు రచయిత దేవుడు గనక ఆయన ఏదైనా ఉపమానమైతే ఆ మాట చెప్తాడు, లేకపోతే అక్షరార్థమైన అర్థమే చెప్పాలి. దేవుడు ఏమి చెప్పదలుచుకున్నాడో అది ముందు గుర్తించాలి. 119:18 గేయకారుని ప్రార్థన మనందరి ప్రార్థన అయి ఉండాలి. నీ ధర్మశాస్త్రమందు ఆశ్చర్యకరమైన సంగతులను చూచునట్లు నా కన్నులు తెరువు దేవా. దేవుని వాక్యం అమూల్యమైన ధననిధి. దాన్ని ఎలా వాడుకోవాలో దేవుడే మనకు నేర్పాడు. కొన్ని నియమాలు సూత్రాలు మనకు ఉపదేశించాడు. వాటిని తూచా తప్పకుండా పాటించాలి. లేకపోతే పూర్తి ప్రయోజనం మనకు సిద్ధించదు. 1. ప్రార్థనతో ఆరంభించాలి. 2. బైబిలు వాక్య భాగం చదవాలి. 3. అధ్యయనం చెయ్యాలి, అనగా వాక్య సత్యాలను జాగ్రత్తగా పరిశీలించాలి, గుర్తించాలి. 4. ధ్యానించాలి. 5. బైబిల్ను గురించి పలువురు ఏమి చెప్పారో, ఏమి రాశారో వారి అభిప్రాయాలు సేకరించాలి. 6. బైబిల్ ఆజ్ఞలకు విధేయత చూపాలి. 7. మనకు బయలుపరచబడింది, ఇతరులకు అందించాలి. వాక్యం మొదట తలలోకి, అక్కడ్నుంచి హృదయంలోకి, జీవితంలోకి, అక్కడ్నుంచి లోకంలోకి ధారాప్రవాహమై పారాలి. పరిశుద్ధాత్మ ఉపాధ్యాయుడై మనకు వాక్య సత్యాలను బోధిస్తాడు, నేర్పుతాడు. యోహాను సువార్త 16:13 ప్రకారం పరిశుద్ధాత్మ మనల్ను సర్వసత్యములోకి నడిపిస్తాడు. నీ వాక్యములోని ఆశ్చర్యకరమైన సంగతులను చూడడానికి నా నేత్రములను వెలిగించు దేవా అని మనం ప్రార్థన చెయ్యాలి. బైబిల్లోని 66 గ్రంథాలు ఒకే సంపుటం. ఈ బృహద్గ్రంథంలో దేవుడు ఆశ్చర్యకరమైన సంగతులను దాచి ఉంచాడు. చూడటానికి మనకు కనువిప్పు కలగాలి. ఎఫెసీ పత్రిక 1:15-16 పౌలు చేసిన ప్రార్థన గంభీరమైనది. ప్రభువైన యేసునందలి మీ విశ్వాసమును గూర్చి, పరిశుద్ధులందరి ఎడల మీరు చూపుతున్న ప్రేమను గూర్చి నేను విన్నప్పటి నుండి మీ విషయమై మానక దేవునికి కృతజ్ఞతాస్తుతులు సమర్పిస్తున్నాను. మీ మనోనేత్రములు వెలిగించబడినందున మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క దేవుడైన మహిమాస్వరూపి అయిన తండ్రి తనను తెలుసుకొనుటయందు మీకు జ్ఞానము ప్రత్యక్షత గల మనస్సు అనుగ్రహించాలని నేను నా ప్రార్థనల్లో మిమ్మలను గూర్చి విజ్ఞాపన చేస్తున్నాను. దేవుని గూర్చిన జ్ఞానం వారికి కావాలి, అనగా వారు దేవుని వాక్యమును బాగా తెలుసుకుని ఉండాలి. వారి మనోనేత్రాలు వెలిగించబడాలి. క్రీస్తునందు వారికి కలిగిన పిలుపు వల్లనైన నిరీక్షణ ఎట్టిదో వారు ఎరిగి ఉండాలి. ఇది పౌలు చేసిన ప్రార్థన. మీ బోధకుని కొరకు శ్రోతలు మీరు ఇలాగే ప్రార్థిస్తున్నారా? అందరూ దేవుని చిత్తమెరిగి ఉండాలి. దేవుని చిత్తమునకు దేవుని వాక్యానికి అవినాభావ సంబంధమున్నది. దేవుని ఆత్మ మనకు బోధిస్తేనే కాని దేవుని వాక్యం మనకు బోధపడదు. 1 కొరింథీ 2:11-14 వరకు పౌలు ఇదే మాట అంటున్నాడు. ఒక మనుష్యుని సంగతులు అతనిలో ఉన్న మనుష్యాత్మకే కాని మనుష్యులలో మరి ఎవరికి తెలుసు? అలాగే దేవుని సంగతులు దేవుని ఆత్మకే కాని మరెవనికి తెలియవు. దేవుని వలన మనకు దయచేయబడిన వాటిని తెలుసుకోవడానికి మనము లౌకికాత్మను కాక దేవుని వద్ద నుండి వచ్చే ఆత్మను పొందాము. మనుష్య జ్ఞానము నేర్పే మాటలతో కాక ఆత్మ సంబంధమైన సంగతులను ఆత్మ సంబంధమైన సంగతులతో సరిచూస్తూ ఆత్మ నేర్పే మాటలతో మేము బోధిస్తున్నాము. ప్రకృతి సంబంధి అయిన మనుష్యుడు దేవుని ఆత్మ విషయములను అంగీకరించడు. అవి అతనికి వెర్రితనముగా ఉన్నవి. అవి ఆత్మానుభవము చేతనే వివేచింపదగినవి గనుక అతడు వాటిని గ్రహించజాలడు. దేవుని ఆత్మ మనకు బోధించేటప్పుడు బోధించనివ్వాలి. దేవుని వాక్యము మిగతా గ్రంథముల కంటే భిన్నమైనది. ప్రకృతి సంబంధి అయిన మనిషికి ఈ గ్రంథం బొత్తిగా అర్థం కాదు. అతనికి ఇందులోని మాటలు వెర్రితనంగా ధ్వనిస్తాయి. దేవుని సంగతులు గ్రహించటానికి దేవుడు మనకు తన ఆత్మను అనుగ్రహించాడు. దేవుని ఆత్మే మన బోధకుడు. ఆయన వాక్యాన్ని తీసుకుని దానిని మనకు అర్థవంతం చేస్తాడు. రాయబడిన వాక్యము ద్వారా దేవుడు మనతో సంభాషించగోరుతున్నాడు. అయితే ఈ గ్రంథం సహజాతీతమైనది. సహజ పద్ధతుల ద్వారా ఈ గ్రంథాన్ని మనము గ్రహించలేము. మనిషిని మనిషి సులభంగా గ్రహించగలడుగాని ఇద్దరూ దేవుణ్ణి ఆ విధంగా గ్రహించజాలరు. మానవులందరూ ఏ వయస్సుకు చెందినవారైనా ఒకరికొకరు ఏదో విధంగా చెప్పదలుచుకున్నది చెప్పగలరు, పరస్పరం మాట్లాడుకోగలరు. గాని దేవుని విషయం వేరు. దేవుని ఆత్మలేనిదే దేవుని మాటలు మనకు అర్థం కావు. దేవుడు ప్రత్యక్షమైతేనే కాని ఆయనను చూడలేము, ఆయన మాటలు విని గ్రహించలేము. దేవుని ఆత్మ దేవుని వాక్యం ద్వారా మనకు అట్టి ప్రత్యక్షం అనుగ్రహిస్తాడు. అదే దైవ సాక్షాత్కారం. దేవుణ్ణి దేవుని ఆత్మ మాత్రమే గ్రహించగలడు. దేవుని ఆత్మ మాత్రమే మనకు దైవ ప్రత్యక్షం అనుగ్రహించగలడు. మానవుని సంగతులు మానవాత్మకు తెలుస్తాయి. ఆత్మ సంగతులను ఆత్మ సంగతులతోనే పోల్చి దేవుని ఆత్మ మనకు అన్నీ బయలుపరుస్తాడు. దేవుని ఆత్మ నేర్పేది చరిత్ర కాదు, వివరాలు కాదు. దేవుని ఆత్మ వైయక్తికమైన ప్రత్యక్షతానుభూతి కలిగిస్తాడు. చరిత్ర, భౌగోళిక వివరాలు దేవుని ఆత్మ లేకుండా ఎవరైనా నేర్చుకోగలరు. గాని దేవుని విషయాలు దేవుని ఆత్మ మాత్రమే బయలుపరుస్తాడు. దేవుని వాక్యాన్ని అనుభూతిపరంగా అనువదించేవాడు పరిశుద్ధాత్మ. మనలను సర్వసత్యములోనికి నడిపించేవాడు పరిశుద్ధాత్మ. మనకు ఆధ్యాత్మికంగా కనువిప్పు కలిగించేవాడు పరిశుద్ధాత్మ. యోహాను సువార్త 16:12-16 వరకు యేసు ప్రభువు చెప్పిన మాటలు గమనించండి. నేను మీతో చెప్పవలసిన సంగతులు ఇంకనూ అనేక సంగతులు కలవు, గాని ఇప్పుడు మీరు వాటిని సహించలేరు. అయితే ఆయన అనగా సత్యస్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మలను సర్వసత్యములోకి నడిపిస్తాడు. ఆయన తనంతట తానే ఏమీ బోధించక వేటిని వింటాడో వాటినే బోధించి సంభవించబోయే సంగతులను మీకు తెలియచేస్తాడు. ఆయన నా వాటిలోనివి తీసుకుని మీకు తెలియచేస్తాడు గనుక నన్ను మహిమపరుస్తాడు. తండ్రికి కలిగినవన్నీ నావి, అందుచేత ఆయన నా వాటిలోనివి తీసుకుని మీకు తెలియచేస్తాడని నేను చెప్పాను. కొంచెము కాలమైన తరువాత మీరిక నన్ను చూడరు, మరికొంచెము కాలమునకు నన్ను చూస్తారు. మనం పరిశుద్ధాత్మ కొరకు, ఆయన నింపుదల కొరకు, నడుపుదల కొరకు అడగాలి. యోహాను సువార్త 14:26 ప్రభు అన్నాడు, ఆదరణకర్త అనగా తండ్రి నా నామమున పంపబోయే పరిశుద్ధాత్మ సమస్తమును మీకు బోధించి నేను మీతో చెప్పిన సంగతులన్నిటినీ మీకు జ్ఞాపకం చేస్తాడు. పరిశుద్ధాత్మే మన ఉపాధ్యాయుడు. సర్వసత్యములోనికి మనల్ని నడిపిస్తూ మనలో ఉండే పరమోపాధ్యాయుడు పరిశుద్ధాత్మ. దేవుని ఆత్మే లేఖనములను మన కోసం విప్పుతాడు. ప్రార్థనతో ఆరంభించు. పరిశుద్ధాత్మను నీ ఉపాధ్యాయునిగా గుర్తించు. బైబిలు చదువు అంటే చదువుతూ ఉండు అని అర్థం. చదవటం మానవద్దు, ఆపేయవద్దు. అది బైబిలు. మరో పుస్తకమైతే చదివి అవతల పెట్టేయి, పర్వాలేదు. గాని ఇది బైబిలు గదా. ఏదైనా వాక్య భాగం సరిగా అర్థం కాకపోతే 1 to 10 times చదువు, అప్పుడు బైబిలే నిన్ను చదువుతుంది. నెహెమ్యా గ్రంథం 8:1-3 ఏడో నెల రాగా ఇశ్రాయేలీయులు తమ పట్టణములలో నివాసులై ఉన్నారు. అప్పుడు జనులందరూ ఏకమనస్కులై నీటి గుమ్మము ఎదుట ఉన్న మైదానమునకు వచ్చి యజ్రా అనే శాస్త్రితో అన్నారు, యెహోవా ఇశ్రాయేలీయులకు ఆజ్ఞాపించిన మోషే ధర్మశాస్త్ర గ్రంథమును తీసుకురా. యాజకుడైన యజ్రా 7వ మాసము 1వ దినమున చదువబడేదానిని గ్రహింప శక్తిగల స్త్రీ పురుషులు కలిసిన సమాజమంతటి ఎదుట ఆ ధర్మశాస్త్ర గ్రంథమును తెచ్చాడు. నీటి గుమ్మము ఎదుటనున్న మైదానములో ఉదయము మొదలుకొని మధ్యాహ్నము వరకు నిలుచున్న ఆ స్త్రీ పురుషులకు, తెలివితో వినగలిగిన వారికందరికీ చదివి వినిపిస్తూ వచ్చాడు. ఆ జనులందరూ ధర్మశాస్త్ర గ్రంథమును శ్రద్ధతో విన్నారు. శ్రోతలు, ఈ వాక్య భాగం మనకెంతో ప్రాముఖ్యమైనది. యూదులు అప్పటికి 70 సంవత్సరాలుగా బబులోను చెరలో ఉన్నారు. వారిలో చాలామంది వాక్యమును ఎన్నడూ విని ఉండలేదు. వాక్యం వారి మధ్య అంతగా ప్రచారంలో లేదు. ఈ రోజున మనకైతే 100కు పైగా బైబిల్ అనువాదాలున్నాయి. ఆ రోజుల్లో 1-2 ప్రతులున్నాయి. 1 మాత్రం యజ్రా శాస్త్రి దగ్గర ఉంది. నీటి గుమ్మము దగ్గర నిలిచి యజ్రా ధర్మశాస్త్ర గ్రంథమంతా చదివి వినిపించాడు. నెహెమ్యా 8:8 అటువలనే వారు దేవుని గ్రంథమును స్పష్టముగా చదివి వినిపించి జనులు బాగా గ్రహించేటట్లు దానికి అర్థం చెప్పారు. లేవీయులు జనుల మధ్య అక్కడక్కడ ఉండి చదువబడే వాక్యానికి అర్థం చెప్పారు. యజ్రా ఒక్కొక్క అధ్యాయం చదివి కొంచెంసేపు ఆగుతాడు. అప్పుడు వారు ఏమైనా ప్రశ్నలుంటే అడుగుతారు. లేవీయులు వారి మధ్యనే ఉండి వారి ప్రశ్నలకు జవాబు చెప్తారు. బైబిలు చదవటం వినటం మాత్రమే కాదు, లేవీయుల ద్వారా తమ ధర్మ సందేహాలు తీర్చుకున్నారు. అదొక అద్భుతమైన సన్నివేశం. ఈ రోజుల్లో దేవుని వాక్య అధ్యయనానికి ఎన్నెన్నో ఆటంకాలు ఏర్పడుతున్నాయి. సంఘం పరోక్షంగా వ్యక్తిగత విశ్వాసుల వాక్య పఠనను ఆటంకపరుస్తున్నట్లు కనిపిస్తోంది. సంఘం ఎన్నెన్నో కమిటీలను నియమిస్తుంది. చిల్లర విషయాలన్నిటికీ ఒక ప్రోగ్రాము అని పెట్టి సంఘస్థులు హాజరై తీరాలని ప్రకటనలు చేస్తుంది. వాక్య బోధకు ఎంతో తక్కువ సమయం కేటాయించబడుతుంది. సంఘ కాపరికున్న సమయమంతా ఈ కమిటీ సమావేశాలకు ఖర్చయిపోతుంది. సంఘబిడ్డలు బైబిల్ను గురించిన అజ్ఞానంలో ఆరితేరిన పటభద్రులవుతున్నారు. బైబిలులో అక్కడొక భాగం ఇక్కడొక భాగం కాదు, బైబులంతా క్షుణ్ణంగా చదవాలని దేవుని బిడ్డలకు మనవి చేస్తున్నాము. బైబిల్ గ్రంథం నిజంగా చదువుతున్నావా నేస్తం? యోహాను సువార్తలో కొంచెం, మత్తయి సువార్తలో ఇంకొంచెం, ఆదికాండంలో ఒక ముక్క, యషయా గ్రంథంలో కొన్ని అధ్యాయాలు, 23వ కీర్తన ఇవి మాత్రమే చదువుతావు గదూ. రోమా 12వ అధ్యాయం, సామెతలు 1వ అధ్యాయం నీకు బాగా తెలుసని నాకు తెలుసు. బైబిలుతో బంతేట ఆడుకుంటున్నావు గదూ. ఇది దేవుని రచన, దేవుని గ్రంథం. మరి నీ బైబిల్లో కొన్ని పుటలే మాసిపోయాయి, మిగతా అంతా కొత్తగా కనపడుతోంది. బైబిలంతా మొత్తం ఒకటే గ్రంథం. ఆమూలాగ్రంగా చదవటమే బైబిల్ పఠనం అవుతుంది. వార్తాపత్రిక చదివినట్లు కాదు, దేవుని పవిత్ర గ్రంథం అంతా చదివి చదివి గ్రంథకర్త అయిన నీ ప్రభువును సంతోషపెట్టు. దేవుడు నిన్ను దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడవైన మా పరమతండ్రి, నీవు మాకు ఇచ్చిన ఈ గొప్ప బహుమానం, గొప్ప ఈవి నీ వాక్యమే. ఈ వాక్యమును మేము శ్రద్ధగా చదువుతూ అందులోని సత్యాలను మా హృదయాల మీద ముద్రించుకొని ఆ ప్రకారము జీవించినప్పుడు మేము పూర్తి ప్రయోజనము పొందగలుగుతామని మరి ఒకసారి మాకు జ్ఞాపకం చేసినందుకు నీకెంతో కృతజ్ఞులం. నేటి ఈ కార్యక్రమం మమ్మలను బైబిల్ పఠనలో నూతన అనుభవాల్లోకి నడిపించినట్లు నీ కృపాదీవెనలు మాకు దయచేయమని మమ్మలను మేము మరి ఒకసారి మీ హస్తములకు సమర్పించుకుంటూ ప్రభు అయిన యేసుక్రీస్తు వారి దివ్యనామమున ప్రార్థన చేస్తున్నాము తండ్రి, ఆమేన్.
1: ప్రేమధార బైబిల్ అధ్యయన పాఠశాలలో ఇంతవరకు ఎన్నెన్నో వినూత్న సత్యాలను మీరు విన్నారు. మీరు విన్న విషయాలను గురించి ఇంకా వివరంగా తెలుసుకోవాలని ఆశిస్తే ఈ రోజే మాకు వ్రాయండి లేదా ఫోన్ చేయండి. మరియు మీ ప్రార్థన అవసరతలను, సలహాలను, సందేహాలను వెంటనే మాకు తెలియపరచగలరు. మా అడ్రస్: ప్రేమధార, TWR, తపాలా సంచి 4, సికింద్రాబాద్ 500017. మా మొబైల్ నంబర్లు 9399952570. మరొక నంబర్ 9399992580.
2: నీవు కన్నీళ్లు విడుచుట చూచితిని, నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను, నేను నిన్ను బాగు చేసేదను. 2వ రాజులు 20.
1: నిరీక్షణ మహిళ TWR ద్వారా మహిళల కోసం రూపొందించబడిన వినూత్న కార్యక్రమం నిరీక్షణ మహిళ జీవితానికి విలువను చేకూర్చి జీవిత ఉద్దేశాన్ని తెలిపి దేవుని కోసం జీవించేందుకు శక్తినిచ్చే నిరీక్షణాస్పదం నిరీక్షణ మహిళ.
3: నిరీక్షణ మహిళకు స్వాగతం.

0: స్నేహితులారా, మీకు అన్యాయం జరుగుతుందన్న భావం మీ జీవితంలో ఎప్పుడైనా కలిగిందా? మీ జీవితంలో సంభవిస్తున్న వాటిని బట్టి ఇక ఈ జీవితం ముగిస్తే బాగుండును అని అనుకున్నారా? మీ భవిష్యత్తు అంధకారమయంగా ఉందా? కొన్నిసార్లు నేను అలా అనుకున్నాను, కాని మనకు ఒక నిరీక్షణ ఉందని నాకు తెలుసు. శ్రోతలు, నా పేరు శ్వేత, నాతో పాటు పల్లవి కూడా ఉంది.
1: ఈరోజు మన కార్యక్రమంలో షారోన్ గారు నయోమి అనే మహిళను గురించి చెప్తారు. నేను కూడా నా స్నేహితురాలు నీలిమాను గురించి మీతో పంచుకోవాలనుకుంటున్నాను. ఈ మధ్య తాను చాలా దుఃఖ పరిస్థితిని ఎదుర్కోవలసి వచ్చింది. నేను ఆమెతో కొంత సమయం గడపగలిగాను, ఆమెను ప్రోత్సహించగలిగాను. ఆమె ఉదాంతం మీకు సహాయకరంగా ఉంటుందని అనుకుంటున్నాను. వింటూనే ఉండండి నిరీక్షణ మహిళ.
0: స్నేహితులారా, మీరు ఈ కార్యక్రమాన్ని వింటున్నందుకు సంతోషిస్తున్నాం. ఈరోజు కార్యక్రమం మీ జీవితాన్ని తాకుతుందని, ప్రోత్సహిస్తుందని నమ్ముతున్నాము. అన్నట్లు పల్లవి, నీ స్నేహితురాలు నీలిమను గూర్చి మన శ్రోతలకు చెప్తానన్నావు కదా. ఆమెను గూర్చి నువ్వు నాతో చెప్పిన విధానాన్ని బట్టి చూస్తే మీరిద్దరూ కలిసి సహవాసం చేయడంలో చాలా ఆనందిస్తున్నారనుకుంటాను. మీరిద్దరూ అలా కలిసి సమయం గడపడం ద్వారా మీ స్నేహం మరింత అభివృద్ధి చెందుతుంది. సరే, అసలు నీలిమా నుండి ఊహించని ఫోన్ కాల్ను నీవు ఎలా అందుకున్నావో, ఆమె జీవితంలో కలిగిన ఆ దుఃఖకరమైన సమయంలో నీవు ఆమెకు ఎలా సహాయం చేశావో చెప్తావా?
1: నా స్నేహితురాలు నీలిమ భర్త జేమ్స్ కారు ప్రమాదంలో చనిపోయాడని ఆమె నాకు ఫోన్ చేసి 6 నెలలు అవుతుంది. దానికి 1 నెల ముందు మేము వారిని కలిశాం. అతడు చాలా ఆరోగ్యంగా సంతోషంగా ఉన్నాడు. అతనిలో అద్భుతమైన శక్తి కనిపించింది. నీలిమ నుండి నేను ఫోన్ కాల్ అందుకున్న రాత్రిని నేను మర్చిపోలేను. ఆ రోజు రాత్రి ఇక పండుకుందామని మంచంపైకి ఎక్కాను. ఇంతలో ఫోన్ రోగింది. నేను ఫోన్ ఎత్తాను. ఆమె, హలో, నేను నీలిమను. నా భర్త జేమ్స్ ఈరోజు కారు ప్రమాదంలో చనిపోయాడు అని చెప్పింది. నేను అవాక్కయ్యాను. ఏమి చేయాలో తోచలేదు. అయ్యో, అవునా నీలిమా అంటూ ఏడవనారంభించాను. కొన్ని నెలల తర్వాత నేను ఆమెను కలవడానికి వీలైంది. ఆమెతో ఎక్కువ సమయం గడపలేకపోయాను. ఆమెతో మాట్లాడడానికి నాకు సరైన మాటలు లేవు. ఆమె పరిస్థితిని బాగు చేయడానికి ఏమైనా చెప్పాలనుకున్నాను, కానీ నాకు సరైన మాటలు జ్ఞాపకం రాలేదు. ఎక్కువగా ఆమె చెప్పే మాటలనే విన్నాను. ఆమెతో కలిసి ఏడ్చాను. 4 నెలల తర్వాత నేను ఆమె ఎలా ఉందో తెలుసుకోవడానికి ఫోన్ చేశాను. తన భర్త జేమ్స్ చనిపోయిన తర్వాత ఆమె పరిస్థితి చాలా కష్టంగా ఉందని చెప్పింది. ప్రమాదం జరిగిన వెంటనే వచ్చి తనకు సహాయం చేసిన ఇరుగు పొరుగు వాళ్లంతా వెళ్లిపోయారు. తిరిగి వారి జీవితాల్ని కొనసాగిస్తూ ఉన్నారు. కాని ఇప్పుడు ఆమెకు ఎక్కువ సహాయం అవసరం. జరిగిన నష్టాన్ని గూర్చిన ఛాయలు ఆమె పిల్లలలో స్పష్టంగా కనిపించసాగాయి. వారి కృంగిపోయారు. పాఠశాలల్లో సమస్యలను సృష్టిస్తున్నారు. ఒక బిడ్డ అయితే అతడు ప్రమాదంలో చనిపోయినప్పటి నుండి కూడా తన తండ్రిని గూర్చే మాట్లాడలేదు. వారి జీవితాల్లో చాలా బాధ మరియు నష్టం కలిగింది. నీలిమ వారి బాధల్ని భారాల్ని కూడా భరించాల్సి వచ్చింది. ఈసారి కూడా నేను మౌనంగా విన్నాను. ఆమె బాధను అర్థం చేసుకుని ఆమెతో మాట్లాడడానికి ఎవరైనా ఉంటే బాగుండునేమో అనిపించింది. నేను ఆమె పరిస్థితులన్నీ బాగు చేయలేనని ఆమెకు తెలుసు. ఆమె జీవితం తిరుగులేనంతగా మారిపోయింది. వీటన్నిటి ద్వారా నేను కొన్ని విషయాలు నేర్చుకున్నాను. మొదటిగా నేను తెలుసుకున్నదేమంటే, మీ స్నేహితుల బాధను తొలగించే మాటల్ని మీరేమీ చెప్పలేరు. కొన్నిసార్లు మీ సన్నిధి వారితో ఉంటే, వారు చెప్పింది వినగలిగిన చెవులు మీకుంటే చాలు. రెండో విషయం ఏమంటే, మనం చేయగలిగే గొప్ప సహాయం ఒక వ్యక్తి చనిపోయిన వెంటనే చేయడం కాదు. సాధారణంగా ఆ సమయంలో సహాయం చేయడానికి చాలామంది ముందుకు వస్తారు. వారి ప్రియమైన వారిని పోగొట్టుకున్న తరువాత 4 నుండి 6 మాసాలలో వారికి సహాయం ఎక్కువ అవసరమవుతుంది. ఈ నెలలలో మనం వారికి పూలగుచ్చాలు లేక మంచి వాక్యాలతో కూడిన కార్డులు పంపించవచ్చని ఒక పత్రికలో చదివాను. ఇక 3వ విషయం ఏమంటే, చనిపోయిన వారితో తాము గడిపిన సందర్భాలను జ్ఞాపకం చేసుకునేలా మీ స్నేహితులను ప్రోత్సహించండి. చాలా ప్రేమించిన వారిని పోగొట్టుకున్నప్పుడు కొన్నిసార్లు వారిపై కోపం వస్తుంది. అలాంటి భావం వారిలో ఏర్పడకుండా అప్పుడప్పుడు వారిని జ్ఞాపకం చేసుకోవడం మంచిది. మీ స్నేహితురాలు తన భర్తను లేక బిడ్డను పోగొట్టుకున్న నష్టాన్ని పూడ్చుకోవడానికి మీ జ్ఞానయుక్తమైన మాటలు ఏమాత్రం సహాయం చేయవని నేను తెలుసుకున్నాను. వినగలిగిన మీ చెవులు మాత్రమే ఆ బాధను తగ్గిస్తాయి. మీ సహానుభూతి లేక ఆమె బాధలో మీరు పాలు పంచుకోవడం ఆమె మరొక దినం జీవించేందుకు ప్రోత్సాహాన్నిస్తాయి. అయితే ఆమె బాధ లేక నష్టం ఎప్పుడు ముగుస్తుందన్న దానిని మీరు అంచనా వేసుకోకూడదు. ఆమెను బాధపడనివ్వండి, మాట్లాడనివ్వండి, ఏడవనివ్వండి. మరోసారి చెప్తున్నాను, వినండి, ఆమె భారాన్ని మోయడంలో సహాయం చేయండి మరియు ఆమెతో కలిసి ఏడవండి.
0: పల్లవి, దుఃఖంలో ఉన్నవారికి, బాధలో ఉన్నవారికి సహాయం చేయడానికి మన స్నేహితులకు నువ్వు ఇచ్చిన సలహాలు చాలా బాగున్నాయి. నిజమే, చాలాసార్లు మన మాటలు వారికి సరిపోవు, కానీ మన స్నేహితులకు కావలసిందల్లా వారు చెప్పింది వినడం మరియు వారితో కలిసి దుఃఖించడమే. చాలా థ్యాంక్స్ పల్లవి.
1: నిజంగా నాకు కూడా చాలా సంతోషంగా ఉంది. ఇప్పుడు షారోన్ గారు నయోమి అనే స్త్రీని గురించి కొన్ని విషయాలు మనకు చెప్తారు. అవి మన ఆత్మకు పాఠాలు.
2: శ్రోతలకు శుభాశీస్సులు. బాగున్నారా? మీ పరిస్థితులు ఎలా ఉన్నాయి? మీ జీవితం మీకు అన్యాయం చేస్తుందన్న భావం మీలో ఎప్పుడైనా కలిగిందా? మీరు ఉద్యోగం చేస్తూ ఉండవచ్చును, కానీ పరిస్థితులు బాగులేనందువల్ల మీ ఉద్యోగాన్ని కోల్పోయారేమో. మీరు డబ్బును జాగ్రత్తగా ఖర్చు చేసుకోవాలని చిన్నప్పటి నుండి నేర్చుకుని ఉండవచ్చు. మీ తల్లిదండ్రులు, అత్తమామలు వచ్చిన డబ్బంతా ఖర్చు చేయకండి, మన పరిస్థితులు ఎప్పుడూ ఒకేలాగా ఉండవు కదా. అత్యవసర పరిస్థితుల కోసము, భవిష్యత్తు కోసము కొంచెం పొదుపు చేసుకోండి అని మీకు సలహా ఇచ్చి ఉండవచ్చును. మీరు వాళ్ల మాటల్ని అంతగా పట్టించుకోలేదేమో. వాళ్లు చెప్పినట్లే అలాంటి పరిస్థితి రానే వచ్చింది. అప్పుడు మీరు ఏం చేస్తారు? ఒకప్పుడు మూడు పూటలు కడుపు నిండా అన్నం తినేవారు. ఇప్పుడు మీ కుటుంబానికి ఒక పూట అన్నం దొరికినా చాలు అన్న స్థితికి వచ్చారు. మీరు చాలా బాధపడతారు. కొన్నిసార్లు ఆత్మహత్య చేసుకోవాలన్న తలంపు కూడా మీకు వచ్చి ఉండవచ్చు. మీ సమస్యలన్నిటికీ అదొక్కటే మార్గం అని మీరు అనుకుంటున్నారా? ఆకలితో లేక జబ్బుతో బాధపడుతున్న మీ పిల్లలకు సమయానికి భోజనం పెట్టలేక ఇక ఒక్క దినం కూడా బ్రతకలేను అని మదనపడుతున్నారేమో. అవును, అలాంటి పరిస్థితిలో మీరు చాలా నిస్సహాయంగా, నిరీక్షణ లేనివారుగా ఉంటారు. అప్పుడు మీరు ఏం చేయాలి? మీరు ఏమి చేయగలరు? మీరు చుట్టూ చూస్తారు. ఈ అత్యవసర పరిస్థితులలో మీకు ఎవరు సహాయం చేస్తారా అని వెదుకుతారు. ఈరోజు నేను బైబిలు నుండి నయోమి అనే మహిళను గురించి మీతో చెప్పాలనుకుంటున్నాను. ఆమె జీవితంలో ఏదీ మంచిది జరగలేదు. నయోమి స్వగ్రామంలో కరువు వచ్చినట్లు రూతు గ్రంథం మొదటి అధ్యాయం చెప్తుంది. కాబట్టి నయోమి, ఆమె కుటుంబం మంచిగా బ్రతకాలన్న ఉద్దేశంతో మోయాబు అనే దేశానికి వెళ్లారు. విషాదకరమైన విషయం ఏమంటే, నయోమి భర్త చనిపోయాక కూడా ఆమె తన ఇద్దరు కుమారులతో అక్కడే ఉన్నది. ఆ ఇద్దరు కుమారులు కూడా విదేశీ స్త్రీలను అనగా మోయాబీయులను పెళ్లి చేసుకున్నారు. ఒక ఆవిడ పేరు ఓర్పా, మరొక ఆవిడ పేరు రూతు. ప్రియులారా, కథ ఇంతవరకు బాగానే ఉంది, కాని అది అలా కొనసాగలేదు సుమా. ఏమి జరిగిందో తెలుసా? ఆమె ఇద్దరు కుమారులు కూడా చనిపోయారు. ఇక ఆమె పరిస్థితి ఎలా ఉండిందో ఊహించండి. ఈ కష్టాలన్నీ నాకే రావాలా అని వాపోయిందేమో. దుఃఖం వెంబడి దుఃఖం నయోమిని కృంగదీసి ఉండవచ్చు. ఒక విధవరాలిగా ఏదో ఒక విధంగా కాలం వెళ్లబుచ్చుదామనుకున్నది. ఇప్పుడు ఇద్దరు కోడళ్లు కూడా విధవరాండ్రయ్యారు. నయోమికి దిక్కుతోచలేదు. కోడళ్ళిద్దరూ యవనస్తులే. వాళ్లు తిరిగి వెళ్లిపోయి మళ్లీ పెళ్లి చేసుకున్నా నయోమి కొంత ఊరట చెందేది. ఆమె కూడా ముసలిదైపోతుంది. వాళ్లకు జరగకూడనిది ఏదైనా సంభవిస్తే ఆదుకోవడానికి కుటుంబంలో ఒక్క పురుషుడు కూడా లేడు. పైగా యవనస్తులైన ఇద్దరు కోడండ్రను కూడా పోషించాల్సిన బాధ్యత, కాపాడాల్సిన బాధ్యత ఆమెపైననే పడింది. నయోమి పరిస్థితి అడకత్తెరలో పోక చెక్కలా ఉంది. ఆమెకంటూ జీవితంలో ఏమీ మిగులలేదు. కుటుంబం లేదు, ఇల్లు లేదు, ధనం లేదు, సమాజంలో ఒక స్థానం లేదు. ఏమి చేయాలి? నయోమి చాలా ఒంటరిగా, ఖాళీగా ఉన్నట్లు భావించి ఉండవచ్చు. నా బ్రతుక్కి అర్థమేముంది అనుకుందేమో. కృంగిపోయిన నయోమి చివరికి ఏ స్థాయికి వచ్చిందంటే, నన్ను నయోమి అని పిలవకండి, మారా అని పిలవండి అని చెప్పింది. నయోమి అంటే మధురము అని అర్థం. మారా అంటే చేదు అని అర్థం. ఆమె జీవితం చేదుగా ఎందుకు మారిందో ఆమె ఊహించుకున్న విధానం ఇది. దేవుడు నా జీవితాన్ని చేదుగా మార్చాడు, దేవుడు నన్ను బాధపరిచాడు, దేవుడు నాకు దురదృష్టాన్ని ఇచ్చాడు. ఇది ఆమె వరుస. మన పరిస్థితులు అలా ఉంటే దేవుణ్ణి నిందించడం ఎందుకు అని మీరు అనుకోవచ్చు. ఒకవేళ మీరు నయోమి స్థానంలో ఉంటే మీరు ఏమనుకునేవారు? ఒకవేళ ఇప్పుడు అలాంటి పరిస్థితిలోనే ఉన్నారేమో. అయితే మీ ప్రతిస్పందన ఎలా ఉంది? మీ కష్టాలలో సమస్యలలో మీరు దేవుని హస్తాన్ని చూడగలుగుతున్నారా? దేవుడు మీ విషయం సంతోషించడం లేదు కాబట్టి ఆయన హస్తం మీకు శిక్షించే హస్తంగా కనిపిస్తుందా? లేక ఆయన ప్రణాళికను ఆయన సొంత సమయంలో ఆయన పద్ధతిలో చేస్తున్న హస్తాలు మీకు కనిపిస్తున్నాయా? బైబిలులో రోమా 8:28 దేవుని ప్రేమించేవారికి మేలు కలుగుటకై సమస్తము సమకూడి జరుగుతాయని వ్రాయబడింది. అది ఎలా జరుగుతుంది అని మీరు ప్రశ్నించవచ్చు. మీరు ప్రేమిస్తున్నవారు లేక మిమ్మల్ని ప్రేమించేవారు చనిపోతే అది మేలు ఎలా అవుతుంది? మీ ఉద్యోగాన్ని కోల్పోతే అది మేలు ఎలా అవుతుంది? చాలా అనారోగ్యంగా ఉంటే అది మేలా? దేవుని వాక్యం చెప్తుంది, మనము దేవుణ్ణి ప్రేమిస్తే సమస్తము అంటే మన సమస్యలన్నీ బాధలన్నీ చివరికి మన మేలు కొరకే సమకూడి జరుగుతాయి. నయోమికున్న వ్యాకులానికి అవతల ఉన్న మేలును చూడడానికి నయోమికి కష్టంగానే ఉండవచ్చు. అయితే మనము నయోమి నుండి ఒక పాఠాన్ని నేర్చుకోవచ్చు. ఆమె దేవుణ్ణి ప్రేమిస్తూనే ఉన్నది. నయోమి జీవితంలోని విపత్తును గూర్చి సణిగేందుకు ఫిర్యాదు చేసేందుకు నయోమికి హక్కు ఉంది అని మీరు అనుకుంటున్నారా? బహుశా ఆమె తనపై తానే జాలిపడుతూ నీరుగారిపోయి ఉండవచ్చు. ఈ వృద్ధాప్యంలో మీరు నాకు అండగా నాతోనే ఉండమని తన కోడళ్లను అడగవచ్చు. కాని నయోమి అలా చేయలేదు. తన కోడళ్లను తన వద్దనే ఉంచుకోకుండా వారి ఇండ్లకు తిరిగి వెళ్లడానికి స్వేచ్ఛనిచ్చింది. తాను వారికి భారంగా ఉండకూడదని నయోమి తలంచింది. వారి సంతోషం గూర్చి, వారి భవిష్యత్తును గూర్చి ఆమె ఎక్కువ చింత కలిగి ఉన్నది. చనిపోయిన వారి ఎడలను నా ఎడలను మీరు దయచూపినట్లు యెహోవా మీ ఎడల దయచూపునుగాక, మీలో ఒక్కొక్కతే పెండ్లి చేసుకుని తన ఇంట నెమ్మది నొందునట్లు యెహోవా దయచేయునుగాక అని వాళ్లను దీవించింది. నయోమి మనసు ఎంత మంచిదో దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. ఆమెలో దేవుని గురించిన సాక్ష్యం ఎంత బలంగా ఉండిందంటే ఆమె కోడలు రూతు ఆమెను హత్తుకుని చెప్పిన మాటల్ని బట్టి అర్థమవుతుంది. రూతు నా వెంబడి రావద్దనియూ నన్ను విడిచిపెట్టమనియూ నన్ను బతిమాలు కొనవద్దు. నీవు వెళ్ళుచోటికే నేను వచ్చేదను, నీవు నివసించుచోటనే నేను నివసించేదను. నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు, నీవు మృతి పొందుచోటను నేను మృతి పొందేదను అని చెప్పింది. నయోమి దేవుణ్ణి తన దేవునిగా చేసుకునే విధంగా పెంచబడినట్లు రూతు పెంచబడలేదు. ఆమెకు ఎవరూ అలా నేర్పించలేదు. కాని నయోమికి దేవునితో గల సంబంధం ద్వారా ఆమె ప్రతిరోజూ జీవిస్తున్న విధానం రూతుపై అంత గొప్ప ప్రభావాన్ని చూపించింది. కాబట్టి తనతో పాటు బెత్లహేముకు రావడానికి రూతు మనస్సు స్థిరపరచుకున్నదని నయోమి తెలుసుకొనినప్పుడు ఇక ఆమెను ఏమీ బలవంతం చేయలేదు. ఇద్దరూ ప్రయాణమై వెళ్లారు. రూతు గ్రంథంలో చివరికి రూతు నయోమి పెనిమిటికి బంధువైన బోయజును వివాహం చేసుకున్నదని, ఆమెకు ఓబేదు అనే కుమారుడు పుట్టాడని వ్రాయబడింది. అతడు దావీదుకు పితరుడు. భూసంబంధంగా ఏసుక్రీస్తు ఈ వంశంలోని కుటుంబంలో నుండే వచ్చాడు. నయోమి తన జీవితంలో కష్టాలను హృదయ వేదనను అనుభవిస్తున్నప్పుడు ఈ లోకరక్షణ కొరకు దేవుడు చేసిన ప్రణాళికలో తాను ఒక భాగంగా ఉండబోతుందని ఆమెకు తెలుసో లేదో ఆశ్చర్యంగా లేదు? ఆమె తన జీవిత భారాలతో బంధించబడి అలాగే ఉండవచ్చు, కాని ఆమె ముందుకు సాగిపోయింది. దేవుడు కూడా ఆమె మేలు కొరకు సమస్తము సమకూడి జరిగించాడు. దేవుడు ఏమీ లేని ఒక స్త్రీని వాడుకొన్నాడు, ఆమెను ఒక ఆశీర్వాదంగా చేశాడు. మరి మీ మాటేమిటి? సోదరి, మీ జీవితంలో దుఃఖం విచారం తప్ప మరేమీ లేవా? ప్రస్తుతం మీ సమస్యలతో తలమునకలవుతున్నారా? దయచేసి నిరుత్సాహపడకండి, పైకి దేవుని వైపు చూడండి. మీ జీవితాన్ని ఆయన ఆధీనంలోనికి తీసుకొనివ్వండి. మీకోసం ప్రార్థన చేస్తాను. తలలు వంచుకొని ప్రార్థన చేద్దామా? ప్రేమగల మా తండ్రి, మాలో ప్రతి ఒక్కరికి నీవే జీవం పోశావు. నాతో కలిసి ప్రార్థన చేస్తున్న ప్రతి స్నేహితురాలి ప్రశస్తమైన జీవితాన్ని బట్టి మీకు వందనాలు. ప్రభువా, ఆమె జీవితం ఎంతగా నలిగిపోతున్నదో మీకు తెలుసు. ఆమె ప్రతి అవసరం మీకు తెలుసు. ప్రతిరోజు కావలసిన శక్తిని, రేపటి దినాన్ని ఎదుర్కోగల నిరీక్షణను ఆమెకు ప్రసాదించమని ప్రార్థిస్తున్నాను. యేసు ప్రేమను, ఆయన నామములో ఉన్న శక్తిని తన జీవితంలోనికి తీసుకొని తన సమస్యలలో ధైర్యంగా నిలిచే కృపనిమ్మని యేసునామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్.

0: దేవుడు నా ప్రతి అవసరాన్ని అర్థం చేసుకుంటాడు అని తెలుసుకున్నాక నాకు చాలా సంతోషంగా ఉంది. ప్రియులారా, ఒకవేళ మీరు సమస్యలతో సతమతమవుతూ ఉంటే మీరు కూడా దేవుని వైపు చూస్తారని నమ్ముతున్నాను. ఆయన మీకు సహాయం చేయాలనుకుంటున్నాడు. మన ఆభరణాల పెట్టెలో నుండి ఈరోజు మనం వినబోతున్న కావ్యరూపకమైన సందేశం పేరు నా సంరక్షకుడు.
1: నా సంరక్షకుడు అన్న ఈ కావ్యరూపకమైన సందేశం బైబిల్లోని పేతూరు మొదటి పత్రిక 4వ అధ్యాయము, రోమా 8వ అధ్యాయం 18వ వచనము, తెసలోనికైలకు మొదటి పత్రిక 5వ అధ్యాయము 18వ వచనము, కొరంతీయులకు రాసిన 2వ పత్రిక 12వ అధ్యాయము 9వ వచనమును ఆధారం చేసుకుని వ్రాయబడింది. చదువుతున్నాను, జాగ్రత్తగా వినండి. నా సంరక్షకుడా, నా హృదయం విలపిస్తూ ఉన్నా మీ సంరక్షణకు నన్ను అప్పగించుకుంటున్నాను. నా జీవిత లోయలలో నేను భయంతో సందేహంతో నింపబడినా మీరు మాత్రం పనిచేస్తూనే ఉన్నారు. మీరు చెప్పినట్లు జీవిత శ్రమలు మరియు కష్టాలు కావేవి వ్యర్థం, అవన్నీ నేను మీతో గుర్తింపు కలిగి ఉండేలా చేస్తాయి. కాబట్టి నాకివ్వబడిన అవకాశాలను బట్టి నేను కృతజ్ఞతతో నింపబడ్డాను, సంతోషంగా కూడా ఉన్నాను. వీటన్నిటిలో నీ ముఖదర్శనం చేసుకుంటూ నీ కృపను అనుభవిస్తున్నాను.

0: నిరీక్షణ మహిళ కార్యక్రమం ద్వారా దేవుడు ఒక శ్రోత జీవితంలో ఎలా పనిచేశాడో మోనిక గారు చదివి వినిపిస్తారు.
1: నిరీక్షణ మహిళ కార్యక్రమాలను అందిస్తున్న మీకు మేము రుణస్థులం. తెలుగు మహిళలను ప్రేమించి దేవుడిచ్చిన శ్రేష్టమైన అవకాశాన్ని బట్టి దేవుని స్తుతిస్తున్నాం. నాకు చాలా భయం ఉండేది, ముఖ్యంగా చీకట్లో ఒంటరిగా ఉండాలంటే భయపడేదాన్ని. భవిష్యత్తును గూర్చిన భయం కూడా ఎప్పుడూ నన్ను వెంటాడుతూ ఉండేది. కానీ మన భయాలన్నింటినీ దేవునికి అప్పగించాలని విన్నాక నా జీవితంలో గొప్ప ధైర్యాన్ని పొందగలిగాను. మీకు నా కృతజ్ఞతలు ఎలా తెలియజేయాలో నాకు అర్థం కావడం లేదు. ఆభరణాల పెట్టిలో నుండి అందిస్తున్న కావ్యాలు కార్యక్రమానికే తలమానికంగా ఉన్నాయి.
2: శ్రోతలు, అన్ని కష్టపరిస్థితుల్లోనూ కూడా సహాయం పొందడానికి మనం యేసును నమ్మాలని తెలుసుకోవడం మంచిది కదూ. ఆయన మనల్ని ఎన్నడూ విడువడని బైబిల్ చెబుతుంది. యేసు ప్రభువు మీ జీవితంలో ప్రతిరోజు ఎలా పనిచేస్తున్నాడో మాకు తెలియజేయండి.
3: ఈ కార్యక్రమాన్ని ఇరుగు పొరుగు మహిళలకు వినిపించండి. మహిళలుగా మీ విరామ సమయంలో వారానికి ఒకసారి ఒక బృందంగా ఈ కార్యక్రమాలను వినాలని, మహిళల సమస్యల కొరకు ప్రార్థించాలని ఆశ ఉంటే మమ్మల్ని సంప్రదించండి.
4: మా అడ్రస్: నిరీక్షణ మహిళ, TWR, తపాలా సంచి 4, సికింద్రాబాద్ 500017. మా మొబైల్ నంబర్ 9399952570. మరొక నంబర్ 9399992580. మా ఇమెయిల్ ఐడి telugu@radio882.com.

0: బ్రదర్ జగన్ గారికి స్వాగతం పలుకుదాం. బ్రదర్ కార్యక్రమానికి స్వాగతం. గత వారం కార్యక్రమం చాలా ఆసక్తికరంగా ఉంది. ఈ భాగాన్ని చూసేవారికి తప్పకుండా గత కార్యక్రమాన్ని చూసే ఉంటారు. నేను అప్పుడప్పుడు చెప్తూ ఉంటాను పేపర్ పెన్ను తీసుకుని. గత భాగంలో అనేక మంది పేపర్ పెన్ను నోట్స్ తీసుకుని రాసుంటారు అనుకున్నా. అనేక మంది తీసుకుని రాస్తుంటారు. అయితే ఒక వ్యక్తి ఈ మధ్యకాలంలో నన్ను కలుసుకుని, నేను ఎక్కడున్నా సరే 12 గంటలకి శుభవార్త టీవీని చూస్తున్నాను అన్నాడు. అదేమిటంటే, అది ఎంతవరకు వాళ్ళు ఇష్టపడుతున్నారనే దానికంటే ఆత్మీయంగా మనమందరం కలిసి ఎదుగుదల అన్నట్లో సంతోషంగా ఉంది.
1: నేను నా యొక్క వ్యూలో చెప్తున్నాను, మనం విత్తడం కంటే ఈ విత్తనాల ఉపమానం వల్ల చెప్తున్నాను, విత్తడం కంటే అధికమైన ఆ రిటర్న్స్ ని చూస్తున్నాను. ఎలాగంటే, మేబీ మ్యాన్మార్, మనం ఎదురు చూడని ప్రాంతాల నుండి రెస్పాన్స్ వస్తుంది. అనేక మంది ప్రజలు చెప్తున్నారు మేము ఈ ప్రోగ్రాం చూస్తూ ఉన్నామండి. నేనేమనుకున్నానంటే, నార్త్ ఇండియాలో ఉన్న వారికి హిందీ చేస్తున్నాం, తెలుగు చేస్తున్నాం అనుకున్నా. అది కూడా దాటి బర్మిస్ వీరందరూ చూస్తున్నారనేది ప్యూర్లీ గాడ్స్ గ్రేస్ మాత్రమే.
0: ఒక గ్లోబల్ రీచ్ దేవుడిచ్చి ఉన్నాడు,
1: మహాకృప.
0: అవును, ఈ దినం మనము చూడబోచున్నది మత్తయి 13వ అధ్యాయం. మత్తయి ఒక ట్యాక్స్ కలెక్టర్. ఆయన ఈ భాగం ఎంతో చక్కగా రికార్డ్ చేశారు. గత భాగంలో 4 ప్రమాణాల గురించి మాట్లాడారు. ఈ భూమి గురించి మాట్లాడాము. దాన్ని పునఃపరిశీలన చేస్తే విడిచిపెట్టిన 2 నేలలు ఉన్నాయి. గత భాగం 2 నేలల గురించి చూసాం. ఈ వారం వీక్షకులు పాల్గొనేవారికి దాని సారాంశం చెప్పి మీరు లోపలికొస్తే బాగుంటుంది.
1: అదేమంటే, Matthew 13, Luke 8, Mark 3 ఈ 3 చోట్లలోనూ ఒక ఉపమానాన్ని నమోదు చేస్తున్నారు. 3 చేస్తున్నారు, యేసు చెప్పింది చేశారు. యాజ్ యూజువల్గా లూకా కొంత డీటెయిల్డ్గా మాథ్యూను లూకా రాయడం జరిగింది. ఇందులో దేని గూర్చి అని చూసినట్లయితే, రీక్యాప్ కోసం చెప్తున్నాను, మీకు తెలుసు. ఇది విత్తేవారిని గూర్చినది. రైతు విత్తనాలను జల్లుతున్నాడు. 4 విధాలైన నేలను చూస్తున్నాం. బట్ దేవుడు సృష్టించేప్పుడు ఒక విధమైన నేలే, మంచి నేల మాత్రమే ఉండింది.
0: ఈ
1: మేడ్ ఇట్ గుడ్ అన్నిటిని కూడా. అందులో వచ్చి మనిషి పాపం చేసిన తర్వాత ముళ్ళు అడ్డం వచ్చింది, అది 2వ ల్యాండ్. 3వది కయ్యను శపించి నడవని ఆరంభించాడు, తనే వేసారి తిరిగేవాడు ఆన్ ద వే. సో అది 3వ ల్యాండ్ తయారైంది. నోవాహ్ కాలంలో మరి కొండపైకి వెళ్లే అరారత్ కొండ మీద నిలిచింది. అంతటితో అక్కడి నుండి ప్రజలు బయలుదేరుతున్నారు. రాతి పలక నుండి ఆరంభమవుతుంది నియమం, అక్కడ ఆరంభమవుతుంది దేవుడు అక్కడి నుండే నిబంధనను చేస్తున్నాడు. సో ఈ 4 విధాలైన ల్యాండ్ ఒకటి ఏర్పడడం మనం చూస్తున్నాం. ఇది 4 విధాలైన ప్రజలు, 4 విధాలైన కాలఘట్టాలు, 4 విధాలైన నియమాలు. సో ఒక్కొక్క కాలఘట్టానికి నియమాన్ని దేవుడుంచాడు. ఉదాహరణకు ఆదాము నుండి ఆ నోహు వరకు ఒక నియమం. ఆ నియమము మనస్సాక్షి నియమం అని చెప్తాం. అక్కడ మనస్సాక్షికి విరుద్ధంగా మనిషి పాల్పడటం వల్ల ధర్మశాస్త్రాన్ని ఇంప్లిమెంట్ చేస్తున్నాడు. తీసుకొచ్చి ప్రతీకారం తీసుకుంటాను, సహోదరునికి విరుద్ధంగా సహోదరుడు. ఇది అందు నిమిత్తమే ఆ మనస్సాక్షిలో ఆ నియమాన్ని తను కోల్పోయాడు. సో అలా 2వ నియమం. సో అక్కడ ధర్మశాస్త్రం అక్కడ ఇంప్లిమెంట్ చేయబడి అఫీషియల్గా ఎక్కడ లాంచ్ చేయబడింది ఎక్కడని అడిగినట్లయితే, మోషేతో సీనాయి పర్వతం మీద ముళ్ల నుండి జరుగుతుంది ఆ ముళ్ల
0: పొదనం.
1: ఈ ముళ్ల నుండి ఆ ముళ్ల వరకును. ఈ ముళ్లను గూర్చే ఒక వేరుగా చాప్టర్గా ధ్యానించచ్చు. అనేక విషయాలు చూడొచ్చు అందులో. ఇంట్రెస్టింగ్గా దేవుడు అనేక విషయాలు అందులో ఉంచాడు. సో ఇది 2వది. అప్పుడు 2వ నియమం వారికి అక్కడ ఆరంభమై కొండ మీద నుండి తీసుకుని క్రిందకు వస్తున్నాడు. ఎంతవరకు నియమంని చూస్తే, ఇస్రాయేలీయులు కనానుకు వెళ్లే దారిలో ఆ త్రోవలో లభించిందది వాళ్లకి. ఇది 2వ నియమం. ఈ 2వ నియమంలోనూ వారు ఎలాగ ఫెయిల్యూర్ అయ్యారు. మనసాక్షి నియమం ఫెయిల్యూర్ అయినట్టుగా ధర్మశాస్త్రంలోనూ ఫెయిల్యూర్. ఏంటి కారణమంటే, అసలు నియమం ఎందుకు వచ్చిందో అది వదిలి నియమాన్ని మాత్రం పట్టుకున్నారు. నియమము పాప నివృత్తి, పాపాన్ని వదిలి నివృత్తిని
0: పట్టుకున్నారు.
1: ఈరోజు కూడా జనుల యొక్క మైండ్ సెట్ ఎలాగుందని అడిగితే, వారి పాపములు మన్నించబడాలన్నదే గాని పాపము చేయకూడదనేది కాదు. అది కూడా రీసెంట్ డేస్లో నేను ఒక విషయాన్ని చూశాను, నాకు ఆశ్చర్యంగా ఉండింది. నేను చెప్పేది మీకు అర్థమవుతుంది అనుకుంటాను, వారికి కూడా తెలియజేస్తా. ఇప్పుడు ఉండేటువంటిదైనా వరల్డ్ వైడ్గా ఉండేటువంటి అన్ని దేశాల్లోనూ చూడండి, వారి వల్ల పాపాన్ని రిమూవ్ చేయలేకపోతున్నారు.
0: న్యాయపరంగా చేశారు,
1: పాపాన్ని లీగలైజ్ చేశారు. పాపం చేయండి, కానీ ఎలాగ చేయడం అనేది మేము చెప్తాము.
0: నియమాలు,
1: రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. తాగకూడదు అనేది చెప్పం మేము, 10 గంటల లోపల తాగండి. అది అలాగైపోయింది. అదే ఇప్పుడు 5 దేశాలలో డ్రగ్స్ వచ్చి లీగలైజ్ అయిపోయింది, షాపులో విక్రయిస్తున్నారు. ఏంటి రీజన్ అంటే, వాళ్ళు డ్రగ్స్నొచ్చి బయటికెళ్ళి ఇల్లీగల్గా కొని ఎక్కువ తీసుకుంటున్నారు, అయితే మేమిస్తే లిమిటెడ్గా ఇస్తున్నామంటున్నారు. అయితే మీ వల్ల డ్రగ్స్ నిర్మూలం కాలా, అది లీగలైజ్ చేస్తున్నారు. నాతో మాట్లాడిన వారు ఒకరు చెప్పారు, అది కరెక్టే కదా జగన్, లేకపోతే వారు తప్పుగా తీసుకుంటారు కదా.
0: అక్కడ ఎంత
1: ఏ స్థాయికి వీరు కరప్ట్ అయిపోయారో చూడండి. అంటే ఆ తప్పును అంగీకరించే స్థాయికి వీరు కరప్ట్ అయిపోయారు చూడండి. దీనిబట్టి చూస్తే వీరందరూ డ్రగ్స్ నిర్మూలించలేని స్థాయికి వచ్చేశారు. నేను చెప్పేది పై దేశాలు
0: తప్పనే కాదు, న్యాయబద్ధమైంది,
1: లీగలైజ్. ఇదే విధంగా అన్ని పాపాలు చలామణి అవుతున్నాయి. ఇలాగే ధర్మశాస్త్రమును పాపమును వీరి వల్ల తొలగించలేక దానికొక నివర్తిని ఉంచుకున్నారు. ఈ నివర్తి అనేది సాటిస్ఫాక్షన్, వీరు సెల్ఫ్ సాటిస్ఫాక్షన్. ఇప్పుడు మీరొచ్చి ఆ చెప్పేస్తారు, ఆ నీళ్లతో చేతిని కడుక్కుంటే సరిపోతుందా జగన్, ఆ మీరు క్లీన్ అయిపోయారు అని చెప్తే నాకదెంతో ఈజీ. నేనేదైనా చేసి ఏం చేయగలను?
0: క్లీన్ చేస్తారు,
1: క్లీన్ గా చేతులు మాత్రం కడిగేసుకోగలను. నేనిక అది చేయకూడదు, పాపము చేయకూడదన్నప్పుడే అది నాకు కష్టం. అది ధర్మశాస్త్రం.
0: అదే ఈ మధ్యకాలంలో హ్యాంబర్గ్ నుంచి కొంతమంది స్టూడెంట్స్ వచ్చారు. వాళ్ళకి క్లాస్ తీసుకోవడానికి అవకాశం వచ్చింది. అప్పుడు నేను మాట్లాడుతున్నప్పుడు ఒక యవ్వన విద్యార్థి నన్ను ఇలా అడిగాడు, సార్ ఇంతగా టెక్నాలజీ వచ్చింది, ఏ వచ్చింది, దేవుడు మనకు అవసరమా అని నన్ను అబ్బాయి అడిగాడు. నిజంగా అది మంచి ప్రశ్న, మంచి ప్రశ్న అనుకున్నాను. నేను ఇలా చెప్పాను, ఇద్దరు సహోదరులు కూర్చొని ఆస్తి వ్యవహారం ఏదో మాట్లాడి సరిచేసుకుందాం, అప్పుడు ఇటువంటి సందర్భంలో సమస్యలు అధికం అవుతున్నాయి. అలా సమస్యలు అధికమవడం వల్ల అప్పుడు దేవుడు అవసరమా అని అడుగుతున్నారు. అయితే ఏ ద్వారా పరిష్కారం అయిందా? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్, టెక్నాలజీ, లేకపోతే విజ్ఞానం? మనం ఏం చేసామంటే, మీరు చెప్పినట్టే సమస్యకు న్యాయపరంగా కరెక్ట్ చేసాం, కానీ సాల్వ్ అవ్వలేదు.
1: సాల్వ్ కాదు, ఎందుకంటే ఈరోజు మన మైండ్ ఆలోచన అంతా కూడా కరప్ట్ అయిపోయింది. సో ఇది రెండవ ల్యాండ్. ఇదే ఇంతవరకు మనం చూసాము. రీక్యాప్ ముగించి ఇప్పుడు
0: ఈ సలహాకి
1: వచ్చేద్దాం.
0: ఈ వారం దేని గురించి చూడబోతున్నా, మిగిలిన భాగంలో విడిచింది
1: మూడవ ల్యాండ్ ఒకటే ఉంది, మంచి నేలను గురించి దేవుడు చెప్తున్నాడు. నేనెందుకు ఇది మూడవ ఆర్డర్ గా చెప్తున్నానంటే, ఇక్కడ ఇవ్వబడిన ఆర్డర్ కాకుండా మనం ఒక ఆర్డర్ లో వెళ్ళాం. ఎలాగంటే ఫస్ట్ ముల్లు, రెండవది వచ్చి ఆ త్రోవ ప్రక్కన పడింది, మూడవది వచ్చి మంచి ల్యాండ్. ఎందుకని అడిగినట్లయితే, ఇప్పుడు ధర్మశాస్త్రము సీనాయి పర్వతం మీద ఆరంభమై గొల్గోతా కొండపైన ముగిసింది.
0: అవును,
1: యేసుక్రీస్తు అంతా ముగిసింది అని అన్నాడు.
0: ఆ కొండ నుండి
1: ఈ కొండ వరకు, ఆ కొండ ముళ్ల పొద నుండి ఆరంభమై ఆ కొండ ముళ్లపైన ముగిసిపోయింది. ఆ ముళ్లలో ఆరంభమై ఏ ముళ్లలో ముగియబోతుందో తెలుసండి? ఈ కొండపైన ఒక ముళ్ళుంది, ఈ గొల్గోతా కొండపైన. యేసు తలపైన ఆ ముళ్లను పెట్టారు, తలపైన పెట్టారు. ఏంటి అర్థం అంటే, ముళ్ళన్నది పాపానికైన చిహ్నం. అంటే నువ్వు పాపం చేశావు, అందువల్ల నీకేమొచ్చింది? ముళ్ళొచ్చింది. ఇప్పుడు మోషేతో చెప్తున్నాడు, ఈ ముళ్ల పొదను చూడు, నీ చెప్పులను తీయమంటున్నావు. ఎందుకు చెప్పులు విడవమన్నాడు అనేది అనేకులు తప్పుపడుతూ ఆ చెప్పులను వేసుకోవచ్చా లేదా అనే వాగ్వాదంలోనికే దిగిపోయి
0: ఆ స్టేజ్కి వెళ్ళిపోయి
1: అదొక డిబేట్ అయిపోయింది. అక్కడెందుకు చెప్పులు విడవమంటున్నాడంటే, ఇప్పుడు ఇంతవరకు మనిషి చేసిన పాపానికి చిహ్నంగా శాపంగా ఉన్నటువంటి ముళ్ళు, దానిమీద అగ్ని దిగింది, ఈ ముళ్ళు నిన్ను గుచ్చదు, ఇక చెప్పులు తీసేయమని అర్థం. దాని అర్థం ఏంటంటే, ఈ నియమం వల్ల నీకోసమని నేను వచ్చాను, నిన్ను పాపమేం చేయదు, ఇది పరిశుద్ధమైన స్థలం, ఇక్కడ ముళ్ళు ఉండదు, గుచ్చుకోదనే అర్థం. ఎందుకు చెప్పు వచ్చింది మనిషికి?
0: ముళ్ళు
1: రావడం వల్ల చెప్పులు వచ్చాయి. చెప్పులు విప్పు, ఈ ముళ్ళు నిన్నేం చేయదు. అయితే అది టెంపరీ. క్రిందకు వచ్చేప్పుడు మోషే ఏం చేయాలి?
0: మళ్ళీ
1: చెప్పులు వేసుకోవాలి. ఎందుకని అడిగినట్లయితే, అది టెంపరీ ధర్మశాస్త్రం, అది ప్రత్యేక కాలఘట్టం వరకే ఉంటుంది. సో అందులకే దేవుడు ఆ మాటను అక్కడ తెలియజేశాడు. ఇప్పుడు అకడారంభమైన ముళ్ళు అక్కడ మనిషి కాళ్ల క్రింద ఉన్నటువంటి ముళ్ళును తీసి యేసు తలపైన ఉంచబడింది ముళ్ళ కిరీటముగా. ఎందుకు ఉంచాడంటే, ఇక ఈ ముళ్ళు నిన్ను గుచ్చదనే అర్థం. అదే మంచి నేలను పడిన విత్తనము స్వాతంత్ర నియమము. ఆ విత్తనము మంచి నేలను పడింది, అది నూరంతలుగా 30-60 నూరంతలుగా ఫలాన్నిచ్చింది. అదే ఈ న్యూ టెస్టమెంట్ చర్చ్. ఇదే ధర్మశాస్త్రం తర్వాత వచ్చినటువంటిది. ఇప్పుడు ఇదే క్రియ చేస్తూ ఉంది. మీరు యోచించండి, ఈ 30-60-100 అనేది ఉంది చూడండి, ఇందులోనే మూడు రకాలున్నాయి. ఈ ల్యాండ్లోనే మూడు రకాలున్నాయి. మీరు అనేక సమయాల్లో మనం మాట్లాడేటప్పుడు కూడా గట్టిగా చెప్పుకున్నాం, ఇంత ఉంది ఎందుకు జనులు ఇలాగ చేస్తున్నారు, అందులో 30 అనేది ఒకటి ఉంది, అవునా, అందులో ఒక 61 ఉంది. వాళ్ళు కొంచెం ఒకందులకు వీళ్ళకంటే బెటరు, కొంచెం స్పిరిచువల్గా మాట్లాడతారు, కొంచెం ఓల్డ్లీగానూ ఉంటారు, అప్పుడప్పుడు ఇలాగా అలాగా ఉంటారు. అయితే ఒక గ్రూప్ ఉంది, అది 100% ఫాలో చేయాలని ఇష్టపడేటువంటి గ్రూప్. ఈ వాక్యాన్ని ఫాలో చేయాలి, దేవునికి నమ్మకంగా ఉండాలనే గ్రూప్. ఈ మూడునూ ఉన్నాయి, ఈ మూడు గ్రూపులు ఇందులో ఉన్నాయి. సో ఇప్పుడు మంచి నేల అనేటువంటిది న్యూ టెస్టమెంట్ చర్చ్ గా ఉంది,
0: మంచి నేలలో ఒక భాగం వస్తుంది,
1: అందులోనే మూడు పార్ట్లు ఉన్నాయి.
0: అవును, మీరు చెప్పినట్టుగానే బయట ఒక ఔటర్ సర్కిల్, ఇన్నర్ మోస్ట్ హోలీలా
1: మీరు చూడండి,
0: అలాగే ఒక గ్రూప్ ఉంది.
1: ఒక గ్రూప్ ఉంది, చర్చ్ కి పర్ఫెక్ట్ గా వస్తారు,
0: కరెక్ట్ గా ఉంటారు,
1: రైట్ టైంకి అక్కడ ఉంటారు, బైబిల్ని చేతిలో తీసుకొస్తారు, ఆ పిల్లల్ని లేపి సరిగ్గా తీసుకుని వస్తారు, అన్ని చేస్తారు, కానీ వచ్చి నిద్రపోతారు.
0: ఓ,
1: వారి మట్టుకైతే చర్చ్ గోయింగ్ అనేటువంటిది ఒక కర్తవ్యం. యు మస్ట్ డూ ఇట్ పర్ఫెక్ట్లీ,
0: కరెక్ట్గా చేయాలి,
1: కరెక్ట్గా చేయాలి. ఆ ఆఫరింగ్ కానివ్వండి, లేక ఏదో ఒక విషయం కానివ్వండి, ఫెస్టివల్ కానివ్వండి, దే వాంట్ బి పర్ఫెక్ట్. చర్చ్లో యాక్టివిటీ వచ్చి నుంచుంటారు ఫస్ట్, బట్ దే ఆర్ ఆల్ రిలీజియస్ పీపుల్, దే ఆర్ నాట్ స్పిరిచువల్ పీపుల్. లాట్ ఆఫ్ డిఫరెన్స్ బిట్వీన్ ద రిలీజియస్ అండ్ స్పిరిచువల్ వే. నేనొచ్చి ఒక క్రైస్తవునిగా ఉండేదానికంటే కూడా నేను దేవుని బిడ్డ అనేటువంటిదే ముఖ్యం. ఈరోజు మనలో అనేకులు క్రైస్తవులుగా ఉన్నారు. క్రైస్తవులను చూపించుకోవడానికి మనం రెడీగా ఉన్నాం. మనం ఇది ఒక ఉదాహరణే, ఎవరిని నిందించడం లేదు, ఉదాహరణే. నేనొక సిలువ ఉన్నటువంటి చైన్ని మెడలో వేసుకుని పైబటన్ వేసుకోకుండా క్రైస్తవునిగా చూపించాలనుకుంటున్నాను, బట్ నా సాక్ష్యంలో చూపించగలుగుతున్నాను అనేటువంటిదే రెండవది ప్రాముఖ్యమైంది. అయితే చూడండి, ఒక పీరియడ్లో ఈ సాక్ష్యం ఉండింది. ఒక నాకు తెలిసి 30 సంవత్సరాలకు ముందు, 35 సంవత్సరాలకు ముందు నేను చిన్నవానిగా ఉన్నప్పుడు ఒక నార్మల్గా ఒక మాటను చెప్తారు, వారు క్రైస్తవులండి, తప్పు చేయరండి. పలు గవర్నమెంట్స్లో వరల్డ్ వైడ్గా రాజులున్నటువంటి కాలములో వారి యొక్క అతి ముఖ్యమైన కార్యదర్శిగానో లేక వెరీ ఇంపార్టెంట్ సీక్రెట్స్ని హ్యాండిల్ చేయడానికి క్రిస్టియన్స్ని పెట్టుకుంటారు. ఎందుకంటే వారిని ట్రస్ట్ చేయగలరు.
0: ఎందుకు? స్కూల్లో చూసినట్లయితే క్రైస్తవ స్కూల్లో ఒక విలువలు ఉంటాయి, అది నేటికీ కూడా ఖచ్చితంగా ఉన్నాయి.
1: లేదు, ఒక పీరియడ్లో సర్వీస్ అంటేనే
0: అవును సర్వీస్
1: క్రిస్టియన్సే. దే హ్యావ్ డన్ లాట్ ఆఫ్ థింగ్స్, బట్ ఈరోజేంటి? అదే ప్రశ్న. మనం పాతకథనే చెప్పుకుంటున్నామనేది కాదు, ఈరోజు మనం ఏం చేస్తున్నామనేది కదా. కొంతమంది చెప్తుంటారు, నేను ఆ కాలంలో బీఏ చేశాను, అది ఆ కాలంలో, ఇప్పుడు అదొచ్చి 6వ తరగతిలోనే ముగిస్తున్నారు. ఈరోజు ఏంటన్నదే కదా ప్రశ్న. వారి ఎక్స్పీరియన్స్ ని తప్పు చూపించడం లేదు, బట్ ఈ రోజు ఉన్నటువంటి సిచ్యువేషన్, మనం ఆ రోజు ఉండే అదే ఎఫర్ట్ ఈరోజు కావాలి కదా. ఈరోజు 30 ఉంది, ఇంకొక గ్రూప్ ఉంది, వీరు అటు ఇటు కాకుండా ఉంటారు. వీరి వల్ల మంచిగా ఉండాలని అనుకుంటారు, స్పిరిచువల్గా స్ట్రాంగ్గా ఉండాలనుకుంటారు. అయితే వీరిని లాక్కెళ్లే ఒక పీరియడ్ ఉంటుంది. చర్చిలో చూస్తే పర్ఫెక్ట్గా ఉంటారు, బయటకు వస్తే వీరు ఒక మాదిరిగా, అయ్యో ఇవన్నీ చేయాలనుకున్నా, ఈ జనవరి 1వ తారీఖు మాదిరిగా రెజల్యూషన్ తీసుకునే మరొక రోజు లోకంలో ఏ రోజునూ లేదు. అందులో అధికంగా మనం తీసుకునేటువంటి మొదటి తీర్మానం ఏంటంటే డైలీ వాకింగ్కి వెళ్తాననేటువంటి, అది 2వ తారీఖునే మీరుతుంటారు. మొదటి రోజు అమలు చేస్తారు, 2వ రోజు మీరుతారు.
0: మొదటి రోజు ఆరాధన ముగించి 2 రోజులు మీరు కష్టపడతారు
1: అండి. వాళ్ళు ఈ విధంగా స్పిరిచువల్గా తీర్మానం తీసుకునే వాళ్ళు ఉంటారు, నేను ఇక డైలీ ప్రేయర్ చేస్తాను, డైలీ బైబిల్ చదువుతాను అని వీరు తీర్మానం తీసుకుంటారు. 1-2 రోజులు చదువుతారు, తర్వాత నిలవలేకపోతారు. ఇలా ఒక గ్రూప్ ఉంటుంది. అయితే ఒక గ్రూప్ ఉంది, దే ఆర్ చేస్తూనే ఉంటారు, పర్ఫెక్ట్, ఆ స్థలానికి వస్తారు. సో ఇది మంచి భూమి, ఇది మరి తప్పైన నేల కాదు, ఇది అదే చెప్తున్నా. ధర్మశాస్త్రము కంటే కూడా ఈ స్వాతంత్ర నియమంలోనే జీవం ఉందని బైబుల్ చెప్తుంది. ఇప్పుడు ఏహెచికల్ గ్రంథంలో దేవుడు ధర్మశాస్త్రం గురించి తెలియజేస్తున్నప్పుడు, నేను అనుకూలము కాని కట్టడలను, తాము బ్రతుకుటకు ప్రయోజనకరములు కాని విధులను వారికి ఇచ్చితిని. అదెలాగంటే ఈ ధర్మశాస్త్రం వలన హెవెన్కి వెళ్లలేని పరిస్థితి. ఆ పాప నివృత్తికైన కార్యం జరుగుతుంది, అయితే హెవెన్కి వెళ్లడం కుదరదు, ఆత్మల విశ్రాంతి స్థలం అక్కడుండొచ్చు. అయితే ఈ స్వాతంత్ర నియమం ఉంది కదండి, ఈ న్యూ టెస్టమెంట్ చర్చ్ యొక్క ఈ బైబిల్ ఉంది, దీని ద్వారా మాత్రమే హెవెన్కి వెళ్లొచ్చని బైబిల్ తెలియజేస్తుంది. అందువల్ల దీనిని గూర్చి పేతురు తెలియజేస్తున్నాడు, మేమిక ఎవరి యొద్దకు వెళ్ళగలం, నీ యొద్ద నిత్య జీవ వాక్యములున్నాయి, లివింగ్ వర్డ్. ఈ యొక్క నోహ్ కాలమునకు ముందుగా ఉన్నది చూసినట్లయితే, ఉదాహరణకు ఇప్పుడు అబ్రహాముతో మాట్లాడేప్పుడు దేవుడు చెప్తున్నాడు, నేను నీకొచ్చి నియమములను కట్టడలను చెప్పి ఉంచి ఉన్నానంటాడు. దాని అర్థమేంటి, ఆనాడు రిటర్న్ లాంగ్వేజ్ లేదు, ఇక హమురాబి పీరియడ్లోనే రిటర్న్ వర్డ్స్ రాసేది వస్తుంది,
0: బోధిస్తున్నారు,
1: టీచ్ చేస్తున్నాడు. ఎందుకంటే ఆనాడు రాసే పద్ధతి లేనందువలన, సుమేరియన్ సివిలైజేషన్కి ముందు అది, సో ఆ పీరియడ్లోనే చేరాత అనేది వస్తుంది. సో మోషే దగ్గర అది రాసి ఇస్తున్నాడు, నా కట్టడలను రాసిస్తున్నాను, అప్పుడు అది ఓకల్ వర్డ్, చెప్పించినది, ఇది రాయబడింది. బట్ మన దగ్గర ఉన్నదే లివింగ్ వర్డ్, ఆయన వచ్చి మనలో నివాసం చేస్తున్నాడు. అప్పుడు ఇదే ఉన్నంతలో బెస్ట్ ల్యాండ్. బట్ ఈ బెస్ట్ ల్యాండ్లో ఎందుకు 30-60 ఉందనేదే
0: అందులో కూడా ఒక వ్యత్యాసం,
1: డిఫరెన్స్ ఉంది. ఇదంతా 100 అంతలుగా ఉంటే ఎంత బాగుంటుంది, ఒక పీరియడ్లో ఉండింది, అప్పుడంతా 100 ఉండింది. సో ఇది 3వ ల్యాండ్, ఇది దేనిని సూచిస్తుందని అడిగినట్లయితే, గొల్గొతా నుండి సంఘము ఎత్తబడేంత వరకును, యేసు తిరిగి వచ్చేంత వరకు, ఇంకా కొంత డీటెయిల్డ్గాను కొంత డెప్త్గా చెప్పాలంటే, పరిశుద్ధాత్మ వచ్చినప్పటి నుండి పరిశుద్ధాత్మ సంఘమును ఎత్తుకొని పోయేంత వరకు. ఇదొచ్చి మన స్పిరిచువల్ పీపుల్ అని చెప్తున్నాం కదండి. ఎందుకు స్పిరిచువల్ పీరియడ్ అంటే స్పిరిట్ ఫిల్డ్ పీపుల్. పరిశుద్ధాత్మ వచ్చిన తర్వాత, అప్పుడు దానికి ముందంతా కూడా ఎవరైనా ఒకరిపైనే పరిశుద్ధాత్మడొస్తాడు. ఇప్పుడు ఆత్మనింపబడిన మనిషి అని యోసేపుని చెప్తారు, దానియేలుని చెప్తారు. పర్టికులర్గా ఎవరైనా ఒకరికే ఉంటుందలాగా. యెహెజ్కేలు చెప్తాడు, దేవుని హస్తము తన మీదకి రాగా తాను ఆత్మవశుడనయ్యానని చెప్తాడు.
0: అదే విధంగా క్రీస్తు పుట్టినప్పుడు సిమియోను
1: ఆత్మవశుడై అని ఉంటుంది, అలాగ పర్టికులర్ పర్సన్.
0: అవును,
1: కానీ ఇప్పుడు అలా కాదు. శరీరులందరి మీద నా ఆత్మను కుమ్మరించదను. సో ఇదే స్పిరిచువల్ పీరియడ్, స్పిరిట్ ఫిల్డ్ పీపుల్స్ ఉండేటువంటి కాలం. సో ఈ పీరియడే ఉన్నంతటిలో బెస్ట్, మంచి నేల. ఇందులో దేవుడు విత్తుతున్నాడు, ఇప్పుడు మనలో విత్తుతూ ఉన్నాడు. ఈ విత్తనము ఇప్పుడు ఈ కార్యక్రమానికి ముందుగా మనము షూట్కి ముందుగా మాట్లాడుకున్నాం, మీరు కూడా చెప్పారు. అంటే బ్రాడ్కాస్ట్ అనే దానికి ఒక వివరణ ఇచ్చారు. బ్రాడ్ కాస్ట్ అది మీరే చెప్పండి, బాగుంటుంది.
0: లేదు, మనం మాట్లాడుకునేటప్పుడు బ్రాడ్కాస్టింగ్ అంటే ఒక విత్తనము తీసి ఆ బ్రాడ్గా కాస్ట్ చేసి దూరంగా విసిరివేయడాన్నే. ఇప్పుడు మనం మాట్లాడుకునేది ఒక బ్రాడ్ కాస్టింగ్.
1: సో ఇందులో నుండి వచ్చిన వర్డ్ అది.
0: అవును, అగ్రికల్చర్ వర్డ్,
1: అగ్రికల్చరల్ వర్డ్. సో కాస్ట్ చేయడం అనేది విత్తడం, బ్రాడ్ అనేది అధికంగా విత్తడం.
0: అధికముగా
1: అది మంచి నేలకు వర్తిస్తుంది. ఆ ఇస్సాకు ఇప్పుడు మనం అనుకుంటున్నట్టుగా 30-60-100 అనేది మనమేం చెప్తున్నాం, 100 ఇస్తుందా అని అడుగుతాం కదండి. ఇస్సాకును గురించి వాక్యం చెప్తుంది, ఇస్సాకు విత్తనము వేశాడు, 100 ఆ సంవత్సరము ఫలము పొందింది, 100%. ఈ ఇస్సాకు పాత నిబంధనలో ఎవరికి ఒక ఎగ్జాంపుల్గా ఉన్నాడంటే క్రైస్ట్కి. పలుచోట్ల నుండి ఆ కంపారిజన్ మీరు చూడొచ్చు. అతని భుజముల మీద కట్టెలు మోసుకుని తీసుకెళ్లాడు కొండపైకి, యేసును సిలువ మోయించి తీసుకెళ్లారు, కొండపైకి ఇస్సాకును బలి ఇవ్వడానికి తీసుకెళ్లడం, యేసును తీసుకెళ్లారు, ఇస్సాకు అక్కడ బలి కాకుండా ఒక పశువు బలి అయి తను జీవంతో తిరిగి వచ్చాడు, అలాగే యేసుక్రీస్తు బలి అయి తిరిగి పునరుద్ధానుడై లేచాడు. ఈ విధంగా అనేక ఒకదానికొకటి సాదృశ్యాలు మీరు కంపేర్ చేసి చదవగలరు. ఒకసారి యోసేపుతో మనం కంపేర్ చేశాను, ఆ విధంగా ఇస్సాకును మనం చూడగలం. అప్పుడు ఇస్సాకు వచ్చి పాత నిబంధనలో యేసుకి ఒక చిహ్నంగా మనం చెప్తున్నప్పుడు, అప్పుడు ఇస్సాకు వేసిన విత్తనం ఏమైంది,
0: 100 times
1: పెరిగింది. అప్పుడు యేసు విత్తేది మంచి నేల, ఇదే న్యూ టెస్టమెంట్ విత్తనం. అప్పుడు ఇది ఎలా ఫలించాలి,
0: అదే 100%
1: ఇవ్వాలి. అప్పుడు మనమెందుకు ఈ బ్రాడ్కాస్ట్ మనం చేస్తున్నామంటే 100% రిజల్ట్ని దేవుడు ఎదురు చూస్తున్నాడు. ఈ 100% రిజల్ట్ వేరెందులోనూ కూడా లేదు, ఎందుకంటే అన్నిట్లోనూ డిప్రిషియేషన్ ఉంది. మీకు గోల్డ్లో కూడా ఏముంది, అదేవిధంగా మీకు ఇంకా వుడ్లో ఉంది, ఏది చేసినా అందులో డిప్రిషియేషన్ ఉంది.
0: అయితే ఈ మాటలో
1: దేవుని యొక్క మాటలో డిప్రిషియేషనే ఉండదు, 100% ఫలం ఇస్తుంది. అదే దేవుడు ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు. ఈరోజు మూడవ ల్యాండ్గా మనం ఎక్స్పెక్ట్ చేయగలిగింది ఏంటని అడిగినట్లయితే, ఈ 100% ప్రాఫిట్, 100% తిరిగి రిటర్న్స్ వచ్చేటువంటిదైనా ఒక వర్డ్ని మనం సో చేయాలి, జనుల మధ్య జల్లాలి. ఇప్పుడు చెప్తున్నాను, ఈ 4 ల్యాండ్లు ఉన్నాయి కదండి, 4 ల్యాండ్ 4 విధాలుగా. అయితే విత్తనం ఒకటే, మంచిదైన విత్తనమే, అది ఎక్కడైనా మొలుస్తుంది, త్రోవ ప్రక్క మొలుస్తుంది, తర్వాత వచ్చి ఆ ముళ్లలోనూ మొలుస్తుంది, రాతిలోనూ, మంచి నేలలో మొలుస్తుంది. అయితే మనమిప్పుడు చేయవలసింది ఏంటంటే నేలను సేద్యము చేయడం. ఎందుకంటే ఆదాంకిచ్చిన పనేంటి, నేలను సేద్యము చేయి, విత్తనం నేను జల్లుతా.
0: విత్తనం ఆయన
1: సీడ్ ఆయన ఇచ్చేశాడు, 100 ల్యాండ్ రెడీ చేయి,
0: దాన్ని తీసి ఎప్పుడు ఎలా ఉపయోగించడం అనేది మన చేతిలో ఉంది.
1: ఇదే మనం చెప్తాము, చర్చిని రెడీ చేయండి, పరిశుద్ధాత్మ మాట్లాడతాడు. మనము సంగముని సిద్ధము చేయకుండా, ఇప్పుడు మీరు చర్చ్కి వెళితే ఆర్డర్ ఆఫ్ సర్వీస్ ఉంటుంది కదా, ఈ ఆర్డర్ ఆఫ్ సర్వీస్ జరిగించడానికి కారణం ఏంటి తెలుసండి, ఆర్డర్ ఆఫ్ సర్వీస్ ఎందుకని వచ్చింది అని అంటే, ఇప్పుడు దానికి కారణం మారిపోయింది, అది వదిలేద్దాం. అప్పుడు ఎందుకు వచ్చిందంటే, వారు పలు విధాలైన సమస్యల నుండి చర్చ్కి వస్తారు. ఒక దగ్గర కూర్చున్నప్పుడు ప్రతి ఒక్కరికి ఒక్కొక్కటి మైండ్లో నడుస్తుంటుంది. వీరందరినీ ఏకీభవించడానికి ఫస్ట్ ఏం చేస్తారంటే 2 పాటలు పాడతారు, తర్వాత వర్షిప్ చేస్తారు. అట్లే అందరినీ వన్నెస్లోకి తీసుకొచ్చి అన్నీ ఒకే ల్యాండ్గా ఉంటాయి. ముళ్ళు వచ్చి ఉంటాయి, రాతి నేల వచ్చి ఉంటుంది, ఆ మంచి నేల వచ్చి ఉంటుంది. అన్ని ల్యాండ్స్ లోనికి వచ్చి కూర్చున్నప్పుడు ఇవన్నీ కూడా ఒక ఆర్డర్ ఆఫ్ సర్వీస్ కింద తీసుకొచ్చి వారిని పాట పాడించి ఒక వర్షిప్లోకి తీసుకొచ్చి అన్నీ ఒక వన్నెస్లోకి వచ్చిన తర్వాత మాటను విత్తుతారు, సీడ్. అదే వారు నెక్స్ట్ చేసేటువంటి పని.
0: ఇంకా చెప్పాలంటే అందరూ ఏక మనసుతో పరిశుద్ధాత్మ పనిచేయటం సులభం,
1: చేయడానికి ఈజీ,
0: విడివిడిగా అయితే కష్టం.
1: అవును, ఆ వర్డ్ జల్లేప్పుడు చర్చ్ 100% ఫలితాన్ని ఇస్తుంది. ఇప్పుడు ఆర్డర్ ఆఫ్ సర్వీస్ ఏమైందంటే, జనులు వచ్చేందులకు పాట పాడతాం, జనులు రావడానికి లేట్ అవుతుంది, 2 పాటలు పాడదాం, 3 పాటలు పాడదాం. ఇప్పుడు నన్నే అడుగుతుంటారు, ఆ జనులు వచ్చారు మెసేజ్కి వెళ్ళిపోదామని అడుగుతారు, అంతవరకును పాడుతుంటారు. అప్పుడు పాట పాడడం అనేటువంటిది జనులు వచ్చేందుకైనా ఒక ఇది కాదు.
0: అవునవును, అది లేదు
1: ఒరిజినల్ ప్లాన్ లో లేదు, అది వారిని వన్నస్ లోనికి తీసుకొచ్చింది.
0: అది మహత్తరమైన మహిమకరమైన సేవ.
1: అదే నేలను సేద్యం చేయడం, భూమిని సిద్ధపరచడం అనేది ఉంది కదా, ఆ సేద్యపరచడమే వర్షిప్. ఈరోజు వర్షిప్ అనేది పర్ఫార్మెన్స్ అయిపోయింది, వర్షిప్ అనేది టైం ల్యాప్స్గా అయిపోయింది, లేకపోతే వర్షిప్ అనేది ఐస్ బ్రేకింగ్ అయిపోయింది. కొన్ని సమయాలలో చెప్తుంటారు, మరొక ప్రసంగికుడు రాలేదు కొంతసేపు వర్షిప్ చేయమని చెప్తుంటారు, ప్రసంగికుడు లేటుగా వస్తున్నాడని తను వర్షిప్ చేస్తుంటాడు. ఇదే ఇక్కడ మిస్టేక్. అప్పుడు ఈ ల్యాండ్ని సేద్యం చేస్తున్నాం కదండి, అది వెరీ ఇంపార్టెంట్. ఆ విత్తనం మంచి విత్తనం, అది ఎక్కడ వేసినప్పటికీ ఫలించే విత్తనం. అయితే ల్యాండ్ ఎలాగుందనేదే ముఖ్యం.
0: ఇంకోవైపు చూసినా కనబడుతుంది, విత్తనం అందరికీ మంచి విత్తనం ఇస్తున్నాడు అని మరోవైపు చూస్తాం. అదేమంటే మీకొకటి నాకొకటి కాదు, అందరికీ మంచి విత్తనం ఇస్తున్నాడు.
1: అలాగా ఆయన ఆ విధంగా ఇచ్చినట్లయితే పక్షపాతిగా ఉంటాడు.
0: ఎగ్జాక్ట్లీ,
1: ఆయన పక్షపాతం లేనివాడు. సో ఇప్పుడు ల్యాండ్ని జల్లుతున్నాం, మూడవ మంచి ల్యాండ్. నాలుగవది ఇక రాతి నేల, ఇక మీదట వచ్చేటువంటిది. రాతి నేల దేనిని సూచిస్తుంది, ఏ యొక్క కాలఘట్టానికైనది అని అడిగినట్లయితే, ఇప్పుడు యేసుక్రీస్తు యొక్క సంఘము ఎత్తబడటముతో 1000 పరిపాలన ఆరంభమవుతుంది. మిలేనియం, మనం ఎక్స్పెక్ట్ చేసే మిలేనియం ఆరంభమవుతుంది. ఈ మిలేనియంలో చూసినట్లయితే ఎలాగ అది రాతి నేలని మీరు చెప్తున్నారని వీరు అడుగుతారు. దానియేలు 2వ అధ్యాయంలో నెబుకద్నెజర్ ఒక స్వప్నాన్ని కంటాడు. ఆ స్వప్నం అనంతరం చివరిగా అతను చెప్పే మాట ఒకటి ఉంటుంది, మరియు చేతి సహాయము లేక తీయబడిన ఒక రాయి ఆ ప్రతిమ యొక్క పాదముల మీద పడి దాని పాదములు తుత్తనీయులుగా విరిగిపోయింది, ఆ రాయి సర్వభూతలమంతా మహాపర్వతముగా మారిపోయింది. అప్పుడు భూమి అంతటా ఎలాగుంది, స్ప్రెడ్ అయింది. ఏది స్ప్రెడ్ అయింది, రాయి. ఈ రాయే రానున్నటువంటి మిలేనియంని సూచిస్తుంది. ఇందులో యేసు 1000 పరిపాలన చేస్తాడు. అయితే ఆ రాజ్య స్థాపన ఎలాగుంటుంది అని అడిగితే బైబిల్ చెప్తుంది, ఇనుప దండముతో పరిపాలన చేస్తాడు, ఐరన్ రాడ్. సాధారణంగా ఆయన చేతిలో గోల్డెన్ రాడే ఉంటుంది. అయితే ఈ స్థలంలో ఏముంది, ఐరన్ రాడ్. అయితే ఐరన్ రాడ్ని పెట్టుకున్నటువంటి దేవుడు ఎటువంటి వాడు,
0: ప్రేమ కలిగిన వాడు,
1: లవ్. దేవుడు ప్రేమయ్యై ఉన్నాడు. ఇటువంటి ఒక డిక్టేటర్ని మీరు చూసున్నారా, ప్రేమగల డిక్టేటర్. సాధారణంగా డిక్టేటర్ అంటేనే ఎలాగుంటారు,
0: టఫ్గా ఉంటారు,
1: కొంత టఫ్గా కఠినంగా ఉంటారు, జనాలను చంపుతారు, వారి ఇష్టానికి చేస్తారు, అవన్నీ మనం చెప్తాం కదండి. డిక్టేటర్ అనేందులకు ఒక అర్థం, సర్వాధికారి.
0: అవును,
1: అంటే అధికారం వేరు, సర్వాధికారం వేరు. మిమ్మల్ని కాపాడటానికి అధికారులు ఉన్నారు, ఆఫీసర్స్. వారెందుకంటే మీకు మంచి చేయడానికి కొరకు, మీ ఏరియాలో నీళ్ల సరఫరా, రోడ్డు వేయాలి, మీకు కావలసినవి చేసి పెట్టడానికి మీ మంచి కొరకే ఆఫీసర్స్. దానికి పేరు అధికారం. మనమిస్తాం ఆ అధికారం. సర్వాధికారం అంటే వారిష్ట ప్రకారంగా మనల్ని నడపటం, అదే డిక్టేటర్స్. అయితే ఇప్పుడు ఈయనొక పరిపాలన చేస్తాడు, 1000 పరిపాలన అని బైబిల్ చెప్తుంది. ఆ మిలేనియం ఇనుప దండముతో వారిని పరిపాలించడం. అయితే చేసేవారు ఎటువంటి వారిగా ఉంటారంటే ప్రేమగా ఉంటాడు. అప్పుడు అక్కడొచ్చి ఒక క్రొత్త నియమం వస్తుంది. ఇప్పుడు ధర్మశాస్త్రం పూర్తిగా ప్రతీకారం. మనస్సాక్షి నియమములో ప్రతీకారం అనేది లేదు, అతడు ఒప్పుకుంటే అన్ని ముగిసినట్టే. స్వాతంత్ర నియమం పూర్తిగా క్షమాపణ. ఇప్పుడు మనకి ఫుల్గా మనం క్షమిస్తున్నాము, ఇక్కడ దండన ఉండదు. అయితే రాబోయేది ఎలాగంటే, ప్రేమగల దేవుడు శిక్షించేవాడుగాను రెండునూ కలిసి ఉంటాడు. ఇటువంటి ఒక నియమము ఇక మీదటే రాబోతుంది.
0: అదేంటంటే, న్యాయాధిపతిగా ఉంటాడు, తండ్రిగా ఉంటాడు,
1: జడ్జిగాను ఉంటాడు, సన్నుగా ఉంటాడు, రెండుగాను ఉంటాడు. ఇవి రెండిటిగాను ఆయన ఉంటాడు, ఒకరిగానే ఉంటాడు. అంటే ఇది వచ్చి మీరిక మీదటే చూడబోతారు. మరి ఇటువంటిది ఇంతకుముందు ఎన్నడూ కూడా మీరు చూసి ఉండరు. అటువంటి ఒక గవర్నమెంట్ రాబోతుంది. ప్రేమగల సర్వాధికారి ఒకరు రాబోతున్నారు. ఆయన ప్రజల నిమిత్తమే ఒక సర్వాధికారి. సాధారణంగా సర్వాధికారం ప్రజలకు అగెన్స్ట్గా ఉంటుంది, మా వల్ల కుదరదు అనేది. అయితే ఇది ప్రజల కొరకు, వారి బాగోగుల కొరకు 100%. అప్పుడు అటువంటి ఒక నియమం లా. ఇప్పుడు మనమున్నాము ఒక సిగ్నల్ దగ్గర మనం నిల్చోవాలని, అక్కడ 4 రోడ్లు ఉన్నాయి. ఆ 4 రోడ్ల మధ్యను మనం నిల్చుని వెళ్లాలనేది రూల్ అనేది కాదు, మనకు అది పాటింపు. ఆ చోటుకి వెళ్తే ఎవరైనా వస్తున్నారని చూసి వెళ్ళాలి. నేను అటు ఇటు చూడకుండా వెళుతూ యాక్సిడెంట్ అయ్యాను. తర్వాత ఏం జరుగుతుంది
0: అంటే, అక్కడ ఒక
1: సిగ్నల్ వేసి, ట్రాఫిక్ లైట్ వేసి, అక్కడ ఒక లా వస్తుంది.
0: అవును,
1: అక్కడ అలా ఉంటుంది,
0: నిలిచిపోవాలి,
1: ఆగి వెళ్ళాలి అనే లా వస్తుంది. ఈ లానే ఇప్పుడు ధర్మశాస్త్రం. వారికి చెప్పి చెప్పి వారు చేయాల్సింది చేయకుండా లాతో జరిగించేది. ఇప్పుడు ఎలాగుందని అడిగితే, నువ్వు నుంచుని వెళ్ళాలి, నుంచుని వెళ్లకుండా నేను తెలియకుండా వెళ్ళిపోయాను. ఒకసారికి ఒక క్షమాపణ అనేది దొరుకుతుంది ఇప్పుడు. అప్పుడు అలా కాదు, మీకు వేరే దారి లేదు, నుంచునే వెళతారు. మీ వల్ల నుంచుని పోకుండా కుదరదు. ఎలా అనుకున్నా కుదరదు. అయితే నుంచుని వెళ్లడం మంచిదా కాదా?
0: మంచిదే.
1: అదే రాబోయే నియమం. అదేంటండి, మీరు అనుకున్న పాపం చేయలేరు. అటువంటి రూల్, అటువంటి నియమం అది లోకం చూసిందే లేదు. అయితే అందులోనూ అందరూ పర్ఫెక్ట్ కాదు. ఒక గ్రూప్ మాత్రం దేవునికి నమ్మకంగా ఉంటుంది. ఒక కాలఘట్టము తర్వాత ఆ గ్రూప్ సాతాను సంకెళ్లు తెప్పబడిన తర్వాత వారిలో సాతానుతో చేరతారు ఒక గ్రూప్ మాత్రం అని చెప్పబడుతూ, ఇదొచ్చి రాబోయే గవర్నమెంట్ మిలేనియం గురించి, అందులో ఉండేటువంటి రూలు, అందులో ఉండే ప్రజలు, అందులో ఏ వయసు వరకు ఉంటారు, అది వేరే నియమం, అదే రాతి నియమం. సో ఈ నాలుగు విధాలైన నియమం, అది ముగిసిన తర్వాత ఇటర్నల్ వస్తుంది, జడ్జ్మెంట్ అండ్ ఇటర్నల్. సో ఈ నాలుగు నెలలు, నాలుగు విధాలు, ఇందులో విత్తనం ఒకటే, ఇది ఫలించే గ్రౌండ్ వేరే వేరే. కానీ ఈ నియమాలు నాలుగిటినిచ్చింది పరిశుద్ధాత్ముడే. పరిశుద్ధాత్ముడే మనకి దైవ వాక్యము అనుగ్రహిస్తున్నాడని తిమోతిలో వాక్యం స్పష్టంగా ఉంది. అది ఓల్డ్ టెస్ట్మెంటో న్యూ టెస్ట్మెంటో, ఎందుకంటే పౌలు రాసేటప్పుడు న్యూ టెస్ట్మెంట్ లేదు, ఇంకా కంపైల్ అవ్వలా, ఓల్డ్ టెస్ట్మెంటే ఉంది. అందువల్ల వాక్యం చెప్తుంది ఆ వేదవాక్యములన్నీ పరిశుద్ధాత్మ వల్ల అనుగ్రహింపబడింది. ఓల్డ్ టెస్ట్మెంట్, న్యూ టెస్ట్మెంట్, వచ్చేటువంటి టెస్ట్మెంట్ అన్ని ఏదైనప్పటికీ పరిపూర్ణంగా ఆ దైవాత్మ వల్ల అనుగ్రహించబడింది. సో విత్తనం ఒకటే, నాలుగు విధాలైన నేల, ఇదే ఈ ఉపమానం వెనుక ఉన్నటువంటి రహస్యం.
0: రహస్యం ఇప్పుడు మనం ఈ నాలుగులో ఎక్కడున్నామన్నదే ముఖ్యమైన భాగం.
1: మనమొచ్చి మంచి నేలలో ఉన్నాము, అందులో ముప్పయా, అరవయా, నూరా అనేది మన యొక్క ప్రశ్న.
0: ఏదేవైనా సమయం కొంచెమే ఉంది, 30 సెకండ్సే ఉంది. చివరిగా రెండు భాగాల్లో మనం చూసినట్లయితే విత్తనం ఒకటే, మంచి విత్తనం, నాలుగు నేలలున్నాయి. అయితే మంచి నేలలోనే 30-60 ఉన్నాయి. మనం ఎక్కడున్నామన్నదే ప్రశ్న. మనమందరం మంచి నేలలో ఉండాలి. అది కాకుండా 100% ఫలితం దేవుని యొక్క ఉద్దేశం, ఆయన అదే కోరుచున్నాడు. చివరగా మీరు ఏం చెప్తారు?
1: ఈ నాలుగు గ్రౌండ్స్ లోనూ మొదటిది మనస్సాక్షి. మనస్సాక్షికి నమ్మకంగా ఉంటే ఇవి మనకి ఫలితార్థంగా ఉంటాయి. రెండవది ధర్మశాస్త్రం అనేది పాపమేంటనేది తెలియజేసింది. అంతవరకు ఏది పాపం అనేది తెలియకుండా పోయింది. అయితే స్వాతంత్ర నియమం మంచి నేల నాకు పాపాన్ని తెలియజేస్తూ ఆ పాపము నుండి విడుదలయ్యేటువంటి మార్గాన్ని నాకు ఇచ్చింది. నా మనస్సాక్షియు తిరిగి పాత విధంగా ఆ సాక్ష్యము కలిగిన మనస్సుగా మార్చివేస్తుంది. ఈ మూడిట్లోనూ మనమున్నాం. నాలుగవ ల్యాండు ఇక రాబోయేది రాతి నేల. అయితే ఈనాడు ఆ ల్యాండ్ వలె దేవుడు ప్రేమగా ఉన్నాడు, నియమముంది. అయితే విని విని వదిలిపెట్టేవారు కూడా ఉన్నారు. నాలుగు ల్యాండ్లు ఈరోజు చర్చలో ఉన్నాయి. ఇందులో మనం మంచి నేలగా ఉండడం ఎంతో ముఖ్యం, అందులో 100%గా ఉండడం ఇంకా ఎంతో ముఖ్యం.
0: వందనం బ్రదర్ జగన్. ఈ కార్యక్రమంలో మనం లోతైన మర్మాలు చూశాం. తర్వాత భాగంలో రహస్యాలు, ఉపమానములను చూద్దాం. ఈ కార్యక్రమానికి విచ్చేసినందుకు వందనములు, ధన్యవాదాలు.
2: ఉపమానములు, రహస్యములు అని ఈ కార్యక్రమాన్ని మీరు వీక్షించినందుకు వందనాలు. ఈ కార్యక్రమం మూలంగా దేవుని రాజ్య రహస్యములను ఎరిగి ఉన్నారని మేము విశ్వసిస్తున్నాము. ఈ కార్యక్రమాన్ని పలువురికి తెలియజేయండి.

ఆవగింజలో ఒక పరలోక రహస్యం ఉన్నట్టు మాథ్యూ 13లో చూస్తున్నాము. అయితే దీన్ని మనం ఎంత సీరియస్గా చూస్తున్నామన్నదే నా ప్రశ్న.

0: వెల్కమ్ టు ది సీక్రెట్స్ ఆఫ్ ది పారబుల్స్. ఈ రోజు బ్రదర్ ఎండి జగన్ ఇక్కడ ఉన్నారు. బ్రదర్ ఎండి జగన్ కొన్ని ప్రశ్నలు అడుగుతాను, కార్యక్రమానికి స్వాగతం. ఆవగింజంత విశ్వాసం అనేది ఆవగింజ మస్టర్డ్ సీడ్, అయితే అది చాలా చిన్నదిగా ఉంటుంది. మాథ్యూ చాప్టర్ 13లో ఒక టర్నింగ్ పాయింట్గా ఉంది. పరలోకానికి కావలసిన రహస్యాలన్నీ కూడా అందులో క్రైస్టే చాలా చక్కగా చెప్పారు. పరలోకాన్ని సంపాదించాలి లేదా పరలోకానికి వెళ్ళాలి అనేది మన జీవితంలో చాలా ప్రయత్నాలు చేస్తున్నాం. అయితే దీని వెనుక ఏముంది, పరలోకం ఎలా ఉంటుంది, ఎలా అర్థం చేసుకోవాలని చెప్పి మాథ్యూ అద్భుతంగా చెప్పారు. ఈ ఆవగింజ ఇది చిన్న విషయం, దీని వెనుక క్రైస్ట్ ఎందుకని ఇంత లోతుగా చెప్తున్నాడు.
1: ఇది ఆరంభము నుండే చూడాలి. ఎక్కడి నుండి చూడాలంటే, మరి ఆవగింజంతా విశ్వాసం అనేది వచ్చి మీరు చెప్పేది మత్తయి 17లో. దీనికి ముందు ఒకటి ఉంది. మత్తయి 13లో ఒక విషయాన్ని ప్రభు చెప్తున్నారు. ఆవగింజను గుచ్చిన ఒక విషయాన్ని చెప్తున్నాడు ఉపమానంగా. ఆయన మరి ఒక ఉపమానం వారితో చెప్పాను, పరలోక రాజ్యము ఒకడు తీసుకొని తన పొలములో విత్తిన ఆవగింజను పోలి ఉన్నది అని ఉంటుంది. విత్తనములన్నిటిలో చిన్నదేగాని అని రాయబడుతుంది. ఈ విశ్వాసమును గుచ్చి రెండవదిగా మనం చూడొచ్చు. మొదటిగా మనం ఇది చూద్దాం. ఇది చూస్తేనే తర్వాత అది తెలుస్తుంది. ఇదే కార్యము లూకా 17లో కూడా ఉంటుంది, లూక్ 13లోనూ ఉంది. దేని గుర్చి రాయబడింది అని చూసినట్లయితే, పరలోకమును గుర్చి ఈ చోట్లొచ్చి మీరు చెప్పింది విశ్వాసం
0: ఆవగింజంతాపారిజన్.
1: ఇక్కడ పరలోకానికి కంపేర్ చేస్తాను, ఇది వేరే అది వేరే. ఇక్కడ పరలోక రాజ్యం ఎందుకు దాంతో కంపేర్ చేస్తున్నాడు అనేటువంటిది మనం చూడాలి. ఇప్పుడు ఆరంభములో ఒకే ఒక మనిషిని దేవుడు ఈ భూమి నుండి తయారు చేస్తున్నాడు. ఆదామును తయారు చేసేప్పుడు ఒక మనిషే. మలాకి 2:15 ప్రకారం అతన్ని ఒకనిగా నియమించాడు. 2వ అధ్యాయంలోనే 2వ కార్యం చేశాడు, వేరుచేసి హవ్వను చేస్తున్నాడు. ఈ ఒక విత్తనమే ఈరోజు ప్రపంచంలో ఉన్న మనుషులందరికీ కారణమైన విత్తనము. ఒక బేస్ లోక ప్రకారంగా నేను చెప్పేది. సో తన ఒక్కని ద్వారానే ఈ లోకమంతటా మనుషులు వ్యాపించి ఉన్నారు. ఇలా వ్యాపకమైన తర్వాత పతనమయ్యారు. 3వ అధ్యాయంలో ఆ ఒక మనుషుని ద్వారానే పాపము వ్యాపించింది. లోకమంతటా ఏమైందంటే పాపం వ్యాపించింది. ఈ లోకమంతా పూర్తిగా పాపములోనికి వెళ్ళింది ఆ నోవహు కాలంలో. ఆ తర్వాత యేసుక్రీస్తు వచ్చినప్పుడు లోకమంతటా పాపం ఉండింది. ఇప్పుడు ఈ ఒక మనిషి ద్వారా లోకమంతటా మనుష్య సముదాయమంతా వృద్ధి చెందింది. ఒక మనిషి ద్వారా పాపము విస్తరించింది. ఇప్పుడు ఇది వచ్చి దేవుడొచ్చి మనుషుని కలుగు చేసినప్పుడు ఏర్పడిన పరిస్థితి. ఇప్పుడేం చేస్తున్నాడు, పరలోక రాజ్యము అంటున్నాడు. ఫస్ట్ వీళ్లకొచ్చి మనమీ తరచుగా చూసేవారికి నేను చెప్తున్నాను, పరలోక రాజ్యమంటే ఏంటి, పరలోకమంటే ఏంటని తెలియాలి.
0: అందులో డిఫరెన్స్
1: అవును, హెవెన్ వేరే, కింగ్డమ్ ఆఫ్ హెవెన్ వేరే. మనం ఈ డిఫరెన్స్ని వారికి తెలియజేస్తే చాలా మంచిది. అదేంటి పరలోకము పరలోక రాజ్యం అంటే వేరే అని చెప్తున్నారు. ఒక పీరియడ్లో బ్రిటిష్ వారు ప్రపంచమంతటా పరిపాలిస్తూ ఉండేవారు. ఆ పరిపాలనలో బ్రిటిష్ వారు వారి యొక్క హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉండిందంటే యూకేలో ఉండింది. బట్ వారి రాజ్యం ఎక్కడో ఉండిందంటే ఇండియా వరకు ఉండింది, అటు ఆస్ట్రేలియా వరకు ఉండింది. ఇప్పుడు బ్రిటిష్ వారి రాజ్యము ఇండియాలో లేదు, సరేనా? అయితే బ్రిటిష్ రాజ్యము వారి దేశం వదిలి వెళ్ళదు. వారి దేశంలోనే కదా వారు ఉంటారు.
0: అవును, అదే ఫౌండేషన్.
1: అదే ఫౌండేషన్ అక్కడున్నటువంటి రాజ్యము ఇండియా వరకు కూడా వచ్చింది. సో అది ఎక్స్పాండ్ అయ్యి ఎక్కడికొచ్చినా ఆ రోజు ఇండియన్ ప్రావిన్స్ వచ్చి వారి కంట్రోల్లోనే ఉండింది. బ్రిటిష్ రాజ్యం ఇక్కడ ఉండింది. ఇదే కాన్సెప్ట్, ఇది అర్థం చేసుకుంటే చాలు. అప్పుడు పరలోకం పైన ఉండింది, దాని యొక్క రాజ్యం వచ్చి భూమిలో ఉండింది ఆదామును నిర్మించేప్పుడు. అది వచ్చి ఒకడు ఆదామును గెలిచి లాక్కున్నాడు. ఇప్పుడు పరలోక రాజ్యం ఉంది, లోకమంతటా ఉంది, భూమిలో మాత్రము లేదు. అందువల్ల యేసు ప్రార్థించేప్పుడు ఏం చెప్పించాడంటే, మీ యొక్క చిత్తము పరలోకములో నెరవేరునట్లుగా భూమిలో నెరవేరునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక. అంటే అప్పుడు ఏం లేదు, అక్కడ రాజ్యము లేదు, పరలోక రాజ్యం భూమిలో లేదు. ఎందుకంటే ఎవరి కంట్రోల్లో ఉండిందంటే పిశాచి కంట్రోల్లో ఉండింది. అందువల్ల సాతాను యేసును చూచి ఒక మాట చెప్తున్నాడు, ఈ లోకరాజ్యములన్నీ వాటి మహిమంతయు నాకు ఇవ్వబడ్డాయి అంటాడు, మత్తయి 4వ అధ్యాయం. సో మొదట ఈ పరలోక రాజ్యము ఇక్కడికి రావాలంటే ఒక సీడ్ అవసరమై ఉంది. మొదటిగా ఆదాము ద్వారా ఒక సీడ్ వేశాడు. హవమూలముగా మనుషులు వచ్చారు. హెవెన్ యొక్క కింగ్డమ్ ఇక్కడికి వస్తుందని చూస్తే సాతాను రాజ్యము వచ్చింది. ఇప్పుడు పరలోక రాజ్యము ఆవగింజను పోలినదిగా ఉంది. అదెలాగుంది, ఒకే ఒక సీడు జీసస్ క్రైస్ట్. ఆ ఒక్క జీసస్ క్రైస్ట్ మూలముగా లోకమంతటా ఈరోజు ఒక స్పిరిచువల్ సంతతి వ్యాపించింది. అట్ ది సేమ్ టైం పరిశుద్ధము వ్యాపించింది, ఇప్పుడు హెవెన్కైన వారు ఇక్కడ ఉన్నారు. అర్థమైందండి?
0: అర్థమైంది.
1: ఇప్పుడు అమెరికా అనే వారి యొక్క ఎంబెస్సీ ఇక్కడ ఉంటే ఎలా ఉంటుంది?
0: అదే,
1: వారి రాజ్యం లేదు కానీ ఎంబెస్సీ వారి కంట్రోలే.
0: వీఆర్ ఆల్ అంబాసిడర్స్.
1: అంబాసిడర్స్, అదే బైబిల్ చెప్తుంది, రాయబారులం. అప్పుడు ఇక్కడొచ్చి అమెరికా యొక్క ఎంబెస్సీ ఉంది కదా, ఆ స్థలం ఉంది కదండి, అది అమెరికా వారి కంట్రోల్. ఇప్పుడు మీరు సౌదీ అరేబియాకి వెళితే అమెరికా ఎంబెస్సీ ఉండేటువంటి రోడ్లో సౌదీలో ఉండేటువంటి వారే అక్కడికి వెళ్లాలంటే పర్మిషన్ కావాలి. ఆ రోడ్ అంతా వారి కంట్రోల్. ఎందుకంటే ఒకసారి కెన్యాలో అమెరికన్ ఎంబెస్సీని వారు దాడి చేశారు. అప్పుడు అతడు చెప్పాడు, అప్పుడు ఒబామా వచ్చి ప్రెసిడెంట్గా ఉన్నాడు, అప్పుడు ఆయన చెప్పాడు, వాళ్ళు నా మీద చేయి చేసుకున్నారు, నా ఫ్రెండ్స్ మీద, నా ప్రజల మీద చేతులు వేశారని చెప్పాడు. దాని అర్థమేంటని అడిగితే అది అమెరికా యొక్క స్థలం అనేటువంటి ఒక ఇది. అదేవిధంగానే ఒక పీరియడ్ వరకును ఓల్డ్ టెస్టమెంట్ వరకు అలాగ ఉండింది. ఎలాగంటే యాకోబు, ఇస్సాకు, అబ్రహాము, దానియేలు వీరందరూ వచ్చి అంబాసిడర్స్ లాగా. ఇప్పుడు అలా కాదు. ఇప్పుడు ఎలాగుందని చూస్తే ప్రకటన గ్రంథము 1:5 భూపతులకు అధిపతియునైన యేసుక్రీస్తు. అప్పుడు ఏమైంది, ఈరోజు ప్రపంచము క్రైస్టు యొక్క కంట్రోల్ క్రింద ఉంది. అప్పుడు హెవెన్ అక్కడుంది, హెవెన్ యొక్క కింగ్డమ్ ఇక్కడుంది. ఈ కింగ్డమ్కి ఇక్కడ ఉండడానికి కింగ్ ఎవరని అడిగితే క్రైస్ట్. హెవెన్లో ఫాదర్ ఉన్నారు, అయితే ఇద్దరునూ ఒకరే, ఆ చోట వ్యక్తిత్వము వేరై ఉంది. హెవెన్లో వచ్చి ఆయన ఉన్నాడు, ఇక్కడ కింగ్డమ్ వచ్చి క్రైస్ట్ యొక్క కంట్రోల్లో ఉంది. అప్పుడు పరలోక రాజ్యం ఒక ఆవగింజ విత్తనానికి పోలికగా విత్తబడింది, ఈరోజు బహుగా వ్యాప్తి చెందింది. ఈ వాక్యమును చూడండి, పరలోక రాజ్యము ఆవగింజ విత్తనము పోలి ఉన్నది. 31, అది ఒకడు తీసుకుని తన పొలములో విత్తాడు, అది విత్తనములన్నిటిలో చిన్నదే గాని పెరిగినప్పుడు కూర మొక్కలన్నిటిలో పెద్దదై ఆకాశపక్షులు వచ్చి దాని కొమ్మలయందు నివసించునంత చిట్టగును. అందరూ దాని క్రిందకొచ్చి కూర్చున్నారట. ఇప్పుడు క్రైస్ట్లో మనమందరము ఆశీర్వదించబడ్డాం. ఒక పీరియడ్లో దేవుడు చెప్తున్నాడు అబ్రహాం సంతతిని చూసి, అబ్రహాములో భూమి యొక్క సంతతంతా ఆశీర్వదింపబడునని చెప్పాడు. అయితే అది వచ్చి ఓళ్ళీ. లోకానుసారంగా ఇప్పుడు అబ్రహామునకు ఇస్సాకు మూలముగా ఒక సంతతి, కెతురా వల్ల ఒక సంతతి, ఇస్మాయిల్ వల్ల ఒక సంతతి, సో ఇన్ని సంతతులు భూమిలో పెరిగి అన్ని సంతతులు అబ్రహాములో లోకానుసారంగా ఆశీర్వదింపబడ్డాయి. అయితే అబ్రహాము యొక్క ఆశీర్వాదాలు అన్యజనులకు క్రీస్తు మూలముగా కలుగుతుందని గలతీయులకు వాక్యంలో చెప్పబడుతుంది. సో ఇప్పుడు ఏమైందని అడిగితే, ఇప్పుడు స్పిరిచువల్ సంతతి, అబ్రహాము యొక్క స్పిరిచువల్ సంతతి క్రైస్తు మూలంగా లోకానికి వచ్చింది. ఆ ఒక్క క్రీస్తు లోపట భూమిలో ఉన్నవారందరూ ఆశీర్వదించబడ్డారు. ఎవరు యేసును అంగీకరించినా వారికి క్రైస్ట్కైన ఆశీర్వాదం వస్తుంది. అదే ఆకాశపక్షులు వచ్చి దాని కొమ్మల ఎందు కూర్చున్నాయి. నాట్ ఫర్ ఏ పర్టిక్యులర్ ప్లేస్, పర్టిక్యులర్గా అందరికీ. అదే ఇప్పుడు హెవెన్ అందరికీ ఓపెన్ అయింది.
0: గాడ్ సో లవ్డ్ ది వరల్డ్ అని ఉంది కదా,
1: అదే అప్పుడు పూర్తిగా ఓపెన్ అయి ఎవరైనా లోనికి రావచ్చు. అలా ఎవరన్నా రావచ్చనే కాన్సెప్ట్లోనే మీరు నేను లోనికి వచ్చాం. సో ఈ ఆవగింజ ఒక చిన్న ఇది. ఆ విధంగా క్రైస్ట్ మనిషిగా భూలోకానికి వచ్చాడు. మనుషులను గురించి చెప్తూ దేవదూతల కంటే కొద్దిగా చిన్నని వారు. అప్పుడు ఒక చిన్న మనిషిగా లోనికొచ్చి, నేనదే ఎంతో ఆశ్చర్యంగా చెప్పే విషయం, ఆకాశం ఆయన సింహాసనము, భూమి ఆయన పాదపీఠము, అదే క్రైస్టు యొక్క వ్యవస్థ. కాని ఆ క్రైస్టు తల్లి మరియా యొక్క గర్భములో, ఆ ఊంలో ఒక చిన్నగా ఉండేది ఎంత గొప్ప విషయం. తన్ను కుదించుకుని అంత చిన్నగా వచ్చి ఆయన చిన్న ఆవగింజలాగా అట్లే లోనికొచ్చి ఈ భూమిలో పుట్టి అంతమందికిని వాసము కల్పించాడు. అందరునూ ఆయన లోనికొచ్చేలాగున ఆయన రక్తము చేత కడగబడి పాపక్షమాపణ పొందేవారు అందరూనూ లోనికి రావచ్చు. సో ఇప్పుడు పరలోక రాజ్యం అలాగయ్యింది అనేటువంటిది ఇదొక ఫస్ట్ పార్ట్.
0: ఈ విషయం ఆయనే చెప్తున్నాడు.
1: ఆయనే చెప్తున్నాడు. దీని యొక్క పరలోక రాజ్యం యొక్క సెకండ్ పార్ట్ ఉంది, అది కూడా మీరు దీనితో అంటే ఇప్పుడు క్రీస్తు వచ్చి పరలోక రాజ్యం స్థాపించాడు, అంటే ఆయన రాజ్యం వచ్చి ఇక్కడ ఉన్నటువంటి రాజు అంటే సాతాను వాని తలను చెతక్కొట్టి ఇప్పుడు తన రాజ్యాన్ని స్థాపించాడు. స్థాపించిన ఈ పూర్తి ప్రపంచమును ఆయన కంట్రోల్ క్రింద ఇంకా రాలేదు. అంటే సాతాను అక్కడక్కడ, అంటే ఒకటి చెప్తారు చూడండి, తీవ్రవాదులు చెలరేగినట్టుగా ఆ విధంగా అక్కడక్కడ ఉండి ఏం చేస్తున్నారు, సాతాను యొక్క జనులు చెలరేగుతున్నారు ఆల్ ఓవర్ ద వరల్డ్, క్రైస్ట్కి అగెన్స్ట్గా, తన ప్రజలకు అగెన్స్ట్గా. ఇప్పుడు క్రైస్ట్ ఏం చేస్తున్నాడంటే, వీరందరినీ జయించి ఆయన కింగ్డమ్ని ఇక్కడ పెట్టాలి కదా, ఇందులోనే ఆయన యొక్క ప్రేమను పూర్తిగా చూడగలం. సాధారణంగా పోట్లాడితే ఒకడు మనోడు, ఎదురుగు ఉండేదెవరు?
0: విరోధి.
1: ఇక్కడ సమస్య అదే. ఇక్కడి సమస్య ఏంటంటే, క్రైస్ట్ సైడ్లో ఉన్న మనము ఆయన పిల్లలమే, ఎదురుగా ఉండి ఫైట్ చేస్తున్నారు కదా,
0: వారు
1: కూడా ఆయన పిల్లలే, దేవుని పోలికలో ఆయన రూపంలో నిర్మించబడిన వారు.
0: ఒక ఫాదర్ ఫిగర్గా అలా అమర్చబడి
1: ఒక ఫాదర్. ఇప్పుడు ఇద్దరు అన్నాతమ్ముళ్ళు పోట్లాడుతున్నారు. ఇక్కడ సమస్య ఏంటంటే, అన్నగా అంటే అంగీకరించిన మనము ఆయన గుర్చి బాగా తెలిసి పోరాడుతున్నాం. ఇప్పుడు మన దగ్గర ఏం చెప్తున్నాడు, అతనికి నేను తెలియదు, నిన్ను కొడుతున్నాడు, నువ్వు అది తీసుకో, నేను పోరాడి జయించే అధికారం నా దగ్గర ఉంది, లోకాన్ని జయించే అధికారం నాకు ఇవ్వడం జరిగింది. అయితే ఆయన ఏం చెప్తున్నాడు, నీ తమ్ముడిప్పుడు నిన్ను కొడుతున్నాడు, అతడు నా వల్ల పుట్టినటువంటి వాడే, అతను సాతాను వల్ల పుట్టినవాడు కాదు, అతను నా వల్ల పుట్టినటువంటి వాడే, తను నిన్ను కొడుతున్నాడు. ఇప్పుడు నీవు అతన్ని గెలవడానికి ఏం చేయకూడదు, తిరిగి కొట్టకూడదు. నన్ను కొట్టిన వారిని నేను ఎలాగ జయించానంటే, నేనొచ్చి నన్ను బలి చేసుకుని గెలిచాను, అలాగే నిన్ను నీవు అప్పజెప్పుకుంటే గెలవగలవు. అదే హెవెన్లీ కింగ్డమ్ యొక్క వార్ ప్రోటోకాల్. ఈ వార్ ప్రోటోకాల్లోనే హెవెన్లీ కింగ్డమ్ స్థాపించబడుతుంది. అందువల్ల మనం వచ్చి బైబిల్ తప్ప వేరే ఏ ఆయుధాన్ని మన చేతిలో తీసుకోవడం లేదు. అదే దేవుడు అదే చెప్తున్నాడు, నిన్ను కొట్టినా మరొక చంపను చూపించు. దాని రీజన్ ఏంటంటే, ఈ కింగ్డమ్ని స్థాపించేటువంటి మెథడ్, ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా. ఇప్పుడు దేశాలను ముట్టడి చేసేవారున్నారు. ఇప్పుడు బ్రిటిష్ వారు లోకాన్ని పట్టుకున్నారు. ఏ బేసిస్లో పట్టుకున్నారు? వారు మొదట వ్యాపారస్తులుగా వస్తారు, ఈస్టిండియా కంపెనీ లోనికొచ్చారు, లోకాన్ని పట్టుకున్నారు. అదేవిధంగా అలెగ్జాండర్ లోకాన్ని పట్టుకున్నాడు. దేని మూలంగా పట్టుకున్నాడు? బై వార్, యుద్ధము చేసి పట్టుకునేవాడు. అంటే వ్యాపారంగా పట్టుకుంటారు, లేక యుద్ధం చేసి పట్టుకుంటారు, మతరీతిగా పట్టుకుంటారు. ఇలా ఒక్కొక్కరు ఈ లోకాన్ని తన కంట్రోల్ కింద తీసుకురావడానికి ఒక్కొక్కటి పెట్టుకున్నారు చూడండి. అయితే క్రైస్ట్ యొక్క ఫార్ములా ఏంటంటే,
0: ప్రేమ.
1: యుద్ధము చేయొద్దు.
0: వ్యత్యాసంగా
1: అవును. ఇది ఇప్పుడు ఎలాగంటే, కొట్టేవారి దగ్గర తీసుకుంటే తీసుకున్నవాడు ఓడిపోయినట్టే అర్థం. ఈ లోకం యొక్క ఫార్ములా ఓల్లీ ఫార్ములా. నిన్నొకరు కాల్చారు, అలా చనిపోయావు. చనిపోయావంటే నువ్వు ఓడిపోయావనే అర్థం. అదే ఒక నాకౌట్ బాక్సింగ్లో దెబ్బ తగిలి పడిపోతే క్రింద పడినవాడు ఓడినట్టే. ఇదే లోకం ఫార్ములా. అయితే పరలోకం యొక్క ఫార్ములా ఏంటంటే, నువ్వు తీసుకో, నువ్వు ఒకవేళ చనిపోయినా దిగులు పడద్దు, నువ్వు గెలిచినట్టే అర్థం. బైబిల్లో ఉంది, యాంటీక్రైస్ట్ వల్ల జయింపబడిన వారు, అంటే యాంటీక్రైస్ట్ వల్ల హతమార్చబడిన వారు పరలోకంలో నిలిచారు. నిలిచిన వారిని గురించి చెప్తూ ప్రకటన 15లో వాక్యం చెప్తుంది, ఆ క్రూర మృగమునకు, దాని ప్రతిమకును, దాని పేరు గల సంఖ్యకు లోబడక వాటిని జయించిన వారు అని ఉంటుంది.
0: ఆల్రెడీ
1: కాంకర్డ్. ఎలాగంటే, వాడు వారిని హత్య చేశాడు, వాడు వీరిని చంపాడు. చనిపోయిన వారు జయించినట్టుగా బైబిల్ చెప్తుంది. ఇప్పుడు పౌలు వెళ్లిన చోట్లల్లా ఏం చేస్తున్నాడు? కొట్టబడుతున్నాడు. ప్రతి చోట అతన్ని కొడుతున్నారు. అయితే అతను చెప్తున్నాడు, అన్ని చోట్ల మాకు జయమును అనుగ్రహించుచున్నా. అప్పుడు అన్ని చోట్ల మేము ఎలా జయిస్తున్నాం? దెబ్బలు తిని జయిస్తున్నాం. మేము దెబ్బలు తింటున్నాం కానీ సువార్త చెప్తున్నాం. మేము చెప్పినప్పుడు ఒక కూటం అంగీకరిస్తుంది, ఒక పట్టణం అంగీకరిస్తుంది, ఒక రాజు అంగీకరిస్తున్నాడు. ఇదే మా సక్సెస్.

0: అధికంగా ఉండాలి. అయితే ఇక్కడ క్రైస్ట్ అయితే ఆవగింజంత విశ్వాసం ఉంటే చాలు అని రాయబడింది. ఆవగింజంత విశ్వాసం ఉంటే కొంచెం వేవరీగా ఉంటే అయితే ఇక్కడ ఎందుకు ఇలా చెప్పాడని ప్రశ్నిస్తున్నాను.
1: ఇప్పుడు మీరు ఈ పాలిటిక్స్ ఎగ్జాంపుల్ చెప్పారు కదా,
0: అవును,
1: దానికి డిఫరెన్స్ ఉంది. ఏం డిఫరెన్స్ ఉందంటే నమ్మకానికి విశ్వాసానికి డిఫరెన్స్ ఉంది.
0: ఫెయిత్ అండ్ బిలీఫ్.
1: నమ్మకానికి విశ్వాసానికి ఏం డిఫరెన్స్ అని అడిగితే, నమ్మకం అనేది నేను ఒక విషయాన్ని చూస్తున్నా, నేను చూశాను నాకు తెలుసు, సో ఇప్పుడు నేను నమ్ముతున్నాను అక్కడుంది అనేటువంటిదే నమ్మకం. నమ్మువాటిపైన నిశ్చయం, అదొక పార్ట్ విశ్వాసంలో. అయితే విశ్వాసం యొక్క బేస్ ఏంటంటే కనబడని వాటిపై నిశ్చయం. నేను చూడనిదే నమ్ముతున్నాను కదా, దానికి పేరే విశ్వాసం.
0: అబ్రహాం,
1: అబ్రహాం అదే దాని అర్థం. అందువల్ల ఫాదర్ ఆఫ్ ద ఫెయిత్ అని చెప్తుంటారు. విశ్వాసం అనేది ఏంటని అడిగినట్లయితే, ఇప్పుడు మీరు ఈ పారబుల్ తీసుకోండి, నిరీక్షింపబడు వాటికి అదృశ్యమైనవి ఉన్నవనుటకు బేస్. ఇప్పుడు విశ్వాసం ఎటువంటిదై ఉంటుందంటే, ఆవగింజంత విశ్వాసం అని దేవుడు చెప్తున్నాడు. విశ్వాసములు మూడున్నాయి, నేను చదువుకున్న విధానంలో నేను చెప్తున్నాను, నాకు తెలిసి చెప్తున్నాను. ఇప్పుడు కనాను స్త్రీ యేసు దగ్గరకొచ్చి తన బిడ్డను గూర్చి, స్వస్థతను గూర్చి అడిగినప్పుడు యేసయ్య ఏమంటాడు, నీ విశ్వాసము గొప్పది అంటున్నాడు. అప్పుడు నీ విశ్వాసం గొప్పదంటే దేనితో కంపేర్ చేస్తేనే కదా పెద్దదని చెప్పగలం.
0: అవును,
1: ముందుగానే ఒకటి ఉండాలి, దానికంటే ఇది పెద్దదని చెప్పాలి. అప్పుడు ముందుగానే ఉన్నటువంటి విశ్వాసం ఏదంటే ఇశ్రాయేలుల విశ్వాసం. ఈమె అన్యజనురాలు, ఇశ్రాయేలు విశ్వాసము కంటే నీ విశ్వాసం గొప్పది. మరొక విశ్వాసం ఉంది ఇశ్రాయేలుల విశ్వాసం, ఆ విశ్వాసం అబ్రహాము విశ్వాసం. మూడవది ఉంది అల్ప విశ్వాసం, విశ్వాసమే లేదు వీళ్ళకి. మీరు అల్పముగా ఉన్నారు విశ్వాసములో, ఆ వెరీ లీస్ట్ అనే అర్థం. ఇప్పుడు ఆ లీస్ట్కి మరొక స్టేజే ఇది. ఏం చెప్తున్నాడు, ఆవగింజంత విశ్వాసం అని చెప్తూ ఏం చెప్పదలిచాడంటే, విశ్వాసం అనేటువంటిది వచ్చి ఒక కాన్సెప్ట్, వీళ్ళకి అర్థమవ్వాలని చెప్తున్నా, మనలో ఉన్నటువంటి ఒక గుణాతిశయం లాంటిది. బైబిల్లో అది వచ్చి గిఫ్ట్లో వస్తుంది. ఆ ఒకరికి హీలింగ్ గిఫ్ట్ ఉంది, ఒకరికి డెలివరెన్స్ గిఫ్ట్ ఉంది. ఆ విధంగా ఫెయిత్ అనేది ఒక గిఫ్ట్ అంటున్నాడు. ఇప్పుడు నాలో ఆ గిఫ్ట్ ఉంది, ఆ గిఫ్ట్ నాలో చూడటానికి చిన్నదిగానే ఉంది. ఎలాగ ఉంది అని అడిగితే, ఏదన్నా కూడా ఒక ప్రాక్టీస్ దేవుడు మనకిస్తూ ఉంటాడు స్పిరిచువల్గా. మిమ్మల్ని తీసుకొచ్చి ఈ మీడియాలో కూర్చోపెట్టాలన్నట్టయితే, మిమ్మల్ని తీసుకొచ్చిన విధానాన్ని మీరు యోచించండి. 20 సంవత్సరాలుగా ఆయన మిమ్మల్ని తీసుకొచ్చిన టైం లైన్ని చూడండి. ఇక్కడికి తేవడానికైనా ప్రాక్టీస్ని 20 సంవత్సరాలకు ఇచ్చుంటారు.
0: అవును,
1: మీరెవరి దగ్గరో కొంత మీడియాలో పనిచేస్తుంటారు, లైట్ మోసుంటారు, కష్టపడి ఉంటారు, ఎందుకు మీకు అప్పుడు తెలిసిండదు ఈరోజు మిమ్మల్ని ఇక్కడ కూర్చోపెట్టడానికి. అదేవిధంగా ఒక్కో గిఫ్ట్ ఉన్నవారిని ఆ గిఫ్ట్కి తగినట్టుగానే వారిని తెస్తున్నాడు. ఉదాహరణకు యిర్మీయా దీర్ఘదర్శి, అయితే తల్లి గర్భములో ఏర్పరిచాడు, అతను అలా రెడీ చేస్తూ ఒకరోజు దీర్ఘదర్శిగా ఏర్పరిచాడు. ఈ విశ్వాసము అదేవిధంగా ఒక చిన్న పరిమాణము అతని లైఫ్లో అలా చెప్పుకుంటూ అతన్ని ఏర్పరుస్తూ ఉంటాడు. తను మిగతా వారందరికంటే కూడా అధికంగా విశ్వసిస్తాడు. ఒక పుస్తకములో ఒక మంచి ప్రార్థన వీరుడు, ఆయన తన పుస్తకంలో రాశాడు ఆరంభములో తన ప్రార్థన యొక్క చెకప్, ప్రార్థిస్తున్నాను నా ప్రార్థనకు జవాబుందా అనేది ఎలా చెక్ చేశాడంటే, ఆ బుక్లో ఉంది, వారింట్లో ఒకరోజు రేడియో పనిచేయలేదట. అది ఎందుచేత పనిచేయకుండా పోయిందో తెలీదు. ఈయన ఆ రోజు, వారి కాలంలో రేడియోనే, టీవీ లేదు, ఈయనేం చేస్తున్నాడు, ప్రభువా నేనేదడిగినా మీరు ఇస్తారని చెప్పారు, ఈ రేడియో పనిచేయనివ్వండి అంటే ఆన్ చేస్తే రేడియో పనిచేస్తుంది. ఇది వచ్చి ఒక విషయంగా చూసినట్లయితే ఎంతో స్వల్పమైంది. ఒక రేడియో పనిచేయించడం అనేది ఎంతో ఒక చిన్న విషయమే. అయితే ఆయన తర్వాత జరిగించబోయే ఒక ప్రార్థన ద్వారా సాధించే విషయానికి అదే బేస్. ఆవగింజంత ఉన్నటువంటి విషయంలోని ఒక ప్రాక్టీస్. అదేవిధంగా ఇప్పుడు ఈ బైబిల్లో మనం మాట్లాడుతున్నాం రెవల్యూషన్ని గూర్చి. 1994లో ఈ రెవల్యూషన్ గూర్చిన మెసేజెస్ వస్తున్నప్పుడు మిగతా మెసేజెస్ కంటే ఈ మెసేజెస్ మీద ఇంపార్టెన్స్ కలుగు చేశాడు దేవుడు వినడంలో. ఇటువంటి సందేశం ఎవరిచ్చినా కూర్చుని వింటా, ఏం చెప్తున్నారు అనే ఇంట్రెస్ట్, నాకు తెలియకుండానే నాలో ఏమవుతుంది,
0: ఆయన
1: రెడీ చేస్తున్నాడు. అదేవిధంగా విశ్వాసం అనేది మీలో ఆరంభమైన వెంటనే అట్లే గబాలున రాదు.
0: అదే ఆవగింజంత,
1: అదే ఆవగింజంత. ఫస్ట్ మీలో సీడ్ వంటిది వేస్తాడు. ఇప్పుడు ఇద్దరిద్దరుగా శిష్యుల్ని పంపుతున్నాడు. పంపించి మీరు దయ్యములను వెలగొట్టుదురు, వ్యాధిగ్రస్తులను స్వస్థపరిచేటువంటి ఒక శక్తిని ఇస్తానంటున్నాడు. ఇది ఎప్పుడు చేస్తున్నాడని అడిగితే, 1 లేక 1.5 సంవత్సరం ఆయనతో ఉండి 2వ సంవత్సరంలో వెళుతూ ఉన్నారు. ఎందుకు 2 సంవత్సరాలు కూడా కూర్చోబెట్టాడంటే, కూడా కూర్చోబెట్టి ఈయన చేసే కార్యాలన్నీ కూడా వారేం చేస్తున్నారు,

0: చూస్తున్నారు. చూడగా చూడగా చూడగా వారిలో ఆ ఫెయిత్ లెవెల్. వచ్చేవాడు ఎలాగ లోపలికి వస్తున్నాడు? బాబు రైట్లో వేయి, చేపలు దొరుకుతాయి. అతను చెప్తున్నాడు, నైట్ అంతా వేశాము మాకు దొరకలేదు. ఇదే వాళ్ళ ఫెయిత్. ఇప్పుడు ప్రభు చెప్తున్నాడు, నేను చెప్తున్నాను మీరు వేయండి. ఇప్పుడు వేస్తున్నారు, దొరుకుతుంది. సో ఇప్పుడు ఫస్ట్ ఇతనికి ఏంటి పాఠము? విశ్వాసం యొక్క ఫస్ట్ పాఠము అది. రాత్రంతా మాకు దొరకలేదు, అదే స్థలంలో ఇప్పుడు దొరుకుతుంది. అప్పుడు ఈయన చెప్పితే జరుగుతుంది. ఇందులో ఆరంభమవుతుంది, అలా మెల్లగా డెవలప్ అవుతుంది. 5 రొట్టెలే ఉన్నాయి ప్రభువా, తీసుకురా. ప్రార్థించి ఇస్తున్నాడు. వారి వారి బుట్టల్లో నుండి వస్తున్నాయి, కనులారా చూస్తున్నారు. అట్లే మల్టిప్లై అవుతున్నాయి అన్నీ. ఇది మరొక లెవెల్కి వెళ్తుంది. అట్లే తీసుకెళ్తున్నాడు. ఒక అమ్మాయి చనిపోతుంది, 12 సంవత్సరాల అమ్మాయి చనిపోతుంది. వాక్యం తేటగా చెప్తుంది, పేతురు యాకోబు యోహానును ఆయన వెంట పెట్టుకుని వెళ్ళాడు. ఎందుకు తీసుకెళ్తున్నాడు?
1: వారికి
0: చూపిస్తున్నాడు. చూడండి, ఇలా లేపబడటం చూసినటువంటి పేతురు, తబిత చనిపోతుంది, అతడిల్లి ఏం చేస్తున్నాడు?
1: అక్కడ చేస్తున్నాడు,
0: ఆ బిడ్డను లేపుతున్నాడు. ఇదే ఆ విశ్వాసం యొక్క బేస్. ఇక్కడ వేయబడిన ఆ విత్తనం అక్కడ మొలుస్తుంది. ఈ విధంగా ఒక్కొక్కరిలోనూ దేవుడు ఒక విషయాన్ని, ఒక చిన్న ఆవగింజంత విశ్వాసాన్ని వేసుకుంటూ వస్తాడు. అయితే మనందరికీ వేయబడవలసిన విత్తనం ఏదంటే విశ్వాసం. ఎందుకంటే మన జీవితమే ఒక విశ్వాసం మీద ఆధారపడింది. మీకు దేవుడు పరలోక రాజ్యమని చెప్పాడు కదా, మీరు దాన్ని చూశారా?
1: లేదు.
0: చూసిన వారిని వదిలేద్దాం, మీరు చూసి ఉన్నారా? మీరు చూడలేదు, నేను చూడలేదు.
1: బైబిల్లో చదువుతున్నాం,
0: బైబిల్లో మనం చదువుతున్నాం. అంటే దాని గూర్చిన డిస్క్రిప్షన్ అమెరికాని గూర్చి చెప్తూ వైట్ హౌస్ను గూర్చి చెప్తుంటారు. మనము మీడియా లేని కాలంలో అమెరికా అధ్యక్షుడు వైట్ హౌస్లో పదవి స్వీకరించాడని పేపర్లు వస్తాయి. ఇప్పుడు ప్రజలు అది చదివారు. వైట్ హౌస్ అని తెలుస్తుంది, అధ్యక్షుడని తెలుస్తుంది, అమెరికా అని తెలుస్తుంది. దాని రాజధాని వాషింగ్టన్ డీసీ అని తెలుసు, కాని చూసింది లేదు ఎంతోమంది ప్రజలు. ఆ విధంగానే మనం పరలోక రాజ్యాన్ని గూర్చి చదివాము, అలాగే విన్నాము కూడా, కాని లిటరల్గా మనం ఇంకేం చేయలేదు, ఫీల్ చేయలేదు కదా. ఇప్పుడు ఆ పరలోకం ముందని ఎలా నమ్ముతున్నారు?
1: బైబిల్లో రాసింది విశ్వసించుచున్నారు,
0: విశ్వసిస్తున్నారు. ఆ యొక్క విశ్వాసం చిన్న వయసులో నుండి మీలో వేశాడు. ఈ విశ్వాసము లేకపోతే, ఈ ఒక విషయాన్ని చెప్తాను, ఈ ఒక్క విషయాన్ని మాత్రం మీరు విశ్వసించలేదంటే మీరు నేను ఇక్కడ కూర్చుని ఉండం.
1: బేసేలేదు
0: కదా. ఇంకా ఇక నేను పరలోకమే లేదు, ఇక దేవుడే లేడని చెప్తాను, ముగిసిపోయింది కదా. ఇప్పుడు నాకు దేవుని గూర్చిన ఒక ప్రేమ ఉండడం వల్ల, నేను పరలోకానికి వెళతాననే ఆశ ఉండడం వల్ల, నేను పరిశుద్ధంగా జీవించాలి, న్యాయంగా జీవించాలి, నేనెవరిని ఏమార్చకూడదు, నేను కుటుంబానికి నమ్మకంగా ఉండాలి, నిజాయితీగా ఉండాలి, టైంకి ఉండాలి, ఇవన్నీ కూడా ఎందుకు చేస్తున్నానంటే
1: బికాస్ ఆఫ్ హెవెన్.
0: నా యొక్క ఎండ్ అక్కడ ఉంది కదా, దానివైపుగా వెళుతున్నాను కదా. దీని యొక్క బేసే విశ్వాసము. నేను చూడని ఒక స్థలం, చూడని ఇంతవరకు చూడని ఒక దేవుడు. ఎవడునూ తండ్రిని చూచి ఉండలేదు. ఆయన్ని చూడబోతున్నాను, ఆయన ప్రదేశానికి వెళ్ళబోతున్నాను, నన్ను తీసుకుని వెళ్తానన్నాడు. ఇందులో రాసి ఉంచాడు, రాయబడిన దానిని బట్టి విశ్వసిస్తున్నాను. ఆ విశ్వాసము నన్ను ఈ భూమిలో 70-80 సంవత్సరాలు నమ్మకస్తునిగా జీవింపజేస్తుంది. అప్పుడు విశ్వాసం గొప్పదా కాదా?
1: ఖచ్చితంగా గొప్పదే. అది స్టార్టింగ్ పాయింట్.
0: విశ్వాసం లోన వేయబడుతున్నప్పుడు, అంటే చిన్న వయసులో చెప్తుంటారు కానీ నిజం కాదు. చిన్న వయసులో పిల్లలకి చెప్తూ ఉండేవారు, నువ్వు తప్పు చేస్తే ఏసయ్య కళ్ళు పీకేస్తాడు అని అంటారు. ఏసయ్య కళ్ళు పీకడు, అది వేరే విషయం. దేవుని గుచ్చి భయం రావాలనేటువంటిదే. నేను ఒక పీరియడ్లో అర్థం చేసుకున్నాను, పరలోకానికి వెళ్లేది నరకములో కలిగే భయాన్ని బట్టి కాదు. అయ్యో నరకానికి పోకూడదని భయంతో పరలోకానికి వెళ్లడం లేదు, నేను దేవుణ్ణి చూడాలన్నందులకే పరలోకానికి వెళ్ళాలి. రెండు కాన్సెప్టులున్నాయి.
1: అవును,
0: మీ ఇంటికి వచ్చినప్పుడు మీ అబ్బాయి మీ మీద భయంతో పరిగెత్తికెళ్ళి తనేం చేయకూడదు, అన్నిటినీ తీసిపెట్టి అయ్యో నాన్న కొడతాడు, అది వేరే. మీరొచ్చినప్పుడు ప్రేమతో, ఇది మా నాన్నకిష్టం లేదు, నానొస్తే బాధపడతాడు, నాన్న వచ్చి ఎందుకిలాగుందని ఆయన తీసి పెడతాడు, ఆయన పనికి వెళ్ళి వచ్చి ఈ పని చేయడానికి కష్టంగా ఉంటుంది, అందువల్ల పిల్లాడు తీసి పెడుతున్నాడు చూడండి, ఆ కాన్సెప్ట్ వేరే. అదే మనం పరలోకానికి వెళ్లడానికైనా కారణం. ఆ కారణాన్ని ఎప్పుడు నేను తెలుసుకుంటున్నాను? ఈ విత్తనం నాలోకొచ్చినప్పుడు తెలుసుకుంటున్నాను. నేను పరలోకానికి వెళ్ళాలి, హెవెన్కి వెళ్ళాలి, దేవుని చూడాలి, ఈ కాన్సెప్ట్, ఇదియే ఆవగింజ విత్తనం.
1: అందుకని ఆ చిన్న విత్తనమై ఉన్న ఆవగింజంత విశ్వాసం
0: తీసుకోలేము. ఎందుకంటే నా రెస్ట్ ఆఫ్ లైఫ్నే జీవిపజేసే ఒక విషయం,
1: ఆ బేస్ అక్కడుంది,
0: బేస్ అయి ఉంది. ఇదే పరలోకానికైనా విశ్వాసం, పరిచర్యకైనా విశ్వాసం ఉంది. ఈరోజు ప్రజలకి ఇన్ని గొప్ప విషయాలు దేవుడు చేస్తున్నాడు. ఒక దగ్గర చెప్తున్నాడు, వారు నన్ను విశ్వసించకపోవడం వల్ల నా వల్ల చేయలేకపోతున్నాను. అప్పుడు వారి దగ్గర ఆవగింజంతైనా లేదు.
1: అంటే అది యేసు స్వామి సొంత ఊళ్ళోనే అద్భుతాలు చేయలేదు.
0: అప్పుడు ఇప్పుడు అనేక మంది దేవుని దగ్గరకు వస్తారు. ఒక గొప్ప దైవజనుడు చెప్పిన మాట ఎంతో అద్భుతంగా ఉన్న విషయం. ఆయన చెప్పాడు, ఒక చనిపోయే తరువాయిలో ఉన్న వ్యక్తితో యేసును విశ్వసించమని చెప్పడం కుదరదు మీ వల్ల. ఎందుకు చెప్పలేరంటే, అతడు డాక్టర్లందరినీ కూడా చూసి అన్నీ చూసి ముగించి మరణానికి ముందు స్టెప్లో ఉంటాడు. అతన్ని యేసుని విశ్వసించమంటే అతని వల్ల ఏ స్థాయికి విశ్వసించగలడు? కుదరదు కదా. అయితే ఇక నీ కూతురు చనిపోయింది అని అంటున్నారు. నీ కూతురు చనిపోయింది, ఆయన ఏం చేయొద్దు, ఆయన డిస్టర్బ్ చేయొద్దు అంటున్నారు. ఆయన మరో మాట చెప్తున్నాడు, విశ్వాసం మాత్రం ఉంచమంటున్నాడు. ఎటువంటి విశ్వాసం ఉండాలి? ఇప్పుడు ఒక తల్లిని స్వస్థపరిచాడు. అక్కడ అసంభవం జరుగుతుంది. ఒక స్త్రీ స్వస్థత పొందింది. ఆమెకి ఆ వ్యాధి ఎన్ని సంవత్సరాలు ఉండింది? 12 సంవత్సరాలుగా ఉంది. మీ అమ్మాయికి ఎన్ని సంవత్సరాలు?
1: 12 సంవత్సరాలు.
0: మీ అమ్మాయి పుట్టినప్పుడు ఆ తల్లికి వ్యాధి పుట్టింది. ఈరోజు ఆ తల్లి స్వస్థత పొందింది, నీ కుమార్తె బాగవుతుంది. ఇదే ఆవగింజంత విశ్వాసం. ఇప్పుడు నా వల్ల నమ్మలేను, కుమార్తె చనిపోయింది, చనిపోయినంత వరకు దీని తర్వాత ఛాన్సే లేదని నమ్మే నాకు అదే నమ్మకం. నన్ను ఒక చిన్న ఫెయిత్లోకి నడిపిస్తున్నాడు. ఆవగింజంత ఏది? ఈ తల్లి స్వస్థత పొందింది చూడు. ఈ తల్లిని స్వస్థపరిచిన యేసు నీ కుమార్తెను స్వస్థపరచగాడు. అది గొప్ప కార్యంగా జరుగుతుంది. ఈ మినిస్ట్రీలో ఈ ఆవగింజంత విశ్వాసాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడమే మన యొక్క పని. చేశామంటే దేవుడు గొప్ప కార్యాలు చేయడానికి శక్తిమంతుడై ఉన్నాడు.
1: చాలా సంతోషం బ్రదర్ జగన్. ఇలా మాట్లాడుతూనే ఉండాలనిపిస్తోంది. విశ్వాసం అనే కాన్సెప్ట్తో అంత మాత్రమే కాకుండా ఆ ఆవగింజంత ఒక చిన్న ఒక గింజలో ఇన్ని విషయాలు దాగున్నాయని మనం అర్థం చేసుకునే విధమే ఒక లాంటి డిఫరెంట్గా ఉంది. పరిశుద్ధాత్మ ద్వారానే మనం చూస్తుంటే డిఫరెంట్గానే దేవుడు బయలుపరుస్తున్నాడు.
0: రెండు విషయాలే. ఒకటి, పరలోక రాజ్యము ఆవగింజ విత్తనానికి పోలినదిగా ఉంది. విశ్వాసము పరలోక రాజ్యంలో ఆవగింజను పోలినదిగా ఉంది. ఇది కొంచెం ఉంటే చాలు, విశ్వాసం గొప్ప కార్యాలు భూమిలో చేస్తుంది. అదేలాగా పరలోకము, మీరు కొంచెం ఉంటే చాలు, పరలోకాన్ని మీరు స్వతంత్రించుకోగలరు. ఈ రెండింటిని చేర్చే దేవుడు మాట్లాడుతున్నాడు.
1: సంతోషం బ్రదర్ జగన్. మరో కార్యక్రమంలో మనం ఇదేలాగున ఇది ఆవగింజని రాసుంది, ఆ తర్వాత ఈస్ట్, అదొక వ్యత్యాసమైన ఒక పరలోక రహస్యం. మరో కార్యక్రమంలో అది ఎలాగా మేనిఫెస్ట్ అవుతుంది, పరిశుద్ధాత్మ ఏం చెప్తున్నాడు, క్రైస్ట్ ఎందుకని ఆ పారాబుల్ చెప్తున్నాడు, పరలోక రాజ్యం యొక్క రహస్యాలు ఎలా అమర్చబడి ఉన్నాయో అని మనం చూడబోతున్నాం. ఈ కార్యక్రమానికి మీరు వచ్చినందుకు సంతోషం, వందనాలు.
2: ఉపమానములు రహస్యములు అని ఈ కార్యక్రమాన్ని మీరు వీక్షించినందుకు వందనాలు. ఈ కార్యక్రమం మూలంగా దేవుని రాజ్య రహస్యములను ఎరిగి ఉన్నారని మేము విశ్వసిస్తున్నాము. ఈ కార్యక్రమాన్ని పలువురికి తెలియజేయండి.

శాంతిమూర్తి అయిన యేసుక్రీస్తుని ఈ లోకం ఎందుకు సిలువ వేసినో, ఆయన చేసిన అపరాధం ఏమిటో, ఇదేమిటి న్యాయం ధర్మం అన్న ప్రశ్న ఈ క్షణం వరకు నా హృదయములో ప్రతిధ్వనించుచున్నది.

యెహోవా వాక్యమునకు భయపడువారలారా, ఆయన మాట వినుడి. మిమ్మను ద్వేషించుచూ నా నామమును బట్టి మిమ్మను త్రోసివేయు మీ స్వజనులు. మీ సంతోషము మాకు కనబడనట్లు యెహోవా మహిమనొందునుగాక అని చెప్పుదురు. వారి సిగ్గునొందుదురు. మీ అవమానమునకు ప్రతిగా రెట్టింపు ఘనతనొందుదురు. మీ నిందకు ప్రతిగా మీ దేశమున రెట్టింపు భాగమునకు కత్తలై నిత్యానంద భరితలగుదురు. యెషయా 61:7-65. దేవుని వాగ్దానములతో కోయిల కన్నీళ్లు తుడిచాడు. కాంతి

0: లోకరక్షకుడైన యేసయ్య నామమునకే మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. దైవజనులు ఎన్ జాన్ వెస్లీ గారి సారథ్యంలో షాలేం ఆడియో మినిస్ట్రీస్ వారు సమర్పించు అద్భుత పరిశుద్ధ కావ్యం
1: నాశ్రయమా.
0: ఈ పాటలను మన అందరి ఆశీర్వాదం కొరకు అద్భుతంగా రచించిన వారు
2: శ్రీ బొలిగల బాబూరావు.
0: ఈ పాటలను సందర్భోచితంగా స్వరరచన చేసి సంగీతం సమకూర్చినవారు సువార్త సంగీత దర్శకులు గుంటూరు రాజా.

ఈ లోకంలో చాలా బలహీనమైన ఎన్నిక లేని పక్షి పిచ్చుక. అదే పిచ్చుక ఒంటరిదైతే బ్రతుకంతా కన్నీళ్లమయం.

ఎండమావులకై పరిగెడుతున్న గుంపుల వలె ఈనాటి యువతరం లోక సంపాదన వేటలో పరిగెడుతున్నది. అంతా వ్యర్థమేనని తెలియకముందే, తమ్ముడు నీవు పల్లెటూరిలో ఉన్నా, చెల్లి నీవు సిటీలో ఉన్నా, నీ జీవితం విలువైనదని తెలుసుకో.

0: మా చెల్లి అమ్మ నాన్న మా అమ్మమ్మ ఇంట్లో ఉండేవాళ్ళము. మొదట మేము విగ్రహారాధనకి సంబంధించినటువంటి వారము. ఒక రకంగా క్యాస్ట్ పరంగా కూడా చూస్తే కాపు తెగకు చెందినటువంటి కుటుంబంగా మా కుటుంబం ఉండేది. మా ఫ్యామిలీస్లో ఎవరు కూడా యేసుక్రీస్తుని మొదట అంగీకరించిన వారు ఎవరు కూడా ఉండేవాళ్ళు కాదు. ఒకే ఇంట్లో మేమున్నది తాటాకుల ఇంట్లో ఉండేవాళ్ళము. ఒకే ఇంట్లో ఒక పక్కేమో నాన్నేమో యేసుక్రీస్తుని ఆరాధించేవాడు, ఒక పక్కేమో అమ్మ ప్రతి పండగ అది నూకాలమ్మ తల్లి పండగ అయితే చేసేది, తర్వాత దుర్గాలమ్మ తల్లి పండగ అయితే చేసేది, తర్వాత సంక్రాంతి పండగ చేసేది, తర్వాత ఇవన్నీ కూడా పండుగలు. ఎలా రెండు నెలలు వాక్యం విన్నావు కదరా, ఏమన్నా అనిపించిందా అంటే నాకేమీ అనిపించదు సార్, ఎందుకంటే అనిపించడానికి నేను మామూలు టైప్ కాదు అది అనేటువంటి అనమాట. సరేలేరా నా అనుభవం. ఆయన ఏమన్నాడంటే నా అనుభవం ఏంటంటే యేసుక్రీస్తుని చాలా సందర్భాల్లో అన్యజనులు హిందూస్ ఏ సందర్భాల్లో నమ్ముకున్నారంటే, ఒకటి జబ్బు వచ్చినప్పుడు లేదా డబ్బు పోయినప్పుడు. నేను నా అనుభవంలో ఇలా చూశాను కాబట్టి, ఇలా డబ్బు అయితే లేదు కానీ జబ్బు వచ్చినప్పుడు ఎప్పుడైనా సరే, నువ్వు ఇంతకు ముందు విగ్రహారాధన చేసేటోడు అన్నావు కాబట్టి వేరే దేవుళ్ళు పిలు, వాళ్ళ ఎవరి ద్వారా సహాయము అందలేనప్పుడు యేసుక్రీస్తుని కూడా పిలు, నీకు సహాయం అందితే నమ్ముకో, తప్పేముంది అందులో. నేనేం బలవంతం చేయలేదు, బలవంతం చేయట్లేదు, ఇప్పుడు బలవంతం చేయట్లేదు, ఎప్పటికీ బలవంతం చేయను. కరోనా నాకు పాజిటివ్ వచ్చింది, ఇంటి దగ్గర ఉన్న మెడికేషన్ తీసుకుంటూ ఉన్నా, 10 డేస్ అయిపోయింది, ఇంకొక 14 డేస్ అన్నారు కాబట్టి ఇంకా 4 డేస్ అయితే తగ్గిపోతుంది కదా అని నేను అనుకున్నాను అనమాట. ఆయాసం వచ్చేస్తుంది, ఎక్కడ దగ్గర అడ్మిట్ చేయాలి అని అంటే గాంధీకి వెళ్ళాలి అని అన్నప్పుడు, గాంధీ అంటే మామూలుగా సాధారణంగా గాంధీ అంటే అందరికీ భయం అనిపిస్తుంది, ఎందుకంటే సెకండ్ వేవ్ లో చాలా దారుణంగా ఉండే అందరికీ తెలిసినటువంటి విషయమే. అంబులెన్స్ లోకి ఎక్కుతున్నప్పుడు భయం అనిపించింది, ఇంకా నాకు తెలిసి మరలా ఇంటికి వెళ్ళకపోవచ్చు అనేటువంటి ఆలోచన. అప్పటికే నేను ఫిక్స్ అయిపోయాను ఒక రకంగా. రిపోర్ట్స్ వచ్చిన తర్వాత ప్లేట్లెట్స్ పడిపోతున్నాయి, అర్జెంట్ గా హాస్పిటల్ అడ్మిట్ చేయాలన్నప్పుడు నా సురారులో మల్లారెడ్డి హాస్పిటల్ అడ్మిట్ చేసినప్పుడు 75,000 ఉండే ట్రీట్మెంట్ ఇస్తున్నారు కానీ అవి ఇంక్రీజ్ అవ్వలేదు. ఎంతవరకు అంటే 8,000 వరకు పడిపోయినాయి. డాక్టర్స్ అన్నారు 15,000-10,000 ఉన్నప్పుడే అన్నారన్నమాట, బ్లీడింగ్ స్టార్ట్ అవుతుంది, ఎక్కడైనా బ్లీడింగ్ అయితే మాత్రం చెప్పాలి అదే అని చెప్పారు. 10,000 కాదు 8,000 పడిపోయింది, ప్లేట్లెట్స్ దొరకట్లేదు, బి నెగిటివ్ బ్లడ్ దొరకట్లేదు. అప్పటికి చాలా గంటలు అయిపోయింది, ఇంకా 8,000 పడిపోయిన తర్వాత నాకు బాడీ సహకరించట్లేదు కానీ నేను కోమాలోకి వెళ్ళిపోయే సిచ్యువేషన్ అయితే లేదనమాట. ఆ కాన్షియస్ లోనే ఉన్నాను.
1: అందరికీ ప్రైజ్ లార్డ్ జీసస్. నా పేరు ప్రమోద్ పాల్. యేసుక్రీస్తు సాక్షులు అనే ఈ ప్రోగ్రామ్ కి మరొకసారి మీకు ఆహ్వానం తెలుపుతున్నాను. ఈ రోజు మన మధ్యలో ఉన్నారు జగన్నాథరావు గారు. ఆయన హిందూ కుటుంబంలో పుట్టి విగ్రహారాధన చేస్తూ కాపుల కులంలో పుట్టి సురారం శివుని గుడికి వెళ్ళి అక్కడ మరి ఆయన పూజలు చేస్తూ అలాగే వారి గ్రామ దేవత అయిన దుర్గమ్మ తల్లిని పూజిస్తూ మరి వారి కుటుంబంలో వాళ్ళ తండ్రి గారు కానీ అందరూ ఒకప్పుడు విగ్రహారాధన చేస్తూ ఎంతో భక్తి శ్రద్ధలతో వారి కుటుంబం అంతా విగ్రహారాధనలోనే ఉండేది. అటువంటి బ్రదర్ జీవితంలోకి యేసుక్రీస్తు ప్రభు ఎలా వచ్చారు, వారి తండ్రి గారి జీవితంలోకి, వాళ్ళ తల్లి గారి జీవితంలోకి, వాళ్ళ కుటుంబంలోకి, హైందవ కుటుంబంలోకి యేసుక్రీస్తు ప్రభువే నిజమైన దేవుడు అని ఎలా తెలుసుకున్నారు, వారి కుటుంబంలోకి యేసుక్రీస్తు ప్రభువే స్వయంగా వాళ్ళని దర్శించి ఎలా వాళ్ళని రక్షణలోకి నడిపించారు అనే ఈ అద్భుత సాక్ష్యాన్ని ఈ రోజు మనం విందాం. అలాగే బ్రదర్ జీవితంలో యేసుక్రీస్తు ప్రభుని విగ్రహారాధన విడిచిపెట్టి యేసుక్రీస్తు ప్రభువే నిజదేవుడు అని తెలుసుకున్న తర్వాత కూడా ఎన్నో శోధనలు కష్టాలు మరి ఆయన జీవితంలో వచ్చినప్పుడు ఎలా యేసుక్రీస్తు ప్రభు ఆయనకి సహాయం చేశారు, మరి ఆయనకి డెంగ్యూ వచ్చి మరణకరమైన ఆల్మోస్ట్ మరణానికి చేరువైపోయి మరి 4-5 లక్షలు ఉండాల్సిన ప్లేట్లెట్స్ 8,000 అంటే ఇంకా ఆల్మోస్ట్ జీరోకి వచ్చేసి ఆల్మోస్ట్ ఇంకా మరణానికి చేరువైపోయిన బ్రదర్ ని యేసుక్రీస్తు ప్రభు ఎలా రక్షించారు, అలాగే సిస్టర్ జీవితంలో కూడా తనకి 9th మంత్ బేబీ అబార్షన్ అయినప్పుడు మరి తన ప్రాణానికి ఏం అవ్వకుండా సిస్టర్ బ్రదర్ వైఫ్ కి ఎలా కాపాడారు, అలాగే 2021 లో కరోనా సెకండ్ వేవ్ లో బ్రదర్ కి కరోనా చాలా సివియర్ గా అటాక్ అయినప్పుడు రెండు లంగ్స్ 50% డ్యామేజ్ అయిపోయి మరి డాక్టర్స్ కూడా హోప్లెస్ అని చెప్పిన సమయంలో, బ్రీతింగ్ కూడా అందని సమయంలో మరి ఆక్సిజన్ పెట్టాల్సిన క్రిటికల్ పొజిషన్స్ కి స్ట్రాంగ్ స్టెరాయిడ్స్ ఇచ్చే పొజిషన్ లో ఉన్నప్పుడు మరి ఆ మరణానికి చేరువై రెండవసారి మరి ఎలా యేసుక్రీస్తు ప్రభు ఆయన్ని మరణం నుంచి ఆయన జీవంలోకి నడిపించారు, మరి ఎలా బ్రదర్ని రెండు సార్లు మరణానికి చేరువైపోయిన తాను ఎలా యేసుక్రీస్తు ప్రభు గొప్ప అద్భుతం చేసి మరణం నుంచి జీవంలోకి ఆయన్ని ఎలా నడిపించారు, తన కుటుంబాన్ని ఎలా రక్షణలోకి నడిపించారు, ఈ గొప్ప అద్భుత సాక్ష్యాన్ని స్వయంగా మనము బ్రదర్ నోటితోనే జగన్నాథరావు గారి నోటితోనే విని మనందరము ఆత్మీయంగా బలపడి ఎంతో మందిని ఆత్మీయంగా బలపరుస్తూ యేసుక్రీస్తు నామాన్ని మహింపరుద్దాం. రండి.
0: ప్రైజ్ లార్డ్ బ్రదర్. ప్రైజ్ ది లార్డ్. అందరికీ కూడా యేసుక్రీస్తు నామమున వందనాలు. క్రైస్తవ సహోదరులకు అలాగే ఈ యొక్క వీడియో చూస్తున్నటువంటి వారందరికీ కూడా యేసుక్రీస్తు నామమున వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ రీతిగా అక్షాన్ని ప్రభు నా జీవితంలో రక్షణలోనికి నడిపించినటువంటి సాక్ష్యాన్ని పంచుకోవడానికి ప్రమోద్ పాల్ బ్రదర్ ద్వారా దేవుడు తన కృపను అనుగ్రహించినందుకు మొదట దేవునికి, తర్వాత ప్రమోద్ పాల్ బ్రదర్ కి యేసుక్రీస్తు నామమున వందనాలు తెలియజేస్తున్నాను. ఈ యొక్క వీడియో చూసినటువంటి మీ అందరికీ కూడా యేసుక్రీస్తు నామమున వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. నా యొక్క సాక్ష్యం ఏంటంటే, మొదటిగా మాది విశాఖ జిల్లాలో ఒక చిన్న కుగ్రామం, చిన్న గ్రామం. మా గ్రామం పేరు కొంతలం గ్రామం. నేను, మా చెల్లి, అమ్మ, నాన్న, మా అమ్మమ్మ ఇంట్లో ఉండేవాళ్ళము. మొదట మేము విగ్రహారాధనకి సంబంధించినటువంటి వారము. ఒక రకంగా క్యాస్ట్ పరంగా కూడా చూస్తే కాపు తెగకు చెందినటువంటి కుటుంబంగా మా కుటుంబం ఉండేది. మా ఫ్యామిలీస్లో ఎవరు కూడా యేసుక్రీస్తుని మొదట అంగీకరించిన వారు ఎవరు కూడా ఉండేవాళ్ళు కాదు. కానీ మొట్టమొదట మా నాన్న యేసుక్రీస్తు ప్రభువారిని అంగీకరించడం జరిగింది. యేసుక్రీస్తు ప్రభువారిని రక్షకుడిగా అంగీకరించడం జరిగింది. కారణము, ఉద్దేశం ఏంటంటే, ప్రారంభం యొక్క ఉద్దేశం, మా చెల్లి డెఫెండ్ అమ్మగా పుట్టింది, చెవిటి మొగ్గగా పుట్టింది. అయితే ఎవరో చెప్పారంట బయట, యేసుక్రీస్తు ప్రభువారిని నమ్ముకోండి, మీ కుమార్తెకి మాటలు వస్తాయి, మాట్లాడుతుంది, చెవులు కూడా వినబడతాయి అని చెప్పినప్పుడు మా నాన్న మొట్టమొదటిగా చర్చికి వెళ్ళడం జరిగింది. చర్చికి వెళ్ళిన తర్వాత కొన్ని రోజులు ప్రార్థన చేశాడు. వెంటనే ఆ అద్భుతం ఏమీ జరగలేదు. కానీ కొంతకాలం ప్రార్థన చేసిన తర్వాత, ఒక పక్క చర్చికి వెళ్తూ ఉన్నాడు, కొంతకాలం ప్రార్థన చేసిన తర్వాత మెల్లమెల్లగా కొన్ని మాటలు అమ్మ నాన్న అనడము, తర్వాత అన్నయ్య అనడము, తర్వాత ఇట్లాంటి మాటలు మాట్లాడడం ప్రారంభించింది. ఆ యొక్క విశ్వాసంతో మా నాన్న మొదటిగా ఆ ఉద్దేశం చొప్పున నడిపించబడ్డాడు. తర్వాత అమ్మ కూడా కొంతకాలానికి, నాన్న నమ్ముకున్న కొంతకాలానికి అమ్మ కూడా నమ్ముకోవడం జరిగింది. కానీ వారి ప్రారంభంలో ఉద్దేశము చెల్లి మాట్లాడుతుంది అనే ఉద్దేశం చొప్పున నమ్ముకున్నారు. కానీ తర్వాత మళ్ళా వెనక్కి రాలేదు వాళ్ళు. అమ్మ కావచ్చు, నాన్న కావచ్చు, మళ్ళా దేవుని విడిచిపెట్టి వెనక్కి రాలేదు. కారణం ఏంటంటే, వారు చెల్లి మాట్లాడితే చాలు అని అనుకున్నారు. కొంతవరకు మాట్లాడింది, ఎందుకంటే పుట్టుకతోనే అసలు మాటలేమీ సరిగ్గా రాకపోయినప్పటికీ కూడా కొంతవరకు అమ్మ నాన్న అనడం, కొన్ని కూరగాయల పేర్లు చెప్పడం, చిన్న చిన్నగా మాట్లాడింది. వారు దాన్ని నిజంగా ప్రభు ఆ సమయంలో చేసినటువంటి కార్యాన్ని బట్టి దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అయితే ఇక్కడ వారు వెళ్ళినటువంటి ఆ ఉద్దేశం నెరవేరిన తర్వాత కొంతవరకు కొంత మాట్లాడింది, కొంత మాట్లాడకపోయినప్పటికీ కూడా వెనక్కి వాళ్ళు మరలా రాలేదు. కానీ వాక్యాన్ని అంగీకరించి ఈయనే నిజమైన దేవుడు అని, అంతకు ముందేమో ఊర్లో ఉండే వినాయక చవితి చేసేవారు, తర్వాత దుర్గమ్మ తల్లి, మా ఊర్లో కొంతలం గ్రామంలో దుర్గమ్మ తల్లిని ప్రతి కుటుంబం ఎక్కువ శాతం ఆరాధన చేసేది దుర్గమ్మ తల్లిని ఆరాధన చేసేవారు. తర్వాత నూకాలమ్మ తల్లి అని ఉంటుంది, నూకాలమ్మ తల్లి పూజ చేసేవారు. ఈ రీతిగా చేస్తూ ఉండేవారు. అది ఎప్పుడైతే యేసుక్రీస్తు గురించి నాన్నకు తెలిసిందో, నాన్న ఎప్పుడైతే ప్రభువుని స్వస్థత కోసం వెళ్ళాడు, కానీ వాక్యం చేత వాక్యం అతన్ని దర్శించింది. దేవుడి కృపలో బహుశా నాన్న ఉన్నాడు కాబట్టి, దేవుని కృపలో రక్షింపబడడానికి దేవుడు అవకాశం ఇచ్చాడు కాబట్టి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని రక్షించబడి నాన్న వెళ్తూ ఉండేవాడు. నాన్న వెళ్ళిన కొన్ని సంవత్సరాలకి అమ్మ కూడా ఫస్ట్ ప్రారంభంలో ఒక పక్క నాన్నేమో యేసుక్రీస్తు ప్రభువారిని ఆరాధన చేసేవాడు, ఒక పక్క అమ్మ ఒకే ఇంట్లో, మేమున్నది తాటాకుల ఇంట్లో ఉండేవాళ్ళము, ఒకే ఇంట్లో ఒక పక్కేమో నాన్నేమో యేసుక్రీస్తుని ఆరాధించేవాడు, ఒక పక్కేమో అమ్మ ప్రతి పండగ, అది నూకలమ్మ తల్లి పండగ అయితే చేసేది, తర్వాత దుర్గాలమ్మ తల్లి పండగ అయితే చేసేది, తర్వాత సంక్రాంతి పండగ చేసేది, తర్వాత ఇవన్నీ కూడా పండుగలన్నీ కూడా చేసేది, కానీ నాన్న ప్రార్థన, దేవుని కృప అమ్మని కూడా కొంతకాలాన్ని రక్షణలోనికి నడిపించడానికి దేవుడు సహాయం చేశాడు. ఈ రీతిగా ప్రారంభంలో ఇద్దరు కూడా, అమ్మ నాన్న, చెల్లి కూడా, చెల్లికంత అవగాహన లేకపోయినప్పటికీ కూడా చెల్లి కూడా వాళ్ళు ముగ్గురు కలిసి కొంతకాలానికి వాళ్ళు ముగ్గురు కలిసి చర్చికి వెళ్ళేవారు. కానీ నాన్న ఇప్పుడు అనేవాడు, నన్ను అనేవాడు అనమాట, ఏమనంటే నువ్వు కూడా చర్చికి రావాలి, సండే స్కూల్కి వెళ్ళాలి, ఈ నిజమైన దేవుడు, చెల్లికి దేవుడు, ఎంతో కొంచెం మాటలు వచ్చినాయి, ఎంతో కొంచెం ఆ జ్ఞానాన్ని దేవుడే ఇచ్చాడు, యేసుక్రీస్తు ప్రభువారే ఇచ్చాడు, మనం ఇంతకు ఇంతకుముందు మనము నమ్ముకున్నటువంటి వాటన్నింటినీ కూడా ఆ నేను విడిచిపెట్ట, అమ్మ విడిచిపెట్టింది, ఒక రకంగా మన కుటుంబీకులందరూ కూడా నన్ను ఎదిరిస్తున్నా సరే, ఎందుకంటే ఈయనే నిజమైన దేవుడు, ఈయనలోనే శక్తి ఉన్నదని నమ్మి మేము ఎలా వచ్చామో, నువ్వు రావాలి రా, నువ్వు నమ్ముకోవాలి, ఎందుకంటే నీకు మంచి భవిష్యత్తు ఉంటుంది, మనం చాలా పేదవాళ్ళుగా ఉన్నాము, నీకు ఆ భవిష్యత్తులో చదువుకోవడానికి కానీ దేవుడు అన్ని సహాయం చేస్తాడు, జ్ఞానాన్ని ఇస్తాడని చెప్పేవాడు. కానీ నేను ఏ రోజు కూడా అంత ఇంట్రెస్ట్ చూపించటం కాదు, ఎందుకంటే మనం వచ్చినటువంటి మన కులంలో ఉన్న వాళ్ళందరూ కూడా అదే విగ్రహారాధన చేస్తూ ఉన్నారు, తర్వాత అందరూ ఎంజాయ్ చేస్తూ ఉన్నారు, అన్ని పండుగలకి తిరణాలకు తిరుగుతున్నాం, తర్వాత ఆ అన్ని పండుగలకి తిరిగేటోళ్ళం, ఇవన్నీ విడిచిపెట్టి వెళ్ళడము సహజం, అదంత మామూలు విషయం కాదు. మీరైతే నమ్ముకున్నారు కదా, నమ్ముకోండి, నన్నైతే బలవంతం చేయొద్దు అని నేను అంటూనే ఉండేవాడిని అనమాట. ఇలాగా నాన్న ఆల్మోస్ట్ చాలా సంవత్సరాలు చెప్తూ ఉండేవాడు, చర్చికి రావాలని ప్రతి సండే నాకు ఒక టెన్షన్ ఉండేది, ప్రతి సండే పొద్దున్నే లేస్తే నువ్వు రావాలి ఎట్లయినా అనేటోడు, కానీ నన్ను బలవంతం చేయొద్దు, నన్ను ఎప్పుడైనా వస్తే తర్వాత వస్తా, అయినా సరే అది నా ఇష్టము, నాకు తెలిసి బైబిల్ పట్టుకునే సమయం రాదు అని నేను అనుకుంటున్నాను డాడీతో చెప్పేటోడు, ఎందుకంటే నేను అవన్నీ ఏం నమ్మతలేదు. ఇప్పుడు నేను తిరణాలకు వెళ్ళే సరే వాటిని కూడా సాధారణంగా పూజిస్తున్నా, కానీ ఇవన్నీ నేను నమ్ముతలేదు, అసలు దేవుడు ఉన్నాడా లేదా అనేటువంటి ఆలోచన నాకు ఇంకా అంత కలగట్లేదు అనేటువంటి ఆలోచనలో ఉండేటువంటి అనమాట. ఆ రీతిగానే ఒక పక్క ఎంజాయ్మెంట్ కోసమే ఈ ఈ తిరణాలకు వెళ్ళినా లేకపోతే పూజలు జరిగినా ఎంజాయ్మెంట్ కోసమే వెళ్ళేటువంటి తప్ప ఏదో నిజంగానే వాటిలో ఏదో ఉంది అనేటువంటి రీతికి వెళ్ళేటువంటి కాదనమాట. అలా నా జీవితం నడిపించబడేది. స్కూల్ ఎడ్యుకేషన్ అంతా ఊళ్ళో 7th class వరకు చదువుకున్నాను. 7th తర్వాత 8th class వచ్చి మా ఊరు నుంచి వేరే ఊరు ఒక 6 kilometers ఊర్లో హై స్కూల్కి వెళ్ళాల్సిన పరిస్థితి ఉండేది. కాబట్టి 8th, 9th, 10th అక్కడికే వెళ్ళవాడిని. 9th, 10th వచ్చేసరికి యాక్చువల్గా 9th class నా 9th class నాన్నకి సడన్గా జాండీస్ వచ్చి చాలా సివియర్గా హెల్త్ ప్రాబ్లం వచ్చింది, మంచాన్ని ఉండాల్సిన పరిస్థితి వచ్చింది. ఆ టైంలో కూడా అనేటోడు అనమాట, నాన్న నా చేతులు పట్టుకొని, లేదురా నువ్వు చర్చికి రావాలి, నమ్ముకోవాలి, దేవుడు నన్ను స్వస్థపరిస్తూ లేపుతాడు, ఎందుకంటే నీ చదువు ఆగిపోతుందని అనిపిస్తుంది నాకు ఎందుకో, కాబట్టి నువ్వు దేవుని నమ్ముకోవాలన్నప్పుడు నీ ఆరోగ్యానికి, యేసుక్రీస్తుకి, నా చదువుకి అసలు ఏ సంబంధం లేదు, ఎందుకు ఈ రీతిగా నన్ను బలవంతం చేస్తున్నారు, కరెక్ట్ కాదు నాన్న, చెయ్యొద్దు, నన్ను నాకు ఎప్పుడైనా రావాలనిపిస్తే వస్తా, ఏదైనా సరదాగా వస్తా, సరదాగా రమ్మంటే వస్తా, కానీ దేవుని నమ్ముకో, యేసుక్రీస్తు నమ్ముకో, ఇటురా అటురా అంటే మాత్రం నేను రాలేనని చెప్పా. ఆ టైంలో కూడా నాన్న ఒక రకంగా చూస్తే ఒక రకంగా మరణ పడక మీద ఉండి కూడా నా కోసం ప్రార్థన చేసేవాడు, రావాలరా వెళ్ళాలరా అని అనేటోడు. కానీ ఆ సమయంలో కూడా నేను వెళ్ళేవాడిని కాదు. ఇంకా అదే 9th class ఒక రకంగా ఊర్లో, మా ఊర్లో ప్రతి సంవత్సరం కూడా దుర్గమ్మ తల్లి గుడికి దుర్గమ్మ తల్ల ఆ పండుగ జరుగుతుంది. ఆ పండుగలో నేను ఒక రకంగా ఊరు వాతావరణంలో ఈ సాంఘిక నాటకాలు, డ్రామాలు అయ్యేస్తూ ఉంటారు అనమాట. ఆ సమయంలో ఆ పండుగలో ఒక వ్యక్తి ద్వారా నేను ప్రేరేపించబడి ఆ డ్రామా కూడా వేయడం జరిగింది. ఒక రకంగా 9th class, 8th, 9th class అమ్మాయితో స్టేజ్ మీద డాన్సులు వేయడము, అమ్మాయిలతో ఆ రీతిగా అసభ్యకరంగా డైలాగ్స్ చెప్తూ ఒక సైడ్ హీరోగా ఉండి ఆ డ్రామా కూడా చేయడం జరిగింది. ఎందుకంటే అంత అవగాహన అసెంబ్లీ లేదు. ఆ రీతిగా 9th, 10th మధ్యలో ఆ రీతిగా నాటకం కూడా వేయడం జరిగింది, డ్రామా వేయడం జరిగింది. ఆ టైంలో నాన్న చాలా ఏడ్చిండు. ఒక రకంగా ఊళ్ళో వాళ్ళందరూ కూడా ఎంజాయ్ చేశారు, ఎందుకంటే నైట్ 7 o'clock స్టార్ట్ అయితే మార్నింగ్ 4 o'clock వరకు డ్రామా ఉంటుంది. ఐదు రంగాలు అంటారు ఊర్లో, ఊరు వాతావరణంలో ఉన్న వాళ్ళకి ఇది ఐడియా ఉంటుంది. టైగర్ గణేష్ అనేటువంటి నాటకంలో గణేష్ అనేటువంటి క్యారెక్టర్ నాకు ఇచ్చారు, సైడ్ హీరోగా చేయడం జరిగింది. ఆ టైంలో నాన్న నన్ను తర్వాత రోజు మార్నింగ్ చాలా బాధపడ్డాడు, ఎందుకంటే నేను అప్పట్లో ఊళ్ళోళ్ళకి ఎక్కువ పరిచయం ఉండేటోని కాదు, ఏదో స్కూల్కి వెళ్ళేటోని వచ్చేటోని. అలాంటిది సడన్ గా జనమంతా కూడా చూడడం జరిగింది, అది స్టేజ్ మీద, అది సైడ్ హీరోగా, మళ్ళీ అమ్మాయిలతో డాన్స్ వేయడం, సినిమా పాటలకి డాన్స్ వేయడం. మీరు చూసి అందరూ చాలా బాగా చేసేవారు, చాలా బాగా డైలాగ్స్ చెప్పావు, అసలు నోట్లో నుంచి మాట రాని నువ్వు చాలా బాగా చేసావు అది అని అనేటోళ్ళు అనమాట. అది నాకు చాలా హ్యాపీ అనిపించింది, కానీ నాన్నకి చాలా దుఃఖం అనిపించింది. తర్వాత పాస్టర్ గారిని పిలిపించాడు, ఊళ్ళో పాస్టర్ గారిని పిలిపించి మాట్లాడాడు, నాన్న నువ్వు ఈ రీతిగా చేయడం కరెక్ట్ కాదు, అమ్మ దేవుణ్ణి నమ్ముకున్నారు, నాన్న దేవుణ్ణి నమ్ముకున్నారు, చెల్లి కూడా చచ్చుకోవస్తుంది, నువ్వు ఒక్కడిగా రావట్లేదు, పైగా ఈ లోక సంబంధమైన వ్యవహారాలతో నీకెందుకు, నీకు మంచి భవిష్యత్తు ఉంది, దేవుడు ఈ రీతిగా చేస్తారన్నప్పటికీ కూడా ఆ సమయంలో కూడా నాకు అంత చర్చికి వెళ్ళాలి, దేవుణ్ణి నమ్ముకోవాలి, యేసుక్రీస్తుని రక్షకుడు, యేసుక్రీస్తు ఇది అది అనేటువంటి ఆలోచన నాకు ఆ సమయంలో ఉండేది కాదు. మొత్తానికి 10th class అయిపోయింది, నాన్న ఇంకా వీక్గానే ఉన్నాడు, బయట పని చేస్తే కానీ ఇల్లు గడిచేది కాదు. అలాంటి సమయంలో పదే పదే చెప్పేటోడు అనమాట ఏమనంటే, చర్చికి రా, దేవుని నమ్ముకో అని. ఈ మాట నన్ను వెంటాడుతూ ఉండేది. తర్వాత ఇంటర్ 1st year అక్కడ జాయిన్ అవ్వడం జరిగింది. ఇంటర్ 10th అయిపోయిన తర్వాత 10th పాస్ అయినాక ఇంటర్ చదవడం, ఇంటర్ 1st year చదవడం జరిగింది. 1st year యాక్చువల్గా ఒక సబ్జెక్ట్ ఫెయిల్ అయినా కానీ మళ్ళీ రాద్దాము అనే టైంలో ఇంట్లో పరిస్థితి బాగోక అమ్మ నాన్న ఒక మాట అనేసారు, ఎందుకంటే గవర్నమెంట్ కాలేజ్ అయి ఉండొచ్చు కానీ ఇంట్లో పరిస్థితి కూడా బాగలేదు, నాన్నకు కూడా బాగలేదు కాబట్టి నువ్వు పనికి వెళ్ళాలి అని అన్నప్పుడు, ఫస్ట్ నన్ను ఇంట్లో నుంచి అదే అసలు నాన్నని విడిచి నేను ఒక్క గంట కూడా ఉండలేనమాట. అలాంటిది ఊరు విడిచిపెట్టి పనికి వెళ్ళాలి అనేటువంటి ఆలోచన నన్ను అప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు, ఎందుకంటే ఈ వయసులో నేను ఊరిడిచి పనికి వెళ్ళాలి అనేటువంటి ఆలోచన నాకు ఉండేది కాదు. అలాంటిది సడన్గా అమ్మ చెప్పేసరికి నాన్న కూడా, నాన్న నన్ను పని విషయంలో ముందుకెళ్ళాలి అనేటువంటి ఆలోచన ఎప్పుడు చెప్పేది కాదు, కానీ ఇంట్లో సమస్య ఎక్కువైపోతుంది కాబట్టి తప్పదు అని చెప్పినప్పుడు పనికి వెళ్ళడానికి ఫస్ట్ అమ్మ నాన్నలు ఖచ్చితంగా నువ్వు పనికి వెళ్ళాల్సిందే, ఎందుకంటే ఇప్పుడు చదువుకునేటట్టు అయితే ఇల్లు గడిచేటట్టు లేదు కాబట్టి అని చెప్పి, ఊర్లో ఒక ఆయన గుంటూరులో వర్క్ చేసేటోడు, గుంటూరులో ఆయన కోల్డ్ స్టోరేజ్లో సూపర్వైజర్గా చేసేటోడు, ఆయన త్రూ నేను ఫస్ట్ గుంటూరు వెళ్ళడం జరిగింది. గుంటూరులో కొన్ని నెలలు కోల్డ్ స్టోరేజ్లో చేసాను, సర్టిఫికేట్స్, 10th class సర్టిఫికేట్స్ పెట్టి కోల్డ్ స్టోరేజ్లో సూపర్వైజర్గా చేశాం. తర్వాత మళ్ళీ కోల్డ్ స్టోరేజ్లో నుంచి మళ్ళీ కాటన్ మిల్లో కూడా కొన్ని రోజులు వర్క్ చేసినాం. ఎక్కడున్నా నిలకడ ఉండేది కాదు, ఎందుకంటే మనకి సడన్గా ఊరు విడిచిపెట్టి తల్లిదండ్రులు విడిచిపెట్టి ఉండడం కష్టమైంది. ఆ ఆలోచనతో ఏమయ్యేదంటే ఉండలేకపోయాను, ఇందులో ఒక నెల చేసేటోని, ఇది కాదు ఇంకో దాంట్లో చేస్తాను, అందులో కాటన్ మిల్లో చేసినాం, తర్వాత పెట్రోల్ బంక్లో చేసినాం, తర్వాత పెట్రోల్ బంక్లో చేస్తుంది. కానీ ఎక్కడెళ్ళినా నాకు ఒక ఆలోచన అయితే, ఒక ఆలోచన చెప్పేటోళ్ళు ఒక ఆలోచన వినబడుతూ ఉండేదన్నమాట. ఏంటి ఆలోచన ఏంటంటే, ఎవరో ఒకరు ఫ్రెండ్స్ ద్వారా, వేరే ఫ్యామిలీస్ ద్వారాను చర్చికి వెళ్తే బాగుంటుంది కదా అని. కానీ చిన్నప్పటి నుంచి నాన్న చెప్పేది కూడా అదే, కానీ నాకు ఆ మాట అంత ఇష్టం ఉండేది కాదు. వెళ్ళడానికి ఓకే నార్మల్గా, అంతేకాని దేవుణ్ణి నమ్ముకో అంటే మాత్రం అది నాకు ఇష్టం ఉండేది కాదనమాట. అక్కడ గుంటూరులో కొన్ని నెలలు వర్క్ చేయడం జరిగింది, ఆ కంపెనీ కంపెనీ అని, కాటన్ మిల్ అని, కోల్డ్ స్టోరేజ్ అని, తర్వాత పెట్రోల్ బంక్లో కూడా చేయడం జరిగింది. ఈ రీతిగా మళ్ళీ గుంటూరు నుంచి నేను మళ్ళీ ఊరు వెళ్ళడం జరిగింది. ఊరు వెళ్ళిన తర్వాత నాకు మళ్ళీ గుంటూరు వెళ్ళాలనేటువంటి ఆలోచన ఉండేది కాదనమాట, ఎందుకంటే పని చేయడం అసలు ఇంట్రెస్ట్ ఉండేది కదా, చదువుకోవాలి, కనీసం డిగ్రీ కూడా చేయకపోతే ఎట్లా అనేటువంటి ఆలోచన ఉండేది. అమ్మాయిలతో చెప్పినప్పుడు లేదు లేదు అని ఎట్లయినా సరే నువ్వు పని చేయాల్సిందే అని చెప్పడం జరిగింది. ఆ తర్వాత ఒక 1-2 months ఇంట్లోనే ఉండిపోయిన తర్వాత అప్పుడు మా మండలి నుంచి చుట్టుపక్కల ఉన్నటువంటి విలేజెస్ నుంచి హైదరాబాద్లో కంప్యూటర్ ట్రైనింగ్ ఇస్తారంట, సత్యం కంప్యూటర్స్ వాళ్ళది అని చెప్పినప్పుడు ఇంకా అమ్మాయిలు విని సరే అని చెప్పి పంపించారు, బస్సు ఎక్కించారు. బస్సు బయలుదేరేటప్పుడు మళ్ళీ ఆలోచన, చదువుకునే అసలు ఈ చదువుకునే వయసులో ఈ పనేంది అని బాధపడుతూ ఉండేటండి. మా ఊరి నుంచి అయితే నేను ఒక్కనే అప్పుడు బయలుదేరినా, మిగతా వేరే ఊరే చుట్టుపక్కల ఉండేటువంటి ఊర్ల నుంచి కూడా చాలా మంది, సుమారుగా నాకు తెలిసి ఒక 40 మంది మేము బయలుదేరాం. 40 మంది బయలుదేరి ఇది 2007 ఎండింగ్ లో జరిగినటువంటి సంఘటన. బయలుదేరి వచ్చాము హైదరాబాద్ లో బాచిపల్లి, బాచిపల్లిలో దించారు వాళ్ళు. బాచిపల్లిలో దించిన తర్వాత వాళ్ళు చెప్పినటువంటి మాట ఏంటంటే, సత్యం కంప్యూటర్ త్రూ ట్రైనింగ్, కంప్యూటర్ ట్రైనింగ్ నేర్పిస్తారు అని చెప్పి. కానీ వచ్చిన తర్వాత తెలిసింది ఏంటంటే, సత్యం కంప్యూటర్స్ వాళ్ళది మైటాస్ కన్స్ట్రక్షన్ అనేటువంటి అది ఉండేది, మైటాస్ కన్స్ట్రక్షన్స్ ఉండేది. అందులో మేస్త్రి పని, బార్ బెండింగ్, సెంటరింగ్ వర్క్ ఇవి నేర్పించి పంపిస్తారు. ఇవి నేర్పించి ఇందులో ఈ పని ఇప్పిస్తారని తెలిసినప్పుడు ఏడ్చినా నేనే, మీరు నన్ను మోసం చేశారు, ఇట్లా చేశారు, అట్లా చేశారని చెప్పి చెప్పడం జరిగింది. అమ్మాయిలకు కూడా ఫోన్ చేయడం జరిగింది అప్పుడు, కాయిన్ బాక్స్ ద్వారా ఫోన్ చేసి, ఇట్లా కంప్యూటర్ ట్రైనింగ్ కాదు, ఏం కాదు ఇది, మేస్త్రి పని చేయాలంట, నాతో కాదు, నేను వచ్చేస్తా అంటే, ఇంకా అమ్మాయిలు ఏమన్నారు, ఏదో ఒక పని అయితే ప్రస్తుతానికి చేయాలి తప్పదు, ఎందుకంటే మన కుటుంబ పరిస్థితి బాగోలేదు అన్నప్పుడు సర్లే అని చెప్పి అక్కడ 40 డేస్ 40 రోజులు ట్రైనింగ్ ఏమో బాచిపల్లి ఇచ్చారు. బాచిపల్లి ఇచ్చిన తర్వాత మహారాష్ట్ర పూణే రోడ్లో బార్సీ దగ్గర చిన్న విలేజ్ దగ్గర రిలయన్స్ వాళ్ళకి కన్స్ట్రక్షన్ జరుగుతుంది, అక్కడికి పంపించారు, మహారాష్ట్ర పంపించారు. అరే నాకు ఊరి నుంచి బయటకు రావడమే కష్టం, అట్లాంటి హైదరాబాద్లో 40 రోజులు ఉన్నా మళ్ళీ ఇక్కడి నుంచి మహారాష్ట్ర అసలు నాతో ఇది సాధ్యం కాదు అని అనుకున్నా, కానీ అమ్మాలు చెప్పేది ఏదో ఒక పని అయితే చేయాలని సరే అని చెప్పి మహారాష్ట్ర వెళ్ళాం. మహారాష్ట్రలో ఒక 7 to 8 మంత్స్ అక్కడ వర్క్ చేయడం జరిగింది. అక్కడ కూడా 40 మందిలో ఒక ఇద్దరు ముగ్గురు క్రిస్టియన్స్ ఉండేవాళ్ళు. వాళ్ళు అనేటోళ్ళు మనము ఇక్కడ వర్క్ చేస్తున్నాం కరెక్టే, కానీ దేవుని కాపుదలు కావాలి, ఈ ఎండలో ఈ పని చేయడము అన్నీ ఇబ్బంది అని వాళ్ళు మాట్లాడుకుంటూ ఉన్నప్పుడు నేను ఒక రకంగా, మీరు క్రిస్టియన్ అని అడిగేటోళ్ళు, నేను క్రిస్టియన్ కాదు మా అమ్మ నాన్నలు క్రిస్టియన్ అని చెప్పేటోని, మా అమ్మ నాన్నలు వెళ్తారు కానీ నేను నాకు చర్చికి ఎప్పుడు కూడా వెళ్ళలేదు, వెళ్ళినా జరో ఒకటి 2 సందర్భాలు వెళ్ళా, కానీ అంత ఇష్టం ఉండేది కాదు, నేనైతే యేసుక్రీస్తు దేవుడిగా ఇంకేం నమ్ముకుంటలేదని చెప్పేటోని. కానీ వాళ్ళు అనేటోళ్ళు అనమాట, మీ అమ్మ నాన్నలు చర్చికి వెళ్ళినప్పుడు నీకు వెళ్ళడానికి ఏమైంది, దేవుడు నమ్ముకో, మంచి భవిష్యత్తు ఇస్తాడు దేవుడు, అది ఇదని వాళ్ళు చెప్పేటోళ్ళు. కానీ ఇక్కడ గుంటూరులో కావచ్చు, గుంటూరులో ఉన్నప్పుడు వాతావరణంలో కావచ్చు, లేదంటే హైదరాబాదు బాచిపల్లిలో పనిచేసినప్పుడు అక్కడ కావచ్చు, ఎక్కడో దగ్గర ఒక మాట ఇట్లా ఎవరొకరు చెప్పేటోళ్ళు చెప్పేవాళ్ళు అనమాట, ఏమనంటే యేసుక్రీస్తుని నమ్ముకో అని చెప్పండి. కానీ చిన్నప్పటి నుంచి కూడా ఇది వింటూ ఉండేటోడిని, కానీ నమ్ముకోవాలనేటువంటి ఆలోచన ఉండేది కాదు. గుంటూరులో వర్క్ చేస్తున్నప్పుడు ఎవరొకరి ద్వారా దేవుడు మాట్లాడేటోడు, ఎందుకంటే ఆయన కృప పిలుస్తుంది అట్లా. అప్పుడు నేను రిజెక్ట్ చేస్తాను. తర్వాత హైదరాబాద్ బాచిపల్లిలో కన్స్ట్రక్షన్ వర్క్ నేర్పించడానికి 40 డేస్ ఉన్నా, 40 డేస్లో కూడా లంచ్ చేసేటప్పుడు, డిన్నర్ చేసేటప్పుడు ఎవరొకరి ద్వారా వస్తే బాగుంటుంది కదా, మనం సండే రోజు అట్లా చర్చికి వెళ్తే బాగుంటుంది కదా అన్నప్పుడు నాకు ఇష్టం ఉండేది కదా, అక్కడ కూడా ఇష్టం ఉండేది కాదు. సరే అక్కడి నుంచి మహారాష్ట్ర బార్సిల్లకు కూడా అక్కడ ఉన్న కమ్యూనిటీలో మేము వెళ్ళినటువంటి ఒక 20-30 మందిలో 14 మంది అనుకుంటాం, 14 మందిలో అక్కడ ఇద్దరు ముగ్గురు వాళ్ళు కూడా యేసుక్రీస్తు నమ్ముకున్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళు అనేటోళ్ళు అనమాట, చర్చికి వెళ్ళే పరిస్థితి లేవు కానీ కనీసం బైబిల్ చదువుకుందాం రా అంటే, నా దగ్గర బైబిల్ లేదు, నేను చదువును, మీకు కావాలంటే చదువుకోండి అనేటోడిని. అక్కడ కొంతకాలం వర్క్ చేసిన తర్వాత ఒక ఫ్రెండ్ ద్వారా మళ్ళీ ఏమైందంటే, ఆ పని హార్డ్ అయిపోతుంది, ఎందుకంటే బాడీ సహకరించేది కాదు, హార్డ్ వర్క్ చేయాలి అని ఫ్రెండ్స్ ఒక ఇద్దరు ముగ్గురు మాట్లాడుకొని మేము బయలుదేరి ఏం చేసామంటే, అందులో ఉన్న ముగ్గురు ఫ్రెండ్స్లో ఒక ఆయన ఏమన్నాడంటే, మనం హైదరాబాద్ వెళ్ళిపోదాము, హైదరాబాద్లో ఏదో ఒక పని ఉంటుంది, ఈ హార్డ్ వర్క్ కాకుండా కొంచెం ఈజీగా ఉండేటువంటి వర్క్, ఎంత కొంచెం చదువుకున్నాం కదా, కనీసం 10th క్లాస్ అయినా చదువుకున్నాం కాబట్టి ఏదో ఒక వర్క్ దొరుకుతుంది అని చెప్పడం జరిగింది. అట్లా ఇద్దరము బయలుదేరి వచ్చినాము. నా దగ్గర 1000 రూపాయలు ఉంటే, 1000 రూపాయలు నాకు డబ్బులు నా దగ్గర పెట్టుకోవడం భయం, 1000 రూపాయలు ఆ అబ్బాయి పాకెట్లో పెట్టేసి మేము సికింద్రాబాద్కి టికెట్ తీసుకున్నాము. సికింద్రాబాద్కి టికెట్ ఆయనే తీసుకున్నాడు. మహారాష్ట్రలో మేము ఎక్కి సోలాపూర్ సోలాపూర్లో ఎక్కి సికింద్రాబాద్కి టికెట్స్ తీసుకున్నాడు. వచ్చినాము సికింద్రాబాద్లో, మార్నింగ్ లేచేసరికి అబ్బాయి లేడు. మార్నింగ్ లేచేసరికి ఆ అబ్బాయి ఎక్కడ దిగిండో నేను చూడలేదు, పడుకున్నాము. మార్నింగ్ లేచేసరికి తను లేడు. బయలుదేరేటప్పుడు ఇద్దరు బయలుదేరినాం. నా దగ్గర ఉండే చేంజ్ అంతా కూడా అబ్బాయికి ఇచ్చేసిన, ఒక 100 రూపీస్ ఏమో ఉంచుకున్నా. లేచేసరికి అబ్బాయి లేడు. అసలు సడన్ గా ఏమీ అర్థం కాలేదు. రైల్వే స్టేషన్ లో నైట్ ఆ రోజు అంతా అక్కడనే ఉండి, రైల్వే స్టేషన్ లో ఉండి ఏం చేయాలో అర్థం కాలేదన్నమాట. ఇంటికి వెళ్దామంటే డబ్బులు, ఇంటికి వెళ్దామంటే డబ్బులు. కానీ అబ్బాయి చెప్పింది హైదరాబాద్ లో మనం వర్క్ చేద్దాము అని చెప్పి వచ్చాడు. తర్వాత ఇంకా నాకు ఏమీ అర్థం కాక ఈనాడు పేపర్ తీసుకొని, ఎందుకో ఆలోచన వచ్చింది. ఈనాడు పేపర్ చూసి ఈనాడులో ఒక యాడ్ చూసినాను అనమాట. ఏంటంటే కెమికల్ కంపెనీలో జాబ్ ఉంది అని చెప్పి, కెమికల్ కంపెనీలో హెల్పర్స్ కావాలన్నట్లుగా ఒక యాడ్ చూసి కాల్ చేసి కృష్ణానగర్ వెళ్ళడం జరిగింది. కృష్ణానగర్లో వాళ్ళు ఇంటర్వ్యూ చేశారు. వాళ్ళు ఒక 200 అడిగారు. 200 అడిగి అడిగి అక్కడి నుంచి సురారం కాలనీకి పంపించారు. సురారం కాలనీలో రూమ్ ఉంటుంది. ఒకే రూమ్లో 5-6 ఉండాల్సి వస్తుంది. అదే రూమ్లో ఉండాలి. మీకు పనికి అక్కడి నుంచి వెళ్ళాల్సి వస్తుంది అన్నప్పుడు అక్కడికి వెళ్ళిన, అక్కడి నుంచి వాళ్ళు సురారం పంపించారు. సురారంలో రూము, ఒక రూమ్లో 6 అన్నారు కానీ 7 మంది ఉండాల్సి వచ్చింది. ఆ రూమ్లోకి వెళ్ళిన తర్వాత నాకు ప్రతిసారి బాధ అనమాట. నా లైఫ్ ఏంది ఇట్లుంది, నేను చదువుకుంటా అనుకున్నా మంచిగా కానీ ఇట్లా వెళ్తుంది ఏంది అని అనుకున్నాను. సరేలేని చెప్పి ఫస్ట్ ఒక 1 వీక్ నైట్ డ్యూటీ లేశారు. నైట్ డ్యూటీ చాలా ఇబ్బందికరంగా ఉండేది. హార్డ్ వర్క్ చేయాలి, డ్రమ్ములు లేపాలి. అది కెమికల్ ప్రొడక్షన్, ఫార్మాస్యూటికల్ కంపెనీ. అందులో అవి లేపాలి అంటే నాకు అయ్యేది కాదనమాట. ఇంకా టైంలో మళ్ళీ నైట్ డ్యూటీ అయితే నాకు నిద్రకి ఇబ్బంది అవుతుందని చెప్పి మళ్ళీ కాంట్రాక్ట్ బేసిక్ మీద కాబట్టి కాంట్రాక్ట్ని అడిగినా అనమాట. ఏమన్నా అంటే నైట్ నాకు అవ్వట్లేదు, మార్నింగ్ వేయండి అన్నప్పుడు మార్నింగ్ వేశారు. మార్నింగ్ వెళ్ళటాన్ని ఒక 1-2 నెలలు అయింది. మార్నింగ్ చేసేది కూడా హార్డ్ వర్కే. వాటర్ ప్లాంట్లో, ఆర్ఓ వాటర్ ప్లాంట్లో వర్క్ చేసేటాన్ని హెల్పర్గా. అది క్లీనింగ్ చేయడము, ఆ వాటర్ అన్ని చూసుకోవడం, అది కూడా హార్డ్ వర్క్ ఉండేది. ఆ తర్వాత ప్రొడక్షన్లో చేసేటాన్ని, ఆర్ఓ వాటర్ ప్లాంట్లో కూడా చేసేటాన్ని, అది కూడా హార్డ్ వర్క్ ఉండేది. నాకు ఒక ఆలోచన ఉండేది అనమాట, ఇందులోనే ఇదే కంపెనీలో ఏదైనా సింపుల్ వర్క్ రాసేటిది కానీ ల్యాబ్లో కానీ ఉంటే బాగుంది కదా అనే ఆలోచన నాకు వచ్చేది అనమాట. ఆ టైంలో అందులో ఉండే కంపెనీలో ఆర్ట్స్ ఫార్మా ల్యాబ్స్ అని ఉండేది. ఆర్ట్స్ ఫార్మా ల్యాబ్స్లో మైక్రోబయాలజీ, క్వాలిటీ కంట్రోల్, మైక్రోబయాలజీ ల్యాబ్స్ ఉండేవి. అందులో మైక్రోబయాలజీలో ఒక అబ్బాయి ప్రతిరోజు మార్నింగ్ సురారం నుంచి ఎక్కేటోడు నాతో పాటు, ఈవినింగ్ మళ్ళీ నాతో పాటు దిగేటోడు అనమాట బస్సులో. అయితే ఒకరోజు చెప్పాడు అనమాట, ఏమనంటే ఇట్లా ల్యాబ్లో వర్క్ ఉంటుంది, నీకు అక్కడ హార్డ్ వర్క్ ఉంది కదా, మైక్రోబయాలజీ ల్యాబ్లో నేను మానేస్తున్నా, నేను మా ఊరు వెళ్ళిపోతున్నా, నువ్వు చేస్తావా అంటే చేస్తా అని అన్నాను అనమాట. మంచిదే కదా, నాకు కూడా నేను అట్లా ఆలోచిస్తాను. ఎందుకంటే వర్క్ చేయలేకపోతున్నా ప్రొడక్షన్లో కానీ, ఆర్ఓ వాటర్ ప్లాంట్లో కానీ హెవీగా ఉంది వర్క్, అది చేయలేకపోతున్నా అని చెప్పి చెప్పాడు. సరే ఆయన ఏమన్నాడంటే, అక్కడ వర్క్ ఏమి ఉండదు కానీ ఒక ఆయన ఉంటాడు, ఆయన ఊరికే బైబిల్ గురించి వాటి గురించి చెప్తా ఉంటాడు, అదొక్కటి నువ్వు ఓపు పట్టగలిగితే మిగతాదంత వర్క్ ఏమంతేమీ బర్డెన్ వర్క్ ఉండదు, హెవీ వర్క్ ఏమీ ఉండదు అని చెప్పడం జరిగింది. సరే అని చెప్పి నేను ఆ నైట్ ఆలోచన, ఒక నెక్స్ట్ 2 డేస్లో అతను నెక్స్ట్ వీక్లో అతను మానేస్తాడు, నేను మైక్రోబయాలజీ ల్యాబ్లోకి వెళ్ళాలి. ఒకటేమో ఇక్కడ హార్డ్ వర్క్ చేయలేకపోతాడు, అక్కడ వర్క్ ఈజీగా ఉంటుంది కానీ మెంటల్ ప్రెజర్ ఏంటంటే ఊరికే బైబిల్ గురించి వాటి గురించి వీటి గురించి చెప్తా ఉంటాడు, అది వినాలి వినే ఓపిక మనకి చిన్నప్పటి నుంచి నా అని చెప్పాడు వెళ్ళలేదు. ఫ్రెండ్స్ అక్కడక్కడ ఫ్రెండ్స్ చెప్పారు వెళ్ళలేదు. మళ్ళీ సోది మళ్ళీ ఇక్కడ కూడా వినాల్సి వస్తుందా ఏంది అని అనుకున్నా. ఒక 2-3 రోజులు ఆలోచించుకున్నా కానీ ఇక్కడ హెవీ వర్క్ చేయలేను కాబట్టి సరేలే వెళ్దాం ఆయనతో చెప్పినాను అనమాట. ఆయన ఏమని చెప్పుకొని, నేను మారే టైప్ కాదు, ఎందుకంటే మా అమ్మ నాన్నలు కూడా చెప్పారు నేను మారను కాబట్టి ఆయన చెప్పేది ఎలా అని చెప్పుకుంటాడులే అనుకున్నాను. చెప్పాను అనమాట నేను మైక్రోబయాలజీలో, నువ్వు మానేసినాక నేను ఆ ల్యాబ్లోకి వెళ్తాను చెప్పి చెప్పడం జరిగింది. ఆయన మానేసే ముందు ఇంకా ఆ సార్కి పరిచయం చేశాడు. కాంట్రాక్టర్ కూడా చెప్పాడు అనమాట, ఏమనంటే ఇంకా ఈయన రేపటి నుంచి నెక్స్ట్ నేను మానేసినాక నా ప్లేస్ లో అయినా మైక్రోబయాలజీలో ల్యాబ్ లో చేస్తాడు, హెల్పర్ గా చేస్తాడు అన్నప్పుడు సరే అని ఒక మైక్రోబయాలజీ ల్యాబ్ లోకి వెళ్ళా. ఫస్ట్ రోజు అయింది, సెకండ్ రోజు అయింది, 6 మంత్స్ అయింది. మేనేజర్ సార్ ఉంటాడు, తర్వాత ఆయన కింద ఒక సార్ ఉంటాడు, ఇద్దరు కూడా పని చెప్తున్నారు తప్ప ఏ రోజు కూడా ఆయన నన్ను యేసుక్రీస్తు గురించి కానీ బైబిల్ గురించి కానీ ఆయన చెప్పట్లేదు. ఆయన చదువుకుంటుండే బైబిల్ కానీ నన్ను ఎప్పుడు కూడా అనలేదన్నమాట. కానీ నాకు ఆ ల్యాబ్ లోంచి వెళ్ళే పర్సన్, నాకు ముందు ఆ ల్యాబ్ లో పనిచేసినటువంటి ఆయన ఏమని చెప్పాడంటే, ఆయన యేసుక్రీస్తు గురించి ఊరికే బైబిల్ చదవమని, బైబిల్ ఇది చేయి అది చేయని, లేదా వాక్యం వినమని వాక్యం చెప్తా ఉంటాడు, లేకపోతే యేసుక్రీస్తు గురించి ఏదో ఒకటి ప్రసంగం చేస్తూ ఉంటాడు, మనం వినాలి ఓపుగా, మన పని మనం చేస్తా అని చెప్పి చెప్పాడు. కానీ వాస్తవానికి 6 మంత్స్ అయిపోయింది నాతో ఆయన పని గురించి తప్ప, రాయాల్సినవి రాయడము, క్లీన్ చేయాల్సినవి క్లీన్ చేయడము, ఆ విషయాలు తప్ప ఏ విషయం కూడా మాట్లాడట్లేదన్నమాట. ఇంకా నాకే ఇక లోపల అరే 6 మంత్స్ అయింది, ఆయన ఏమి ఇట్లా చెప్పండి, ఈయనేమి అసలు పని విషయంలో తప్ప ఏం మాట్లాడతలేదు అనిపించినప్పుడు నాకు మామూలుగా మాట ఆగక నేనే అన్నాను అనమాట, ఏమనంటే సార్ మీ దగ్గర ఇంతకుముందు పనిచేసిన అబ్బాయి ఏమని చెప్పిండంటే మీరు బాగా వాకింగ్ చెప్తారంట, బాగా మాట్లాడతారంట దేవుని గురించి, యేసుక్రీస్తు గురించి. నేను వచ్చి 6 నెలలు అయింది కానీ మీరేమి నాకైతే పని చెప్పారో తప్ప ఇట్లాంటివి ఏం చెప్పలేదు, కావాలంటే చెప్పవచ్చు సార్, నాకేం ప్రాబ్లం లేదు, ఎందుకంటే ఖాళీగా ఉండి ఏం చేస్తాము, ఇంటా నేను వినే టైపే తప్ప ఆలోచించే టైపు కాదు, ఎందుకంటే మా అమ్మాళ్ళు చర్చికి వెళ్తారు, మా అమ్మ నాన్న ఇద్దరు చర్చికి వెళ్తారు, చెల్లి కూడా వెళ్తుంది అది అని అంటే సరేలే సరేలేరా, మరి నువ్వు నీ అంత నువ్వే అడుగుతున్నావు కాబట్టి చెప్తా అని చెప్పి ఆయన బైబిల్ గురించి స్టార్ట్ చేసిండు. కానీ నేను వెళ్ళేది ఆయన ఆల్మోస్ట్ 1 మంత్ చెప్పిండు, అస్సలు ఆయన చెప్తున్నాడు కానీ అసలు వినడం అంటే విని వెంటనే అక్కడనే వదిలేస్తుంది అనమాట, ఎందుకంటే ఇది మనకి ఎట్లా ఇది వర్కౌట్ అయ్యే విషయం కాదు, మనం చిన్నప్పటి నుంచి విన్న విషయాలే కాబట్టి అది వర్కౌట్ అయ్యే కాదు అని చెప్పి నేను వినలేదనమాట, ఏమీ ఎక్కించుకోలేదు. ఆ 2-3 సార్లు అడిగేటోడు విన్నది ఏమైనా అర్థమైందని, అసలు వింటే కదా అర్థమయ్యేది, వినలేదనమాట. అలాగే కొన్ని రోజులు అయిపోయిన తర్వాత ఆయన ఏమన్నాడు అంటే, నీకు 1-2 నెలలు వాక్యం విన్నావు కదరా, ఏమన్నా అనిపించిందా అంటే, నాకేమీ అనిపించదు సార్, ఎందుకంటే అనిపించడానికి నేను మామూలు టైపు కాదు అది అని అనేటోడు అనమాట. సరేలేరా నా అనుభవం, ఆయన ఏమన్నాడంటే నా అనుభవం ఏంటంటే యేసుక్రీస్తుని చాలా సందర్భాల్లో అన్యజనులు హిందూస్ ఏ సందర్భాల్లో నమ్ముకున్నారంటే, ఒకటి జబ్బు వచ్చినప్పుడు లేదా డబ్బు పోయినప్పుడు, నేను నా అనుభవంలో ఇలా చూశాను. కాబట్టి నీ దగ్గర డబ్బు అయితే లేదు కానీ జబ్బు వచ్చినప్పుడు ఎప్పుడైనా సరే నువ్వు ఇంతకుముందు విగ్రహారాధన చేసేటోడు అన్నావు కాబట్టి వేరే దేవుళ్ళు పిలువు, వాళ్ళ ఎవరి ద్వారా సహాయము అందలేనప్పుడు యేసుక్రీస్తుని కూడా పిలువు, నీకు సహాయం అందితే నమ్ముకో, తప్పేముంది అందులో, నేనేం బలవంతం చేయలేదు, ఇప్పుడు బలవంతం చేయట్లేదు, ఎప్పటికీ బలవంతం చేయను. కాబట్టి మీ నాన్న చెప్పాడన్నో వెళ్ళలేదు, మీ అమ్మ చెప్పిందన్నో వెళ్ళలేదు, ఫ్రెండ్స్ అక్కడక్కడ చెప్పారన్నో వెళ్ళలేదు, నేను కూడా నేను నమ్ముకోమని ఏం చెప్పట్లేదు. కానీ ఎప్పుడైనా సరే అట్లాంటి సందర్భం, నిస్సహాయ స్థితి సందర్భం, నాకెవరు హెల్ప్ చేయట్లేదు, ఇది యేసుక్రీస్తు మాత్రమే చేస్తాడు అనే ఆలోచన ఎప్పుడైనా వచ్చినప్పుడు లాస్ట్ అండ్ లీస్ట్గా ఈయన్ని పిలు, పలికితే ఏమైనా స్పందన వస్తే అప్పుడు నాకు మరలా ఫోన్ చేయి అని చెప్పి చెప్పాడు అనమాట. అని చెప్పిన తర్వాత నాకు ఒక 10 డేస్కి మైక్రోబయాలజీ ల్యాబ్లో కాబట్టి చేసేది, అది మైక్రోబయాలజీ ల్యాబ్ వల్ల లేకపోతే దోమల వల్ల తెలియదు కానీ ఫస్ట్ మలేరియా అటాక్ అయింది, మలేరియా ఫీవర్ అటాక్ అయింది. మలేరియా అటాక్ అయినప్పుడు ఇంకా నేను అన్నాను అనమాట, నేను సార్ నేను ఇంటికి వెళ్ళిపోతా అన్నప్పుడు సరే లేరా ఒక 1 వీక్ 10 డేస్ రెస్ట్ తీసుకుని ఇంటికి వెళ్ళిపో, ఇక్కడ చూసుకునే వాళ్ళు కూడా సరిగ్గా ఎవరు లేరు కదా అన్నప్పుడు సరే అని చెప్పి ఇంకా నేను సెలవు పెట్టి ఇంకా ఇంటికి వెళ్ళిపోయా. మలేరియా తగ్గుతలేదు, మలేరియా తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత టైఫాయిడ్ కూడా డాక్టర్ చెక్ చేస్తే ఏమన్నారంటే మలేరియా టైఫాయిడ్ 2 అటాక్ అయినాయి, మలేరియా టైఫాయిడ్ 2 అటాక్ అయినాయి అన్నారు. మెడిసిన్ వాడుతున్నా కానీ రోజు రోజుకి వీక్ అయిపోతుంది, మెడిసిన్ వేసుకుంటూ ఉన్నా కానీ రోజు రోజుకి వీక్ అయిపోతున్నా. అలాగే ఆల్మోస్ట్ 1 మంత్ పైన ఇంటి దగ్గర ఉండిపోయినాం, ఒక రోజు అనిపించింది అరే మెడిసిన్ వేసుకుంటున్నా తర్వాత ఇంజెక్షన్ తీసుకుంటున్నా నాకేమీ తగ్గట్లేదేంది, నేను బ్రతికే సిచ్యువేషన్ ఉందా లేకపోతే ఏమైపోతుంది, ఇట్లా చాలా వీక్ అయిపోయినా అని ఆలోచిస్తున్నాను అనమాట. అప్పటికి చాలా రోజులు బట్టి తినట్లేదు, నేను చాలా రోజులు బట్టి అన్నం తినట్లేదు. ఇంకా నాన్నలు కూడా తినాలి ఏదో ఒకటి తినాలి అదే అని చెప్తుండ్రు కానీ ఆకలి ఇవ్వట్లేదు అనమాట, తినట్లేదు అనమాట. ఇంకా ఒక రోజు నైట్ అనిపించింది నాకు ఏమో అయిపోతుంది లోపల బాడీలో వీక్నెస్ కనుక్కుంటే ఏమైపోతుంది అని ఆలోచన వస్తుంది. ఒక పక్కన అప్పుడు వరకు సడన్ గా నాకు ఒక వాయిస్ వినిపిస్తూ ఉంది అనమాట, ఒక ఆలోచనలోంచి వాయిస్ అనమాట. ఏంటో మాట ఏంటంటే డబ్బైనా పోవాలి, జబ్బైనా రావాలి, డబ్బైనా పోవాలి, జబ్బైనా రావాలి అనే ఆ మాట వినిపిస్తుంది. ఆ మాట వినిపిస్తున్నప్పుడు అరే ఈ మాట వినిపిస్తుంది ఏంది, ఇది ఎవరు చెప్పారంటే నేను ల్యాబ్ లో పనిచేసే సార్ చెప్పారు కదా అని అనుకున్నప్పుడు ఆయన చెప్పింది గుర్తు సడన్ గా గుర్తుకొచ్చింది అనమాట. నిజంగా నాకు ఆ సమయంలో నిస్సహాయ స్థితి అనిపించింది, హెల్త్ పరంగా వీక్ ఉన్నా. ఆ టైంలో నాకు ఒక ఆలోచన అనమాట, సాధారణ ఒక ఆలోచన వచ్చింది మనసులో, ప్రభు నాకు ప్రార్థన అనేది కూడా రాదు, ఎందుకంటే చిన్నప్పటి నుంచి ఇంట్లో చాలాసార్లు ప్రేయర్ జరిగింది కానీ ఇప్పుడు ప్రేయర్లో కూర్చోలేదు, నేను నిన్ను నమ్ముకోలేదు, కానీ నాకు ఇప్పుడు అవసరత, నా అవసరత ఏంటంటే ఆరోగ్యం బాగాలేదు, నా హెల్త్ బాగాలేదు, నీవు ఇప్పుడు సహాయం చేస్తే నేను నిన్ను నమ్ముకుంటా అనే ఆలోచన వచ్చింది. ప్రేయర్ కూడా ఏం చేయలేదు, మనసులో అట్లా ఆలోచిస్తానమాట. ఆలోచిస్తుంటే కానీ ఏదో ఒక స్పర్శన అని తగిలట్టు అనిపించింది. వెంటనే నాకు ఒక నార్మల్గా అయిపోయినా, నార్మల్గా ఒక ఈ మలేరియా టైఫాయిడ్ రాకముందు బాడీ ఎట్లా ఉండదో సడన్ గా ఆ రాత్రి అట్లా అనిపించింది. వెంటనే అనిపించి ఇక నైట్ పడుకుని పోయినా, మార్నింగ్ లేచినా మార్నింగ్ ఊర్లో సర్దానం తెలియ అలవాటు ఉంటుంది కాబట్టి నేను చాలా రోజులు అన్నం తెలియదు, కానీ సర్దానంద ఏంటంటే ఇంకా అమ్మాళ్ళు ఇంక ఏమైందో అనుకున్నారు ఫస్ట్. తర్వాత నేను నాన్నతో మెల్లగా చెప్ప రాత్రి ఇట్లా నాకు ప్రార్థన చేసుకోవాలనిపించింది, ఎందుకో గుణం మీద చేసుకొని ప్రార్థన చేసుకున్నా, నాకు నేను పనిచేస్తున్న సార్ చెప్పారనమాట, ఇట్లా చెప్పారు నమ్ముకుంటా, నేను కూడా నమ్ముకుంటా, దేవుడు నన్ను తాకాడు స్వస్థపరిచాడు అని చెప్పి చెప్పడం జరిగింది. ఆ తర్వాత ఇంకా నాన్న కూడా నిజంగా చాలా సంతోషించాడు, నాన్న కూడా నాన్నకు ఆనందం అనిపించింది అనమాట, ఎందుకంటే ఎప్పటి నుంచో చెప్తా ఉన్నా కానీ రాలేదని చెప్పి అలాంటిది. ఆ సమయంలో దేవుని సన్నిధి, దేవుని స్పర్శ, దేవుని శక్తి నన్ను తాకింది. అనారోగ్యంలో దేవుడు కృప ఆ రీతిగా నన్ను ఆకర్షించి తన దగ్గరకు వచ్చేటట్లుగా చేసింది. ఇంక అప్పుడు నేను మనసులో అనుకున్నా నేను యేసుక్రీస్తు నమ్ముకుంటా అని చెప్పి ఆలోచన కలిగి మరలా హైదరాబాద్ వచ్చినాం, సార్ని కలిసాను అనమాట. ఇట్లా నాకు ఆ రోజు దేవుడు స్పర్శ నాకు తాకింది, దేవుడు కృప నన్ను తాకింది, దేవుని సన్నిధి నన్ను తాకింది, దేవుడు నన్ను స్వస్థపరిచాడు. నిజంగానే మీరు చెప్పారు డబ్బైనా పోవాలి, జబ్బైనా రావాలి అని, అన్యజనులు ఇలాంటి సందర్భంలో యేసుక్రీస్తు దగ్గరికి రావడం చూశానని మీరు అన్నారు కదా, నిజంగానే జబ్బు వచ్చినప్పుడు దేవుడు సహాయం చేశాడు అని అన్నప్పుడు ఆయన అన్నాడు అనమాట, వాస్తవమే సంఘటన దేవుడు స్వస్థపరిచాడు కానీ నువ్వు నేర్చుకోవాల్సింది చాలా ఉందని చెప్పి ఆ తర్వాత నుంచి కూడా వాకింగ్ ఎలా చదవాలో నేర్పించాడు, తర్వాత ప్రార్థన ఎలా చేయాలో నేర్పించాడు, తర్వాత ఏ రీతిగా వాక్యంలో ఎదగాలో ఉద్దేశం, మా నాన్న వచ్చిన ఉద్దేశం కానీ లేదా నేను దేవుని నమ్ముకున్న ఉద్దేశం కానీ మొదట స్వస్థత కోసమే మేము నమ్ముకున్నాం. మళ్ళీ స్వస్థపరచబడిన తర్వాత వెనక్కి వెళ్ళిపోలేదు, ఎందుకంటే వాక్యము దేవుని కృప ఎంతగా మమ్మల్ని ఆకర్షించిందంటే ఇది కాదు, స్వస్థతే కాదు, ఓన్లీ ఆశ్చర్యకార్యాలే కాదు, అద్భుతాలే కాదు, వాక్యం ద్వారా జీవితాలు మార్చబడాలని సారు నేర్పించిన తర్వాత నిజంగా వాక్యం నేర్చుకోవడం జరిగింది. ఒక సంఘానికి, స్థానిక సంఘానికి, హైదరాబాద్లో ఒక సంఘానికి అంటుకట్టబడడం జరిగింది. ఆ రీతిగా 2009, 10, 11, 12 ఆయన ఒక పక్క నేను ఎవరి దగ్గర అయితే పనిచేస్తున్నాను, ఒక పక్క ఆయన ఉద్యోగం చేస్తూనే సువార్థకుడిగా ఆయన ఉన్నాడు అనమాట. అప్పుడు నాలాంటి వారిని అనేక మందిని ఆయన రక్షణలోనికి నడిపించడం జరిగింది. ఆయన ద్వారా ముస్లిం కుటుంబాలు కూడా ప్రభువును అంగీకరించడం జరిగింది. ఇంకా నేను ఆయన దగ్గరే ఉండి ఆయన ద్వారా నాకు రక్షకుడు యేసుక్రీస్తు ప్రభు ఆయన ద్వారా పరిచయం అయ్యాడు కాబట్టి ఆయన ఎలా ప్రార్థన చేయాలో ఇవన్నీ విషయాలు నేర్పించిన తర్వాత 2009లో ఇది 2008 టైంలో జరిగినటువంటి సంఘటన. 2009లో ఆయన మరలా నన్ను నిజంగా దేవుని ఆయనలో చూసినటువంటి గుణాలు నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది. నేను అప్పుడు ఊర్లో 10th వరకే చదువుకున్నా, ఇంటర్ ఫస్ట్ ఇయర్లో ఆపేసిన కదా మళ్ళీ. ఆయన ఏమన్నాడంటే ఇంటర్ చదువుకోరా, నేను హెల్ప్ చేస్తా అని చెప్పి ఆయన హెల్ప్ చేయడం జరిగింది. ఒక కాలేజీలో జాయిన్ చేయడము, 4 డేస్ ఏమో ఆఫీస్ వర్క్కి వెళ్ళాలి, 2 డేస్ ఏమో కాలేజీకి వెళ్ళాలి. అట్లా ఇంటర్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ ఫీజు ఆయనే కట్టి ఆ రీతిగా ఒక పక్క ఆత్మీయంగా నడిపించాడు, ఒక పక్క ఫిజికల్గా కూడా ఆయన హెల్ప్ చేస్తూ 2009 నుంచి 2011 వరకు ఇంటర్మీడియట్ హైదరాబాద్ మదీనగూడలో ఇంటర్మీడియట్ చదువుకోవడం జరిగింది. చదువుకున్న తర్వాత ఒక పక్క వాక్యంలో కూడా ఆయన ఎదిగింపజేస్తూ ఉన్నాడు. ప్రార్థనలో ఎలా ప్రార్థన చేసుకోవాలి, ఎలా వాక్యం చదవాలి, ఎలా దేవునితో నడవాలి, ఎలా దేవుడు మన జీవితాన్ని గైడ్ చేస్తాడు, నిజమైన రక్షకుడు ఈయనే, నువ్వు ఇంతకుముందు ఈ దేవుళ్ళు నమ్ముకున్నా అన్నవాళ్ళు, నిజానికి వాస్తవంగా వాళ్ళు దేవుళ్ళు కాదు, దేవుడు అనేవాడు ఒక్కడే ఉంటాడు, ఒక్కడే యేసుక్రీస్తు ప్రభువు అని చెప్పినప్పుడు మెల్లమెల్లగా ఆయన నాకు స్టెప్ బై స్టెప్ వాక్యాన్ని నేర్పించినప్పుడు నిజంగా వాక్యం నన్ను ఆకర్షించింది. ఈయనే నిజమైనటువంటి దేవుడని నేను పూర్తిగా అంగీకరించడం జరిగింది. బాప్తీసం తీసుకోవడం జరిగింది. బాప్తీసం తీసుకొని వాక్యంలో ఎదగడం జరిగింది. ప్రభు ఆ రీతిగా నన్ను రక్షణ విషయంలో నిజంగా నేను నాకు ఆశ్చర్యం అనిపించింది. అందరి జీవితంలో ఎక్కువ శాతం దేవుడు మనము పుట్టినప్పటి నుంచి కూడా పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఆలోచన నిజంగా ఎంత ఆశ్చర్యకరంగా ఉంటుందంటే దేవుడు కృప రక్షణ ప్రణాళిక, ఆయన రక్షణ ప్రణాళిక ఏదో ఎవరో ఒక ఆ సమయాన్ని చెప్పారు కాబట్టి మనము ప్రభువుని అంగీకరించామని మనం చాలాసార్లు అనుకుంటాం. కానీ మన బాల్యం నుంచి కూడా దేవుని కృప ఏదో కోణంలో ఎంటాడుతూ ఉంటుంది. హల్లెలూయా. బాల్యం నుంచి కూడా మన ఎందుకంటే జగత్ పునాది వేయబడినప్పుడే క్రీస్తులో తండ్రి మనల్ని ఏర్పరచుకున్నాడు కాబట్టి ఏదో పలానా వయసు వచ్చినాక మనకి వాక్యం అర్థమైంది, మనం రక్షించబడ్డాం అనుకుంటాం. కానీ ఆయన ప్రణాళిక చూస్తే ఇంట్లో నుంచి నేను అసలు ఊరు విడిచి రాను, ఇంటి విడిచి రాను, అట్లాంటిది బయటికి రావడం, గుంటూరు వెళ్ళడం, గుంటూరు నుంచి మరలా ఊరు వెళ్ళడం, ఊరు నుంచి హైదరాబాద్ వెళ్ళడం, హైదరాబాద్ నుంచి మహారాష్ట్ర పూణే రోడ్లో బార్షీ పట్టణం దగ్గర వర్క్ చేయడం, మళ్ళీ అక్కడ కూడా ఒక కొంతమంది వ్యక్తుల ద్వారా మాట్లాడడం, అయినా తృణీకరిస్తున్నప్పటికీ కూడా ఆయన కృప పదే పదే ఎందుకు బలవంతం చేస్తుందంటే ఆయన ప్రణాళికలో మనం ఉన్నాం. ఈరోజు ఈ యొక్క వీడియో చూస్తున్నటువంటి హిందూ సోదరులు కావచ్చు, క్రైస్తవ సహోదరులు కావచ్చు, అంటే క్రిస్టియన్ ఫ్యామిలీలో ఉండి ఇంకా రక్షణలోనికి రాకుండా ఉన్నటువంటి వారు కావచ్చు, ఒకటి దేవుడి కృప ఎప్పుడైనా ఈ కోణాల్లో మనల్ని ఎప్పుడైనా చేస్తుందంటే దేవుడు మనల్ని పిలుస్తున్నాడు అన్నమాట. సాల్వేషన్ కాలింగ్ అనేది మన దగ్గరకు వస్తుంది. దేవుడు కృపలోంచి మనల్ని పిలుస్తూ ఉన్నాడు మనం, ఎందుకంటే ఆయన కృప ద్వారా మనం రక్షించబడాలి అని, నిత్యత్వంలోనికి నిత్యరాజ్యంలో జీవించడానికి అర్హత కలిగించడానికి దేవుడు ఈ రీతిగా మనల్ని పిలుస్తూ ఉన్నాడనే మనం ఎన్నిసార్లు తృణీకరించినా సరే, నేను ఊర్లో అమ్మ నాన్నల దగ్గర తృణీకరించాం, గుంటూరులో స్నేహితుల దగ్గర తృణీకరించాం, హైదరాబాద్లో ఫ్రెండ్స్ దగ్గర ప్రారంభంలో హైదరాబాద్ వచ్చినప్పుడు మైటాస్ హిల్ కౌంటీలో ట్రైనింగ్ సెంటర్లో ఉన్నప్పుడు తృణీకరించాం, మహారాష్ట్రలో ఎవరో ఒకరి ద్వారా దేవుడు మాట్లాడుతున్నప్పుడు తృణీకరించాం. కానీ ఫైనల్గా చూస్తే దేవుడు ఎంత కృప చూపించాడంటే మరలా హైదరాబాద్ వచ్చినప్పుడు సేవకుల ద్వారా, ఒక సువార్థికుని ద్వారా పనిచేస్తున్నటువంటి ఆ సువార్థికుని ద్వారా మాట్లాడినప్పుడు మాత్రం ఇక తృణీకరించలేకపోయినా దేవుడు అది బహుశా రక్షింపబడడానికి బహుశా ఆ సమయం ఆసన్నమైంది, సమయం వచ్చేసింది. కాబట్టి ఆ సమయంలో యేసుక్రీస్తు ప్రభువారిని నేను అంగీకరించడం జరిగింది. నిజమైన దేవుడు ఈయనే అని నమ్మడం జరిగింది. వాక్యం చదువుతున్నప్పుడు ఆయన వాక్యం వివరిస్తున్నప్పుడు నాకు అనిపించింది నిజంగా నేను ఇన్ని రోజులు ఇది కోల్పోయా, బాల్యంలో ఇది కోల్పోయా. బాల్యంలోనే తెలుసుకుని ఉంటే ఇంకెప్పటికే మంచి, భవిష్యత్తుని నేను ఇహలోకంలో పరలోకంలో కూడా పొందుకుని ఉండేవాడిని నాకు ఆ సమయాన్ని అనిపించింది. ఈ రీతిగా నేను 2012 వరకు కూడా, 2008 నుంచి 2012 వరకు కూడా ఆ సేవకుల దగ్గర ఆయన శుభార్థికుడిగా ఉండేవాడు, ఉద్యోగం చేసేవాడు. ఆ సేవకుల దగ్గరే టచ్లో ఉంటూ ప్రార్థన చే మేము కలిసి ప్రార్థన చేసుకోవడానికి ప్రార్థనలో నడిపించాడు, వాక్యంలో వాక్యం ఎలా చదవాలని నేర్పించాడు. ఈ రీతిగా నేను కొనసాగుతున్న ఒక పక్క ఇంటర్మీడియట్ చదివించాడు. 2012లో నేను మరలా అక్కడ ఆ కంపెనీలో మానేసి ఈనాడులో జాబ్ చేసేటువంటి ఈనాడులో మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్గా అప్పటికి విశ్వాసిగా ఒక క్రీస్తుని అంగీకరించిన విశ్వాసిగా నేను కొనసాగుతూ ఉండేవాడిని. అయితే 2012 లో నాకు పదే పదే ఒక ప్రేరేపణ వచ్చేది అనమాట. ఏమనంటే నాన్న కూడా వస్త్రానికి చాలాసార్లు నేను చిన్నప్పటి నుంచి చర్చికి రావట్లేదు కాబట్టి వీడు వస్తే డైరెక్టర్ సేవకునిగానే రావాలి అనేటువంటి ఆలోచన ఉండేదంట. అది ఆయన మనసులో ఆయన అలా ప్రార్థన చేసుకునేటోడు అంట నాన్న. అయితే నాకు 2012 వాక్యం చదువుతున్నప్పుడు లేదా వాక్యం వింటున్నప్పుడు ప్రార్థనలో నాకు పదే పదే ఒక ప్రేరేపణ కలిగేది అనమాట. ఏమనంటే దేవుడు నన్ను సేవకు పిలుస్తున్నాడు అని అనిపించేది. తిమోతికి రాసిన పత్రికలు కావచ్చు అవి చదువుతున్నప్పుడు, వాక్యం చదువుతున్నప్పుడు పదే పదే ప్రేరేపణ వచ్చేదనమాట. నువ్వు సేవ చేయాలి, సేవలోకి రావాలి అనేటువంటి ఆలోచన. కానీ నాకు ఏమనిపించేది అంటే ఇప్పుడు సరైనటువంటి ఆలోచన కాదు, కుటుంబాన్ని చూసుకోవాలి లేదంటే అన్నీ సెట్ చేసుకున్న తర్వాత, కొంతకాలం అయిన తర్వాత, కొన్ని సంవత్సరాలు అయిన తర్వాత చేస్తే బాగుంటుంది, ఇప్పుడు బాగుండదు అని అనిపించింది. ఆ రకంగా నాకు 2012 అక్టోబర్ నవంబర్ డిసెంబర్ టైంలో పదే పదే ఆ ప్రేరేపణ ప్రేర్ చేసుకున్నప్పుడల్లా ఆలోచన కలిగేది, సువార్తకి దేవుడు ఎంకరేజ్ చేస్తున్నాడు, సువార్త ప్రకటించడానికి దేవుడు ఎంకరేజ్ చేస్తున్నాడు అని అనిపించేది. కానీ దాన్ని రిజెక్ట్ చేసేటాను నేను. ఇప్పుడు సరైన ఈ టైం కరెక్ట్ కాదు, ఇప్పుడు నేను చేయలేను అన్నట్లుగా రిజెక్ట్ చేసేటాను. అట్లా 2012 జాబ్ చేసేటాను. తర్వాత ఆ జాబ్ కూడా మానేసి మళ్ళీ వేరే పార్ట్ టైం జాబ్ చేయడం జరిగింది. తర్వాత 2013 ఎవరైతే నన్ను రక్షణలోనికి నడిపించారో, ప్రభువే రక్షణలోనికి నడిపించాడు, కానీ ఆయన ద్వారా నేను ప్రభువుని ఎరగడం జరిగింది. కాబట్టి ఆయన పేరు ఐజక్ రాజ్ గారు. ఆయన 2013 ఆయనకి మినిస్ట్రీ కాలింగ్ వచ్చిందనమాట. ఫుల్ డే మినిస్ట్రీకి ప్రభు నన్ను ప్రేరేపిస్తున్నాడు అన్నప్పుడు ఆయన బయటకు రావడం జరిగింది. ఆ టైంలో నేను కూడా అప్పటికే నేను ఈనాడులో కూడా జాబ్ మానేసి ఉన్నా. కాబట్టి ఆయన ఏమన్నాడంటే మినిస్ట్రీలోనే వర్క్ చేయరా, దేవుడు నిన్ను నీకు కూడా సేవా పిలుపు ఉందనిపిస్తుంది అని అన్నావు కాబట్టి అని చెప్పినప్పుడు

అది ప్రేరేపణ వచ్చేది. అప్పటికే నేను ఒక పక్క 2014లో ఫ్రైడే సర్వీస్ స్టార్ట్ చేయడం జరిగిందన్నమాట. ఒక ఫ్యామిలీలో ఫ్రైడే సర్వీస్ స్టార్ట్ చేయాలి. ఫుల్ టైం మినిస్టర్ అయితే చేయలేం కానీ ఇట్లాగా అప్పటికే వాక్యంలో ఎదుగున్నాం కాబట్టి ఒక సాక్షిగా ఉండడానికి, సువార్త ప్రకటించడానికి ఉపయోగకరంగా ఒక చోట ఆరాధన ప్రారంభించాలని ఉద్దేశం చెప్పిన ఓన్లీ ఫ్రైడే సర్వీస్ మాత్రం ఓల్డ్ బోయిన్పల్లిలో ఒక ఫ్యామిలీ ఉండేవాళ్ళు. వాళ్ళ ఫ్యామిలీ మధ్యలో నేను ఇంకొక బ్రదరు విశ్వనాథ్ అనేటువంటి బ్రదరు కలిసి 2014లో అక్కడ స్టార్ట్ చేయడం జరిగింది. ఫ్రైడే అక్కడ నడిపించేటోళ్ళము. తర్వాత 2016లో మాత్రం బయటకు వచ్చి నాకు ఒక నేను ప్రార్థన చేసుకున్నప్పుడు ఒక చిన్న అవకాశం, అంటే అప్పటికి ఇంకా వాకింగ్ చెప్పే విషయంలో అంత అవగాహన లేదు కానీ దేవుడు నడిపిస్తూ ఉన్నాడు, పరిశుద్ధాత్మ సహాయంతో నడిపిస్తూ ఉన్నాడు. 2016లో జనవరిలో బయటకు రావడం జరిగింది. మినిస్ట్రీ నుంచి బయటకు రావడం చెప్పేసి నేను బయటకు రావడం జరిగింది. తర్వాత సురారలో ఒక చర్చిలో 2016లో పాస్టర్గా ఒక చిన్న సహవాసంలో పాస్టర్గా చేయడానికి దేవుడు ద్వారం తెరిచాడు. అందులో 2016 వర్క్ చేయడం 2016 17 18 కూడా వర్క్ చేయడం జరిగింది. 2008లో అక్కడి నుంచి కూడా నేను బయటకు వచ్చి దేవుడు ఓన్గా నడిపించమని ఆలోచన వచ్చినప్పుడు ఒక ఫ్యామిలీతో మరలా ఓల్డ్ బెన్పల్లిలో వేరే ఏరియాలో ఒక బ్రదర్ ద్వారా ఫ్రైడే అప్పుడప్పుడు వెళ్తూ వస్తూ ఉండేవాడిని. ఆ రీతిగా జరిగేది. తర్వాత వేరే చోట్ల పల్లెటూరులో కూడా సువార్త ప్రకటించడానికి వెళ్ళడం జరిగేది. అటు ఆంధ్రాలో ఒక విలేజెస్ కావచ్చు, తర్వాత ఇక్కడ చేయగుట్ట సైడ్ విలేజెస్ కావచ్చు, వీరికి వెళ్ళడానికి దేవుడు ద్వారం తెరిచిన దారి గుండా వెళ్తూ సువార్త అటు సువార్త ప్రకటిస్తూ ఏదైనా హైదరాబాద్లో ఉండే ఫ్యామిలీస్, తెలిసిన ఫ్యామిలీస్ బలపరచడానికి దేవుని యొక్క వాక్యంలో బలపరచడానికి వెళ్తూ ఉండడం జరిగేది. ఈ రీతిగా ఫ్రైడే సర్వీస్ నడిపిస్తూ ఉండేవాడిని. తర్వాత 2019లో నాకు మ్యారేజ్ అవ్వడం జరిగింది. 2019లో మేలో May 24 దేవుడు తన కృపను బట్టి హైదరాబాద్ ప్రాంతంలో బోయిన్పల్లిలో ఉంటున్నటువంటి అమ్మాయిని మ్యారేజ్ చేసుకోవడం జరిగింది. 2019 May 24 మ్యారేజ్ జరిగింది. మ్యారేజ్కి ముందు ఒక 2 డేస్ ముందు నాకు ఫీవర్ రావడం జరిగింది. దాన్ని నేను నార్మల్ ఫీవరే కదా అని చెప్పి మెడిసిన్ వేసుకోవడం, ఇంకా 2 డేస్లో మ్యారేజ్ ఉంటుంది కాబట్టి అని చెప్పి నిర్లక్ష్యం చేస్తూ ఇంజెక్షన్ తీసుకొని మ్యారేజ్కి వెళ్ళిపోయాం. మ్యారేజ్లో ఒక రకంగా చూస్తే ఒక చిన్న శోధనగా మ్యారేజ్లో నాకు చాలా వీక్ అయిపోయినా, మ్యారేజ్ అయిన సాయంత్రము హాస్పిటల్లో బోయిన్పల్లిలో మ్యారేజ్ అయింది. రాఘవేంద్ర హాస్పిటల్లో అడ్మిట్ చేశారు, సెలైన్లు ఎక్కుతూ ఉన్నాయి, బ్లడ్ టెస్ట్ చేశారు, రిపోర్ట్స్ అప్పుడే రావన్నారు, ఒక 2-3 అవర్స్ ఉంచుకొని డిశ్చార్జ్ చేశారు. ఒక రకంగా మ్యారేజ్లో రెండు ఫ్యామిలీ సైడ్ కూడా ఒక రకమైనటువంటి డిస్టర్బెన్స్ జరుగుతూ ఉన్నది, కానీ దేవుడు కృపగలిగినటువంటి దేవుడు. తర్వాత రోజు ఇంటికి వెళ్ళిపోయాము. ఆ రోజు నైటు సురారం, మేము ఉండే సురారం కాబట్టి అమ్మాయిని తీసుకొని సురారం వెళ్ళడం జరిగింది. నైటు ఇంకా చాలా హెవీగా బాడీ పెయిన్స్ వస్తూ ఉన్నది, బాడీలు ఎవడానికి అసలు ఇబ్బంది అయిపోతుంది. మార్నింగ్ రిపోర్ట్ నైటు మిడ్ నైట్లో రిపోర్ట్స్ వచ్చినాయి. రిపోర్ట్స్ వచ్చిన తర్వాత విషయం ఏంటంటే ప్లేట్లెట్స్ పడిపోతున్నాయని తెలిసిందనమాట. ప్లేట్లెట్స్ పడిపోతున్నాయి, అర్జెంటుగా హాస్పిటల్లో అడ్మిట్ చేయాలన్నప్పుడు ఆ సురారలో మల్లారెడ్డి హాస్పిటల్లో ఫ్రెండ్స్ హెల్ప్ చేశారు. అక్కడికి తీసుకుని వెళ్ళి అక్కడ అడ్మిట్ చేయడం జరిగినాయి. ఫస్ట్ ఎమర్జెన్సీ వార్డులో చేయడం అడ్మిట్ చేయడం జరిగింది. 75,000 అడ్మిట్ చేసినప్పుడు 75,000 ఉండే, 75,000 అడ్మిట్ అయిన తర్వాత మెల్లమెల్లగా అవి పడిపోతూ నెక్స్ట్ డేకి ట్రీట్మెంట్ ఇస్తున్నారు కానీ అవి ఇంక్రీజ్ అవ్వలేదు. ఎంతవరకు అంటే 8,000 వరకు పడిపోయినాయి. డాక్టర్స్ అన్నారు 15,000 10,000 ఉన్నప్పుడే అన్నారన్నమాట, ఏమంటే మీ దగ్గర ఎక్కువ మనీ లేదన్నారు కదా గాంధీకి తీసుకెళ్ళిపోండి అని అన్నప్పుడు ఫ్రెండ్ మాట్లాడాడు అనమాట. డాక్టర్స్తో సహకారం అనేటువంటి ఫ్రెండ్ మాట్లాడండి, ఏమన్నా అంటే లేదు సార్ ఉంచండి ఇక్కడనే ఉంచండి, మళ్ళీ అటు ఇటు వద్దురండి అని చెప్పి మాట్లాడడం జరిగింది. అక్కడనే ఉంచారు.
10,000 కి తర్వాత ఏమన్నారంటే బ్లీడింగ్ స్టార్ట్ అవుతుంది, ఎక్కడైనా బ్లీడింగ్

0: మాత్రం చెప్పాలి అది అని చెప్పారు. కానీ 10,000 కాదు 8,000 కి పడిపోయింది. ప్లేట్లెట్స్ దొరకట్లేదు, బి నెగిటివ్ బ్లడ్ దొరకట్లేదు. ఫ్రెండ్స్ చాలా ఎఫర్ట్స్ పెట్టి వెతుకుతా ఉన్నారనమాట. చివరికి ఎవరో ఒక పర్సన్ తీసుకొని వచ్చారు, ఫ్రెండ్స్ తీసుకొని వచ్చారు, సాహక్ బ్రదరు. వాళ్ళు కష్టపడి ఆ రీతిగా చేశారు. అప్పటికి చాలా గంటలైపోయింది. ఇంక 8,000 పడిపోయిన తర్వాత నాకు బాడీ సహకరించట్లేదు. కానీ నేను కోమాలోకి వెళ్ళిపోయే సిచ్యువేషన్ అయితే లేదనమాట. ఆ కాన్షియస్ లోనే ఉన్నాను, స్పృహలోనే ఉన్నానమాట. ఆ టైంలో ప్రే చేసుకుంటూ ఉన్నాను. చాలా మంది ప్రార్థన చేస్తున్నారు, ఫ్రెండ్స్ ప్రార్థన చేస్తున్నారు. ఎందుకంటే మ్యారేజ్ లో ఇట్లా జరిగిందని చెప్పి రకరకాల మనస్పర్ధలు వస్తూ ఉన్నాయి. అయినప్పటికీ కూడా దేవుడు కృప చూపించి నడిపిస్తూ ఉన్నాడు. 8,000 పడిపోయిన చాలా గంటల తర్వాత ప్లేట్లెట్స్ ఎక్కేయడం స్టార్ట్ చేశారనమాట. వాళ్ళు ఏమన్నారంటే ఒక ప్యాకెట్ తో ఇంక్రీజ్ కావు, మేబీ చాలా ప్యాకెట్స్ ఎక్కియాల్సి వస్తుంది అది అని అన్నారు. కానీ ఒక ప్యాకెట్ ఎక్కించి చూసారు. ఈ గ్యాప్ చూస్తే 8,000 పడిపోయిన తర్వాత చాలా గంటలైంది. ఆ టైం అంతా కూడా నిజంగా దేవుడు ఎంత కృప ద్వారా కాపాడాడంటే ఆ గంటలన్నీ ఏమై అంటే ఆ గంటల్లో బాడీ అంతా ఏమీ ఎఫెక్ట్ కాకుండా, ఇటు బ్లీడింగ్ కాకుండా, అటు కోమాలోకి వెళ్లకుండా, అటువంటి సిచ్యువేషన్లోకి ఏం రాకుండా ఉన్నది. ఐసీయూలోనే అయినప్పటికీ కూడా ప్రాణాలు దేవుడు ఆ టైంలో దేవుడు కాపాడాడు. ప్రైజ్ అలాడు, హల్లెలూయా. ఆ సమయం అంతా నిజంగా నేను తర్వాత బయటకు వచ్చిన తర్వాత ఆలోచిస్తే నిజంగా ఆ కొన్ని గంటలు మెడిసిన్ కాపాడిందంటే మెడిసిన్ కాపాడలేదు, ఏం కాపాడిందంటే దేవుని కృప, దేవుని సన్నిధి కాపాడిందని నాకు నిజంగా ఆ విషయంలో కృతజ్ఞత కలిగి ఉండాల్సిన అద్భుతమైనటువంటి కార్యం అనమాట. వాళ్ళు అన్నారు, డాక్టర్స్ ఏమన్నారంటే ఇంకా ఒక ప్యాకెట్ తో కాదు, ఇది మేబీ 2 అవ్వచ్చు, 3 అవ్వచ్చు, 5 అవ్వచ్చు, ఎంత అవ్వచ్చు చెప్పలేము. ఇంక్రీజ్ అవ్వడం స్టార్ట్ అయితేనే అది ఆపాల్సి వస్తుంది, తప్ప ఎక్కించాల్సి వస్తుంది ప్లేట్లెట్స్ అని. ఒక్క ప్యాకెట్కే ఫ్రెండ్స్ చాలా కష్టపడ్డారు. ఇక అన్ని ప్యాకెట్స్ అంటే అవుతుంది, అవ్వకపోతుంది అని అనుకున్నాం. కానీ దేవుడు సహాయం చేశాడు. నిజంగా ఒక ప్యాకెట్ ఎక్కించిన తర్వాత మార్నింగ్ కల్లా 18,000 స్టార్ట్ అయినాయి. 8,000 దగ్గర నుంచి 10,000, 18,000, అట్లా నెక్స్ట్ డే కల్లా మళ్ళీ 75,000 వన్ ల్యాక్ వచ్చినాయి. నిజంగా దేవుడు అద్భుత రీతిగా దేవుడు గొప్ప కార్యం చేశాడు. ఈ విషయంలో నేను రక్షింపబడడానికి ముందు స్టార్టింగ్ లో దేవుడు టైఫాయిడ్ నుంచి దేవుడు అద్భుత రీతిగా స్వస్థపరిచి రక్షణలోనికి నడిపించాడు. వాక్యం ద్వారా నేర్పించాడు, రక్షణలోనికి నడిపించాడు. మళ్ళా 2019లో మ్యారేజ్ రోజు కూడా అడ్మిట్ అయినప్పుడు కూడా దేవుడు ఆశ్చర్య రీతిగా దేవుడు సహాయం చేశాడు. ఈ రీతిగా పరిచర్యలో కొనసాగుతూ ఉన్నాము. ఆ తర్వాత సండే సర్వీస్ కూడా బోయిన్పల్లిలో స్టార్ట్ చేయడం జరిగింది. తర్వాత కొన్ని రోజులకి మళ్ళా గౌతమ్ నగర్లో పరిచర్యలో ముందుకు వెళ్ళడం జరిగింది. 2020లో లాక్డౌన్ టైంలో 2019లో నేను డిశ్చార్జ్ అయిన తర్వాత కొన్ని రోజుల తర్వాత దేవుడు ఇద్దరిని జతపరచాడు. తను మా భార్య లత కన్సీవ్ అయ్యడం జరిగింది. కన్సీవ్ అయింది, చూపిస్తూ ఉన్నాము. 6th 7th మంత్లో బీపీ హై అయింది. బీపీ హై అయినప్పుడు చూపించేది రెడ్ క్రాస్ హాస్పిటల్లో, ఒక రకంగా గవర్నమెంట్ హాస్పిటల్ లాంటిది కాబట్టి. వాళ్ళు ఎక్కడికి రాస్తారంటే గాంధీకి రాస్తారు. గాంధీలో కొన్ని రోజులు అడ్మిట్ అయి ఉంది. తర్వాత ఏమన్నదంటే గాంధీలో నేను ఉండలేకపోతున్నాను, రిక్వెస్ట్ మీద ఇంటికి వెళ్ళిపోదాం అన్నప్పుడు సరేలేని చెప్పి డాక్టర్ని రిక్వెస్ట్ చేసి ఇంటికి వెళ్ళిపోయాను. 7th మంత్ బేబీ మూమెంట్స్ ఎంతో కొంచెం పర్లేదు, బాగానే ఉన్నాయి. మెడికేషన్ తీసుకుంటూ ఉన్నది. 7th మంత్ అయిపోయింది. 8th మంత్, 9th మంత్ ఎంటర్ అయిన తర్వాత కొన్ని రోజులకి ఏమైందంటే తను అన్నదనమాట, లోపల బేబీ మూమెంట్స్ సరిగ్గా లేదు, పైగా స్కానింగ్కి మనం వెళ్ళే డేట్ వచ్చింది కదా, స్కానింగ్కి వెళ్దాము అని అన్నప్పుడు ఇద్దరం కలిసి స్కానింగ్కి వెళ్ళడం జరిగింది. టెస్ట్లలో స్కానింగ్ తీసుకున్నాము. స్కానింగ్ రిపోర్టు వాళ్ళు చెప్పలేదనమాట ఏమి కూడా. అక్కడ రిపోర్ట్ అయితే ఏం చెప్పలేదు, కానీ రిపోర్ట్ తీసుకొని వెళ్ళి మళ్ళా ఎక్కడైతే చూపించుకుంటున్నామో రెడ్ క్రాస్ హాస్పిటల్కి వెళ్ళి చూపించినప్పుడు మేడము మనకు సాడ్ న్యూస్ చెప్పింది అనమాట. ఏమైందంటే అర్జెంటుగా మీరు హాస్పిటల్లో అడ్మిట్ కావాలి, లోపల బేబీ మూమెంట్స్ లేవు అన్నప్పుడు నిజంగా మాకు స్టార్టింగ్ అది ఫస్ట్ వేవ్ టైం, ఎటెళ్ళలో తెలియదు, ఏం చేయాలో తెలియదు, ఎందుకు ఇట్లా అవుతుంది అనే ఆలోచన ఒక పక్క, దుఃఖము ఒక పక్క, లేదు దేవుడు కాపుదల మన మీద ఉంది, దేవుని కృప ఉంది అని చెప్పి ఇంకా విశ్వాసంతోనే ముందుకు వెళ్ళడం జరిగింది. వేరే అక్కడ దగ్గరలో రమ్య హాస్పిటల్ అని హాస్పిటల్లో అడ్మిట్ అవ్వడం జరిగింది. వాళ్ళు స్టార్టింగ్ బేబీని ఆ తీయము మనీ ఇంత కావాలి అంత కావాలి, ఎందుకంటే ఆ టైంలో చాలా టైట్ ఉండే హాస్పిటల్స్, ఏమీ అర్థం కాలేదు. వాళ్ళు మనీ డిమాండ్ చేశారు కానీ మా వైఫ్ వాళ్ళ బ్రదర్స్ అది ఇది మాట్లాడున్నారు, మొత్తానికి అయితే అడ్మిట్ చేసుకున్నారు. అడ్మిట్ చేసుకొని బేబీని అయితే బయటికి తీశారు. అప్పటికే బేబీ చనిపోయి లోపల 4 డేస్ అన్నారు, కానీ తనకు మాత్రం 2 డేస్ నుంచి మూమెంట్ లేదని చెప్పింది. ఇది ఒక రకంగా చూస్తే చేదు అనుభవం, కానీ ఆ చేదు అనుభవంలో దేవుడు చాలా విషయాలు మాకు నేర్పించాడు. అప్పటి వరకు మాకు చాలా బాధ అనిపించినప్పటికీ, చాలా దుఃఖం అనిపించినప్పటికీ కూడా ఆ చేదులో దేవుడు అనేకమైనటువంటి విషయాలు నేర్పించాడు. ఇది 2020 May 4 జరిగింది. బేబీని కూడా మేము అస్వానికి ఇద్దరం కూడా చూడలేదు, ఎందుకంటే ఇంకా అయిపోయింది ఏదో అయిపోయింది అని చెప్పి మరలా ఇంటికి వచ్చాము, ప్రార్థన చేసుకున్నాము, మామూలుగానే ఉన్నాము. ఇంకా రకరకాల ఆలోచనలు ఫ్యామిలీ సైడ్ నుంచి వస్తూ ఉన్నాయి, కానీ మాకేంటంటే ఇప్పటి వరకు దేవుడు నమ్మకంగానే దేవుడు కాపాడుకుంటూ వచ్చాడు, దేవుడు కృపదలుచుకుంటూ కృప చూపిస్తూ వచ్చాడు. కాబట్టి మనం ఆయన్ని దేవుని ప్రశ్న వేయడానికి మనం సరిపోము అని చెప్పి మరలా మేము యథావిధిగా ఒక పక్క పరిచయంలో కొనసాగుతున్నాం, విశ్వాసాన్ని బలపరుచుకుంటున్నాం. ఇది 2020 May 4 అట్లా అయిపోయిన తర్వాత మరలా మేము యథావిధిగా పరిచయంలో కొన్ని రోజులు రెస్ట్ తీసుకున్న తర్వాత ముందుకు వెళ్తున్నాం. మళ్ళా 2021 జూన్లో మే ఎండింగ్లో కరోనా నాకు పాజిటివ్ వచ్చింది. ఇంటి దగ్గర ఉన్న మెడికేషన్ తీసుకుంటూ ఉన్నా, 10 డేస్ అయిపోయింది. ఇంకొక 4 డేస్ అయితే 14 డేస్ అన్నారు కాబట్టి ఇంకొక 4 డేస్ అయితే తగ్గిపోతుంది కదా అని నేను అనుకున్నాను అనమాట. ఒక ప్రేయర్ చేసుకుంటూ ఉన్నా, మెడిసిన్ వేసుకుంటూ ఉన్నా, ఇంకా కానీ ఏమైందంటే తగ్గట్లేదు, దగ్గు ఎక్కువైపోయింది, ఆయాసం వస్తుంది అనమాట. నేను ఇంకా మా భార్య లతతో చెప్పానమాట, ఏమైందంటే నాకు అయితే లేదు, ఇంకా నాకు ఇంకా ఆయాసం వచ్చేస్తుంది, ఎక్కడ దగ్గర అడ్మిట్ చేయాలి అని అంటే ఇంకా ప్రైవేట్ హాస్పిటల్లో చూపించుకునే స్తోమత అయితే లేదు, ఇంకా అయితే గాంధీకి వెళ్ళాలి అని అన్నప్పుడు, గాంధీ అంటే మామూలుగా సాధారణంగా గాంధీ అంటే అందరికీ భయం అనిపిస్తుంది, ఎందుకంటే తను కూడా ఇంతకుముందు ప్రెగ్నెన్సీ టైంలో అడ్మిట్ అయింది కాబట్టి ఆ వాతావరణం చూసినప్పుడు అంత భయం అనిపిస్తుంది. ఆ టైంలో బహుశా సెకండ్ వేవ్లో చాలా దారుణంగా ఉండే అందరికీ తెలిసినటువంటి విషయమే. కానీ నేను అప్పుడు అనుకున్నాను అనమాట, గాంధీ అయితే వద్దు అన్నప్పుడు ఇంక వేరే దగ్గర ఛాన్స్ లేదు అన్నప్పుడు ఆ టైంలో కల్వరి కోవిడ్ కేర్ సెంటర్లో ఉన్నది, సరే అక్కడికి వెళ్దాము అని ఒకరి ద్వారా ఫోన్ చేసినప్పుడు బెడ్ ఖాళీ ఉందంటే వాళ్ళు అన్నారు బెడ్ ఖాళీగా ఉంది, రండి తీసుకురండి, ప్రాబ్లం ఏమి లేదు అన్నప్పుడు నిజంగా ఆ టైంలో దేవుడు బ్రతికించడానికి దేవుడు మార్గాలు సరళం చేస్తున్నాడు అని అనిపించింది. వెంటనే ఇంకా ఆటో మాట్లాడి, ఆ టైంలో ఆటో క్యాబ్ వాళ్ళు రావాలన్నా సరే వాళ్ళు ఆలోచించేటోళ్ళు, కానీ తెలిసినటువంటి బ్రదర్ నిజంగా ధైర్యంగా వచ్చాడు, ఇద్దరిని ఎక్కించుకున్నాడు. అప్పటికే నాకు ఆటోలో కూడా దగ్గు వస్తుంది, ఆయాసం వస్తుంది, తీసుకెళ్ళంగానే వాళ్ళు కూడా ఆలస్యం చేయకుండా అడ్మిట్ చేసుకున్నారు, అడ్మిట్ చేసుకుని ట్రీట్మెంట్ స్టార్ట్ చేశారు. ఎంత పొజిషన్ ఏ పొజిషన్కి వెళ్ళిపోయిందంటే స్కానింగ్ పంపించారు, అంబులెన్స్లో స్కానింగ్ పంపించారు. ఫస్ట్ టైం అంబులెన్స్లోకి ఎక్కుతున్నప్పుడు భయం అనిపించింది, ఇంకా నాకు తెలిసి మరలా ఇంటికి వెళ్ళకపోవచ్చు అనేటువంటి ఆలోచన అప్పటికే నేను ఫిక్స్ అయిపోయాను. ఒక రకంగా ఇంటికి వెళ్ళకపోవచ్చేమో, ఇంటికి సరేలే ఏదేమైనా పర్లేదు, ఇంతవరకు ఎంతో కొంచెము దేవుడు కృప చూపించి జీవించాడు, ఉన్నా పర్లేదు చనిపోయినా పర్లేదు అనుకునేటోని. కానీ దేవుడు స్కానింగ్కి వెళ్ళిన తర్వాత రిపోర్ట్స్ వచ్చినాయి, 50% లంగ్స్ డ్యామేజ్ అయినాయి, కష్టమే అన్నారు. మన దగ్గర వెంటిలేటర్ కూడా లేదని వాళ్ళు అనడం జరిగింది. కొంతవరకు భయం అనిపించింది, కానీ అప్పటికే నేను ఏమనుకున్నా, అంబులెన్స్ ఎక్కేటప్పుడే నాకు ఆలోచన ఏంటంటే ఇక నీ ఇష్టం కృప, ఇంటికి తీసుకెళ్లాలన్నా నీ కృప, లేదా ఇక్కడి నుంచి ఇక్కడే తీసుకుంటావన్నా సరే నీ కృప అని చెప్పి ఇంకా చిన్నగా ప్రేయర్ చేసుకున్నటువంటి నీ కృపను బట్టి బ్రతికించని చెప్పి డాక్టర్స్ ఇంకా మొత్తానికైతే వాళ్ళు ఫస్ట్ స్టెరాయిడ్స్ ట్యాబ్లెట్స్ ఇచ్చారు, తగ్గట్లేదు, స్టెరాయిడ్స్ ఇంజెక్షన్స్ ఇవ్వాలి నీకు ఓకేనా, ఎందుకంటే దీనివల్ల సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయని చెప్పినప్పుడు కూడా సరే అని చెప్పి నేను చెప్పడం జరిగింది. ఆ సమయంలో అనేకులు ప్రార్థన చేస్తున్నారు, పైగా అక్కడ ఉండేవాళ్ళు కూడా ప్రార్థన చేస్తున్నారు, డాక్టర్స్ కూడా ట్రీట్మెంట్ ఇస్తున్నారు. ఆక్సిజన్ మీద 2 డేస్ ఉండే, థర్డ్ డే ట్రీట్మెంట్ ఇచ్చి మెల్లమెల్లగా దేవుని కృపను బట్టి ఆక్సిజన్ లెవెల్స్ ఇంక్రీజ్ అవ్వడం జరిగింది. దేవుడు ఆ రీతిగా ఆ సమయంలో కూడా మరణ పడక మీద ఉన్నటువంటి నన్ను దేవుడు తన కృప ద్వారా తన సన్నిధి శక్తి ద్వారా మరలా యెహోవా రఫాగా స్వస్థపరిచి తిరిగి లేచి జీవించడానికి దేవుడు ఆ రీతిగా సహాయం చేశాడు. ఈ యొక్క గొప్ప స్వస్థత కార్యాన్ని బట్టి, తన కృపను బట్టి దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ రీతిగా 2021లో కూడా, 2019లో మ్యారేజ్లో దేవుడు స్వస్థపరి, మ్యారేజ్లో అనారోగ్యంతో ఉన్నప్పుడు దేవుడు స్వస్థపరిచాడు. తర్వాత 2020లో తనకి భార్యకి బాగలేనప్పుడు కూడా, కొంత చేదు అనుభవైనప్పటికీ కూడా ఆశ్చర్యకరంగా దేవుడు తనకి, వాళ్ళు ఏమన్నారంటే మదర్కి ఈ టైంకి ఆల్రెడీ మదర్కి కూడా ఇష్యూస్ స్టార్ట్ అవుతాయి అన్నారు, కానీ ఆ టైంలో కూడా దేవుడు కృప ద్వారా తనని బ్రతికించాడు, నన్ను బ్రతికించాడు. నన్ను మొత్తానికి చూసుకుంటే ప్రారంభంలో 2008లో మరణ పడక మించి దేవుడు స్వస్థపరిచాడు. 2019 మ్యారేజ్లో దేవుడు మరణ పడక మించి స్వస్థపరిచి లేచి వాడుకున్నాడు. తర్వాత 2021 సెకండ్ వేవ్లో దేవుడు స్వస్థపరిచి మంచి ఆరోగ్యాన్ని ఇచ్చాడు. నేను అనుకున్న ఆ టైంలో మరణ పడక మించి మళ్ళీ తిరిగి వస్తానని చెప్పి వచ్చిన తర్వాత నిజంగా దేవుడు ఎంత కృప చూపించి లేవనెత్తి ఇంటికి తీసుకుని వచ్చిన తర్వాత మళ్ళా కొన్ని రోజులకి మళ్ళా తను కన్సీవ్ అవ్వడం జరిగింది. తర్వాత చక్కని బహుమానాన్ని దేవుడు, ఎక్కడో నా లైఫ్ ఎండ్ అయిపోతుంది, మా లైఫ్ ఇక్కడ ఎండ్ అయిపోతుంది అనే టైంలో దేవుడు కృప చూపించి మరలా నూతనంగా జీవితాన్ని దయచేసి ఒక చక్కని బహుమానాన్ని, కుమారుని కూడా మాకు ఇరువురిని ప్రేమించి దేవుడు ఒక కుమారుని కూడా ఇవ్వడం జరిగింది. ఈ రీతిగా దేవుడు తన ఆశ్చర్యకరమైన కృపను బట్టి జగత్ పునాది వేయబడినప్పుడే ఆయన ప్రణాళికలో మమ్మల్ని ఏర్పాటు చేసుకుని బాల్యం నుంచి కూడా దేవుడు రక్షించబడడానికి, రక్షలోనికి రావడానికి అనేక అవకాశాలను పురుకొల్పుతూ ఒకనొక సమయం వచ్చినప్పుడు నిజంగానే తన కృపను బట్టి, ఎందుకంటే రక్షణ అనేది మనకి తెలుసు రక్షణ క్రియల వల్ల కలిగేది కాదు, ఇదేదో మనం మంచి పనులు చేస్తే వస్తాయి, క్రియల ద్వారా రక్షణ అనేది కలుగుతుంది, దేవుడు కృప ద్వారానే రక్షణ కలుగుతుంది. కాబట్టి ఆ కృపను బట్టి ఈ సాల్వేషన్ ప్లాన్లో దేవుడు నన్ను ఉంచుకొని, మా కుటుంబాన్ని ఉంచుకొని నేటి వరకు కాపాడిన దాన్ని బట్టి దేవుని నామానికి మహిమ కలిగిన గాక. ఈ రీతిగా రక్షణ నుంచి దేవుడు తన కృప ద్వారా రక్షించుకొని తర్వాత చావా విషయంలో కూడా ముందుకు పొరుకొల్పుతూ నడిపించడం, అనేక శోధనలో ఇక నా లైఫ్ అయిపోతుంది అనే టైంలో దేవుడు కృప చూపించి తిరిగి మరలా బ్రతికించడం, మరలా చావలో వాడుకోవడం, ఎంతో కొంచెం నాకున్న స్కోప్లో కొంతమంది మధ్యలో చిన్న సహవాసం మధ్యలో ఒక సాక్షిగా నిలబెడుతూ దేవుడు ఆశ్చర్యకరంగా నేటి వరకు నడిపించుకుంటూ వచ్చాడు. కాబట్టి రక్షణ నుంచి సేవా పిలుపులోను సేవా పిలుపులో కూడా ముందుకు కొనసాగుతూ దేవుడు నేటి వరకు ఆశ్చర్యకరంగా తన కృపలో భద్రపరిచి నడిపించినందుకు దేవుని నామానికి మహిమ కలుగును గాక. కాబట్టి ఈరోజు నేను చివరిగా చెప్పాలనుకున్నది, హిందూ సహోదరులకి కావచ్చు లేదంటే మిగతా వారికి కావచ్చు, పుట్టుకతోనే క్రైస్తవులమని చెప్పుకున్న వారికి కావచ్చు, దేవుడి కృప చాలాసార్లు మనల్ని అనేక కోణాలు పిలుస్తూ ఉంటుంది, అనేక కోణాల్లో మళ్ళీ దర్శించాలనుకుంటూ ఉండదు. ఎందుకంటే ఆ నిత్య ప్రణాళికలో దేవుడు మళ్ళీ పిలుస్తూ ఉన్నప్పుడు దాన్ని మనం నిర్లక్ష్యం చేసేవారంగా కాకుండా ఆ నిత్య జీవిత ప్రణాళికలో దేవుని కృపను ఆహ్వానించి ఆయన గురించి సత్యాన్ని తెలుసుకొని ఈయన నిజమైనటువంటి సత్యదేవుడు అయినటువంటి గుర్తెరిగి ఈ సత్యవాక్యాన్ని చేతపట్టుకుని మన జీవితాలని బాగుపరచుకుందాం, దేవుని యొక్క వాక్యానికి అవకాశం ఇద్దాం, సత్యానికి అవకాశం ఇద్దాం. బయట అసత్యమైనటువంటి ప్రచారాలు ఎన్నో జరుగుతూ ఉన్నాయి, ఇది క్రైస్తవ్యంలో కావచ్చు, మిగతా చోట్ల కావచ్చు, కానీ నేను వ్యక్తిగతంగా దేవుని సన్నిధిని రుచి చూసా, వాక్యాన్ని రుచి చూసా, దేవుడు నా జీవితాన్ని ఆశ్చర్యకరంగా మార్చాడు, ఆశ్చర్యకరంగా మార్చి తన కృపలో దేవుడు తనను వాడుకుంటూ ఉన్నాడు. కాబట్టి అనేక మందిని దేవుడు ఈరోజు ఈ యొక్క సాక్ష్యం ద్వారా కావచ్చు లేదంటే ఈ ఛానల్లో చెప్పబడినటువంటి అనేక సాక్షుల ద్వారా లేకపోతే ఇతర ఎంతో మంది బయట శుభార్త ప్రకటిస్తూ ఉన్నారు, వాక్యాన్ని ప్రకటిస్తూ ఉన్నారు, వారి ద్వారా కావచ్చు యేసుక్రీస్తు ప్రభువు పిలుస్తూ ఉన్నాడు, మీరు ఆహ్వానిస్తే మీ జీవితంలోనికి రావడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు, మీ జీవితాల్లో మార్చడానికి సిద్ధంగా ఉన్నాడు, మీ కుటుంబాలను మార్చడానికి కట్టడానికి సిద్ధంగా ఉన్నాడు. ప్రస్తుత బయట పరిస్థితులు చూస్తే కుటుంబ వ్యవస్థ చాలా విచ్ఛిన్నం అవుతూ ఉన్నది, వ్యక్తిగత జీవితాలు నాశనం అయిపోతూ ఉన్నాయి, కానీ ఈ సమయంలో ప్రభు పిలుస్తూ ఉన్నాడు, మీ జీవితాలు కట్టడానికి పిలుస్తూ ఉన్నాడు, ఈ యొక్క ఛానల్ ద్వారా కావచ్చు, ఈ యొక్క సాక్ష్యాల ద్వారా కావచ్చు, అనేక సువార్తికుల ద్వారా కావచ్చు, వాక్యం ద్వారా కావచ్చు, వాక్యం వినబడుతున్నప్పుడు అరే వీళ్ళు ఎప్పుడు ఈ రీతిగా చెప్తారని అని ఆలోచించడం కంటే, ఎందుకంటే అన్యజనుల కుటుంబం నుంచి, హైందవ కుటుంబం నుంచి దేవుడు మమ్మల్ని పిలిచాడు, రక్షించుకున్నాడు, సాక్షిగా కూడా దేవుడు వాడుకుంటూ ఉన్నాడు. కాబట్టి ఈ యొక్క వింటున్న వారు ఒకవేళ ఒక్కసారి ఈ సత్యవాక్యను ధ్యానించడం ప్రారంభించండి, ఈ సత్యాన్ని వినడం, యేసుక్రీస్తు ప్రభువారి గురించి వినడం ప్రారంభించండి. దేవుడు మీ జీవితాలు కూడా కడతాడు, మీ కుటుంబాలను కూడా కడతాడు. ఇదేదో ఇహలోక పరమైనటువంటి వాటి కొరకే కాకుండా నిత్యత్వం కొరకు, మరణం తర్వాత ఉండే జీవితం కొరకు కూడా సిద్ధపరిచేటువంటి మరణమే లేని జీవితానికి ప్రభు మనల్ని అందరినీ కూడా ఆహ్వానిస్తూ ఉన్నాడు. మనం అందరం కలిసి ఈ యొక్క ఆ ప్రభువులో, ప్రభు యొక్క పిలుపును అందుకొని ప్రభువులు ఎదుగుతూ, యేసుక్రీస్తు ప్రభువులు ఎదుగుతూ మన జీవితాలు కట్టుకుందాం. దేవుడు అటువంటి కృప మనందరికీ కూడా అనుగ్రహించి దేవుడు నడిపించును గాక. ఆమేన్. అలాగే ఈ యొక్క ఈరోజు ఈ రీతిగా సాక్ష్యం పంచుకోవడానికి, అనేకుల ఎదుట సాక్ష్యం పంచుకోవడానికి, ఈ రీతిగా యూట్యూబ్ ఛానల్ ద్వారా సాక్ష్యం పంచుకోవడానికి అవకాశం ఇచ్చినటువంటి, కృప చూపించినటువంటి దేవునికి మొదటిగా దేవునికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. తర్వాత ప్రమోద్ పాల్ బ్రదర్కి కూడా యేసుక్రీస్తు నామమున వందనాలు తెలియజేస్తున్నాను. అందరికీ కూడా వందనాలు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా.
1: చాలా వందనాలు బ్రదర్. వందనాలు. చక్కని సాక్ష్యాన్ని మాతో పంచుకున్నారు.
2: థాంక్యూ.
1: దేవుడు ఈ సాక్ష్యాన్ని దీవించి ఆశీర్వదించుడు గాక.
2: ఆమేన్.
1: ఆమేన్. బ్రదర్ మిమ్మల్ని కొన్ని ప్రశ్నలు అడుగుతాను బ్రదర్.
2: ఓకే బ్రదర్.
1: ఇప్పుడు మీ ఫ్యామిలీలో మీ సిస్టర్ని బట్టి మీ ఫాదర్ ఫస్ట్ యేసు ప్రభుని నమ్ముకున్నారు. సో మరి మీ ఫాదర్ నమ్ముకున్నప్పుడు మరి మీ ఫ్యామిలీస్లో కానీ మీ మీ ఫాదర్ ఫ్రెండ్స్ సర్కిల్లో కానీ మీ ఊర్లో కానీ మీకు ఏమైనా వ్యతిరేకతలు వచ్చాయా? యేసు ప్రభు మతంలోకి మీరు ఎందుకు వెళ్ళారు? మన మన ధర్మాన్ని వదిలేసి, మన విగ్రహారాధన వదిలి యేసు ప్రభువులోకి ఎందుకు వెళ్ళారు అని మీకు వ్యతిరేకతలు వచ్చాయా బ్రదర్? మీ ఫాదర్కి
0: వచ్చాయి బ్రదర్, ఖచ్చితంగా. ఎందుకంటే ప్రతి అన్యజనుల ఫ్యామిలీలో నుంచి ఎప్పుడైతే ఈ సువార్త తట్టుకు మనం యేసుక్రీస్తు తట్టుకు తిరిగితే ఖచ్చితంగా వస్తాను. నాన్నకి కూడా వచ్చాయి, నాన్నని కూడా చాలా మంది, ఎందుకంటే ఫ్యామిలీ మెంబర్స్ అనేటోళ్ళు అనమాట, ఎందుకు మతంలో కలిసిపోయారు, ఏమైనా మీకు ఏమైనా హెల్ప్ అవుతుందా, అందుకనే మారిపోయారు. అది నాన్న మెల్లగానే సమాధానం చెప్పేటోడు అనమాట. ఏమనంటే, లేదు, మేము నమ్ముకున్నది వాస్తవానికి ఇద్దరికి మాటలు వస్తాయని నమ్ముకున్నాం, కానీ నిజం మేము సత్యాన్ని తెలుసుకున్నాం, సత్యం మమ్మల్ని నిజంగా మంచిగా నడిపించేది ఈ దేవుడే, నిజమైన దేవుడని మేము నమ్ముతున్నాము అని చెప్పి వాళ్ళని స్టార్టింగ్ ఒక 4-5 ఇయర్స్ ఎట్లయినా ప్రాబ్లం, ఎందుకంటే వేరే ఫ్యామిలీస్ దగ్గరికి వెళ్ళాలన్నా, ఎందుకంటే ప్రతిసారి పండుగకు వచ్చేటోళ్ళు, ఊర్లో జరిగేటువంటి పండుగకు వచ్చేటోళ్ళు, కానీ వాళ్ళని మెల్లమెల్లగా స్టాప్ చేయాలి, అది చాలా కష్టం. ఎందుకంటే అందరూ కలిసి కూడుకునేటోళ్ళు కష్టం, కానీ నాన్న దాన్ని చాలా బాగా హ్యాండిల్ చేయగలిగారు. కొంతవరకు మెల్లమెల్లగా వాళ్ళని ఆపడం జరిగింది, లేదా పిలిచేటోడు పండుగ అప్పుడు రండి మీరు, ప్రాబ్లం లేదు స్టార్టింగ్, ఎందుకంటే అది స్టార్టింగ్ కాబట్టి. ఒకటేసారి మేము ఎవరితో మాట్లాడము, మేము యేసుక్రీస్తుని అంగీకరించాం కాబట్టి ఇక ఫ్యామిలీని వదిలేస్తామనేది కరెక్ట్ కాదు కదా. మనం ఆ వ్యతిరేకతల్ని, డాడీ ఎక్కువ చదువుకోలేకపోయినప్పటికీ కూడా డాడీ హ్యాండిల్ చేసిన విధానం నాకు చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళని కోల్పోలేదు, వాళ్ళతో మాట్లాడుతూ ఉండేవాడు, ఏదైనా పని చెప్పినప్పుడు చేసేటోడు, అన్నీ కూడా చేసేటోడు. వాళ్ళు పండుగ టైంలో కూడా కొన్ని సంవత్సరాలు వాళ్ళు రావడానికి మీరు రండి, కానీ మా ఇంట్లో విగ్రహారాధన మాత్రం జరగదు, మీరు పండుగ చూడడానికి వస్తారా రండి అని మేమైతే ఇంత ఆ విగ్రహారాధన చేయమని చెప్పి వాళ్ళు కొన్ని సంవత్సరాలు అట్లా వాళ్ళని రమ్మనేటోళ్ళు. ఇయర్లీ బంధువులందరూ కూడా వచ్చేటోళ్ళు, ఇంట్లో చేసేటోళ్ళు కాదు, మనం చేసేటోళ్ళు కానీ, ఇంట్లో కాకపోతే పిండి వంటలు అయ్యి ఉండేటోళ్ళు. విగ్రహారాధన కానీ అసలు విగ్రహాలు అనేవి ఏమి కూడా మొత్తం తీసేశారు కాబట్టి అట్లాంటిది ఏమి కూడా జరిగేది కాదు. కొన్ని సంవత్సరాల తర్వాత వాళ్ళకి కూడా అర్థమైంది, వాళ్ళు పండుగలకి మన దగ్గరికి రావడం అనేది స్టాప్ అయ్యారు, మనం వాళ్ళ పండుగలకి వెళ్ళడం అనేది స్టాప్ అయినా, అంటే వెళ్ళడం అనే వెళ్ళినా సరే వాళ్ళ విగ్రహాలకి మనం ఆరాధన పూజ చేసేటోళ్ళం కాదు, మన దగ్గరకు వచ్చి వాళ్ళు మీరు పూజ చేయాలని చెప్పేటోళ్ళు కాదు,
1: ఫ్యామిలీని కలిసి వచ్చేవారు,
0: కలవడం అయితే ఉండదు.
1: ఓకే, చాలా సంతోషం బ్రదర్. ఇంకొక ప్రశ్న అడుగుతాను. ఇప్పుడు మీ లైఫ్ చూస్తే జగన్నాథరావు అనే పేరు, ఇప్పుడంటే జోసెఫ్గా మీకు పేరు,
0: 2012లో నాకు ఎవరైతే నన్ను నడిపించారో,
1: ఓకే,
0: ఆయన నాకు ఆ పేరు ఈ ప్రేరేపణ నాకు ఈ పేరు వస్తుంది అన్నప్పుడు సరే ఖచ్చితంగా సార్ అదే పేరుతో నేను కొనసాగడానికి రెడీగా ఉన్నాను.
1: ఇది ఐజక్ రాజ్ గారు.
0: ఐజక్ రాజ్ గారు చెప్పారనమాట ఏమనంటే జోసఫ్.
1: ఓకే, వెరీ నైస్. అదే మరి జగన్నాథరావుగా మీరున్నప్పుడు మరి మీ లైఫ్ చూస్తే మీరు మరి మీ గ్రామ దేవత అయిన దుర్గమ్మ తల్లికి పూజలు చేసేవారు, తర్వాత నూకాలమ్మ తల్లికి పూజలు, సంక్రాంతి పండుగలు చేసుకునేవారు, సురారంలో శివుడి టెంపుల్కి వెళ్ళేవారు. సో ఇలాగా బాగా విగ్రహారాధన ఎక్కువ గుళ్ళకు వెళ్ళడము, తిరునాళ్ళకి వెళ్ళడము. సో ఇలాంటి లైఫ్ మీరు జీవించారు. సో ఇప్పుడు మీరు యేసు ప్రభువులోకి వచ్చారు. సో ఇప్పుడు క్రిస్టియానిటీకి వ్యతిరేకంగా ఇప్పుడు మతోన్మాదులు ఎక్కువైపోయారు. సో వాళ్ళు ఏమంటారంటే క్రైస్తవులు డబ్బులు ఇచ్చి మతం మారుస్తున్నారు, హిందువులు డబ్బులు తీసుకొని మతం మారుతున్నారు. దాని అర్థం అదే కదా. సో హిందువులు, సో మీ జీవితంలో, సో మీరు ఇంత భక్తి చేస్తున్న మీరు, మీకు ఎవరన్నా డబ్బులు ఇచ్చారా, డబ్బులు తీసుకొని మీరు యేసు ప్రభు మతంలోకి వచ్చారా?
0: మా నాన్నకి కావచ్చు, నాకు కావచ్చు, మా అమ్మకు కావచ్చు, ఎవరో డబ్బులు ఇస్తే మేము నమ్ముకోలేదు. ఎందుకంటే అది ఈ మార్పు అనేది ఏదో బయట నుంచి జరిగేది కాదు, లోపల నుంచి జరిగేది. ఈ హైందవ సహోదరులందరూ కూడా తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే మత మార్పిడి అనేది క్రైస్తవులో ఇంపాసిబుల్, అసాధ్యం. ఎందుకంటే డబ్బులు ఇస్తే డబ్బులు ఇస్తారు, ఇస్తే ఒప్పుకుంటాం, బయటకు ఒప్పుకోలు కాదు. ఇది మారు మనసు రక్షణ అనుభవం అనేది బయట జరిగేది కాదు, ఇది అంతరంగంలో జరిగేది. వాక్యం ద్వారా అంతరంగంలో మార్పు జరిగింది కాబట్టి మేము నమ్మేం తప్ప ఏదో మాకు డబ్బులు ఇస్తే డబ్బులు ఇచ్చారు, ఇవి చేశారు అవి చేశారు అనడానికి మేము ఆ రీతిగా మా జీవితంలో జరగలేదు. నాకు తెలిసి ఎక్కడా కూడా క్రైస్తవులు ఇక్కడ జరగదు. ఒకవేళ జరిగినా సరే వారు రక్షణలోకి రాలేదు. వారు ఏదో డబ్బుల కోసం దేవుని నమ్ముకున్నారేమో, కానీ వాళ్ళు క్రీస్తుతో అంటుకట్టబడి అయితే ఉండలేదు. అది అసాధ్యం. అది
1: సో మీకు ఎవరో డబ్బులు ఇస్తేనో పోని, ఎవరు మీకు డబ్బులు ఇవ్వలేదు కానీ, సో మీరు మీ లైఫ్లో మీరు జగన్నాథరావుగా మరి విగ్రహారాధన చేసే టైంలో ఒక్క క్రిస్టియన్ అయినా, మీ మీ విగ్రహారాధన చేసే టైం మొత్తంలో ఒక్క క్రిస్టియన్ అయినా, ఒక్క పాస్టర్ అయినా మీకు కనబడి కనీసం డబ్బులు ఇస్తాము అని ఆఫర్ అయినా చేశారా? మీరు తీసుకోలేదు అన్నారు, ఓకే ఫైన్, అట్లీస్ట్ ఆఫర్ చేశారా? అలాంటి వాళ్ళు మీకు ఎప్పుడైనా తగిలారా మీ లైఫ్లో?
0: మా చిన్నప్పటి నుంచి కూడా అయితే అట్లాంటి సంఘటన ఎప్పుడు కూడా ఎదురవలేదు. వాళ్ళు చెప్పేది ఏంటంటే ఒక రకమైనటువంటి బోధ అయితే వినట్టు, దేవుని నమ్ముకుంటే జీవితం బాగుంటుందని చెప్పి, దేవుని నమ్ముకుంటే స్వస్థత జరుగుతాయి, అద్భుతాలు జరుగుతాయి అని చెప్పడం విన్నానే తప్ప డబ్బులు ఇస్తాము, 1,000 ఇస్తాము ఒప్పుకోండి, 2,000 ఇస్తాము ఒప్పుకోండి అనే సంఘటన నా జీవితంలో.
1: మీ లైఫ్లో అలాంటి వాళ్ళు ఎవరు కనపడలేదు. సో మీ పాపాలను బట్టి నీ పశ్చాత్తాపడు, క్షమాపణ పొందు, చెడ్డ జీవితం విడిచిపెట్టు అనే వాళ్ళే మీకు కనపడ్డారు. కానీ డబ్బులు ఇస్తాము, రైస్ బ్యాగ్స్ ఇస్తాము, నమ్మ మతంలోకి రా, క్రిస్టియానిటీలోకి రా అని మిమ్మల్ని అలా ఒప్పించిన వాళ్ళు కానీ, అలా ఆఫర్ ఇచ్చిన వాళ్ళు కానీ మీకు అసలు లైఫ్లో కనబడలే.
0: ఇప్పటివరకు అయితే
1: కనబడలేదు. సో ఇంకే ఇప్పుడంటే ఇంక మీరు ఇంకా ఆల్రెడీ క్రీస్తులోనే ఉన్నారు. సో అంటే ఇది ఒక ఓన్లీ ఒక పుకారే.
0: ఇది ఓన్లీ ఒక పుకారే తప్ప అది ఒక ఊహ.
1: ఊహ
0: హిందూ సహోదరులు మిగతా సహోదరులు చేసేటువంటి ఊహ.
1: అంటే ఇంతమంది మారిపోతున్నారు, సో ఇంకా వేరే రీజన్ ఏముంటుంది? ఏదో డబ్బులు ఇస్తున్నారు, వీళ్ళకి ఫారెన్ నుంచి అమౌంట్ వస్తుంది, దాన్ని వీళ్ళు పనిచేసి మార్చేస్తున్నారు. సో ఇందులో ఒక ప్రాబ్లం ఏంటంటే హిందువులని కూడా వాళ్ళు అవమానిస్తున్నట్టే. ఎందుకంటే డబ్బులు మనం ఇస్తున్నాము, ఇప్పుడు మీకు ఎవరైనా డబ్బులు ఇచ్చి మతం మార్చారు అంటే మీరు తీసుకున్నట్టేగా. సో హిందువులు, మా హిందువులు డబ్బులు తీసుకుని మతం మారుతున్నారు అన్న అని వీళ్ళే దాన్ని ఇన్సల్ట్ చేస్తున్నారు యాక్చువల్గా. సో ఇది ఒక రకమైన క్యారెక్టర్ని అసాసినేట్ చేయడమే ఒక రకంగా చూస్తే. సో మీ లైఫ్లో మాత్రం మీకు ఎవరు ఇవ్వలేదు, ఆఫర్ కూడా చేయలేదు.
0: ఆఫర్ కూడా రాలేదు. మేము అప్పటికి ఇప్పటికి చూసుకుంటే మా ఊరు వస్తే, మా ఇంటికి వస్తే పరిస్థితులు అర్థమవుతాయి. ఎప్పుడు కష్టపడి పనిచేసి ఆ రీతిగానే తప్ప ఎవరు డబ్బులు ఇస్తే మారిపోయేటట్టు అయితే, డబ్బులు అయిపోయిన తర్వాత
1: అంతే కదా.
0: డబ్బులు అయిపోయిన తర్వాత మళ్ళా
1: అంతే, మళ్ళీ వెళ్ళిపోతాం అంతే.
0: అవసరం తీరిపోయిన తర్వాత వెళ్ళిపోతాం, మళ్ళీ ఎందుకు ఉండాలి? కానీ మా నాన్న ఈ రోజు వరకు క్రీస్తులో ఉన్నాడు, అమ్మ క్రీస్తులో ఉంది, నేను క్రీస్తుని ఎరిగి ఈ రోజు వరకు క్రీస్తులో ఉన్నాను. ఇంకా సాక్షిగా కూడా సాక్ష్యం పంచుకోగలను.
1: అవును బ్రదర్. ఇంకోటి మీరు దానికి ఆధారం ఏంటంటే మీరు యేసు ప్రభు నమ్ముకున్న తర్వాతే మీకు ఈ మీరు చెప్పిన కష్టాలన్నీ, మీకు సిస్టర్కి మీ వైఫ్కి 9th మంత్ అబార్షన్ అవ్వడం కానీ, కరోనా టైంలో మీరు మరి ఆల్మోస్ట్ మరణ అంచులకు వెళ్ళడం కానీ, ఇవన్నీ మీరు యేసుప్రభు నమ్ముకున్న తర్వాతే. సో ఏదో డబ్బులు తీసుకోనో లేకపోతే ఇంకేదో ఆశలు చూసో వచ్చిన వాళ్ళు అయితే నిలబడలేదు. ఎప్పుడో మా మీ యేసుప్రభు నమ్ముకుంటే ఇన్ని కష్టాలు వస్తాయంటే అసలు నేను వచ్చేవాడినే కాదని వెళ్ళిపోయేవాడు. చాలా సంతోషం బ్రదర్, మంచి సమాధానం ఇచ్చారు. ఇంకొక ప్రశ్న బ్రదర్, ఇప్పుడు మీరు బాగా యంగ్గా ఉన్నప్పుడు మరి మీరు డ్రామాలు వేశారు, నాటకాలు అంటారు కదా, పౌరాణిక నాటకాలు అలాంటివే కదా,
0: సాంఘిక నాటకం
1: ఓకే, డ్రామాలు. సో ఇలాంటివి చేసినప్పుడు మీ మీ డైలాగ్స్ అన్ని చూసి చాలా మంది మిమ్మల్ని అప్రిషియేట్ చేశారు అక్కడ యూత్ అంతా మీ ఊర్లో. సో మీకు ఫాలోయింగ్ ఇంతమంది ఉన్నప్పుడు, మరి మీరు యేసు ప్రభు నమ్ముకున్నారు అని తెలిసినప్పుడు మీ ఫ్రెండ్స్ కానీ మీ ఊరు వారు కానీ ఎలా రియాక్ట్ అయ్యారు? మిమ్మల్ని వ్యతిరేకించారా, మిమ్మల్ని దూషించారా, ఎలా రియాక్ట్ అయ్యారు?
0: అంటే ఎక్కువ వ్యతిరేకత అయితే ఏమి రాలేదు. వాళ్ళు ఏమనుకున్నారంటే నేను మారననుకున్నారు. మా అమ్మ నాన్నలు ఆల్రెడీ చెల్లిని బట్టి ఆల్రెడీ చచ్చికెళ్తున్నారు కానీ నేను మారననుకున్నాను.
1: అవును, ఎందుకంటే మీరు చెప్పారు కూడా, మా ఫాదర్ కూడా ఎన్నోసార్లు నన్ను మారమని చెప్పారు కానీ మా ఫాదర్ మాటే వినలేదు నేను అన్నారు.
0: బైబిల్ పట్టుకునే రోజు రాదని మా నాన్నతో అన్నా నేను, కానీ తర్వాత ప్రతిరోజు బైబిల్ పట్టుకోవాల్సిన స్థితిలోనికి దేవుడు నడిపించాడు. దాన్ని బట్టి దేవుడి నామానికి మహిమ. అది ఫ్రెండ్స్ నుంచి అయితే ఏమీ అంత వ్యతిరేకత ఏమి రాలేదు. కాకపోతే నా నుంచి వాళ్ళు నేను మారుతానని ఎక్స్పెక్ట్ చేయలేదు అన్నమాట. అక్కడ సర్కిల్ కావచ్చు, ఊర్లో సర్కిల్ కావచ్చు. ఊర్లో యాక్చువల్ చాలా తక్కువ సర్కిల్ నాకు, ఎందుకంటే ఆల్మోస్ట్ 10th అయినాక బయటకు వచ్చిన కాబట్టి. ఇక్కడ సురారలో ఉన్న సర్కిల్ కూడా నేను అట్లా మారుతా అని అనుకోలేదు. ఇంకోటి ఏంటంటే వాళ్ళు నేను పాస్టర్ అవుతానని కూడా వాళ్ళు అనుకోలేదు. అసలు వేరే ఫీల్డ్లో వెళ్తాను అనుకున్నారు. కానీ అలాంటిది దేవుడి కృప, రక్షించుకున్నాడు, వాక్యాన్ని నేర్పించాడు, ఎంతో కొంచెం కొంతమందిలో సాక్షిగా దేవుడు వాడుకుంటున్నాడు.
1: చాలా సంతోషం బ్రదర్. ఇంకో చివరి ప్రశ్న, మీకు ఆల్మోస్ట్ మరణాంచులకి వెళ్ళిపోయేంత రోగం, ఎందుకంటే మీ ప్లేట్లెట్స్ 8000 వచ్చేసి, 8000 అంటే ఆల్మోస్ట్ 0.5 lakhs ఉండాల్సింది, 8000 అసలు సంబంధమే లేదు.
0: అవును.
1: సో అలాంటి ఇంకా ఆల్మోస్ట్ మరణ పడకకి మరణ అంచులకి వెళ్ళిన సమయంలో మీ ఐజక్ రాజు గారు ఆయన చెప్పినట్టు జీసస్ని కూడా ఒకసారి ట్రై చేయి, వర్కౌట్ అయితే ఓకే, లేకపోతే నీ ఇష్టం అని అన్న మాట మీకు గుర్తొచ్చి, మరో అయితే రోగమన్నా రావాలి లేదా డబ్బన్నా పోవాలి, యేసుప్రభుదే రావాలంటే అన్నారు. సో మీకు వచ్చింది రోగం, ఎలాంటి రోగం? ఆల్మోస్ట్ మరణానికి చేరువు అయిపోయారు. సో 8 hours మీకు మరి ప్లేట్లెట్స్ దొరకక 8000 ప్లేట్లెట్స్తో అలాగే. మీరు యేసుప్రభు నమ్ముకోవడానికి మెయిన్ రీజన్ ఏంటంటే మీకు మలేరియా, టైఫాయిడ్ ఇవన్నీ ఒకేసారి అటాక్ అయ్యి, సో మీరు బాగా సిక్ అయిపోయి ఇంకా ఎలా బ్రదర్? అప్పుడు అంటే మీరు యేసుప్రభు స్పర్శని పొందుకున్నానని చెప్పారు కదా,
0: అంటే ఆ టైంలో దేవుడు నన్ను తాకినట్టు అనిపించింది. ఒక ఎంత వీక్ ఉన్నానో అంత స్ట్రాంగ్ అయిపోయినా. ఒకటేసారి ఆ బలహీనత అంతా పోవడము ఆ రాత్రి, అప్పుడు అనిపించింది అనమాట. నిజంగా ఇలాంటిది నేను ఇంతకుముందు ఎప్పుడు అనుభవించలేదు. కాబట్టి నిజంగా ఆయనలో ఆ శక్తి ఉంది కాబట్టే, ఆ శక్తి ఉంది కాబట్టి నాకు ఇంత ఆరోగ్యాన్ని ఇవ్వమన్నా వెంటనే ఆరోగ్యాన్ని ఇచ్చాడు కాబట్టి నిజమైన దేవుడు అని చెప్పి.
1: సో యేసుప్రభుకు తెలుసు మీరు ఎవరైనా చెప్తే వినే టైప్ కాదని.
0: అవును.
1: మీ ఫాదర్ కూడా చాలాసార్లు ట్రై చేశారు.
0: అవును.
1: సో ఎవరు చెప్పినా మీరు వినరని తెలిస్తే మీకు దేవుడే మరి ఈ రోగాన్ని అనుమతించి దాని ద్వారా ఆయన మిమ్మల్ని తనలోకి నడిపించుకున్నారు అంటే మీరు ఎగ్రీ అవుతారా?
0: అవును సార్. స్టార్టింగ్ యాక్చువల్గా అది పెయిన్ అనిపించిన, మేము ఈ లైఫ్లో జరిగిన వీటన్నింటికి ఆ టైంలో బాధ అనిపించింది, కానీ అవి మమ్మల్ని సత్యంలోకి నడిపించి సత్య దేవుణ్ణి పరిచయం చేసింది. ఎందుకంటే నిజంగా ఆ సిచ్యువేషన్ రాకపోతే ఈ దేవుణ్ణి తెలుసుకునేటువంటి అవకాశం ఉండేది కాదేమో నా జీవితంలో. కాబట్టి అవి నా మంచికే జరిగినాయని, ఆ టైంలో పెయిన్ అనిపించిన తర్వాత మంచికే నడిపించాను అనుకున్నాను.
1: బాగుంది, చాలా వందనాలు బ్రదర్, చక్కని సమాధానాలు ఓపిక్గా ఇచ్చారు.
0: థ్యాంక్ యూ సో మచ్
1: విన్నారు కదా బ్రదర్ జగన్నాథరావు గారి అద్భుత సాక్ష్యాన్ని. ఇప్పుడు ఆయన పేరు జోసెఫ్, బ్రదర్ జోసెఫ్. సో మరి ఆయన జీవితంలో మరొకప్పుడు విగ్రహారాధన చేస్తూ దుర్గమ్మ తల్లికి, నూకాలమ్మ దేవతకి, అలాగే శివుడి గుడికి వెళ్ళి ఇంకా ఎన్నో రకాలుగా మరి తన భక్తిని, తన విగ్రహ పూజని తను చేస్తున్న సమయంలో మరి ఎలా ఒక రోగము యేసుప్రభు అనుమతించి మరి ఆయన ఒకరు చెప్తే వినని మొండిగా ఉండేవారు కాబట్టి దేవుడే తన ఎడల కనికరం చూపించి తనకి ఆ రోగాన్ని అనుమతించి ఆ రోగము ద్వారా తను ప్రార్థన చేయాలన్న ఆలోచన కలిగించి ఆ ప్రార్థన ఎప్పుడైతే చేశారో వెంటనే తను ఇన్స్టెంట్ హీలింగ్ వెంటనే అద్భుతాన్ని పొందుకుని యేసుప్రభు స్పర్శని తను అనుభవించి మరి గొప్ప రక్షణను పొందుకొని ఇప్పుడు దేవుని సేవలో ఆయన ముందుకు సాగుతున్నారు. సో మీ జీవితాల్లో కూడా మీకు మరణకరమైన రోగం వచ్చిందా లేదా మీ జీవితాల్లో కష్టాలు బాధలు ఉన్నాయా? సో బ్రదర్ సాక్ష్యాన్నే మీరు ఒక సజీవ సాక్ష్యంగా తీసుకోండి. తన జీవితంలో స్వస్థత దయచేసిన దేవుడు, తన జీవితంలో అభివృద్ధిని దయచేసిన దేవుడు, తన జీవితంలో రక్షణను దయచేసిన దేవుడు మీ జీవితాల్లో కూడా స్వస్థతని ఇన్స్టెంట్ హీలింగ్ని దయచేయగల శక్తివంతుడు. సో సంవత్సరాలు వెయిట్ చేయాలా అని కొంతమంది నిరుత్సాహంతో ఉండొచ్చు. దేవుడు తన చిత్త ప్రకారము వారికి హీలింగ్ ఇస్తాడు. కాబట్టి నిరీక్షణ కోల్పోకండి, అవిశ్వాసులు అవ్వకండి. విశ్వాసంతో ఓపికతో సహనంతో ఉంటే అంతం వరకు నిరీక్షణతో ఉన్న వారికి జయము వారిదే, జీవ కిరీటం కూడా వారిదే. కాబట్టి ఈ సాక్ష్యాన్ని ఒక ఆధారంగా తీసుకుందాం. బ్రదర్ జీవితంలో దేవుడు ఎలా అయితే గొప్ప కార్యాలు చేశారో, తన రక్షణలోకి నడిపించారో, తనకి మరణకరమైన రోగం 2 సార్లు వచ్చింది. ఒకసారి కరోనా ద్వారా లంగ్స్ 50% ఫెయిల్ అయ్యి అప్పుడు హోప్లెస్ కండిషన్, అలాగే డెంగ్యూ టైంలో కూడా 5 లాక్స్ ఉండాల్సిన ప్లేట్లెట్స్ 8,000కి వచ్చేసి అక్కడ హోప్లెస్ కండిషన్ అయినా కూడా దేవుడు స్వస్థత దయచేసి తన్ని ఇంతవరకు సజీవ లెక్కలో ఉంచారు. అలాగే వాళ్ళ వైఫ్ కూడా మరి 9th మంత్లో మిస్క్యారేజ్ అయినా కూడా మళ్ళీ తిరిగి చక్కని బాబునిచ్చి ఇప్పుడు 2 ఇయర్స్ ఆల్మోస్ట్ ఆ బాబుకి. సో ఇంత గొప్ప దేవుడు, నమ్మదగిన దేవుడు, నీతిమంతుడు, యథార్థమంతుడు, మనకి దేవుడై ఉన్నాడు. కాబట్టి ఇలాంటి దేవుణ్ణి, ఇలాంటి సాక్ష్యం, గొప్ప సజీవ సాక్ష్యం ద్వారా మనము కూడా మరొకసారి ఆయన గొప్పతనాన్ని, మరి ఆయన యొక్క మంచితనాన్ని, ఆయన యొక్క ప్రేమని అర్థం చేసుకొని మనం కూడా యేసుప్రభుని మరొకసారి మహిమపరచడానికి, స్తుతి చెల్లించడానికి బ్రదర్ సాక్ష్యం ఈరోజు మనకి ఒక ఆధారంగా ఉంటుంది. అలాగే మనం ఆత్మీయంగా బలపడడానికి కూడా ఈ సజీవ సాక్ష్యాలు, బ్రదర్ జీవితంలో జరిగిన అనుభవ సాక్ష్యాలు, స్వస్థత సాక్ష్యాలు మనల్ని ఆత్మీయంగా బలపరచడానికి, మనం బలపడి ఎంతో మందిని ఆత్మీయంగా బలపరచడానికి ఈ సాక్ష్యం మనకి చక్కని ఆత్మీయ ఆహారముగా ఉండాలని ఈ సాక్ష్యాన్ని మీ ముందుకు తీసుకొచ్చాం. కాబట్టి ఈ సాక్ష్యం పూర్తిగా వినండి. అలాగే మీ జీవితంలో కూడా దేవుడు మీకు గొప్ప సాక్ష్యం ఇచ్చి ఉండవచ్చు. సో మీ సాక్ష్యాన్ని మీ హృదయంలోనే ఉంచుకుని మౌనంగా ఉండడానికి దేవుడు మీకు ఈ సాక్ష్యం ఇవ్వలేదు. కాబట్టి మీ సాక్ష్యాన్ని మాతో పంచుకోండి, మా నెంబర్ కాల్ చేయండి. మా ద్వారా మీ సాక్ష్యం వేల మంది చూసి ఆత్మీయంగా బలపడటకు మీ సాక్ష్యం కారణం కావాలి. కాబట్టి ఈ సాక్ష్యం ద్వారా దేవుడు మిమ్మును, మీ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించును గాక. అందరికీ ప్రైజ్ లార్డ్ జీసస్.

ఇహలోక ప్రేమలో పడ్డ పిచ్చి యవనుడు సమస్తాన్ని పోగొట్టుకుని ఆ ప్రేమ వ్యర్థమైనదని తెలిసిన తరువాత క్రీస్తు ప్రభు చరణు వేడుతూ, నీ ప్రేమే నాకు చాలయా

అమ్మా, అడుగో నీ కుమారుడు. యోహాను సువార్త 19:26. యేసు శిలువలో వేలాడుతూ దగ్గరగా నిలుచున్న తన తల్లికి శిష్యుడు యోహానును చూపిస్తూ, అమ్మా, అడుగో నీ కొడుకు అన్నాడు. ఇచ్చట యేసు ఘోరమైన బాధలు అనుభవిస్తూ లోక పాపాల కోసం మరణిస్తూ ఉన్న సమయంలో కూడా దీనుల అవసరాల గురించి ఆలోచిస్తున్నాడు. యేసు ప్రభువును నమ్ముకున్న వారిని ఆయన అనాథలుగా విడిచిపెట్టడు. యేసుకు ప్రియమైన వారిని ఈ లోకంలో తన విశ్వాసులకు జతచేస్తాడు.

ఆనాడు దేవుని మాట వినని యోనా దేశానికి ఒకడే అయితే, ఈనాడు దేవుని చిత్తాన్ని ఎదురించి యేసయ్య మాట వినని యోనాలు ఎందరెందరో.

మరొకసారి మీరు కూడా చెప్పండి, కలిసి పాడండి. వందనం, థాంక్ యూ లార్డ్, నీకు మాత్రమే వందనాలయ్యా. నీ కార్యముల నిడి కొరకై స్తోత్రాలు. ఏ పాటి వారమని మమ్మల్ని ఇంతగా హెచ్చించావు.

0: మహాగణుడును రక్షకుడైన యేసుక్రీస్తు శ్రేష్టమైన నామంలో ప్రేమధార టీవీ వీక్షకులకు శుభములు తెలియజేస్తున్నాం. నేటి మన ధ్యాన భాగంగా యెహోషువ గ్రంథము 9-10 అధ్యాయాలను ధ్యానించుకోబోతున్నాం. 9వ అధ్యాయంలో హాయి యుద్ధం తర్వాత దేవుని సెలవు లేక గిబియోనీయులతో ఇస్రాయేలు చేసిన నిబంధన పరిణామాల గురించి వివరిస్తుంది. యోర్దానుకు పశ్చిమాన ఉన్న అనేక దేశాలు ఇస్రాయేలును ఓడించేందుకు ఒకటయ్యారు. అలాంటి వారిలో ఒకరైన గిబియోనీయులు ఇస్రాయేలీలకు భయపడి వారి వద్దకు వెళ్ళి తాము దూర ప్రాంతం నుండి వచ్చామని చెప్పుకొని కపటోపాయంతో వారితో ఒక శాంతి ఒప్పందాన్ని చేసుకున్నారు. వారి పన్నాగంలో యెహోషువ చిక్కుకున్నట్లుగా చూస్తాం. ఇది యెహోషువ చేసిన ఘోరమైన తప్పిదంగా ఇందులో పరిగణించబడింది. దేవుని సంప్రదించకుండా స్వంత నిర్ణయాలతో ఈ శోధనలో పడిపోయారు. ఇక 10వ అధ్యాయంలో ఇస్రాయేలీలు 5 రాజులను ఓడించినట్లుగా చూస్తాం. యెహోషువ అమోరీలతో యుద్ధం చేయించినప్పుడు జరిగిన ఒక అద్భుత సంఘటనను ఇందులో గమనిస్తాం. యెహోషువ ప్రార్థించినప్పుడు సూర్యుడు ఆగిపోయాడు. చివరికి అమోరీల 5 రాజులను యెహోషువ హతం చేసిన వైనాన్ని ఇందులో గమనిస్తాం. ఇక సందేశాన్ని వింటూ కొన్ని ఆధ్యాత్మిక సత్యాలను నేర్చుకోవడానికి మనము సిద్ధపడదామా?
1: శ్రోతలు, మీ బైబిళ్ళు తెరవండి. ఈరోజు మన పాఠం యెహోషువ గ్రంథం 9-10 అధ్యాయాలు. ఏకాగ్రతతో వినండి. 9వ అధ్యాయంలో యెహోషువ ప్రదర్శించిన యుద్ధనీతిని చూడండి. కనాను దేశమందలి స్థితిగతులు బాగా ఎరిగినవాడు యెహోషువ. మునుపు ఈ దేశాన్ని వేగు చూడడానికి వచ్చిన వారిలో తను ఒకడు. కనాను దేశమందలి కేంద్రాన్ని ఆక్రమించాడు. దేశాన్ని 2 విభజించాడు. సైన్యాన్ని వ్యూహపరచడంలో యెహోషువ ఎంతో నేర్పుగలవాడు. అవసరాన్ని బట్టి రాత్రివేళ కూడా సైన్యాన్ని నడిపించాడు. ఆయా పట్టణాల్లో మాటుగాండ్రను ఉంచాడు. ముఖ్య పట్టణాలను కొల్లగొట్టాడు. యుద్ధనీతిని యెహోవా పర్యవేక్షణలో కనపరిచాడు, ప్రయోగించాడు. 9వ అధ్యాయంలో ఒక గొప్ప మోసం జరిగింది. ఇస్రాయేలీయులను గిబియోనీయులు మోసం చేశారు. గిబియోనీయుల వృత్తాంతం నెహెమ్యా గ్రంథంలో రాయబడి ఉంది. గిబియోనీయులు హివ్వీయులు అని పిలువబడతారు. నెహెమ్యా యెరూషలేము గుమ్మాలను మరమ్మతు చేసేటప్పుడు గిబియోనీయులు పనిలో ఎంతో సాయపడ్డారు. దావీదు రాజు దగ్గర ఉన్న శూరులలో ఒకడు గిబియోనీయుడు. ఇక్కడ ఈ 9వ అధ్యాయంలోని గిబియోనీయులు తరచుగా ఇస్రాయేలుకు సమస్యలు సృష్టిస్తూ వచ్చారు. యెహోషువ కనాను దేశంలో 3 శత్రువులను ఎదుర్కోవలసి వచ్చింది. ఎరికో, హాయి, గిబియోనీయులు. అలాగే క్రైస్తవ విశ్వాసికి కూడా 3 శత్రువులున్నారు. ఎరికో అనగా లోకం, హాయి అనగా శరీరం, గిబియోనీయులు అనగా సైతాను. మొదటి 2 యెహోషువ జయించాడు. అయితే గిబియోనీయులు ఎంతో ఉపాయశాలురు. యెహోషువతో యుద్ధం చేయడానికి, ఇస్రాయేలుతో విశేషించి యెహోషువతో యుద్ధం చేయడానికి స్థానిక జనులందరూ వచ్చి తారసిల్లారు. కాని వారే ఘోరంగా ఓడిపోయారు. గిబియోనీయులు సంధి ప్రయత్నాలు చేశారు. వారు కపటోపాయంతో రాయబారుల్లాగా వేషం వేసుకుని బయలుదేరారు. దిక్కులేని కాందిసీకుల్లాగా నటించారు. వారు గిల్గాలునందలి శిబిరములో ఉన్న యెహోషువ వద్దకు వచ్చి అన్నారు, మేము దూరదేశము నుండి వచ్చాము, మాతో ఒక నిబంధన చెయ్యండి. అసలు వీరు హివ్వీయులు. మేము నీ దాసులం, బహుదూరము నుండి వచ్చాము. నీ దేవుడైన యెహోవా కీర్తిని, ఆయన నామమును విన్నాము. యొర్దాను అద్దరిని, యెహోవా సీహోను ఓగు రాజులను ఎలా జయించింది అది కూడా విన్నాము. శ్రోతలు చూచారా, వీరు చెబుతున్నవన్నీ అబద్ధాలు. దూరం నుంచి వచ్చాము అంటున్నారు, అది అబద్ధం. వారి నివాసం యెరూషలేముకు చాలా దగ్గర. తిండి బట్టలు కూడా మాకు లేవు అంటున్నారు, ఇది మరో అబద్ధం. యహోవా నామము అంటున్నారు, అదంతా దొంగ భక్తి. యహోషువా వారి మాటలు నమ్మి మోసపోయాడు. దేవుణ్ణి సంప్రదించకుండా వారితో సంధి చేసుకున్నాడు, తొందరపడ్డాడు. ఎరుకో అంటే లోకం. విశ్వాసం ద్వారా ఎరుకోను గెలిచాడు యహోషువా. హాయి అంటే శరీరం. ఇది అంతర్గత పోరాటం. పరిశుద్ధాత్మ సాయంతో శరీరాన్ని జయించగలం. మూడో శత్రువు సైతాను. గిబియోనియులు సైతానుతో పోల్చబడడం విశేషం. ఎఫెసి పత్రిక 6:11 అపవాది తంత్రములను ఎదిరించడానికి శక్తిమంతులమవ్వాలి. దేవుడిచ్చే సర్వాంగ కవచము ధరించుకోవాలి. గిబియోనీయుల తంత్రాలను యహోషువా ఎరిగి ఉండాల్సింది. యాకోబు పత్రిక 4:7 అపవాదిని ఎదిరించండి, అప్పుడు వాడు పారిపోతాడు. గిబియోనీయుల కుతంత్రంలో యహోషువా చిక్కుకున్నాడు. వారి కళ్ళబొల్లి మాటలు విని మోసపోయాడు. గిబియోనీయులతో ఒడంబడిక చేశాక దాన్ని రద్దు చేయడానికి వీలు కాలేదు. వారు తమ పొరుగువారే అని పసిగట్టలేకపోయాడు. యహోవా తోడని చెప్పి ప్రమాణం చేశాడు. వారిని హతం చేయవలసి ఉండగా సంధి చేసుకుని గొప్ప తప్పు చేశాడు. యహోషువా 9:19-20 మేము వారికి ఎట్టి హాని చేయలేము, వారిని బతకనీయాల్సి వచ్చింది అని ఇశ్రాయేలీయులు గుర్తించారు. గిబియోనీయులు చేసింది మోసమే, అయినా మాట ఇచ్చారు గనుక వారి జోలికి పోకూడదు. అయితే గిబియోనీయుల మోసం వారికే బెడిసి కొట్టింది. వారి దాస్యం వారిమీదనే నిలిచి ఉంది. కట్టెలు కొట్టడానికి, నీళ్లు చేదడానికి మాత్రమే వారు నియోగించబడ్డారు. గిబియోనీయులు నిజం ఒప్పుకున్నారు. ప్రియశ్రోతలు, యహోషువా ఎదుర్కొన్న శోధనలే మనకు ఎదురవుతాయి. శత్రువు తంత్రాల నెరిగి వమ్ము చేయడానికి దేవుడే మనకు మెళుకువ జ్ఞానము అనుగ్రహించాలి. మనం పావురముల వలె నిష్కపటులము, పాముల వలె వివేకులము అయి ఉండాలి. యహోషువా యుద్ధనీతిలో ఆరితేరినవాడే కాని ఈ సంధి రాయబారం విషయంలో తప్పటడుగు వేశాడు. దేవుని నడుపుదల కోసం కనిపెట్టలేదు. గిబియోనీయుల విషయంలో యహోషువా నైతిక బాధ్యత వహించక తప్పలేదు. శ్రోతలు వింటున్నారా? అనాలోచితంగా ప్రమాణాలు చేయకూడదు. గిబియోనీయుల వంచనా శిల్పం వల్ల వారికే తీరని నష్టం కలిగింది. ఇశ్రాయేలీయులు గొప్ప పాఠం నేర్చుకున్నారు. మోసగించటం పాపం, కాని మోసపోవడం బలహీనత. అప్రమత్తులమై ఉండాలి. ఇశ్రాయేలీయులు చేసిన పొరపాట్లు కొన్ని ఉన్నాయి. శత్రువులు పెట్టిన భోజనం వీరు తిన్నారు. గిబియోనీయుల ఉప్పు తిన్నారంటే వారికి అపకారం చేయకూడదు. ఇశ్రాయేలీయులు గిబియోనీయులతో చేసుకున్న సంధి ఫలితం గిబియోనీయులకు శిక్షగానే పరిణమించింది. వారు వెట్టి చాకిరీ చేసే దాసులుగా ఉండిపోయారు. వారికి ఎట్టి ఆధిక్యమూ లేదు. వారి మీద శాపం నిలిచి ఉంది. వారికి స్వేచ్ఛ లేదు. సమాజంలో గౌరవమూ లేదు. ఇశ్రాయేలీయులు వాగ్దత్త భూమిలో నివసించేటప్పుడు వారితో ఒకటైపోకూడదు. తమ ప్రత్యేకతను కాపాడుకోవాలి. వారితో వియ్యమందకూడదు. దేవుని ప్రజలు రాబోయే యుగంలో పరిపాలకులు. అందుకే దానికి తగినట్టుగా ఇప్పుడు జీవించాలి. పాపాన్ని ఖండించాలి. పరిశుద్ధతను ప్రేమించాలి. దేవుని రాజ్యమును, ఆయన నీతిని మొదట వెదకాలి. మనసు మారి నూతనమవటం వల్ల రూపాంతరం చెందుతూ ఉండాలి. శ్రోతలు, మనమిప్పుడు యహోషువా 10వ అధ్యాయంలోకి వస్తున్నాము. ఈ అధ్యాయంలో ఇశ్రాయేలీయులు దక్షిణ ప్రాంతాలపై దండెత్తుతున్నారు. 5 రాజులను ఓడించాడు. సూర్యుడు సైతం ఆగిపోయాడు. అమోరీ రాజులు అపజయం పాలయ్యారు. హిజ్కియా రాజు కాలంలో అహాజు గడియారపు పలక మీద 10 మెట్లు ముందరికి నడిచిన నీడ 10 మెట్లు వెనుకకు తిరిగిపోయేటట్లు దేవుడు చేయలేదా? హిజ్కియా జీవితాన్ని దేవుడు పొడిగిస్తున్నాడు అనడానికి అది నిదర్శనం. 2 రాజులు 20వ అధ్యాయం 8-11 వరకు ఈ వృత్తాంతం రాయబడి ఉంది. యెహోషువా విషయంలో దేవుని ఆజ్ఞ మేరకు సూర్యుడు ఆగిపోయాడు. ప్రకృతి శక్తులు కూడా దేవునికి లోబడతాయి. యెహోషువా 10వ అధ్యాయం వివరాలు. యెరూషలేము రాజైన అదోనీసెదెకు, అతని ప్రజలు ఇశ్రాయేలు సాధించిన విజయాలను గురించి విన్నారు. చాలా భయపడ్డారు. గిబియోను పట్టణం హాయి కంటే పెద్దది. అదోనీసెదెకు మిగతా రాజులకు వర్తమానం పంపాడు. అతని మిత్రరాజ్యాలు 5. ఈ రాజులందరూ అమోరీయులు. వీరందరూ ఏకమై గిబియోనును ముట్టడించారు. గిబియోనీయులు యెహోషువాకు వర్తమానం పంపారు, మమ్మలను రక్షించండి, వచ్చి సాయం చెయ్యండి. గిల్గాలులో ఉన్న యెహోషువా తన సైన్యంతో బయలుదేరి వచ్చాడు. యెహోవా అన్నాడు, వారికి భయపడకు, నీ చేతికి వారిని అప్పగించాను. వారిలో ఎవడూ నీ ఎదుట నిలవలేడు. దేవుడు శత్రు సైన్యాలను కలవరపరిచాడు. యెహోషువా గిబియోను ఎదుట శత్రువులను ఘోరంగా హతం చేశాడు. బేత్హారాను నుండి హజేకా వరకు దేవుడు వారి మీద భయంకరంగా వడగండ్లు కురిపించాడు. శత్రువులెందరో చనిపోయారు. ఇశ్రాయేలీయులు ఖడ్గము చేత చంపిన వారికంటే ఆ వడగండ్ల చేత చచ్చినవారు ఎక్కువ మంది. ఆ సందర్భంలో యెహోషువా ప్రార్థన చేశాడు. సూర్యుడా, నీవు గిబియోన్లో నిలవాలి. చంద్రుడా, నీవు అయ్యాలోను లోయలో నిలవాలి. ఇశ్రాయేలు వారు తమ శత్రువుల మీద పగ తీర్చుకునే వరకు సూర్యుడు నిలిచాడు, చంద్రుడు ఆగాడు అనే మాట యాషారు గ్రంథంలో రాయబడి ఉంది. సూర్యుడు ఆకాశమధ్యమున నిలిచి ఇంచుమించు ఒకనాడెల్లా అస్తమించ త్వరపడలేదు. యెహోవా ఒక నరుని మనవి వినిన ఆ దినము వంటి దినము దానికి ముందే కాని దానికి తరువాత కాని ఉండలేదు. ఆనాడు యెహోవా ఇశ్రాయేలీయుల పక్షంగా యుద్ధం చేశాడు. అప్పుడు యెహోషువా తన సైన్యంతో గిల్గాలుకు తిరిగి వచ్చాడు.

0: శ్రోతలు వింటున్నారా, గిబియోనీయులు అంటే హివ్వీయులు. గిబియోనీయుల పక్షంగా యెహోషువా యుద్ధం చేసి గెలిచాడు. తాను అంతకుముందు గిబియోనీయులతో సంధి చేసుకుని ఉన్నందున ఈ యుద్ధం చేయక తప్పదు. అమోరీయులను హతం చేయవలసిందని దేవుని ఆజ్ఞ. 12వ వచనంలో యెహోషువా చేసిన ప్రార్థన ఉంది. సూర్యుని గమనాన్ని దేవుడు ఆపివేశాడు. యుద్ధం చేయడానికి యెహోషువాకు వెలుగు కావాలి. దేవుడు సౌరమండలాన్ని ఆపేశాడు. ఎండ తీవ్రం కాకుండా దేవుడు వడగండ్ల వాన కురిపించాడు. యెహోషువా దేవుని సాయంతో గొప్ప విజయం సాధించాడు. సూర్యుణ్ణి దేవుడు ఆపడం గొప్ప అద్భుతం. అవునా, నీతిసూర్యుడైన యేసు పరలోకము నుండి రావడం అంతకంటే గొప్ప అద్భుతం. ప్రభువు సూర్యుణ్ణి ఆపినప్పుడు దేవుని జ్ఞానము శక్తి బయలుపరచబడ్డాయి. అయితే నీతిసూర్యుడైన దేవుని కుమారుడు మానవుడై అందరి కోసం సిలువ మీద చనిపోయాడు. ఈ విధంగా తన ప్రేమను వెల్లడించాడు. ఈ యేసును నీ వ్యక్తిగత రక్షకుడని ప్రభువని అంగీకరించావా సోదరుడా సోదరి? యెహోషువా 10వ అధ్యాయం 16వ వచనం, ఆ రాజులు 5 పారిపోయి మక్కేదా గుహలో దాక్కున్నారు. యెహోషువా వారిని ఆ గుహలోనే దొరికించుకున్నాడు. వారిని అక్కడనే దిగ్బంధన చేశాడు యెహోషువా. అమోరీయుల పాపం పండింది. అమోరీయ రాజునైనా పశ్చాత్తప్తుడై దేవునికి లోబడి ఉంటే దేవుడు క్షమించి రక్షించేవాడే. కాని వారు అలా చేయలేదు. అందుకే వారి మీదికి దేవుడు తీర్పును శిక్షను పంపాడు. ఎంత ఘోర పాపి అయినా రక్షించడానికి యేసు ప్రభు సిద్ధంగా ఉన్నాడు. విశ్వసిస్తే నిత్య జీవం, లేకపోతే నిత్య నాశనం. యెహోషువా 10వ అధ్యాయం 20వ వచనం నుండి, వారు బొత్తిగా నశించే వరకు యెహోషువా శత్రు సంహారం చేశాడు. ఇశ్రాయేలీయులకు విరోధంగా ఒక్క మాటైనా అనడానికి ఎవనికి గుండె చాలలేదు. యెహోషువా అన్నాడు, ఆ గుహకు అడ్డం తీసివేసి గుహలో నుండి ఆ 5 రాజులను నా వద్దకు తీసుకురండి. వారిని తెచ్చారు. యెహోషువా ఇశ్రాయేలీయులందరినీ పిలిపించాడు. సేనాధిపతులతో అన్నాడు, మీరు దగ్గరికి రండి, ఈ రాజుల మెడల మీద మీ పాదాలుంచండి. వారు అలాగే చేశారు. యెహోషువా అన్నాడు, మీరు భయపడకండి, జడవకండి, దృఢత్వం వహించి ధైర్యంగా ఉండండి. యెహోవా వీరికి ఏమి చేశాడో అదే శత్రువులందరికీ మీరు చేయండి. యెహోషువా వారిని కొట్టి చంపి 5 చెట్ల మీద వారిని ఉరితీశాడు. వారి శవాలు సాయంకాలం వరకు చెట్లకు అలాగే వేలాడుతున్నాయి. పొద్దుగింకినప్పుడు ఆ శవాలను తొలగించి వారు దాగిన గుహలోనే ఆ శవాలను పడవేసి గుహాద్వారమందు పెద్ద రాళ్లు పడేశారు. అదే రోజున యెహోషువా మక్కేదాను పట్టుకున్నాడు. రాజును సైన్యాన్ని అక్కడికక్కడే హతం చేశాడు. లిబ్నాను ముట్టడించాడు. శత్రువులను హతమార్చాడు. ఆ తరువాత లాకీషును ముట్టడించాడు. అందులో ఉన్నవారినందరినీ ఖడ్గంతో హతం చేశాడు. గెజరు రాజైన హోరాము లాకీషుకు సాయం చేయాలని వచ్చాడు. అతడూ హతమైపోయాడు. ఎగ్లోను, ఆ తరువాత హెబ్రోను, దాని రాజును, దాని సమస్త పురములను, అక్కడి ప్రజలను యెహోషువా హతం చేశాడు. ఆ తరువాత దెబీరును ఓడించాడు. 40వ వచనం, అప్పుడు యెహోవా మన్యప్రదేశాన్ని, దక్షిణ ప్రదేశాన్ని, చెరియల ప్రదేశాన్ని, వాటి రాజులందరినీ జయించాడు. శత్రువులను నిశ్శేషంగా హతమార్చాడు. కాదేశు బర్నియా మొదలుకొని గాజా వరకు, గిబియోను వరకు, గోషెను దేశమంతటినీ యెహోషువా జయించాడు. జైత్రయాత్ర చేసి చివరికి యెహోషువా గిల్గాలుకు చేరుకున్నాడు. ప్రియశ్రోతలు వింటున్నారా, ఈ అధ్యాయంలోని ఇశ్రాయేలు విజయాలను ఒక్కసారి పరిశీలించండి. శత్రురాజుల మెడలను కాళ్ల కింద తొక్కేశారు. యెహోషువా దేవుని సాయంతో శత్రురాజులను, వారి సైన్యాలను హతమార్చాడు. దేవుడు యెహోషువాకు ఆజ్ఞ ఇచ్చాడు, వాగ్దత్త భూమిలో అపవిత్రత అనేది ఉండకూడదు. యెహోషువా దేవుని ఆజ్ఞను తూచా తప్పకుండా నెరవేర్చాడు. దేవుడు నీ జీవితంలోని పాపాన్ని తొలగించుకో అన్నప్పుడు వెంటనే ఆ పని చెయ్యాలి. మన జీవితంలో పాప నిర్మూలన దేవుని చిత్తం. యెహోషువాలాగా నిర్దాక్షిణ్యంగా కనికరించక ప్రతి పాపాన్ని పట్టుకొని సిలువ వెయ్యాలి. మధ్యప్రాచ్య దేశాలలో విజేత ఓడిపోయిన శత్రువు మెడమీద కాలు పెట్టి నిలవడం పరిపాటి, అనగా శత్రువు పూర్తిగా వశమైపోయాడని అర్థం. అతడు మళ్లీ లేవడానికి వీల్లేదు. ఇశ్రాయేలు సైన్యంలో ఒక్క సైనికుడు కూడా చనిపోలేదు, గాయపడలేదు. దేవుడు మన పక్షమున ఉండగా మనకు విరోధి ఎవడు? శ్రోతలు, అలనాడు యెహోషువాను నడిపించిన దేవుడే ఈ రోజున నిన్ను నన్ను నడిపిస్తున్నాడు, గెలిపిస్తున్నాడు. గతకాలంలో మనకు సహాయం చేసిన దేవుడే ఇక ముందు కూడా మనకు తోడై ఉంటాడు. ఈ అధ్యాయంలో 12వ వచనంలో యాషారు గ్రంథం పేర్కొనబడింది. యాషారు గ్రంథం ఒక పాటల పుస్తకం. ఇందులో గత చరిత్రలోని అంశాలను పాటల రూపంలో రాశారు. చరిత్రలోని దేవుణ్ణి మహిమపరిచే పాటలవి. యాషారు గ్రంథం పాటల సంపుటం. యాషారు అనే గాయకుడు ఎన్నో పాటలను సేకరించి ఒక గ్రంథంగా రూపొందించాడు. యెహోషువా దేవునికి చేసిన ప్రార్థన ఒక పాటలాగా ధ్వనిస్తోంది. సూర్యచంద్రులు ఆగిపోయారంటే ఇది వింత అనిపించవచ్చు. భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుడి చుట్టూ తిరుగుతుంది గదా. సూర్యుడు ఆగిపోయాడు అంటే అది గ్రహాలన్నిటిని గురించి చెప్పిన మాట. కాలం స్తంభించిపోయింది, దేవుడి గడియారం ఆగిపోయింది. సూర్యుడు ఉదయించాడు, అస్తమించాడు అని చెప్పుకుంటాము గదా, అది సామాన్య భాషాప్రయోగం అంతే. దేవుడు చేసిన అద్భుతమేమిటంటే యెహోషువా కోసం ఆ రోజును దేవుడు పొడిగించాడు. దేవుడు కాలగమనాన్ని స్తంభింపచేశాడు. దేవుడే ఆ యుద్ధాన్ని జరిగించాడు. శత్రురాజులందరూ ఏకమై వచ్చినా ఇశ్రాయేలును ఏమీ చెయ్యలేకపోయారు. గిబియోనీయులతో సంధి కారణంగా యెహోషువాకు పరోక్షంగా యుద్ధంలో కలిసి వచ్చింది. 5 శత్రువులను ఒకే చోట ఎదుర్కోగలిగాడు. గిబియోనీయులు అసలు ఇశ్రాయేలీయులకు శత్రువులే. అయినా యెహోషువా వారితో సంధి చేసుకున్నందువల్ల వారి పక్షాన పోరాడవలసి వచ్చింది. రోమాపత్రిక 8:28 దేవుణ్ణి ప్రేమించేవారికి, అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి సమస్తము వారి మేలుకే సమకూడి జరుగుతుంది, అనగా దేవుడే అలా జరిగిస్తాడు. ప్రియ సోదరుడా, సోదరి, దేవుడు నీ పక్షాన ఉన్నాడనే అనుభవం నీకుందా? ప్రభు అయిన యేసుక్రీస్తునందు విశ్వాసముంచిన వారికి ఈ లోకములో శత్రువులు ఎవరూ లేరు. సైతానే మనకు ఆగర్భ శత్రువు. పాఠం ఇంతటితో సమాప్తం. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి దివ్యకృప, తండ్రి అయిన దేవుని పరమప్రేమ, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము సదాకాలము మనకందరికీ తోడైయుండునుగాక. ఆమేన్.
1: యెహోషువాను మోసపుచ్చిన కపటోపాయులు ఎవరు? ఒకటి మోయాబీయులు, 2 అమోరీయులు, 3 గిబియోనీయులు. ఈ ప్రశ్నకు సరైన జవాబును ఈ వాట్సాప్ నంబర్కు పంపండి. మా వాట్సాప్ నంబర్ 9399952570.
2: ప్రిలరా, ఈ సందేశంలో మనము హాయి యుద్ధం తర్వాత దేవుని సెలవు లేక గిబియోనీయులతో ఇస్రాయేలు చేసిన నిబంధన పరిణామాల గురించి విన్నాం. గిబియోనీయులు ఇస్రాయేలులకు భయపడి వారి వద్దకు వెళ్ళి తమ దూర ప్రాంతం నుండి వచ్చామని చెప్పుకుని కపటోపాయంతో వారితో శాంతి ఒప్పందాన్ని చేసుకున్నారు. వారి పన్నాగంలో యెహోషువా చిక్కుకున్నట్లుగా చూశాం. ఇది యెహోషువా చేసిన ఘోరమైన తప్పిదంగా పరిగణించబడింది. దేవుణ్ణి సంప్రదించకుండా సొంత నిర్ణయాలతో ఈ శోధనలో పడిపోయారు. ఇస్రాయేలీయులు గిబియోనీయులపై ఎప్పటికీ దాడి చేయకూడదనే నిబంధనకు అతడు అంగీకరించాడు. ప్రభు ఆలోచన తీసుకోకపోవడంతో ఈ నిర్ణయం ఘోర తప్పిదంగా మారింది. కనాను దేశంలో ముగ్గురు శత్రువులు ఉన్నట్లే మనకు కూడా ఆధ్యాత్మికంగా ముగ్గురు శత్రువులు ఉన్నారు. ఎరుకు అనగా లోకం, హాయి అనగా శరీరం, గిబియోనీయులు అనగా సైతాను. యెహోషువా ఎదుర్కొనిన శోధనలే మనకు ఎదురవుతాయి. శత్రువుకు సాతాను తంత్రాలు ఎరుగుటకు దేవుని జ్ఞానము మనకు కావాలి. ప్రియులారా, దేవుని ప్రజలుగా మనము రాబోయే యుగంలో పరిపాలకులం. అందుకే దానికి తగ్గట్లుగా మనము ఇప్పుడు ఈ లోకంలో జీవించాలి, పాపమును ఖండించాలి, పరిశుద్ధతను ప్రేమించాలి, దేవుని రాజ్యమును ఆయన నీతిని మొదట వెదకాలి. 10వ అధ్యాయంలో యెహోషువా అమోరీయులతో యుద్ధం చేయుచున్నప్పుడు యెహోషువా ప్రార్థించినప్పుడు సూర్యుడు ఆగిపోయాడు. దేవుడు కాలానికి దేవుడు, సమస్తము ఆయన స్వాధీనంలోనే ఉన్నాయి. యెహోషువా దేవుని సహాయంతో గొప్ప విజయాన్ని పొందాడు. ప్రియ సహోదరుడా, సహోదరి, ఇట్టి దేవుణ్ణి నీ రక్షకునిగా, ప్రభువుగా అంగీకరించావా? అట్టి కృప దేవుడు మీకు దయచేయనుగాక. దైవాశీస్సులు.
3: ఈ కార్యక్రమం మీకు నచ్చిందా? అయితే వెంటనే మిస్డ్ కాల్ ఇవ్వండి. బహుమతి పొందే విజేత మీరే కావచ్చు.

0: ప్రేమధార
1: ప్రేమధార
0: బైబిల్ అధ్యయన పాఠశాల
1: శ్రోతలకు స్వాగతం.
0: తెలుగు ప్రజలకు పరలోక వరంగా దేవుడు ప్రసాదించిన అపూర్వ కానుక ప్రేమధార. సమస్యలతో సతమతమవుతున్న వారికి సమాధానం,
1: అశాంతితో అలమటిస్తోన్న వారికి ప్రశాంతి.
0: ఆలకించండి ప్రేమధార.

ప్రియ శ్రోతలు, మీరంతా ఇంటిల్లిపాది బావున్నారా? క్రీస్తునందు అన్ని పరిస్థితుల్లో ఆనందించగలుగుతున్నారా? దేవుని బిడ్డలు బైబిలును జీవితమంతా చదువుతూనే ఉండాలని దేవుని నిర్ణయం. కాని చాలామంది దేవుని బిడ్డలకు దేవుని వాక్యంలో ఏముందో పూర్తిగా తెలియదు. అది ఎంతో విచారించవలసిన బలహీనత. దేవుని వాక్యమనే బైబిల్ నిన్ను యేసుక్రీస్తు వద్దకు తెచ్చింది. గనుక దేవుని ప్రజల జీవితం ఈ గ్రంథంతో ముడిపెట్టబడి ఉంది, పెనవేసుకొని పోయి ఉంది. దేవుణ్ణి సృష్టికర్త అని, విమోచకుడని, కాపరి అని, న్యాయాధిపతి అని ఎరుగుదుము. దేవుణ్ణి ఇంకా ఎన్నెన్నో నామధేయాలతో సంబోధిస్తున్నాము. అయితే అన్నిటినీ మించి ఒక మహాశ్రేష్టమైన నామధేయం దేవునికి ఉంది. అది ఎంతమంది గుర్తిస్తున్నారు చెప్పండి? ఆ నామధేయం బైబులు గ్రంథకర్త. దేవుని రచన బైబులు గ్రంథం. ఇది శ్రేష్టమైన, అమూల్యమైన దేవగ్రంథం, పరిశుద్ధ గ్రంథం. దేవా, నీ గ్రంథమంటే నాకెంతో ఆసక్తి. నీ గ్రంథాన్ని నా ఇహలోక జీవితపు చివరి ఘడియ వరకు చదివాను, ధ్యానించాను అని ప్రభువు న్యాయపీఠమెదుట నీవు చెప్పగలిగితే దేవుడెంతో ఆనందిస్తాడు. రండి, ప్రార్థన చేసుకుందాము. పరలోక సింహాసనాసీనుడవైన మా పరమతండ్రి, నీకు మా హృదయపూర్వకమైన కృతజ్ఞతాస్తుతులు. నీవు మాకిచ్చిన గొప్ప ఈవి నీ గ్రంథమైన బైబిలు. ఇది నీ వాక్యం. నీ వాక్యము నీ నామమును మహిమపరుస్తుంది. ఇది సజీవ గ్రంథం. దీనిని మేము జీవిస్తాము. నీ ఆత్మ మాలో నీ మాటలను ప్రయోగాత్మకంగా ఫలింపచేస్తాడు. నిన్ను ప్రేమించే బిడ్డలమైన మేము నీ వాక్యమును ప్రేమిస్తున్నాము. మాతో నీవు మాట్లాడే ప్రతి మాట నీ వాక్యమే. మమ్మలను బ్రతికించే ఆహారమే నీ వాక్యము. ప్రభు, మా శ్రోతలను నీ వాక్యమందు అత్యధిక శ్రద్ధగల బిడ్డలనుగా రూపొందించండి. నీ రాజ్యము త్వరలో రావాలని నీ బిడ్డలందరూ ప్రార్థిస్తున్నారు, కృషి చేస్తున్నారు. నీ రాజ్యమును స్థాపించడానికి నీవు త్వరలో రాబోతున్నావు. నీవు వచ్చే వరకు మేము అనేకులకు నీ రాజ్య సువార్త ప్రకటించాలి, నీ చిత్తమే సిద్ధించాలి. పరలోకమందు నీ చిత్తము నెరవేరడానికి ఎట్టి ఆటంకములు లేవు. కాని ఇక్కడ ఎన్నెన్నో ఆటంకాలున్నాయి. వాటిని తొలగించండి ప్రభు. మమ్మలను కనికరించండి. మీ కృపలో మమ్మలను బలపరచండి. నీ రాజ్యసూత్రములు, నియమములు మేము ఈ లోకములో ఉండగానే అమలుపరచాలి. మాకు ఆత్మబలము, కృపాబలము దయచేయండి. నీ బిడ్డలమైన మా భౌతిక, ఆధ్యాత్మిక అక్కరలు తీర్చండి. మీ బిడ్డలకు ఆయురారోగ్యములు ప్రసాదించండి. పరలోక విషయములలో ఆత్మ సంబంధమైన ప్రతి దీవెన క్రీస్తునందు మాకు అనుగ్రహించారు. మీకు హృదయపూర్వకమైన స్తుతి స్తోత్రములు. ఈ దేశమందలి స్థానిక సంఘములను, కాపురులను, సువార్తికులను, ఉపదేశికులను ఆశీర్వదించండి. సువార్త భూదిగంతాల వరకు ప్రకటించడానికి సంఘ దర్శనాన్ని విస్తృతపరచండి. మా దేశమును, దేశ ప్రజలను, దేశ ప్రభుత్వమును ఆశీర్వదించండి. దేశము సుఖశాంతులతో వర్ధిల్లునట్లు మీ కృపాశీర్వాదములు కృమ్మరించండి. మీ ప్రియ సంఘము కొరకు, మీ బిడ్డల క్షేమము కొరకు నీ మహిమార్థమై మా దేశమంతటినీ ఆశీర్వదించి నీ సార్వభౌమత్వాన్ని గుర్తించగలుగునట్లు ప్రజలకు కనువిప్పు కలిగించుమని యేసుక్రీస్తు వారి శక్తిభరిత నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రియ శ్రోతలు, గత పాఠంలో మనం దేవుని వాక్యము యొక్క విశిష్టతను గురించి, బైబిలు పఠనలో పాటించవలసిన నియమాలను గురించి ఆలోచించాము. బైబిలులోని దేవుని సందేశము విని రక్షించబడిన వ్యక్తి ఎవరైనా బైబిలును పూర్తిగా, శ్రద్ధగా వినకుండా దేవుని మెప్పును పొందగలరా? దేవుని వాక్యమును చదవడానికి నాకు తీరిక లేదు అంటే అది కుంటి సాకు అవుతుంది. న్యాయపీఠమెదుట కొందరు చెబుతారు, ప్రభు, ప్రియ యేసు, నేను చేయవలసినవి ఎన్నో నేను చెయ్యలేదు, చెయ్యకూడనివి కొన్ని చేశాను, క్షమించు,
అయితే నీ వాక్యమంతా నేను చదివాను, విన్నాను, ధ్యానించాను. అవును శ్రోతలు, దేవుని వాక్యం అలా చదవటం చేతనే గదా ఏది చెయ్యాలో ఏది చెయ్యకూడదో మనకు తెలిసేది. యెహోషువా గ్రంథం 1:8 ఏమంటోంది? ఈ ధర్మశాస్త్ర గ్రంథమును, అనగా ఈ బైబిల్ గ్రంథమును నీవు బోధింపక తప్పిపోకూడదు. దానిలో వ్రాయబడిన వాటన్నిటి ప్రకారము చేయటానికి నీవు జాగ్రత్త పడునట్లు దివారాత్రము దానిని ధ్యానించిన ఎడల నీ మార్గమును వర్ధిల్ల చేసుకుని జాగ్రత్తగా ప్రవర్తిస్తావు. అనగా నీకు అభివృద్ధి, నీ కార్యకలాపములలో విజయము నీకు ప్రాప్తిస్తాయి. అపొస్తలుడైన పౌలు తిమోతికి ఉత్తరం రాస్తూ అన్నాడు, 2 తిమోతి 2:15, దేవుని ఎదుట యోగ్యునిగాను సిగ్గుపడనక్కరలేని పనివానిగాను సత్యవాక్యమును సరిగా ఉపదేశించేవానిగాను నిన్ను నీవే దేవునికి కనపరుచుకోవడానికి జాగ్రత్తపడు. అనగా బైబులు సత్యవాక్యము, దీనిని మనము ఇతరులకు సరిగా బోధించాలి. వాక్యాన్ని సరిగా విభజించి వివరించాలి. ఇశ్రాయేలుకు, అన్యులకు, సంఘమునకు చెందిన వాక్య భాగములను సరిగా విడమరిచి చెప్పాలి, బోధించాలి. మత్తయి సువార్త 4:4 ప్రభు అన్నాడు, మనుష్యుడు రొట్టె వలన, అనగా ఆహారము వలన జీవించడు, గాని దేవుని నోటి నుండి వెలువడే ప్రతి మాట వలన జీవిస్తాడు. అనగా మనలను బ్రతికించేది తిండి కాదు, దేవుని వాక్యం. ఇది దేవుని నోటి నుండి వెలువడే మాట. ఆ మాట చొప్పున చేస్తే బ్రతుకుతాము. జీవవాక్యము మనకు జీవప్రదం. ఇందులోని ప్రతి మాటలో జీవశక్తి తొణికిసలాడుతూ ఉంటుంది. ఈ రోజున దేవుడు తన చిత్తాన్ని నెరవేర్చుకునేది ఈ వాక్యం ద్వారానే అని దేవుని బిడ్డలు గ్రహించాలి. రోమాపత్రిక 10:13-17 దేవుని మాట ఎంత ప్రభావము గలదో చెప్పబడింది. పాపులు ఈ వాక్య సందేశము వల్ల రక్షించబడతారు. ప్రభువు నామమును బట్టి ప్రార్థన చేసేవాడెవడో వాడు రక్షించబడతాడు. వారు విశ్వసింపని వారికి ఎలా ప్రార్థన చేస్తారు? వినని వానిని ఎలా విశ్వసిస్తారు? ప్రకటించని వాడు లేకుండా వారు ఎలా వింటారు? ప్రకటించేవారు పంపబడని ఎడల ఎలా ప్రకటిస్తారు? ఇందు విషయమై ఉత్తమమైన వాటిని గూర్చిన సువార్త ప్రకటించేవారి పాదములు ఎంతో సుందరమైనవి అని రాయబడి ఉన్నది. అయినను అందరూ సువార్తకు లోబడలేదు. ప్రభు, మేము తెలియచేసిన సమాచారము ఎవరు నమ్మారు అని యెషయా చెబుతున్నాడు కదా. కాగా వినుటచేత విశ్వాసము కలుగుతుంది. వినుట క్రీస్తును గురించిన మాట వల్ల కలుగుతుంది. దేవుని వాక్యం ప్రకటిస్తేనే గాని ప్రజలు రక్షించబడరు. ఇది దేవుని పద్ధతి. పెంతెకొస్తునాడు పేతురు వాక్యం ప్రకటించాడు, అపొస్తల కార్యములు 2:14. పేతురు 11 కూడా లేచి నిలిచి వారితో బిగ్గరగా అన్నాడు, యూదయ్య మనుష్యులారా, యెరూషలేములో కాపురమున్న సమస్త జనులారా, ఇది మీకు తెలియనుగాక, చెవియొగ్గి నా మాటలు వినండి. పేతురు ప్రకటించిన వాక్యానికి ఫలితంగా 3,000 రక్షించబడ్డారు. అపొస్తల కార్యములు 2:37, వారు పేతురు ప్రసంగం విని హృదయములో నొచ్చుకొని, సహోదరులారా, మేమేమి చెయ్యాలి అని పేతురును, కడమ అపొస్తలులను అడిగారు. దేవుని వాక్యము విన్న ప్రజలలో పశ్చాత్తాపం కలిగింది. వారు ప్రభువునందు విశ్వసించి బాప్తిస్మము పొందారు. అపొస్తల కార్యములు 8:4-8 దేవుని వాక్యము ఎంత పనిచేసిందో గమనించండి. చెదరిపోయిన వారు సువార్త వాక్యమును ప్రకటిస్తూ సంచారము చేశారు. అప్పుడు ఫిలిప్పు సమరయ్య పట్టణమునకు వెళ్లి క్రీస్తును వారికి ప్రకటిస్తున్నాడు. జనసమూహములు విని ఫిలిప్పు చేసిన సూచక క్రియలను చూచినందున అతడు చెప్పిన మాటలయందు ఏకమనస్సుతో లక్ష్యముంచగా అనేకులను పట్టిన అపవిత్రాత్మలు పెద్ద కేకలు వేసి వారిని వదిలిపోయాయి. పక్షవాయువు గలవారు, కుంటివారు,
అనేకులు స్వస్థత పొందారు. అందుకు ఆ పట్టణములో మిగుల సంతోషము కలిగింది. శ్రోతలు, దేవుని వాక్యములో మహత్తరమైన శక్తి నిక్షిప్తమై ఉంది. 1 పేతురు 1:23 మీరు క్షయబీజము నుండి కాక శాశ్వతమగు జీవము గల దేవుని వాక్యమూలముగా అక్షయబీజము నుండి పుట్టించబడినవారు. దేవుని వాక్య బీజము మన హృదయంలో పడి పరిశుద్ధాత్మ వల్ల ఫలిస్తుంది. యాకోబు పత్రిక 1:18 కూడా ఇదే మాట అంటోంది. ఆయన అనగా దేవుడు తాను సృష్టించిన వాటిలో మనము ప్రథమ ఫలముగా ఉండునట్లు సత్యవాక్యము వలన మనలను తన సంకల్ప ప్రకారము కన్నాడు. మన నూతన జన్మకు కారకమైనది దేవుని వాక్యమనే అక్షయ బీజం. మా శ్రోతలు మరో సంగతి గుర్తుంచుకోవాలి. బైబిలు వాక్య సందేశం మనలను శుద్ధి చేస్తుంది, కడుగుతుంది. యోహాను సువార్త 17:17 ప్రభువు ప్రార్థన చేస్తూ అన్నాడు, తండ్రి, నీ వాక్యమే సత్యము, నీ వాక్యముతో వారిని ప్రతిష్ట చెయ్యి. 1 పేతురు 2:3 మీరు క్రొత్తగా జన్మించిన శిశువులను పోలినవారై నిర్మలమైన వాక్యమనే పాలవలన రక్షణ విషయములో ఎదిగే నిమిత్తము ఆ పాలను అపేక్షించండి. వాక్య క్షీరం పవిత్రమైనది, పాలు గనుక మనల్ను పెంచుతుంది, పవిత్రమైనది గనుక మనల్ను శుద్ధిపరుస్తుంది. 1 తెస్సలోనికి 4:3 మీరు పరిశుద్ధులవటమే దేవుని చిత్తం. దేవుని చిత్తమును మనలో నెరవేర్చేది దేవుని వాక్యమే. 119:9-11 దావీదీయ గానము ఇదే. యవనస్థులు అనగా యువతీయువకులు దేనిచేత తమ నడతను శుద్ధిపరుచుకుంటారు? నీ వాక్యమును బట్టి, దానిని జాగ్రత్తగా చూచుకోవడము చేతనే గదా. నా పూర్ణ హృదయముతో నిన్ను వెదకి ఉన్నాను, నన్ను నీ ఆజ్ఞలను విడిచి తిరుగనియ్యకు. నీ ఎదుట నేను పాపము చేయకుండునట్లు నా హృదయములో నీ వాక్యమును ఉంచుకొని ఉన్నాను. శ్రోతలు వింటున్నారా? దేవుని వాక్యము శుద్ధీకరణ గుణము కలది, ప్రక్షాళన చేస్తుంది. సామెతలు 30:5-6 సొలొమోను అన్నాడు, దేవుని మాటలన్నీ పుటము పెట్టినవే, ఆయనను ఆశ్రయించేవారికి ఆయన ఖేడెము. ఆయన మాటలలో ఏదీ చేర్చకు, ఆయన నిన్ను గద్దిస్తాడేమో, అప్పుడు నీవు అబద్ధికుడివవుతావు. యోహాను సువార్త 15:7 ప్రభువు తన శిష్యులతో అన్నాడు, నాయందు మీరును మీ యందు నా మాటలును నిలిచి ఉండిన ఎడల మీకేది ఇష్టమో అడగండి, అది మీకు అనుగ్రహించబడుతుంది. అనగా దేవుని వాక్యము మనలో నిలిచి ఉండడం, మనం ప్రభువులో నిలిచి ఉండడం, ఈ రెండూ సమాంతరంగా కొనసాగాలి. అప్పుడే మన ప్రార్థన జీవితం సార్థకమవుతుంది. అపొస్తల కార్యములు 20:32 పౌలు చెప్పిన వీడ్కోలు మాటలు, దేవునికి ఆయన కృపావాక్యమునకు మిమ్ములను అప్పగిస్తున్నాను. ఆయన మీకు క్షేమాభివృద్ధి కలుగచేయడానికి, పరిశుద్ధపరచబడిన వారితో స్వాస్థ్యము అనుగ్రహించడానికి శక్తిమంతుడు. అనగా దేవుని కృపావాక్యము వల్ల మనకు క్షేమాభివృద్ధి, పరిశుద్ధులందరితో పాటు మనకు సమాన స్వాస్థ్యము లభిస్తాయి. ఈ సందర్భంలో మా శ్రోతలకు మరో సంగతి చెప్పాలి. సైతాను అనే శోధకుడు కూడా దేవుని వాక్యం చదువుతాడు. వానికి వాక్యం తెలియదనుకోకండి. బైబిలు వచనాలెన్నైనా వాడు వల్లించగలడు, ఏకరువు పెట్టగలడు. మత్తయి సువార్త 4:3 సైతాను 3 సార్లు యేసును శోధించాడు. ప్రతిసారి సైతాను ప్రశ్నకు యేసు దేవుని వాక్యంలోనించే జవాబు చెప్పాడు. ఈలాగు రాయబడి ఉన్నది అంటూ లేఖనములో నుండి ప్రభువు ఉటంకించాడు. ద్వితీయోపదేశకాండములోని వచనాలనే యేసు ప్రభువు పలికాడు. వ్రాయబడి ఉన్నది అనే మాట మత్తయి సువార్త 4:4 వస్తుంది. అందులో ఒకసారి మాత్రం సైతాను వ్రాయబడి ఉన్నది అంటూ లేఖనాన్ని ఉదహరిస్తున్నాడు.
మత్తయి సువార్త 4:5-6 అపవాది పరిశుద్ధ పట్టణానికి ఆయనను తీసుకొనిపోయి దేవాలయ శిఖరమున ఆయనను నిలువబెట్టి, నీవు దేవుని కుమారుడవైతే క్రిందికి దూకు, ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపిస్తాడు, నీ పాదం ఎప్పుడైనా రాతికి తగలకుండా వారు నిన్ను చేతులతో ఎత్తుకుంటారు అని వ్రాయబడి ఉన్నదని యేసుతో చెప్పాడు. ఇక్కడ సైతాను కీర్తనలు 91:11-12 తీసుకుని యేసుకు చూపుతున్నాడు. అయితే వాక్యాన్ని సందర్భం తప్పించి శోధిస్తున్నాడు. సైతానుకు కీర్తనల్లోని ఈ వచనం ఎలా తెలుసు అంటారా? సైతాను దగ్గర కూడా బైబిల్ ఉంది. వాడు కీర్తనల గ్రంథమంతా చదివినట్లున్నాడు. చదవటం కాదు, కంఠతా చేశాడు. ఎందుకు? ప్రభువును శోధించటానికి. అయితే విశ్వాసులారా, మీరు వాక్యాన్ని అసలు చదవకపోతే మిమ్మల్ని సైతాను వాక్యంలోనే శోధించి తన వలలోకి పడలాగుతాడు. జాగ్రత్త. సైతాను బోధలో వాక్యం ఉంటుంది, కాని అది వంకర బోధ. వచనాలను మారుస్తాడు, అందులో కొన్ని మాటలు తీసేసి నీతో ఏమేమో మాట్లాడతాడు. యేసు వాక్యంలో నుండి మాట్లాడి సైతాను నోరు మూయించాడు. సైతానును ఓడించాలంటే మనం వాక్యం బాగా ఎరిగి ఉండాలి. అపొస్తలుడైన పౌలును చూడండి. అతడు గొప్ప క్రైస్తవ విశ్వాసి. 3 సువార్త యాత్రలు చేశాడు. 50 స్థాపించాడు. కొత్త నిబంధనలో సగానికి పైగా పౌలు రచనలే ఉన్నాయి. 5 పునరుత్థానుడైన యేసును చూచాడు. 1 ఎత్తబడ్డాడు. రోమాప్రభుత్వం అతడిని బంధించి చెరసాలలో వేసింది. మరణశిక్ష విధించింది. తన హతసాక్ష్యానికి ముందు తిమోతికి ఉత్తరం రాస్తూ పౌలు అన్నాడు, 2 తిమోతి 4:6-8, 13వ వచనం, నేనిప్పుడే పానార్పణముగా పోయబడుతున్నాను. నేను వెడలిపోయే కాలము సమీపమై ఉన్నది. మంచి పోరాటము పోరాడాను. నా పరుగు కడముట్టించాను. విశ్వాసమును కాపాడుకున్నాను. ఇక మీదట నా కొరకు నీతి కిరీటము ఉంచబడి ఉన్నది. ఆ దినమందు నీతిగల న్యాయాధిపతి అయిన ప్రభువు అది నాకు మాత్రమే కాకుండా తన ప్రత్యక్షతను అపేక్షించేవారికందరికీ అనుగ్రహిస్తాడు. తిమోతి, నీవు నా దగ్గరికి త్వరగా రావటానికి ప్రయత్నం చెయ్యి. నీవు వచ్చేటప్పుడు నేను త్రోయలో కర్పు వద్ద ఉంచిన అంగీని పుస్తకాలను తీసుకురా. పుస్తకాలా? అవేం పుస్తకాలు? పాత నిబంధన ప్రతులు ఆయన రాసుకున్నవి. పౌలు ఎన్నో ఘనకార్యాలు సాధించాడు. అయినా వృద్ధ అపొస్తలుడు బైబిలు గ్రంథం అధ్యయనం చెయ్యటం మానలేదు. తాను చనిపోయే ఘడియ వరకు లేఖనాలు ఆయన అధ్యయనం చేస్తూనే ఉన్నాడు. శ్రోతలు, ఈ బైబిలు గ్రంథంలో మన జీవితాలకు సంబంధించిన ఎలాంటి గడ్డు సమస్యలకైనా పరిష్కారం దొరుకుతుంది. నేనెక్కడ్నుంచి వచ్చాను అనే ప్రశ్న బైబిలునే అడగండి. వెంటనే ఆదికాండం 1:26-27 జవాబు చెప్తాయి. దేవుడు పలికిన మాట, మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేద్దాము. వారు సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, పశువులను, సమస్త భూమిని, భూమి మీద ప్రాకే ప్రతి జంతువును ఏలుదురుగాక. దేవుడు తన స్వరూపమందు నరుణ్ణి సృజించాడు. దేవుని స్వరూపమందు వానిని సృజించాడు. స్త్రీనిగాను పురుషునిగాను వారిని సృజించాడు. గేయకారుడైన దావీదు 100:3 అన్నాడు, యెహోవాయే దేవుడని తెలుసుకోండి, ఆయనే మనలను పుట్టించాడు, మనము ఆయన వారము. శ్రోతలు, మరో ప్రశ్న అడిగి చూడండి. నేనిక్కడ ఎందుకున్నాను? దానికి ప్రసంగి 12:13 జవాబిస్తుంది. చివరకు తేలిన ఫలితార్థమిదే. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి ఆయన కట్టడలను అనుసరించి నడుస్తూ ఉండాలి. మానవ కోటికి ఇదే విధి. ప్రకటన గ్రంథం 4:11 కూడా ఇదే జవాబు చెబుతోంది. ప్రభువా, మా దేవా,
నీవు సమస్తమును సృష్టించావు, నీ చిత్తమును బట్టే అవి ఉన్నాయి, దానిని బట్టే

కుమారునిగా పుట్టినవానియందు విశ్వాసముంచే ప్రతివాడు నశింపక నిత్యజీవం పొందునట్లు ఆయనను మనకనుగ్రహించాడు. లోకము తన కుమారుని ద్వారా రక్షణ పొందటానికేగాని లోకమునకు తీర్పు చేయటానికి ఆయనను లోకములోకి పంపలేదు. ఆయన యందు విశ్వాసముంచే వానికి తీర్పు తీర్చబడదు. విశ్వసించనివాడు దేవుని అద్వితీయ కుమారుని నామమందు విశ్వాసముంచలేదు గనుక వానికి ఇంతకు ముందే తీర్పు తీర్చబడింది. కీర్తన 23:1-6 వచనాలు కూడా ఇదే మాట అంటున్నాయి. యహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు. నేను బ్రతికే దినములన్నీ కృపాక్షేమములే నా వెంట వస్తాయి. చిరకాలము యహోవా మందిరములో నేను నివాసము చేస్తాను. ప్రకటన గ్రంథము 20:15 ఎవని పేరైనను జీవగ్రంథమందు వ్రాయబడినట్లు కనబడని ఎడల వాడు అగ్నిగుండములో పడవేయబడతాడు. మరో మాట మీకు చెప్పాలి, బైబిలు గ్రంథంలోని వచనాలలో ఎక్కువ మనము ఇక్కడ ఉండగానే చేయవలసిన వచనాలు. 1 కొరింథీ 10:13 చూడండి. ఇది ఇప్పుడిక్కడ ఉండగా మనకు అవసరమైన వచనం. సాధారణముగా మనుష్యులకు కలిగే శోధన తప్ప మరి ఏదీ మీకు సంభవించలేదు. దేవుడు నమ్మదగినవాడు. మీరు సహింపగలిగినంతకంటే ఎక్కువగా ఆయన మిమ్మును శోధింపబడనియ్యడు. అంతేకాదు, సహించగలుగుటకు ఆయన శోధనతో కూడా తప్పించుకునే మార్గము కలుగచేస్తాడు. మనం పరలోకానికి వెళ్లాక ఈ వచనంతో పనేమిటి? పరలోకంలో శోధనలుండవుగదా. 1 యోహాను 1:9 మన పాపములు మనము ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మదగినవాడు నీతిమంతుడు గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులనుగా చేస్తాడు. పరలోకములో పాపమనేది ఉండదు. ఇక ఈ వచనం పరలోకంలో మనకెందుకు? ఫిలిప్పీ 4:19 దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరము తీరుస్తాడు. పరలోకానికి వెళ్లాక మనకు ఇంకా అవసరాలేముంటాయి? 14:1-3 ప్రభు అన్నాడు, మీ హృదయమును కలవరపడనీయకండి. దేవునియందు విశ్వాసముంచుతున్నారు, నాయందు విశ్వాసముంచండి. నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు. లేని ఎడల మీతో చెబుతాను, మీకు స్థలము సిద్ధపరచ వెళుతున్నాను. నేను వెళ్లి మీకు సిద్ధపరిచిన ఎడల నేనుండే స్థలములో మీరు ఉండేలాగున మరల వచ్చి నా వద్ద ఉండడానికి మిమ్మలను తీసుకువెడతాను. పరలోకానికి మనం వెళ్లాక ఇంకా కలవరం దేనికి? ఆయన దగ్గరే సదాకాలం ఉండిపోతాముగదా. కీర్తనలు 23:4 గాఢాంధకారపు లోయలో నేను సంచరించినా ఏ అపాయానికి భయపడను, నీవు నాకు తోడై ఉంటావు. నీ దుడ్డుకర్ర నీ దండము నన్ను ఆదరిస్తాయి. మనం పరలోకానికి వెళ్లాక మరణమే ఉండదు, గాఢాంధకారపు లోయ ఉండదు. ప్రియశ్రోతలు, ఈ బైబిలు వచనాలు మనల్ని పరలోకానికి చేరుస్తాయనటంలో ఎట్టి సందేహమూ లేదు. పాఠం ఇంతటితో సమాప్తం. యేసుప్రభువారి కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ నిత్య సహవాసము మనకు తోడై ఉండునుగాక. ఆమేన్.

0: ప్రేమధార బైబిల్ అధ్యయన పాఠశాలలో ఇంతవరకు ఎన్నెన్నో వినూత్న సత్యాలను మీరు విన్నారు. మీరు విన్న విషయాలను గురించి ఇంకా వివరంగా తెలుసుకోవాలని ఆశిస్తే ఈరోజే మాకు వ్రాయండి లేదా ఫోన్ చేయండి. మరియు మీ ప్రార్థన అవసరతలను, సలహాలను, సందేహాలను వెంటనే మాకు తెలియపరచగలరు. మా అడ్రస్: ప్రేమధార, TWR, తపాలా సంచి 4, సికింద్రాబాద్ 500017. మా మొబైల్ నంబర్లు 93999952570. మరొక నంబర్ 93999952580. మా ఇమెయిల్ ఐడి telugu.ttb@radio882.com.
1: ఆయనను ప్రేమించువారు బలముతో ఉదయించు సూర్యుని వలె ఉందురు. న్యాయాధిపతులు 5:31. ఆయనను ప్రేమించువారు బలముతో ఉదయించు సూర్యుని వలె ఉందురు. న్యాయాధిపతులు 5:31.
2: అయితే ఒక పరలోక రహస్యం ఉన్నట్టు మాథ్యూ 13 చూస్తున్నాము. అయితే దీన్ని మనం ఎంత సీరియస్గా చూస్తున్నామన్నదే నా ప్రశ్న.

0: వెల్కమ్ టు ది సీక్రెట్స్ ఆఫ్ ది పారబుల్స్. ఈ రోజు బ్రదర్ ఎండి జగన్ ఇక్కడున్నారు. బ్రదర్ ఎండి జగన్, కొన్ని ప్రశ్నలు అడుగుతాను, కార్యక్రమానికి స్వాగతం. ఆవగింజంత విశ్వాసం అనేది ఆవగింజ మస్టర్డ్ సీడ్, అయితే అది చాలా చిన్నదిగా ఉంటుంది. మాథ్యూ చాప్టర్ 13లో ఒక టర్నింగ్ పాయింట్గా ఉంది. పరలోకానికి కావలసిన రహస్యాలన్నీ కూడా అందులో క్రైస్టే చాలా చక్కగా చెప్పారు. పరలోకాన్ని సంపాదించాలి లేదా పరలోకానికి వెళ్ళాలి అనేది మన జీవితంలో చాలా ప్రయత్నాలు చేస్తున్నాం. అయితే దీని వెనుక ఏముంది, పరలోకం ఎలా ఉంటుంది, ఎలా అర్థం చేసుకోవాలని చెప్పి మాథ్యూ అద్భుతంగా చెప్పారు. ఈ ఆవగింజ ఇది చిన్న విషయం, దీని వెనుక క్రైస్ట్ ఎందుకని ఇంత లోతుగా చెప్తున్నాడు.
1: ఇది ఆరంభము నుండే చూడాలి. ఎక్కడి నుండి చూడాలంటే, మరి ఆవగింజంత విశ్వాసం అనేది వచ్చి మీరు చెప్పేది మత్తయి 17లో. దీనికి ముందు ఒకటి ఉంది. మత్తయి 13లో ఒక విషయాన్ని ప్రభువు చెప్తున్నారు. ఆవగింజను గుచ్చిన ఒక విషయాన్ని చెప్తున్నాడు ఉపమానంగా. ఆయన మరి ఒక ఉపమానం వారితో చెప్పాను, పరలోక రాజ్యము ఒకడు తీసుకొని తన పొలములో విత్తిన ఆవగింజను పోలి ఉన్నది అని ఉంటుంది. విత్తనములన్నిటిలో చిన్నదేగాని అని రాయబడుతుంది. ఈ విశ్వాసమును గుచ్చి రెండవదిగా మనం చూడొచ్చు. మొదటిగా మనం ఇది చూద్దాం. ఇది చూస్తేనే తర్వాత అది తెలుస్తుంది. ఇదే కార్యము లూకా 17లో కూడా ఉంటుంది. లూక్ 13లోనూ ఉంది. దేని గుర్చి రాయబడింది అని చూసినట్లయితే, పరలోకమును గుర్చి ఈ చోట్లొచ్చి మీరు చెప్పింది విశ్వాసం ఆవగింజంత. కంపారిజన్ ఇక్కడ పరలోకానికి కంపేర్ చేస్తాను. ఇది వేరే అది వేరే. ఇక్కడ పరలోక రాజ్యం ఎందుకు దానితో కంపేర్ చేస్తున్నాడు అనేటువంటిది మనం చూడాలి. ఇప్పుడు ఆరంభములో ఒకే ఒక మనిషిని దేవుడు ఈ భూమి నుండి తయారు చేస్తున్నాడు. ఆదామును తయారు చేసేప్పుడు ఒక మనిషే. మలాకి 2:15 ప్రకారం అతన్ని ఒకనిగా నియమించాడు. 2వ అధ్యాయంలోనే 2వ కార్యం చేశాడు, వేరుచేసి హవ్వను చేస్తున్నాడు. ఈ ఒక విత్తనమే ఈరోజు ప్రపంచంలో ఉన్న మనుషులందరికీ కారణమైన విత్తనము. ఒక బేస్ లోక ప్రకారంగా నేను చెప్పేది. సో తన ఒక్కని ద్వారానే ఈ లోకమంతటా మనుషులు వ్యాపించి ఉన్నారు. ఇలా వ్యాపకమైన తర్వాత పతనమయ్యారు. 3వ అధ్యాయంలో ఆ ఒక మనుషుని ద్వారానే పాపము వ్యాపించింది. లోకమంతటా ఏమైందంటే పాపం వ్యాపించింది. ఈ లోకమంతా పూర్తిగా పాపములోనికి వెళ్ళింది ఆ నోవహు కాలంలో. ఆ తర్వాత యేసుక్రీస్తు వచ్చినప్పుడు లోకమంతటా పాపం ఉండింది. ఇప్పుడు ఈ ఒక మనిషి ద్వారా లోకమంతటా మనుష్య సముదాయమంతా వృద్ధి చెందింది. ఒక మనిషి ద్వారా పాపము విస్తరించింది. ఇప్పుడు ఇది వచ్చి దేవుడొచ్చి మనుషుని కలుగు చేసినప్పుడు ఏర్పడిన పరిస్థితి. ఇప్పుడేం చేస్తున్నాడు, పరలోక రాజ్యము అంటున్నాడు. ఫస్ట్ వీళ్లకొచ్చి మనమీ తరచుగా చూసేవారికి నేను చెప్తున్నాను, పరలోక రాజ్యమంటే ఏంటి, పరలోకమంటే ఏంటి అని తెలియాలి.
0: అందులో డిఫరెన్స్
1: అవును, హెవెన్ వేరే, కింగ్డమ్ ఆఫ్ హెవెన్ వేరే. మనం ఈ డిఫరెన్స్ని వారికి తెలియజేస్తే చాలా మంచిది. అదేంటి పరలోకము, పరలోక రాజ్యం అంటే వేరే అని చెప్తున్నారు. ఒక పీరియడ్లో బ్రిటిష్ వారు ప్రపంచమంతటా పరిపాలిస్తూ ఉండేవారు. ఆ పరిపాలనలో బ్రిటిష్ వారు వారి యొక్క హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉండిందంటే యూకేలో ఉండింది. బట్ వారి రాజ్యం ఎక్కడో ఉండిందంటే ఇండియా వరకు ఉండింది, అటు ఆస్ట్రేలియా వరకు ఉండింది. ఇప్పుడు బ్రిటిష్ వారి రాజ్యము ఇండియాలో లేదు, సరేనా? అయితే బ్రిటిష్ రాజ్యము వారి దేశం వదిలి వెళ్ళదు. వారి దేశంలోనే కదా వారు ఉంటారు.
0: అవును, అదే ఫౌండేషన్.
1: అదే ఫౌండేషన్ అక్కడున్నటువంటి రాజ్యము ఇండియా వరకు కూడా వచ్చింది. సో అది ఎక్స్పాండ్ అయ్యి ఎక్కడికొచ్చినా ఆ రోజు ఇండియన్ ప్రావిన్స్ వచ్చి వారి కంట్రోల్లోనే ఉండింది. బ్రిటిష్ రాజ్యం ఇక్కడ ఉండింది. ఇదే కాన్సెప్ట్. ఇది అర్థం చేసుకుంటే చాలు. అప్పుడు పరలోకం పైన ఉండింది, దాని యొక్క రాజ్యం వచ్చి భూమిలో ఉండింది. ఆదామును నిర్మించేప్పుడు అది వచ్చి ఒకడు ఆదామును గెలిచి లాక్కున్నాడు. ఇప్పుడు పరలోక రాజ్యం ఉంది, లోకమంతటా ఉంది, భూమిలో మాత్రము లేదు. అందువల్ల యేసు ప్రార్థించేప్పుడు ఏం చెప్పించాడంటే, మీ యొక్క చిత్తము పరలోకములో నెరవేరునట్లుగా భూమిలో నెరవేరునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక. అంటే అప్పుడు ఏం లేదు, అక్కడ రాజ్యము లేదు, పరలోక రాజ్యం భూమిలో లేదు. ఎందుకంటే ఎవరి కంట్రోల్లో ఉండిందంటే పిశాచి కంట్రోల్లో ఉండింది. అందువల్ల సాతాను యేసును చూచి ఒక మాట చెప్తున్నాడు, ఈ లోకరాజ్యములన్నీయూ వాటి మహిమంతయు నాకు ఇవ్వబడ్డాయి అంటాడు, మత్తయి 4వ అధ్యాయం. సో మొదట ఈ పరలోక రాజ్యము ఇక్కడికి రావాలి. రావాలంటే ఒక సీడ్ అవసరమై ఉంది. మొదటిగా ఆదాము ద్వారా ఒక సీడ్ వేశాడు. హవమూలముగా మనుషులు వచ్చారు. హెవెన్ యొక్క కింగ్డమ్ ఇక్కడికి వస్తుందని చూస్తే సాతాను రాజ్యము వచ్చింది. ఇప్పుడు పరలోక రాజ్యము ఆవగింజను పోలినదిగా ఉంది. అదెలాగుంది, ఒకే ఒక సీడు జీసస్ క్రైస్ట్. ఆ ఒక్క జీసస్ క్రైస్ట్ మూలముగా లోకమంతటా ఈరోజు ఒక స్పిరిచువల్ సంతతి వ్యాపించింది. అట్ ది సేమ్ టైం పరిశుద్ధము వ్యాపించింది, ఇప్పుడు హెవెన్కైన వారు ఇక్కడ ఉన్నారు. అర్థమైందండి?
0: అర్థమైంది.
1: ఇప్పుడు అమెరికా అనే వారి యొక్క ఎంబెస్సీ ఇక్కడ ఉంటే ఎలా ఉంటుంది?
0: అదే,
1: వారి రాజ్యం లేదు కానీ ఎంబెస్సీ వారి కంట్రోలే.
0: వీఆర్ ఆల్ అంబాసిడర్స్.
1: అంబాసిడర్స్, అదే బైబిల్ చెప్తుంది, రాయబారులం. అప్పుడు ఇక్కడొచ్చి అమెరికా యొక్క ఎంబెస్సీ ఉంది కదా, ఆ స్థలం ఉంది కదండి, అది అమెరికా వారి కంట్రోల్. ఇప్పుడు మీరు సౌదీ అరేబియాకి వెళితే అమెరికా ఎంబెస్సీ ఉండేటువంటి రోడ్లో సౌదీలో ఉండేటువంటి వారే అక్కడికి వెళ్ళాలంటే పర్మిషన్ కావాలి. ఆ రోడ్ అంతా వారి కంట్రోల్. ఎందుకంటే ఒకసారి కెన్యాలో అమెరికన్ ఎంబెస్సీని వారు దాడి చేశారు. అప్పుడు అతడు చెప్పాడు, అప్పుడు ఒబామా వచ్చి ప్రెసిడెంట్గా ఉన్నాడు, అప్పుడు ఆయన చెప్పాడు, వాళ్ళు నా మీద చేయి చేసుకున్నారు, నా ఫ్రెండ్స్ మీద, నా ప్రజల మీద చేతులు వేశారని చెప్పాడు. దాని అర్థం ఏంటని అడిగితే, అది అమెరికా యొక్క స్థలం అనేటువంటి ఒక ఇది. అదేవిధంగానే ఒక పీరియడ్ వరకును, ఓల్డ్ టెస్టమెంట్ వరకు అలాగ ఉండింది. ఎలాగంటే యాకోబు, ఇస్సాకు, అబ్రహాము, దానియేలు వీరందరూ వచ్చి అంబాసిడర్స్ లాగా. ఇప్పుడు అలా కాదు. ఇప్పుడు ఎలాగుందని చూస్తే ప్రకటన గ్రంథము 1:5 భూపతులకు అధిపతియునైన యేసుక్రీస్తు. అప్పుడు ఏమైంది, ఈరోజు ప్రపంచము క్రైస్టు యొక్క కంట్రోల్ క్రింద ఉంది. అప్పుడు హెవెన్ అక్కడుంది, హెవెన్ యొక్క కింగ్డమ్ ఇక్కడుంది. ఈ కింగ్డమ్కి ఇక్కడ ఉండడానికి కింగ్ ఎవరని అడిగితే క్రైస్ట్. హెవెన్లో ఫాదర్ ఉన్నారు, అయితే ఇద్దరునూ ఒకరే, ఆ చోట వ్యక్తిత్వము వేరై ఉంది. హెవెన్లో వచ్చి ఆయన ఉన్నాడు, ఇక్కడ కింగ్డమ్ వచ్చి క్రైస్ట్ యొక్క కంట్రోల్లో ఉంది. అప్పుడు పరలోక రాజ్యం ఒక ఆవగింజ విత్తనానికి పోలికగా విత్తబడింది, ఈరోజు బహుగా వ్యాప్తి చెందింది. ఈ వాక్యమును చూడండి, పరలోక రాజ్యము ఆవగింజ విత్తనము పోలి ఉన్నది. 31, అది ఒకడు తీసుకుని తన పొలములో విత్తాడు, అది విత్తనములన్నిటిలో చిన్నదే గాని పెరిగినప్పుడు కూర మొక్కలన్నిటిలో పెద్దదై ఆకాశపక్షులు వచ్చి దాని కొమ్మలయందు నివసించునంత చిట్టగును. అందరూ దాని క్రిందకొచ్చి కూర్చున్నారట. ఇప్పుడు క్రైస్ట్లో మనమందరము ఆశీర్వదించబడ్డాం. ఒక పీరియడ్లో దేవుడు చెప్తున్నాడు అబ్రహాం సంతతిని చూసి, అబ్రహాములో భూమి యొక్క సంతతంతా ఆశీర్వదింపబడునని చెప్పాడు. అయితే అది వచ్చి ఓళ్ళీ. లోకానుసారంగా ఇప్పుడు అబ్రహామునకు ఇస్సాకు మూలముగా ఒక సంతతి, కెతురా వల్ల ఒక సంతతి, ఇస్మాయిల్ వల్ల ఒక సంతతి. సో ఇన్ని సంతతులు భూమిలో పెరిగి అన్ని సంతతులు అబ్రహాములో లోకానుసారంగా ఆశీర్వదింపబడ్డాయి. అయితే అబ్రహాము యొక్క ఆశీర్వాదాలు అన్యజనులకు క్రీస్తు మూలముగా కలుగుతుందని గలతీయులకు వాక్యంలో చెప్పబడుతుంది. సో ఇప్పుడు ఏమైందని అడిగితే, ఇప్పుడు స్పిరిచువల్ సంతతి, అబ్రహాము యొక్క స్పిరిచువల్ సంతతి క్రైస్తు మూలంగా లోకానికి వచ్చింది. ఆ ఒక్క క్రీస్తు లోపట భూమిలో ఉన్నవారందరూ ఆశీర్వదించబడ్డారు. ఎవరు యేసును అంగీకరించినా వారికి క్రైస్ట్కైన ఆశీర్వాదం వస్తుంది. అదే ఆకాశ పక్షులు వచ్చి దాని కొమ్మల ఎందుకు కూర్చున్నాయి. నాట్ ఫర్ ఏ పర్టిక్యులర్ ప్లేస్, పర్టిక్యులర్గా అందరికీ. అదే ఇప్పుడు హెవెన్ అందరికీ ఓపెన్ అయింది.
0: గాడ్ సో లవ్డ్ ది వరల్డ్ అని ఉంది కదా,
1: అదే అప్పుడు పూర్తిగా ఓపెన్ అయి ఎవరైనా లోనికి రావచ్చు. అలా ఎవరన్నా రావచ్చనే కాన్సెప్ట్లోనే మీరు నేను లోనికి వచ్చాం. సో ఈ ఆవగింజ ఒక చిన్న ఇది. ఆ విధంగా క్రైస్ట్ మనిషిగా భూలోకానికి వచ్చాడు. మనుషులను గురించి చెప్తూ దేవదూతల కంటే కొద్దిగా చిన్నని వారు. అప్పుడు ఒక చిన్న మనిషిగా లోనికొచ్చి, నేనదే ఎంతో ఆశ్చర్యంగా చెప్పే విషయం, ఆకాశం ఆయన సింహాసనము, భూమి ఆయన పాదపీఠము, అదే క్రైస్టు యొక్క వ్యవస్థ. కాని ఆ క్రైస్టు తల్లి మరియా యొక్క గర్భములో, ఆ ఊంలో ఒక చిన్నగా ఉండేది ఎంత గొప్ప విషయం. తన్ను కుదించుకుని అంత చిన్నగా వచ్చి ఆయన చిన్న ఆవగింజలాగా అట్లే లోనికొచ్చి ఈ భూమిలో పుట్టి అంతమందికిని వాసము కల్పించాడు. అందరునూ ఆయన లోనికొచ్చేలాగున ఆయన రక్తము చేత కడగబడి పాపక్షమాపణ పొందేవారు అందరూనూ లోనికి రావచ్చు. సో ఇప్పుడు పరలోక రాజ్యం అలాగయ్యింది అనేటువంటిది ఇది ఒక ఫస్ట్ పార్ట్.
0: ఈ విషయం ఆయనే చెప్తున్నాడు.
1: దీని యొక్క పరలోక రాజ్యం యొక్క సెకండ్ పార్ట్ ఉంది. అది కూడా మీరు దీనితో అంటే ఇప్పుడు క్రీస్తు వచ్చి పరలోక రాజ్యం స్థాపించాడు, అంటే ఆయన రాజ్యం వచ్చి ఇక్కడ ఉన్నటువంటి రాజు అంటే సాతాను వాని తలను చెతక్కొట్టి ఇప్పుడు తన రాజ్యాన్ని స్థాపించాడు. స్థాపించిన ఈ పూర్తి ప్రపంచమును ఆయన కంట్రోల్ క్రింద ఇంకా రాలేదు. అంటే సాతాను అక్కడక్కడ, అంటే ఒకటి చెప్తారు చూడండి, తీవ్రవాదులు చెలరేగినట్టుగా ఆ విధంగా అక్కడక్కడ ఉండి ఏం చేస్తున్నారు, సాతాను యొక్క జనులు చెలరేగుతున్నారు ఆల్ ఓవర్ ద వరల్డ్, క్రైస్ట్కి అగెన్స్ట్గా, తన ప్రజలకు అగెన్స్ట్గా. ఇప్పుడు క్రైస్ట్ ఏం చేస్తున్నాడంటే, వీరందరినీ జయించి ఆయన కింగ్డమ్ని ఇక్కడ పెట్టాలి కదా, ఇందులోనే ఆయన యొక్క ప్రేమను పూర్తిగా చూడగలం. సాధారణంగా పోట్లాడితే ఒకడు మనోడు, ఎదురుగు ఉండేదెవరు?
0: విరోధి.
1: ఇక్కడ సమస్య అదే. ఇక్కడ సమస్య ఏంటంటే, క్రైస్ట్ సైడ్లో ఉన్న మనము ఆయన పిల్లలమే, ఎదురుగా ఉండి ఫైట్ చేస్తున్నారు కదా,
0: వారు
1: కూడా ఆయన పిల్లలే, దేవుని పోలికలో ఆయన రూపంలో నిర్మించబడిన వారు.
0: ఒక ఫాదర్ ఫిగర్గా అలా అమర్చబడి
1: ఒక ఫాదర్. ఇప్పుడు ఇద్దరు అన్నాతమ్ముళ్ళు పోట్లాడుతున్నారు. ఇక్కడ సమస్య ఏంటంటే, అన్నగా అంటే అంగీకరించిన మనము ఆయన గూర్చి బాగా తెలిసి పోరాడుతున్నాం. ఇప్పుడు మన దగ్గర ఏం చెప్తున్నాడు, అతనికి నేను తెలియదు, నిన్ను కొడుతున్నాడు, నువ్వు అది తీసుకో, నేను పోరాడి జయించే అధికారం నా దగ్గర ఉంది, లోకాన్ని జయించే అధికారం నాకు ఇవ్వడం జరిగింది. అయితే ఆయన ఏం చెప్తున్నాడు, నీ తమ్ముడిప్పుడు నిన్ను కొడుతున్నాడు, అతడు నా వల్ల పుట్టినటువంటి వాడే, అతను సాతాను వల్ల పుట్టినవాడు కాదు, అతను నా వల్ల పుట్టినటువంటి వాడే, తను నిన్ను కొడుతున్నాడు. ఇప్పుడు నీవు అతన్ని గెలవడానికి ఏం చేయకూడదు, తిరిగి కొట్టకూడదు. నన్ను కొట్టిన వారిని నేను ఎలాగ జయించానంటే, నేనొచ్చి నన్ను బలి చేసుకుని గెలిచాను, అలాగే నిన్ను నీవు అప్పజెప్పుకుంటే గెలవగలవు. అదే హెవెన్లీ కింగ్డమ్ యొక్క వార్ ప్రోటోకాల్. ఈ వార్ ప్రోటోకాల్లోనే హెవెన్లీ కింగ్డమ్ స్థాపించబడుతుంది. అందువల్ల మనం వచ్చి బైబిల్ తప్ప వేరే ఏ ఆయుధాన్ని మన చేతిలో తీసుకోవడం లేదు. అదే దేవుడు అదే చెప్తున్నాడు, నిన్ను కొట్టినా మరొక చంపను చూపించు. దాని రీజన్ ఏంటంటే, ఈ కింగ్డమ్ని స్థాపించేటువంటి మెథడ్, ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా. ఇప్పుడు దేశాలను ముట్టడి చేసేవారున్నారు. ఇప్పుడు బ్రిటిష్ వారు లోకాన్ని పట్టుకున్నారు. ఏ బేసిస్లో పట్టుకున్నారు? వారు మొదట వ్యాపారస్తులుగా వస్తారు, ఈస్ట్ ఇండియా కంపెనీ లోనికి వచ్చారు, లోకాన్ని పట్టుకున్నారు. అదేవిధంగా అలెగ్జాండర్ లోకాన్ని పట్టుకున్నాడు. దేని మూలంగా పట్టుకున్నాడు? బై వార్, యుద్ధము చేసి పట్టుకునేవాడు. అంటే వ్యాపారంగా పట్టుకుంటారు, లేక యుద్ధం చేసి పట్టుకుంటారు, మతరీతిగా పట్టుకుంటారు. ఇలా ఒక్కొక్కరు ఈ లోకాన్ని తన కంట్రోల్ కింద తీసుకురావడానికి ఒక్కొక్కటి పెట్టుకున్నారు చూడండి. అయితే క్రైస్ట్ యొక్క ఫార్ములా ఏంటంటే,
0: ప్రేమ.
1: యుద్ధము చేయొద్దు.
0: వ్యత్యాసంగా
1: అవును. ఇది ఇప్పుడు ఎలాగంటే, కొట్టేవారి దగ్గర తీసుకుంటే తీసుకున్నవాడు ఓడిపోయినట్టే అర్థం. ఈ లోకం యొక్క ఫార్ములా ఓల్డ్లీ ఫార్ములా. నిన్నొకరు కాల్చారు, అలా చనిపోయావు. చనిపోయావంటే నువ్వు ఓడిపోయావనే అర్థం. అదే ఒక నాకౌట్ బాక్సింగ్లో దెబ్బ తగిలి పడిపోతే క్రింద పడినవాడు ఓడినట్టే. ఇదే లోకం ఫార్ములా. అయితే పరలోకం యొక్క ఫార్ములా ఏంటంటే, నువ్వు తీసుకో, నువ్వు ఒకవేళ చనిపోయినా దిగులు పడద్దు, నువ్వు గెలిచినట్టే అర్థం. బైబిల్లో ఉంది, యాంటీక్రైస్ట్ వల్ల జయింపబడిన వారు, అంటే యాంటీక్రైస్ట్ వల్ల హతమార్చబడిన వారు పరలోకంలో నిలిచారు. నిలిచిన వారిని గురించి చెప్తూ ప్రకటన 15లో వాక్యం చెప్తుంది, ఆ క్రూర మృగమునకు, దాని ప్రతిమకును, దాని పేరు గల సంఖ్యకు లోబడక వాటిని జయించిన వారు అని ఉంటుంది.
0: ఆల్రెడీ
1: కాన్కర్డ్. ఎలాగంటే, వాడు వారిని హత్య చేశాడు, వాడు వీరిని చంపాడు. చనిపోయిన వారు జయించినట్టుగా బైబిల్ చెప్తుంది. ఇప్పుడు పౌలు వెళ్లిన చోట్లల్లో ఏం చేస్తున్నాడు? కొట్టబడుతున్నాడు. ప్రతి చోట అతన్ని కొడుతున్నారు. అయితే అతను చెప్తున్నాడు, అన్ని చోట్ల మాకు జయమును అనుగ్రహించుచున్నా. అప్పుడు అన్ని చోట్ల మేము ఎలా జయిస్తున్నాం? దెబ్బలు తిని జయిస్తున్నాం. మేము దెబ్బలు తింటున్నాం కానీ సువార్త చెప్తున్నాం. మేము చెప్పినప్పుడు ఒక కూటం అంగీకరిస్తుంది, ఒక పట్టణం అంగీకరిస్తుంది, ఒక రాజు అంగీకరిస్తున్నాడు. ఇదే మా సక్సెస్. సో ఈ ఫార్ములా ఉంది కదండి, ఇదే లవ్ ఫార్ములా.
0: అవును. ఇందులో అద్భుతంగా క్రైస్ట్ ఇక్కడ ఒక చిన్న విషయాన్ని, కాన్సెప్ట్ని అద్భుతంగా చెప్పి అర్థమయ్యేలా చెప్తున్నాడు. నాకు ప్రశ్న వస్తోంది, ఆవగింజంత విశ్వాసం అని చెప్పినప్పుడు అది ఫెయిత్ని సూచిస్తుంది. ఫెయిత్ ఎప్పుడైనా ఎక్కువగా ఉండాలనుకుంటారు చాలామంది, ఎక్కువ ఎలక్షన్స్లో జయించడానికి. ఓడిపోయేవారు కూడా నేను జయిస్తానని అంటారు. అప్పుడు మీరు చాలా ఆ ఫెయిత్తోని గమనిస్తే అధికంగా ఉండాలి. అయితే ఇక్కడ క్రైస్ట్ అయితే ఆవగింజంత విశ్వాసం ఉంటే చాలు అని రాయబడింది. ఆవగింజంత విశ్వాసం ఉంటే కొంచెం వేవరీగా ఉంటే అయితే ఇక్కడ ఎందుకు ఇలా చెప్పాడని ప్రశ్నిస్తున్నాను.
1: ఇప్పుడు మీరు ఈ పాలిటిక్స్ ఎగ్జాంపుల్ చెప్పారు కదా,
0: అవును,
1: దానికి డిఫరెన్స్ ఉంది. ఏం డిఫరెన్స్ ఉందంటే, నమ్మకానికి విశ్వాసానికి డిఫరెన్స్ ఉంది.
0: ఫెయిత్ అండ్ బిలీఫ్.
1: నమ్మకానికి విశ్వాసానికి ఏం డిఫరెన్స్ అని అడిగితే, నమ్మకం అనేది నేను ఒక విషయాన్ని చూస్తున్నా, నేను చూశాను, నాకు తెలుసు, సో ఇప్పుడు నేను నమ్ముతున్నాను, అక్కడుంది అనేటువంటిదే నమ్మకం. నమ్మువాటిపైన నిశ్చయం, అదొక పార్ట్ విశ్వాసంలో. అయితే విశ్వాసం యొక్క బేస్ ఏంటంటే, కనబడని వాటిపై నిశ్చయం. నేను చూడనిది నమ్ముతున్నాను కదా, దానికి పేరే విశ్వాసం.
0: అబ్రహాం
1: అదే దాని అర్థం. అందువల్ల ఫాదర్ ఆఫ్ ద ఫెయిత్ అని చెప్తుంటారు. విశ్వాసం అనేది ఏంటని అడిగినట్లయితే, ఇప్పుడు మీరు ఈ పారబుల్ తీసుకోండి, నిరీక్షింపబడి వాటికి అదృశ్యమైనవి ఉన్నవనుటకు బేస్. ఇప్పుడు విశ్వాసం ఎటువంటిదై ఉంటుందంటే, ఆవగింజంత విశ్వాసం అని దేవుడు చెప్తున్నాడు. విశ్వాసములు మూడున్నాయి. నేను చదువుకున్న విధానంలో నేను చెప్తున్నాను, నాకు తెలిసి చెప్తున్నాను. ఇప్పుడు కనాను స్త్రీ యేసు దగ్గరకొచ్చి తన బిడ్డను గూర్చి స్వస్థతను గూర్చి అడిగినప్పుడు యేసయ్య ఏమంటాడు? నీ విశ్వాసము గొప్పది అంటున్నాడు. అప్పుడు నీ విశ్వాసం గొప్పదంటే దేనితో కంపేర్ చేస్తేనే కదా పెద్దదని చెప్పగలం.
0: అవును,
1: ముందుగానే ఒకటి ఉండాలి, దానికంటే ఇది పెద్దదని చెప్పాలి. అప్పుడు ముందుగానే ఉన్నటువంటి విశ్వాసం ఏదంటే ఇశ్రాయేలుల విశ్వాసం. ఈమె అన్యజనురాలు. ఇశ్రాయేలు విశ్వాసము కంటే నీ విశ్వాసం గొప్పది. మరొక విశ్వాసం ఉంది ఇశ్రాయేలుల విశ్వాసం. ఆ విశ్వాసం అబ్రహాము విశ్వాసం. మూడవది ఉంది అల్ప విశ్వాసం. విశ్వాసమే లేదు వీళ్ళకి. మీరు అల్పముగా ఉన్నారు విశ్వాసములో, ఆ వెరీ లీస్ట్ అనే అర్థం. ఇప్పుడు ఆ లీస్ట్కి మరొక స్టేజే ఇది. ఏం చెప్తున్నాడు? ఆవగింజంత విశ్వాసం అని చెప్తూ ఏం చెప్పదలిచాడంటే, విశ్వాసం అనేటువంటిది వచ్చి ఒక కాన్సెప్ట్, వీళ్ళకి అర్థం అవ్వాలని చెప్తున్నా, మనలో ఉన్నటువంటి ఒక గుణాతిశయం లాంటిది. బైబిల్లో అది వచ్చి గిఫ్ట్లో వస్తుంది. ఆ ఒకరికి హీలింగ్ గిఫ్ట్ ఉంది, ఒకరికి డెలివరెన్స్ గిఫ్ట్ ఉంది. ఆ విధంగా ఫెయిత్ అనేది ఒక గిఫ్ట్ అంటున్నాడు. ఇప్పుడు నాలో ఆ గిఫ్ట్ ఉంది. ఆ గిఫ్ట్ నాలో చూడటానికి చిన్నదిగానే ఉంది. ఎలాగ ఉంది అని అడిగితే, ఏదన్నా కూడా ఒక ప్రాక్టీస్ దేవుడు మనకిస్తూ ఉంటాడు స్పిరిచువల్గా. మిమ్మల్ని తీసుకొచ్చి ఈ మీడియాలో కూర్చోపెట్టాలన్నట్టయితే, మిమ్మల్ని తీసుకొచ్చిన విధానాన్ని మీరు యోచించండి. 20 సంవత్సరాలుగా ఆయన మిమ్మల్ని తీసుకొచ్చిన టైం లైన్ని చూడండి. ఇక్కడికి తేవడానికైనా ప్రాక్టీస్ని 20 సంవత్సరాలకు ఇచ్చుంటారు.
0: అవును,
1: మీరెవరి దగ్గరో కొంత మీడియాలో పనిచేస్తుంటారు, లైట్ మోసుంటారు, కష్టపడి ఉంటారు. ఎందుకు మీకు అప్పుడు తెలిసి ఉండదు ఈరోజు మిమ్మల్ని ఇక్కడ కూర్చోపెట్టడానికి? అదేవిధంగా ఒక్కో గిఫ్ట్ ఉన్నవారిని ఆ గిఫ్ట్కి తగినట్టుగానే వారిని తెస్తున్నాడు. ఉదాహరణకు యిర్మీయా దీర్ఘదర్శి అయితే తల్లి గర్భములో ఏర్పరిచాడు. అతను అలా రెడీ చేస్తూ ఒకరోజు దీర్ఘదర్శిగా ఏర్పరిచాడు. ఈ విశ్వాసము అదేవిధంగా ఒక చిన్న పరిమాణము అతని లైఫ్లో అలా చెప్పుకుంటూ అతన్ని ఏర్పరుస్తూ ఉంటాడు. తను మిగతా వారందరికంటే కూడా అధికంగా విశ్వసిస్తాడు. ఒక పుస్తకములో ఒక మంచి ప్రార్థన వీరుడు, ఆయన తన పుస్తకంలో రాశాడు, ఆరంభములో తన ప్రార్థన యొక్క చెకప్, ప్రార్థిస్తున్నాను నా ప్రార్థనకు జవాబుందా అనేది ఎలా చెక్ చేశాడంటే, ఆ బుక్లో ఉంది, వారింట్లో ఒకరోజు రేడియో పనిచేయలేదట. అది ఎందుచేత పనిచేయకుండా పోయిందో తెలీదు. ఈయన ఆ రోజు, వారి కాలంలో రేడియోనే, టీవీ లేదు, ఈయనేం చేస్తున్నాడు, ప్రభువా నేనేదడిగినా మీరు ఇస్తారని చెప్పారు, ఈ రేడియో పనిచేయనివ్వండి అంటే ఆన్ చేస్తే రేడియో పనిచేస్తుంది. ఇది వచ్చి ఒక విషయంగా చూసినట్లయితే ఎంతో స్వల్పమైంది. ఒక రేడియో పనిచేయించడం అనేది ఎంతో ఒక చిన్న విషయమే. అయితే ఆయన తర్వాత జరిగించబోయే ఒక ప్రార్థన ద్వారా సాధించే విషయానికి అదే బేస్. ఆ ఆవగింజంత ఉన్నటువంటి విషయంలోని ఒక ప్రాక్టీస్. అదేవిధంగా ఇప్పుడు ఈ బైబిల్లో మనం మాట్లాడుతున్నాం రెవల్యూషన్ని గూర్చి. 1994లో ఈ రెవల్యూషన్ గూర్చిన మెసేజెస్ వస్తున్నప్పుడు మిగతా మెసేజెస్ కంటే ఈ మెసేజెస్ మీద ఇంపార్టెన్స్ కలుగు చేశాడు దేవుడు వినడంలో. ఇటువంటి సందేశం ఎవరిచ్చినా కూర్చుని వింటా, ఏం చెప్తున్నారు అనే ఇంట్రెస్ట్, నాకు తెలియకుండానే నాలో ఏమవుతుంది,
0: ఆయన
1: రెడీ చేస్తున్నాడు. అదేవిధంగా విశ్వాసం అనేది మీలో ఆరంభమైన వెంటనే అట్లే గబాలున రాదు.
0: అదే ఆవగింజంత.
1: అదే ఆవగింజంత. ఫస్ట్ మీలో సీడ్ వంటిది వేస్తాడు. ఇప్పుడు ఇద్దరిద్దరుగా శిష్యుల్ని పంపుతున్నాడు. పంపించి మీరు దయ్యములను వెలగొట్టుదురు, వ్యాధిగ్రస్తులను స్వస్థపరిచేటువంటి ఒక శక్తిని ఇస్తానంటున్నాడు. ఇది ఎప్పుడు చేస్తున్నాడని అడిగితే, 1 లేక 1.5 సంవత్సరం ఆయనతో ఉండి 2వ సంవత్సరంలో వెళుతూ ఉన్నారు. ఎందుకు 2 సంవత్సరాలు కూడా కూర్చోబెట్టాడంటే, కూడా కూర్చోబెట్టి ఈయన చేసే కార్యాలన్నీ కూడా వారు ఏం చేస్తున్నారు,
0: చూస్తున్నారు.
1: చూడగా చూడగా చూడగా వారిలో ఆ ఫెయిత్ లెవెల్, వచ్చేవాడు ఎలాగ లోపలికి వస్తున్నాడు, బాబు రైట్లో వేయి చేపలు దొరుకుతాయి. అతను చెప్తున్నాడు, నైట్ అంతా వేశాము మాకు దొరకలేదు. ఇదే వాళ్ళ ఫెయిత్. ఇప్పుడు ప్రభు చెప్తున్నాడు, నేను చెప్తున్నాను మీరు వేయండి. ఇప్పుడు వేస్తున్నారు, దొరుకుతుంది. సో ఇప్పుడు ఫస్ట్ ఇతనికి ఏంటి పాఠము? విశ్వాసం యొక్క ఫస్ట్ పాఠము అది. రాత్రంతా మాకు దొరకలేదు, అదే స్థలంలో ఇప్పుడు దొరుకుతుంది. అప్పుడు ఈయన చెప్పితే జరుగుతుంది. ఇందులో ఆరంభమవుతుంది, అలా మెల్లగా డెవలప్ అవుతుంది. 5 రొట్టెలే ఉన్నాయి ప్రభువా, తీసుకురా. ప్రార్థించి ఇస్తున్నాడు. వారి బుట్టల్లో నుండి వస్తున్నాయి, కనులారా చూస్తున్నారు. అట్లే మల్టిప్లై అవుతున్నాయి అన్నీ. ఇది మరొక లెవెల్కి వెళ్తుంది. అట్లే తీసుకెళ్తున్నాడు. ఒక అమ్మాయి చనిపోతుంది, 12 సంవత్సరాల అమ్మాయి చనిపోతుంది. వాక్యం తేటగా చెప్తుంది, పేతురు యాకోబు యోహానును ఆయన వెంట పెట్టుకుని వెళ్ళాడు. ఎందుకు తీసుకెళ్తున్నాడు?
0: వారికి చూపించాడు,
1: వారికి చూపిస్తున్నాడు. చూడండి, ఇలా లేపబడటం చూసినటువంటి పేతురు, తబిత చనిపోతుంది, అతడిల్లి ఏం చేస్తున్నాడు,
0: అక్కడ చేస్తున్నాడు,
1: ఆ బిడ్డను లేపుతున్నాడు. ఇదే ఆ విశ్వాసం యొక్క బేస్. ఇక్కడ వేయబడిన ఆ విత్తనం అక్కడ మొలుస్తుంది. ఈ విధంగా ఒక్కొక్కరిలోనూ దేవుడు ఒక విషయాన్ని, ఒక చిన్న ఆవగింజంత విశ్వాసాన్ని వేసుకుంటొస్తాడు. అయితే మనందరికీ వేయబడవలసిన విత్తనం ఏదంటే విశ్వాసం. ఎందుకంటే మన జీవితమే ఒక విశ్వాసం మీద ఆధారపడింది. మీకు దేవుడు పరలోక రాజ్యమని చెప్పాడు కదా, మీరు దాన్ని చూశారా?
0: లేదు.
1: చూసిన వారిని వదిలేద్దాం. మీరు చూసి ఉన్నారా? మీరు చూడలేదు, నేను చూడలేదు.
0: బైబిల్లో చదువుతున్నాం.
1: బైబిల్లో మనం చదువుతున్నాం అంటే దాని గూర్చిన డిస్క్రిప్షన్ అమెరికాని గూర్చి చెప్తూ వైట్ హౌస్ను గూర్చి చెప్తుంటారు. మనము మీడియా లేని కాలంలో అమెరికా అధ్యక్షుడు వైట్ హౌస్లో పదవి స్వీకరించాడని పేపర్లు వస్తాయి. ఇప్పుడు ప్రజలు అది చదివారు. వైట్ హౌస్ అని తెలుస్తుంది, అధ్యక్షుడని తెలుస్తుంది, అమెరికా అని తెలుస్తుంది, దాని రాజధాని వాషింగ్టన్ డీసీ అని తెలుసు, కానీ చూసింది లేదు ఎంతోమంది ప్రజలు. ఆ విధంగానే మనం పరలోక రాజ్యాన్ని గూర్చి చదివాము, అలాగే విన్నాం కూడా, కానీ లిటరల్గా మనం ఇంకేం చేయలేదు, ఫీల్ చేయలేదు కదా. ఇప్పుడు ఆ పరలోకం ఉందని ఎలా నమ్ముతున్నారు?
0: బైబిల్లో రాసింది విశ్వసించుచున్నారు.
1: విశ్వసిస్తున్నారు. ఆ యొక్క విశ్వాసం చిన్న వయసులో నుండి మీలో వేశాడు. ఈ విశ్వాసము లేకపోతే, ఈ ఒక విషయాన్ని చెప్తాను, ఈ ఒక్క విషయాన్ని మాత్రం మీరు విశ్వసించలేదంటే మీరు నేను ఇక్కడ కూర్చుని ఉండం.
0: బేసేలేదు
1: కదా. ఇంకా ఇక నేను పరలోకమే లేదు, ఇక దేవుడే లేడని చెప్తాను, ముగిసిపోయింది కదా. ఇప్పుడు నాకు దేవుని గూర్చిన ఒక ప్రేమ ఉండడం వల్ల, నేను పరలోకానికి వెళతాననే ఆశ ఉండడం వల్ల నేను పరిశుద్ధంగా జీవించాలి, న్యాయంగా జీవించాలి, నేనెవరిని ఏమార్చకూడదు, నేను కుటుంబానికి నమ్మకంగా ఉండాలి, నిజాయితీగా ఉండాలి, టైంకి ఉండాలి, ఇవన్నీ కూడా ఎందుకు చేస్తున్నానంటే
0: బికాస్ ఆఫ్ హెవెన్.
1: నా యొక్క ఎండ్ అక్కడ ఉంది కదా, దాని వైపుగా వెళుతున్నాను కదా. దీని యొక్క బేసే విశ్వాసము. నేను చూడని ఒక స్థలం, చూడని ఇంతవరకు చూడని ఒక దేవుడు. ఎవడునూ తండ్రిని చూచి ఉండలేదు. ఆయన్ని చూడబోతున్నాను, ఆయన ప్రదేశానికి వెళ్ళబోతున్నాను, నన్ను తీసుకుని వెళ్తానన్నాడు. ఇందులో రాసి ఉంచాడు, రాయబడిన దానిని బట్టి విశ్వసిస్తున్నాను. ఆ విశ్వాసము నన్ను ఈ భూమిలో 70-80 సంవత్సరాలు నమ్మకస్తునిగా జీవింపజేస్తుంది. అప్పుడు విశ్వాసం గొప్పదా కాదా?
0: ఖచ్చితంగా గొప్పదే. అది స్టార్టింగ్ పాయింట్.
1: విశ్వాసం లోన వేయబడుతున్నప్పుడు, అంటే చిన్న వయసులో చెప్తుంటారు కానీ నిజం కాదు. చిన్న వయసులో పిల్లలకి చెప్తూ ఉండేవారు, నువ్వు తప్పు చేస్తే ఏసయ్య కళ్ళు పీకేస్తాడు అని అంటారు. ఏసయ్య కళ్ళు పీకడు, అది వేరే విషయం. దేవుని గుచ్చి భయం రావాలనేటువంటిదే. నేనొక పీరియడ్లో అర్థం చేసుకున్నాను, పరలోకానికి వెళ్లేది నరకంలో కలిగే భయాన్ని బట్టి కాదు. అయ్యో నరకానికి పోకూడదని భయంతో పరలోకానికి వెళ్లడం లేదు, నేను దేవుణ్ణి చూడాలన్నందులకే పరలోకానికి వెళ్ళాలి. రెండు కాన్సెప్ట్లు ఉన్నాయి.
0: అవును.
1: మీ ఇంటికి వచ్చినప్పుడు మీ అబ్బాయి మీ మీద భయంతో పరిగెత్తికెళ్ళి తనేం చేయకూడదు అన్నిటినీ తీసిపెట్టి అయ్యో నాన్న కొడతాడు, అది వేరే. మీరొచ్చినప్పుడు ప్రేమతో ఇది మా నాన్నకిష్టం లేదు, నానొస్తే బాధపడతాడు, నాన్న వచ్చి ఎందుకిలాగుందని ఆయన తీసి పెడతాడు, ఆయన పనికి వెళ్ళొచ్చి ఈ పని చేయడానికి కష్టంగా ఉంటుంది, అందువల్ల పిల్లాడు తీసి పెడుతున్నాడు చూడండి, ఆ కాన్సెప్ట్ వేరే. అది మనం పరలోకానికి వెళ్ళడానికైనా కారణం. ఆ కారణాన్ని ఎప్పుడు నేను తెలుసుకుంటున్నాను? ఈ విత్తనము నాలోకొచ్చినప్పుడు తెలుసుకుంటున్నాను. నేను పరలోకానికి వెళ్ళాలి, హెవెన్కి వెళ్ళాలి, దేవుని చూడాలి, ఈ కాన్సెప్ట్, ఇదియే ఆవగింజ విత్తనం.
0: అందుకని ఆ చిన్న విత్తనమే ఉన్న ఆవగింజంత విశ్వాసం తీసుకోలేము. అవును.
1: ఎందుకంటే నా రెస్ట్ ఆఫ్ లైఫ్నే జీవింపజేసే ఒక విషయం,
0: ఆ బేస్ అక్కడుంది,
1: బేస్ అయి ఉంది. ఇది పరలోకానికైన విశ్వాసం, పరిచర్యకైన విశ్వాసం ఉంది. ఈరోజు ప్రజలకి ఇన్ని గొప్ప విషయాలు దేవుడు చేస్తున్నాడు. ఒక దగ్గర చెప్తున్నాడు, వారు నన్ను విశ్వసించకపోవడం వల్ల నా వల్ల చేయలేకపోతున్నాను. అప్పుడు వారి దగ్గర ఆవగింజంతైనా లేదు.
0: అంటే అది యేసు స్వామి సొంత ఊళ్ళోనే అద్భుతాలు చేయలేదు.
1: అప్పుడు ఇప్పుడు అనేక మంది దేవుని దగ్గరకు వస్తారు. ఒక గొప్ప దైవజనుడు చెప్పిన మాట ఎంతో అద్భుతంగా ఉన్న విషయం. ఆయన చెప్పాడు, ఒక చనిపోయే తరువాయిలో ఉన్న వ్యక్తితో యేసును విశ్వసించమని చెప్పడం కుదరదు మీ వల్ల. ఎందుకు చెప్పలేరంటే, అతడు డాక్టర్లందరినీ కూడా చూసి అన్నీ చూసి ముగించి మరణానికి ముందు స్టెప్లో ఉంటాడు. అతన్ని యేసుని విశ్వసించమంటే అతని వల్ల ఏ స్థాయికి విశ్వసించగలడు? కుదరదు కదా. అయితే ఇక నీ కూతురు చనిపోయింది అని అంటున్నారు. నీ కూతురు చనిపోయింది, ఆయన ఏం చేయొద్దు, ఆయన డిస్టర్బ్ చేయొద్దు అంటున్నారు. ఆయన మరో మాట చెప్తున్నాడు, విశ్వాసం మాత్రం ఉంచమంటున్నాడు. ఎటువంటి విశ్వాసం ఉండాలి? ఇప్పుడు ఒక తల్లిని స్వస్థపరిచాడు. అక్కడ అసంభవం జరుగుతుంది. ఒక స్త్రీ స్వస్థత పొందింది, ఆమెకి ఆ వ్యాధి ఎన్ని సంవత్సరాలు ఉండింది? 12 సంవత్సరాలుగా ఉంది. మీ అమ్మాయికి ఎన్ని సంవత్సరాలు?
0: 12 సంవత్సరాలు.
1: మీ అమ్మాయి పుట్టినప్పుడు ఆ తల్లికి వ్యాధి పుట్టింది. ఈరోజు ఆ తల్లి స్వస్థత పొందింది, నీ కుమార్తె బాగవుతుంది. ఇదే ఆవగింజంత విశ్వాసం. ఇప్పుడు నా వల్ల నమ్మలేను, కుమార్తె చనిపోయింది, చనిపోయినంత వరకు దీని తర్వాత ఛాన్సే లేదని నమ్మే నాకు అదే నమ్మకం. నన్ను ఒక చిన్న ఫెయిత్లోకి నడిపిస్తున్నాడు. ఆవగింజంత ఏది? ఈ తల్లి స్వస్థత పొందింది చూడు, ఈ తల్లిని స్వస్థపరిచిన యేసు నీ కుమార్తెను స్వస్థపరచగాడు. అది గొప్ప కార్యంగా జరుగుతుంది. ఈ మినిస్ట్రీలో ఈ ఆవగింజంత విశ్వాసాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడమే మన యొక్క పని. చేశామంటే దేవుడు గొప్ప కార్యాలు చేయడానికి శక్తిమంతుడై ఉన్నాడు.
0: చాలా సంతోషం బ్రదర్ జగన్. ఇలా మాట్లాడుతూనే ఉండాలనిపిస్తోంది. విశ్వాసం అనే కాన్సెప్ట్తో అంతమాత్రమే కాకుండా ఆ ఆవగింజంత ఒక చిన్న ఒక గింజలో ఇన్ని విషయాలు దాగున్నాయని మనం అర్థం చేసుకునే విధమే ఒక లాంటి డిఫరెంట్గా ఉంది. పరిశుద్ధాత్మ ద్వారానే మనం చూస్తుంటే డిఫరెంట్గానే దేవుడు బయలుపరుస్తున్నాడు.
1: రెండు విషయాలే. ఒకటి, పరలోక రాజ్యము ఆవగింజ విత్తనానికి పోలినదిగా ఉంది. విశ్వాసము పరలోక రాజ్యంలో ఆవగింజను పోలినదిగా ఉంది. ఇది కొంచెం ఉంటే చాలు, విశ్వాసం గొప్ప కార్యాలు భూమిలో చేస్తుంది. అదేలాగా పరలోకము, మీరు కొంచెం ఉంటే చాలు, పరలోకాన్ని మీరు స్వతంత్రించుకోగలరు. ఈ రెండింటిని చేర్చే దేవుడు మాట్లాడుతున్నాడు.
0: సంతోషం బ్రదర్ జగన్. మరో కార్యక్రమంలో మనం ఇదేలాగున ఇది ఆవగింజని రాసుంది, ఆ తర్వాత ఈస్ట్, అదొక వ్యత్యాసమైన ఒక పరలోక రహస్యం. మరో కార్యక్రమంలో అది ఎలాగా మేనిఫెస్ట్ అవుతుంది, పరిశుద్ధాత్మ ఏం చెప్తున్నాడు, క్రైస్ట్ ఎందుకు నా పారబుల్ చెప్తున్నాడు, పరలోక రాజ్యం యొక్క రహస్యాలు ఎలా అమర్చబడి ఉన్నాయో అని మనం చూడబోతున్నాం. ఈ కార్యక్రమానికి మీరు వచ్చినందుకు సంతోషం, వందనాలు.
2: ఉపమానములు రహస్యములు అని ఈ కార్యక్రమాన్ని మీరు వీక్షించినందుకు వందనాలు. ఈ కార్యక్రమం మూలంగా దేవుని రాజ్య రహస్యములను ఎరిగి ఉన్నారని మేము విశ్వసిస్తున్నాము. ఈ కార్యక్రమాన్ని పలువురికి తెలియజేయండి.

0: ఎన్నో విషయాలు మాట్లాడుకున్నాం, ఫిక్ట్రీ గురించి, అంజరపు చెట్టు గురించి. ఈ ఎపిసోడ్ అర్థం కావాలంటే దీనికి ముందు ఎపిసోడ్ అర్థం కావాలి. లెట్స్ వెల్కమ్ బ్రదర్ ఎండి జగన్. బ్రదర్, కార్యక్రమానికి స్వాగతం. పరలోకపు రహస్యములు గత నమోదులో మనమైతే ఈ అంజరపు చెట్టు నాటిన విషయాలు చూసాం. అది మాత్రమే కాకుండా ఒక వినీ యాడ్లో ద్రాక్ష తోటలు ఒక అంజరపు చెట్ట అని మీరు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అందుకని ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్తున్న ఆ ఎపిసోడ్ చూస్తే ఇది బాగా అర్థమవుతుంది. గత నమోదులో కొన్ని విడిచిన విషయాలున్నాయి. అందులో ఒక ముఖ్యమైన విషయం, ఈ అంజరపు చెట్టు ఎక్కడి నుంచి వచ్చింది, ఈ అంజరపు చెట్టుకు ఈ కార్యక్రమాన్ని చూస్తున్న ప్రేక్షకులకు సంబంధం ఏమిటి, మనం దీన్ని ఎలా జాగ్రత్తగా వినాలి, ఎలా అర్థం చేసుకోవాలి, ఈ రహస్యాన్ని అండర్స్టాండ్ చేసుకోవడం మాత్రం కాదు మన జీవితంలో ఎలా కొనసాగించాలి అనేది ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం. ఎలా ప్రారంభిద్దాం?
1: నేనొక 1 మినిట్ మాత్రం గత ప్రోగ్రామ్ ని రివ్యూ చేస్తా.
0: సమరీ
1: అది చెప్పామంటే
0: కరెక్ట్.
1: ఈ రోజు చూసే వారికి
0: ప్రయోజనంగా ఉంటుంది.
1: ద్రాక్ష తోట అన్నది ఇస్రాయేలీల వంశం. యెషయా 5:7 ఉంది.
0: కరెక్ట్.
1: సో ఇస్రాయేలు జనులు ఆ ద్రాక్ష తోటగా ఉండి వారు ఫలాలను ఇవ్వాలని దేవుడు ఎదురు చూశాడు, ఫలించల. అందువల్ల వారిని విసర్జించాడు. వారొక 1800 ఇయర్స్ కి పైన వారు వచ్చి చెదరగొట్టబడ్డారు.
0: రైట్.
1: దీనికి మధ్యలో అంజూరపు చెట్టును నాటుతున్నాడు. అంజూరపు చెట్టు అన్నది జెంటైల్ పీరియడ్, అంటే అన్యజనుల కాలం, మన యొక్క కాలము అందులో ఉంది. ఇప్పుడు మన యొక్క కాలాన్ని అందులో నాటుతున్నాడు. అంటే ద్రాక్ష తోట అన్నది మరొక విధానంలో చెప్పాలంటే అదొక కవనెంట్. ఆ యొక్క కవనెంట్లో జెంటైల్స్ వారితో కవనెంట్ ని కలుపుతున్నాడు.
0: చెప్పాలంటే అదే కవనెంట్ లో మనకు కూడా అవకాశాన్ని
1: ఇస్తున్నాడు. కానీ ఈ కవనెంట్ దానికంటే ముఖ్యం. మనల్ని తెచ్చి నిలుపుతున్నాడు. అప్పుడు ఈ అంజూరపు చెట్టును తెచ్చి నాటుతూ అందులో పండ్లు వెదక వచ్చినప్పుడు ఏమీయూ దొరకలేదు. ఈ పండ్లు వెదకినప్పుడు అంటే దీనికి ముందు ఎవరైనా అంజూరపు చెట్టు పండ్లు వెదికారా అనేది
0: క్వశ్చన్
1: వస్తుంది కదా. ఎవరు వెదికారు? క్రైస్టు యెరూషలేముకు వచ్చే దారిలో అంజూరపు చెట్టులో పండ్లు వెతుకుతున్నాడు. ఆయన వచ్చేప్పుడు ఆయనకు ఆకలి కలిగింది. అప్పుడు అంజూరపు చెట్టులో పండ్లు వెతికాడు. అప్పుడు ఆ అంజూరపు చెట్టులో పండ్లు వెదకడం అన్నది దేని సూచిస్తుంది అని చూసినట్లయితే, ఈ అన్యజనుల కాలములో ఇజ్రాయెల్ జనులను తీసుకొచ్చి ఈ అన్యజనుల మధ్య నాటుతున్నాడు. వీరిని పెట్టుకుని వీరి యొద్ద ఫలాన్ని ఎదురుచూస్తున్నాడు. ఈ ద్రాక్ష తోటకును మనకి, అంటే ఇజ్రాయేలీలకి మనకి మధ్యలో ఒక చిన్న డిఫరెన్స్, అది మీరు చూడగలరు. ఈ అంజూరపు చెట్టు అన్నది అన్యజనుల కాలం, అది మార్గంలో ఉండింది. ఒకరోజు ఇందులో దేవుడు ఫలాన్ని వెతికాడు, అందులో లేదు.
0: అవును.
1: ఇజ్రాయెల్ ప్రజల దగ్గర ఒక ఇందులో ఒక చిన్న ప్లస్ వారిలో ఉంది. అదేంటంటే యెషయా 5 చదివాం కదా.
0: అవును.
1: యెషయా 5 మనం చదివేప్పుడు ఆయన ద్రాక్ష తోటను నాటి కంచె వేసి అన్ని చేస్తున్నాడు. 5:2 చూస్తే దానికి ఆయన ఇచ్చే కాపుదల ఇన్ఫ్రాస్ట్రక్చర్
0: క్లియర్గా
1: ఉంది. గాని అది కారు ద్రాక్షలు కాచినట్టుగా ఉంటుంది.
0: ఫలం ఇచ్చింది,
1: ఫలిచేది కాని పులుపుగా ఉంటుంది. అందులకైనటువంటి కారణాన్ని కూడా అక్కడే చెప్పడం జరిగింది. బలాత్కారము, రోదన. వారి దగ్గర బలాత్కారము, అదేవిధంగా అక్రమ క్రియలు జరుగుతున్నట్టుగా ఉంటుంది. ఈ అంజూరపు చెట్టు దగ్గర చూస్తే ఫలాలే ఉండవు.
0: ఓ, అక్కడ చేదు ఉంది.
1: ఎక్కడైనా ఫలాలు చూడగలిగామో అవి కారు ద్రాక్షలుగా ఉండే, ఇక్కడ ఫలమే లేదు. ఇప్పుడు కారు ద్రాక్షలుగా ఉండినవనుకోండి, అది దేనికైనా కొంత యూస్ చేయొచ్చు. ఉదాహరణకు వేప చెట్టు కాయ ఉంది, యూస్ చేస్తున్నారా లేదా?
0: ఏదో ఒక
1: మెడికల్ పర్పస్ కి దాన్ని మనం తీసుకుని యూస్ చేస్తున్నాం. కాకరకాయ ఉంది, యూస్ చేస్తున్నామా లేదా? దేనికన్నా యూస్ చేస్తాం. చేదుగా ఉందని మనం వదిలేయడం లేదు.
0: అవునవును.
1: దేనికన్నా ఉపయోగిస్తాం. నేను సమీపంలో బయట దేశాలకు వెళ్ళాను. మీరు నమ్ముతారో లేదో నాకు తెలీదు. అక్కడ వారి దగ్గర చీస్ ఉంది. ఆ చీస్ ని ఫంగస్ పట్టించి పాడు చేస్తున్నారు. దాని తర్వాత తింటున్నారు. ఆ స్మెల్ వారికి నచ్చిందట.
0: అలా ఒక విషయం,
1: అలా యూస్ చేసి అదెంతో మంచిది, ఒంటికి ఇలాగవుతుంది అలాగవుతుందని చెప్తున్నారు. మనల్నే చూడండి, పెరుగుకి పాలు విరిగితేనే కదా పెరుగు.
0: అవును.
1: అలా ఏర్పడిన పెరుగును మంచిదని మనం తింటున్నాం కదా. ఎంతో మంది డాక్టర్స్ చెప్తున్నారు పెరుగు తింటే ఎంతో మంచిది అంటున్నారు. అయితే అది చెడిపోయిన వస్తువు. అదే ఇక్కడ నేను చెప్పదలుస్తున్నా. ఈ ద్రాక్ష చెట్టు పులుపైన పండ్లనిచ్చింది. అయితే ఆ పులుపులో ఏవైనా కొన్ని మంచి జరిగే అవకాశాలున్నాయి. ఇక్కడ అంజూరపు చెట్టులో ఫలమే లేదు. ఇప్పుడు ఈ జెంటల్స్ పీరియడ్లో దేవుడొచ్చి ఈ అంజూరపు చెట్టును నాటాడు. వెతుకుతున్నాడు కాని అందులో ఏమీ లేదు, ఫలమే
0: లేదు,
1: ఏదీ లేదట. అప్పుడు దీని యొక్క పరిస్థితి ఏంటి?
0: వినడానికి చాలా భయంగా ఉంది. ఎందుకంటే ఇన్ని విషయాలు చూచే దీన్ని నాటుతున్నాడు. అంటే ఇందులో హిస్టరీ కలిసి ఉంది. వీరైనా అదేమంటే జెంటిల్స్ మనల్ని మన యొక్క ఫలాన్ని ఎదురు చూస్తున్నాడు. అది ఇవ్వలేకపోవడం ద్వారా అందులో ఒక డిఫరెన్సు, లోతైన ఒక వార్నింగ్ ఉంది. అన్నీ కలిసి ఉన్నాయి, అందులో అన్నీ ఉన్నాయి.
1: ఇంకొకటి గమనించండి, నేనే ఆల్టర్నేట్. నాకు మరొకరు మిస్ చేసిన ఛాన్స్ దొరికింది.
0: ఒక అవకాశం
1: అవకాశం దొరికింది. అప్పుడు నేను ఎలా యూజ్ చేయాలి?
0: మాక్సిమం యూజ్ చేసుకోవాలి.
1: హఠాత్తుగా ఒక ఎంతో ముఖ్యమైన ఆటగాడు హర్ట్ అయ్యాడు, తనకేదో జరిగి ఆడలేడు.
0: అవును,
1: సబ్స్టిట్యూట్ని లోనికి తెస్తున్నారు.
0: అది ఛాన్స్ టు,
1: ఆ సబ్స్టిట్యూట్ గోల్ వేశాడనుకోండి తను మెయిన్ ప్లేయర్ గా మారిపోతాడు కదా.
0: అవును,
1: ఆ విధంగా అయిన వారు ఎంతో మంది ఉన్నారు. సబ్స్టిట్యూట్ కొరకు లోనుంచి హఠాత్తుగా లోనుకొచ్చి
0: మరి వారు
1: రెండు గోల్ వేసిన తర్వాత తను మెయిన్ ప్లేయర్ అయిపోయాడు.
0: అవును, ఆ ఛాన్స్
1: ని ఉపయోగించుకున్నాడు. ఇప్పుడు ఆ సబ్స్టిట్యూటే నేను, లోనికొచ్చాను ద్రాక్ష తోటలో అంజూరపు
0: చెట్టు.
1: అయితే నా దగ్గరకు వచ్చి సబ్స్టిట్యూట్ గా నుంచున్నా పర్వాలేదు, అతడైనా గోల్ ఇవ్వబడి దాన్ని మిస్ చేసిన వాడు, తప్పుగా హ్యాండిల్ చేశాడు.
0: ఇక్కడ మనం ఏం చేయలేము,
1: ఇంకా గోలే వేలేదే.
0: అప్పుడు ఆ అవకాశాన్ని మిస్ చేయడం మాత్రమే కాదు,
1: చర్చ్ లో చివరి పరిస్థితి ఇదే. చివరి పరిస్థితి అంటే ఆయన ఫలమును వెదకినప్పుడు అందులో ఏది కూడా కనపడలేదు. అది ఎన్ని సంవత్సరాలని బైబిల్ చెప్తుంది? 3 సంవత్సరాలుగా
0: వెయిట్ చేస్తున్నాడు.
1: వెయిట్ చేస్తున్నాడు,
0: వెంటనే డిసైడ్
1: చేయలేదు. మన దేవుని దగ్గర ఉండేది అదేనండి. ఈ మధ్య మాట్లాడుకున్నాం, దీర్ఘ శాంతము అన్నందులకు ఒకే ఎగ్జాంపుల్ గాడ్ మాత్రమే. మీరు ఏ వ్యక్తిని కూడా చూపించలేరు. కొందరు చెప్తారు ఆ తల్లి ఎంతో ఓర్పుతో ఉండింది, ఆ తండ్రిలాగా ఓర్పుగా ఉన్నాడు, అటువంటిది ఏది లేదు. దేవుని వంటి ఒక దీర్ఘశాంతము ఓళ్ళో మరి ఎక్కడ కూడా ఎగ్జాంపుల్ చూడలేరు. ఇంతటి అక్రమాన్ని జరగడం చూసి ఆయన ఓర్పుగా ఉన్నాడే. ఇన్ని విషయాలు మన దగ్గర వెదికి దొరకకుండా ఇంకా ఓర్పుగానే ఉన్నాడే. అదే చెప్తున్నా, ఆదాము పండుతిన్న వెంటనే తరిమివేశాడేగాని చంపలేదే. తరిమివేసి తోటకు కావలి ఉంచాడే గాని తోటను నాశనం చేయలేదు. అప్పుడు ఆయన మోటివ్ ఏంటి? నువ్వు తిరిగి రావాలి, ఈ పండును తినాలి, తిరిగి నీవు మంచిగా ఉండాలి, నువ్వు ఉండకూడదో తోట ఉండకూడదో అని ఒకరోజు కూడా అనుకున్నది లేదు.
0: చివరిగా అందులోకి తిరిగి రావాలనే కదా,
1: రావాలని ఇష్టపడుతున్నాడు. గాని ఇటువంటి ఛాన్స్ ఇచ్చేటువంటి దేవుడు, లవబుల్ గాడ్ ని మీరు ఇంకా లోకములు ఎక్కడ చూడగలరు? ఎన్నిసార్లు పడినా అన్నిసార్లు లేపి తిరిగి నిలవబెట్టేటువంటి దేవుడు గదా. మరొకటి, మీరు గత ఎపిసోడ్లో ఒక విషయాన్ని చెప్పారు, మనమది నెక్స్ట్ ఖచ్చితంగా మాట్లాడాలి. అంటే మనము నిద్రపోయినా సరే, లేక బురుజు నాటబడినా సరే, అటువంటి మొక్క ఎదిగినా సరే అది వేరెవరు పెరికి వేయద్దు, నేనే లేపుతానంటాడు. దాని మోటివ్ ఏంటంటే ఆయన చెప్తాడు, మీరు పెరికి వేసేప్పుడు మంచి వాటిని, మంచి విషయాలను కూడా మీరు పెరికి వేస్తారు.
0: అవును, మిస్ అవుతుంది వారు.
1: పలు సమయాల్లో మనము అనేక మందిని, అంటే వాక్యానికి అగేన్స్ట్గా వెళ్తున్నారు, సంఘం ఇలాగ అవుతుందని చెప్పి మనం వాటిని సరిచేయడానికి కొన్ని విషయాలు తలుస్తున్నాం కదా. అలా అనుకున్నప్పుడు కొందరు మంచివాళ్ళు కూడా అందులో హర్ట్ అవుతున్నారు. ఒక ఉదాహరణకు చెప్తున్నాను, మా వీడియోస్ అన్ని తీసి అనేక మంది యూట్యూబ్లో వేయడం ఆరంభించారు. మేము ఆపడం లేదు, ఆ సరి గాస్పుల్ వెళుతుందని వాటిని వదిలేశాం. అయితే ఏమైందని చూస్తే దాని యొక్క తంబ్లైన్ వారు ఎంతో ఘోరంగా పెడుతూ ఉన్నారు.
0: ఓహో, మీ వద్ద పర్మిషన్ అడగకుండానే.
1: తంబ్లైన్ ఎటువంటిదిగా ఉంటుందంటే ఆ మెసేజ్కి దానికి సంబంధమే లేదు, క్యాచింగ్గా ఉంటే వచ్చి చూస్తారని చెప్పి
0: ఏదైనా
1: ఏదంటే అది లేటెస్ట్గా చెలరేగుతున్న ఒక ఇష్యూని వారు తీసుకొని
0: మీరు
1: నేను మాట్లాడింది ఉంచి తంబ్లైన్లో ఉంటుంది. లోనికి వెళ్ళి చూస్తే దానికి సంబంధం ఏంది కాదు. అప్పుడు నేనేం చేశానంటే ఒకరోజు దాని గురించి ఎంతగానో చెప్పి చూశాను, నాకది వింటున్నట్టుగానే తెలియడం లేదు. అన్ని ఛానల్స్కి కాపీరైట్ పెట్టాను, అలా అన్ని ఛానల్స్ వారికి ఇవ్వడం జరిగింది. చూస్తే నిజంగా సేవ చేసే 10 మంది ఫోన్ చేశారు, అయ్యా మా ఛానల్ స్ట్రైక్ అయిపోయింది, బ్లాక్ అయిపోయింది, దయచేసి తీయండి, మేమందులో కమర్షియల్ చేయలేదు, ఏం చేయలేదు, ఓన్లీ గాస్పెలే చేస్తున్నాం అని చెప్పి. అప్పుడే నాకు అర్థమైంది, నేను మొత్తంగా చేస్తే 10 మంచి విషయాలు ఏం చేస్తున్నా,
0: అది కూడా స్పాయిల్ అవుతుంది.
1: ఈ పనిని దేవుడే చేస్తున్నాడు, ఆయన చేసేప్పుడు కరెక్ట్గా చేస్తున్నాడు,
0: ఆయనకది తెలుస్తుంది,
1: అదే ఆయన యొక్క ప్రేమ. అందువల్ల ఆయన చెప్తున్నాడు నువ్వు ఈ పని చేయొద్దు. అప్పుడు ఆ దీర్ఘశాంతము ఎటువంటిదిగా ఉందో చూడండి, అట్లే పెరగనిచ్చి ఓపికతో చూస్తున్నాడు, ఉండని ఉండని అంటున్నాడు. సో గాడ్ ఈ అంజూరపు చెట్టైన మన దగ్గర ఇంకా ఫలాన్ని వెతుకుతూ ఉన్నాడు. అతని దగ్గర కారు ద్రాక్షలైనా కనబడ్డాయి, ఏదో ఒకటి కాసిందండి, పంటిచ్చిందండి, పండిపోయిందండి. సో ఈ పులుపుతో ఏం చేయొచ్చు, ఏదైనా యూజ్ చేయొచ్చా అని చూడొచ్చు. అయితే ఇక్కడ ఫలమే లేదు. నాకిందులో మరొక పార్ట్ నాకెంతో ఇష్టమైంది ఏదంటే ఆ తోటమాలి చెప్పేది ఎంతో నాకు ఇష్టమైంది. ఎందుకంటే యజమాని చెప్తున్నాడు అది క్లోజ్ చేసే అంటున్నాడు. అదింకెందుకు అన్న వెంటనే తోటమాలి విన్నవిస్తున్నాడు, లేదు ఈ సంవత్సరం ఉండనివ్వండి, ఇంకొక ఛాన్స్ ఇవ్వండి, మరొక అవకాశం ఇవ్వండి. ఆ మరొక అవకాశములో మనం వెళుతూ ఉన్నాం, ఆ మరొక అవకాశంలోనే ఇస్రాయేలు వెళుతుంది. లాస్ట్ ఎపిసోడ్లో చెప్పాను, జ్ఞాపకం ఉందండి, మనకి ఈ ఛాన్స్ ఇవ్వడానికి ఇస్రాయేలీయులను ఏం చేశాడు దేవుడొచ్చి ఆ విధేయతలోనికి వెళ్ళడానికి అనుమతినిచ్చాడు.
0: అపొస్తల పాలన గురించి కూడా
1: మెన్షన్ చేశా, ఆయనట్లే వారు వెళుతున్నారు, సరే వెళ్ళు, మరొకరిని తెద్దాం. ఇప్పుడు అట్లే ఇలా యోచించండి, ఇప్పుడు తిరిగి ఇస్రాయేలీలు వస్తున్నారు అంటే ఏంటర్థం? మనమిప్పుడు బయటికి వెళ్తున్నామనే అర్థం. ఇప్పుడు మనం బయటికి వెళ్తున్నాం, దేవుడు అనుమతిస్తున్నాడు, సరి వెళ్ళనివ్వు. అతనికి 2000 సంవత్సరాలు ఇచ్చా, ఎక్కడా? అబ్రహాం టు క్రైస్ట్. 2000 సంవత్సరాలు ఇచ్చాను, చెప్పి చూశాను, విలపించాను, ఆ దీర్ఘదర్శులను పంపాను, ఎంతో చెప్పాను.
0: సొంత కుమారుణ్ణే
1: పంపాను. వారేం చేశారు? వినలేదు. అట్లే బయటికెళ్లారు. ఒక దగ్గర డిసైడ్ చేస్తున్నాను, ఆ ద్రాక్ష తోటను వదులు, కంచెను పడగొట్టు, మేయబడనివ్వు, మనమందులో మరొకటి చేద్దాం, వేరొక ప్రాజెక్ట్ చేద్దాం అని చెప్పి అంజురపు చెట్టును నాటాడు. ఇప్పుడు 2000 సంవత్సరాలైంది. ఇప్పుడేంటంటే, వారికి చివరిగా క్రైస్ట్, మనకి మొదటే క్రైస్ట్. వారికి క్రీస్తు చివరిగా మినిస్ట్రీ చేశాడు,
0: అవును.
1: మన ఆరంభదశే క్రైస్ట్. ఇప్పుడు అట్లే కొనసాగుతూ ఇప్పుడు ఎటువంటి పరిస్థితిలో ఉందంటే, మిగతా 2000 సంవత్సరాలు తిరిగి వీరును మనమును వారిలాగునే. మీరు యోచించండి. ఇప్పుడు రీసెంట్గా ఒక పాస్టర్ గారు చెప్పింది, మీరొచ్చి సంఘములో ఉన్నటువంటి కొరతలన్నీ చెప్తున్నారు, ఎందుకు చెప్పకూడదు? మనమది సరిచేయాలి. డాక్టర్ దగ్గరికి వెళ్తే డాక్టర్ నా రోగాన్ని తెలియజేయకపోతే ఎలాగా? ఇప్పుడు స్కూల్లో పేరెంట్ టీచర్స్ మీటింగ్ పెడుతున్నారు, అక్కడికి వెళ్ళినప్పుడు అబ్బాయి దగ్గర ఉన్నటువంటి వట్టి మంచి విషయాలు మాత్రమే టీచర్ చెప్తుందా? తనింకా చదవటం లేదు, బెటర్ అయ్యేది చెప్తారా?
0: బెటర్గా ఉండాలని చెప్తారు,
1: బెటర్ అవడం చెప్పాలి కదా, అదే మనం చెప్తూ ఉన్నాం. ఇప్పుడు మీరు బాగా గమనించండి, 7 సంఘాలున్నాయి ఇందులో. రెవల్యూషన్లో ఫ్రమ్ ఎఫిషియన్స్ టు లవోదికియా, ఈ 7 సంఘాల్లోనూ దాని గురించి మనం చెప్పుకున్నాం. మీరు చూస్తూ రండి, ఎఫెసి సంఘంలో మంచి ఉంటుంది, చెడు ఉంటుంది. స్ముర్ణ సంఘంలో చెడ్డదే ఉండదు, మంచి మాత్రమే ఉంటుంది. అటు తర్వాత స్ముర్ణ తర్వాత వచ్చే సంఘాలు పెర్గెము, తుయత్తైరా, సార్దీసు, ఫిలదెల్ఫియా, లవోదికియా, వీరి దగ్గర చూసినట్లయితే మంచిది ఉంటుంది, చెడు ఉంటుంది. అయితే ఫిలదెల్ఫియాలో చెడ్డదుండదు, మంచిది మాత్రమే ఉంటుంది. అయితే చివరిగా వచ్చే లవోదికియాలో చూడండి, మంచిదే ఉండదు, ఒట్టి చెడు మాత్రమే ఉంటుంది. ఫిలదెల్ఫియాలో చెడు ఉండదు, మంచిది మాత్రమే ఉంటుంది. అయితే లవోదికియాలో మంచిదే ఉండదు, ఒట్టి చెడు మాత్రమే ఉంటుంది.
0: అంటే ఆ స్టేజ్లోనే
1: మనం ఇప్పుడు ఉన్నాం. ఇప్పుడు ఇందులో ఫలాలే లేవే, ఇక్కడి నుండి మరో స్థాయికి
0: బేసిక్గా ఉండాలి. విత్తిన ఆ స్థలానికైనా
1: ఇంతవరకు నేను ఇన్వెస్ట్ చేశానే, నా ఇన్వెస్ట్మెంట్ ఎక్కడా అని అడుగుతున్నాడు.
0: సో ఆ గాస్పల్ వినడం అయితే మనం విన్నాం, జీవించామని మాత్రం కాదు, ఆ ఫ్రూట్.
1: ఇప్పుడు ఇందులో నుండి వీరు తప్పుగా అర్థం చేసుకోకూడదు. ఎలాగంటే ఇప్పుడు అన్ని చర్చలు కూడా ఇలాగున్నాయా అలా చెప్పడం,
0: మనం తప్పు చెప్పడం
1: లేదు. మనం ఏం చెప్పదలుస్తున్నామంటే, ఆయన చేసిన కృషికైన ఫలితం ఎక్కడా? అలా వెళ్లే కొద్దీ
0: ఫ్రూట్.
1: ఇప్పుడు మనం చెప్పడం లేదు. ఇప్పుడు సాధారణంగానే అందరి మైండ్ సెట్లో ఏముందంటే, ఒక 30 సంవత్సరాలకు ముందు ఉన్నటువంటి స్పిరిచువల్ స్టాండర్డ్ ఎదుగుదల, మనలో ఉండవలసినటువంటి దేవునిపైన ప్రేమ, విశ్వాసం అన్నీ కూడా తగ్గిపోయాయి. ఇప్పుడు
0: అయితే విజ్ఞానం పెరిగిపోయింది, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్
1: అది పెరిగింది, వరల్డ్ భయంకరంగా పెరిగింది. ప్రపంచం డెవలప్ అవుతుందంటే చర్చ్ అంతకంటే అధికంగా పెరగాలి కదా,
0: మన స్పిరిచువాలిటీ పెరగాలి,
1: అధికంగా పెరగాలి. ఈరోజు ఎలాగుంది చర్చ్ పెరిగిందంటే, మనం దేన్ని చూస్తున్నామంటే ఎన్నికను చూస్తున్నాం. ఎన్నికనేది ఒక ఎదుగుదల కాదు, ఎన్నికనేది ఒక కౌంట్ మాత్రమే. ఎదుగుదల ఎందులో ఉందంటే, నా దగ్గర ఎంతమంది పిల్లలున్నారనేది ముఖ్యం కాదు, పిల్లలందరూ కూడా బలంగా ఆరోగ్యంగా ఉన్నారన్నదే ముఖ్యం. హాస్పిటల్లో 10 మంది చేరుంటారు, 10 మంది పేషెంట్లే, అందులో ఏమీ ఉండబోతుంది? అయితే ఇంట్లో ఉన్న 10 మంది కూడా బలంగా ఉంటారు. ఆ 10కి ఈ 10కి డిఫరెన్స్ ఉంది కదా. ఎంతమంది ఉన్నారనేది ముఖ్యం కాదు, ఎంతమంది ఎలాగున్నారనేదే ముఖ్యం. నా దగ్గర 10 మంది ఉన్నారు, నా చర్చిలో 50 మంది ఉన్నారు, వారిలో అంతమంది పరలోకానికి వెళ్లడం ఎంత బాగుంది.
0: అయితే ఆ గార్డ్నర్ వచ్చి చూస్తున్నాడు, ఏదో ఒక ఫలం వస్తుంది అని.
1: అదే దేవుడు మన కొరకు విజ్ఞాపన చేస్తున్నాడు,
0: సిన్సియర్గా ఆయన
1: వర్క్ చేస్తున్నాడు. పరిశుద్ధాత్మ సంఘానికై ఇంకా పని చేస్తున్నాడు.
0: ఎందుకంటే ఆయన సరే నరికేయండి అని చెప్పలేదు, మరొక
1: ఛాన్స్ ఇవ్వండి, ఇంకొక ఛాన్స్ ఇవ్వండి. అదే మీరు ఈ యొక్క మీరు మీడియాలో ఉండడం వల్ల ఇది ఇమాజిన్ చేయగలరు చూడండి. రెవల్యూషన్ చెప్తుంది, సహోదరుల మీద నేరము మోపువాడైన అపవాది పడద్రోయబడి ఉన్నాడు. సాతాను మనల్ని ఏం చేస్తున్నాడు? దేవుని ముందు
0: నేరం మోపుతూ
1: ఉంటాడు. ఇప్పుడు యోచించండి, ఒకటిక్కడ నుంచుని నిందిస్తూ ఉంటాడు,
0: అక్యూస్ చేస్తాడు,
1: ఇతని చేస్తున్నాడు, చూడండి ఇలా యోచిస్తున్నాడు, చూడండి ఇలాగ ఆలోచిస్తున్నాడు, చూడండి ఫోన్లో ఇలా చూస్తున్నాడు, చూడండి మనల్ని గురించి చెప్తూ ఉంటాడు. అప్పుడు తండ్రి అయిన దేవుడు మన మీద కోపడతాడా లేదా?
0: న్యాయంగా కోపం రావాలి,
1: న్యాయంగా కోపగించుకోవాలి. కానీ ఇటువైపు ఒకరు కూర్చుని, లేదు తండ్రి లేదు, ఇతను ఇందువల్లే పడిపోయాడు, ఇంకొక ఛాన్స్ ఇవ్వండి, సరే అయిపోతాడు, తను ఈ వారం మీటింగ్కి వెళ్తాడు, సరే అయిపోతాడు, ఇప్పుడు బైబిల్ చదువుతున్నాడు, సరే అయిపోతాడు, నువ్వెలా చెప్తున్నావు, నా రక్తంలో కడిగానయ్యా, ఆ రక్తం చేతులు ఉంచితే ఆయన సాఫ్ట్ అయిపోతాడు. ఇది నేను చెప్పేది ఒక ఒరిజినల్ సీన్,
0: ఇది ఒక అర్థమైంది.
1: ఇది బైబిల్ చెప్పేటువంటిది. మన ఊహకై అది చెప్పి చూస్తున్నాను మీతో. ఒకడు ఒక ప్రక్క నుండి అక్యూజ్ చేస్తూనే ఉన్నాడు, ఎందుకంటే నేను దానికి పాత్రుడను, అక్యూజ్నే.
0: ఇంకా చెప్పాలంటే వాడు పడిపోయి మనం పోకూడదనే ఒక ప్రయత్నం అంటారు.
1: ప్రయత్నం. ఇతన్ని ఎలాగైనా ఆయన చేత కోపంగా ఒక మాట చెప్పించి ఏదో ఒకటి చెయ్యాలి. అలాగే ఇస్రాయేలీలు వెళ్ళిపోయారు. ఒకవైపున ఇతను నిలిచి ఉండి
0: ఆయన చెప్తున్నాడు యోబును గురించి, యోబును చూసావా ఆయన గొప్పతనాన్ని. ఆయన
1: నడుచుకుంటే ఆయన చెప్పడం జరుగుతుంది కదా, ఇతను అక్యూజ్ చేయలేడు కదా. అలా చెప్పినందుకే వీడేం చెప్తున్నాడంటే, మీరు బాగా సేఫ్టీగా ఉంచారు కాబట్టి అలాగున్నాడు. ఒక పీరియడ్లో అన్ని ముగించి విజయవంతుడైనప్పుడు ఆయన ఎంత సంతోషపడి ఉంటాడు చూడండి. చూసావు కదా, నువ్వెన్ని చేసినా నా దగ్గర నుండి పోలేదే. ఈరోజు మనల్ని చూసి దేవుడు అలా చెప్పగలడా? రక్తము చేత పట్టుకుని విజ్ఞాపన చేసేవాడు ఉన్నాడు. ఇక్కడ పరిశుద్ధాత్మ త్రవ్వి ఎరువు వేస్తున్నాడు. బైబిల్ చదివేప్పుడెల్లా లేఖనములు దైవావేశం వల్ల కలిగినవి. చదివేప్పుడు మీకు స్పర్శ ఏర్పడుతుంది కదా, అయ్యో మనల్ని సరిచేసుకోవాలి. ఇప్పుడు ఈ ప్రోగ్రాం మాట్లాడుతున్నాం, మాట్లాడేప్పుడు ఇతరులకు ఎలాగుందో లేదో మనకొకటి కలుగుతుంది కదా. ఇది మనకెంతో వర్తిస్తుంది కదా, మనం చేయాలనుకుంటున్నాం కదా. ఇదే ఆత్మదేవుని యొక్క ప్రేరణగా ఉంది. వీ వాంట్ బి మోర్ పర్ఫెక్ట్. అదే బైబిల్ చెప్తుంది, పరిశుద్ధుడు పరిశుద్ధుడుగానే ఉండనిమ్ము, నీతిమంతుడు ఇంకనూ నీతిమంతుడుగానే ఉండనిమ్ము. ఇప్పుడున్న వారు ఏం చెప్తున్నారు? ఇది చాలు, ఇప్పుడు నువ్వెందుకు ఇంకా పరిశుద్ధం పరిశుద్ధం అని మాట్లాడుతున్నావు? ఎందుకు నీతి నీతి అంటున్నావు? ఆల్రెడీ మనం పరిశుద్ధులమై ఉన్నామని చెప్తున్నారు.
0: అదేంటంటే వన్స్ అయ్యాం
1: ఇంకా అయిపోయినట్టే. అయితే బైబిల్ చెప్తుంది పరిశుద్ధుడు ఇంకనూ పరిశుద్ధుడు కానిమ్ము. ఏ స్థాయికి నువ్వు అవ్వాలి? నేను పరిశుద్ధుడనై ఉన్నట్టుగా మీరు పరిశుద్ధులై ఉండు. అదే మీరు క్రైస్ట్ లెవెల్కి పరిశుద్ధులై ఉన్నారని మీకు కన్ఫర్మేషన్ వచ్చిందంటే మీరు పరిశుద్ధతను గురించి చెప్పడం ఆపండి. అయిపోయామా? లేదు కదా. అప్పుడు మాట్లాడాల్సిన అవసరం ఉంది కదా. ఒక టార్గెట్ని ఫిక్స్ చేసి ఉంచాడు, ఒక 100ని. నేను 99 తెచ్చుకున్నా, ఇక దీనిపైన ఎందుకు మాట్లాడుతున్నావు? నేనే 99. బైబిల్ చెప్తుంది నువ్వు 100% పొందాలి. 100 సంపాదించేంత వరకు టీచర్ ఏం చెప్తుంది? ఇంకా కొంత ప్రయత్నం చేస్తే 100 తీయచ్చయ్యా, ఇంకా కొంత ప్రయత్నిస్తే స్టేట్ ఫస్ట్ తీయచ్చు. అదే మంచి టీచర్కైనా లక్షణం. సరే, ఇలా మీరు చెప్పి చూడండి, పర్వాలేదు నువ్వు 90 తీసుకున్నావు, ఇది చాలు, సంతోషపడు, ఇది చాలు. అలాగని చెప్తే వారు మంచి టీచరే కాదు. తండ్రి చెప్పుంటాడు, తండ్రి వేరేలా చెప్పుంటాడు, పర్వాలేదు చాలా స్ట్రెయిన్ చేయద్దు, ఇంతవరకు ఇదే గొప్ప విషయం, రైజెస్ట్ చూడు, కుదరకపోతే పర్వాలేదని తండ్రి చెప్తాడు. టీచర్ ఎంకరేజ్ చేస్తూనే ఉంటారు. అయితే ఈనాడు మనము
0: అది
1: దానికి ఆపోజిట్గా వెళ్తున్నాం.
0: ఇప్పుడు ఈ పేరబుల్లో మనం లోపలికి ప్రవేశించాం, మన కోసం విజ్ఞాపన చేస్తున్నాడు. ఇప్పుడు ఏమని చివరిగా చెప్తున్నాడు ఈ పేరబుల్?
1: విషయాలే ఉన్నాయి. మంచి ఫలాలను ఇస్తే తీసుకెళ్ళి నా కొట్టులో చేర్చి పెడతాను అంటాడు.
0: ఓకే.
1: అయితే ఇవ్వకపోతే అదే ఇక్కడ ప్రశ్న.
0: అక్కడే ఒక వార్నింగ్ వస్తుంది.
1: అక్కడే వార్నింగ్. దేవుని యొక్క ఏ మెసేజ్లోనూ వార్నింగ్ లేకుండానే ఉండదు. అందులో ఏం చెప్తున్నాడు చూడండి, అది ఫలించినా సరి, 39,
0: అవును
1: ఫలించినా సరి, లేని ఎడలా నరికించి వేయుమని అతనితో చెప్పాను.
0: ఆయనే చెప్తున్నాడు.
1: ఇప్పుడు ఇది ఇలాగైందే, దీని యొక్క ముగింపు మనకు తెలిసింది.
0: ఇక్కడ కంక్లూషన్
1: ఇచ్చేశాడు.
0: అందుకనే ఆ పరలోకరాజ్యమును గురించి మనం అర్థం చేసుకున్నాం. పరలోకానికి వెళ్ళాలని చెప్పి ఫాస్టింగ్ ఉండొచ్చు, వేదకొచ్చు, అన్ని చేయొచ్చు. ఫైనల్గా మనం అక్కడికి వెళ్ళాలి కదా.
1: అంటే కొన్ని స్ఫూర్తిదాయక మాటలు, పాజిటివ్ ఎనర్జీ అనేది మంచిది. ఈ పాజిటివ్ ఎనర్జీ అనేటువంటిది చెప్పి క్రియ లేకుండా పోయినట్టయితే మీరేం చేస్తారు?
0: క్రియలేని విశ్వాసం.
1: ఇప్పుడు డాక్టర్ చెప్తున్నాడు బాగైపోతారో, దిగులు పడద్దండి, ఇంకొక 1 వీకే మీరింటికి వెళ్ళొచ్చు. అది దేని ఆధారంతో చెప్తున్నాడంటే,
0: మన డిసిప్లిన్ బేస్ చేసుకుని,
1: డిసిప్లిన్ ఇచ్చిన టాబ్లెట్స్ని కరెక్ట్గా వేసుకుని, చెప్పిన ఆహారాన్ని సరిగ్గా తీసుకుంటే, చెప్పినట్టుగా ఎక్సర్సైజ్ చేస్తే సరిగ్గా ఒక వారంలో ఇంటికి వెళ్ళచ్చు.
0: కరెక్ట్.
1: డాక్టర్ ఒక వారంలో ఇంటికి వెళ్ళొచ్చు అన్నాడు, మాత్రలు అవసరం లేదు. అదే డాక్టర్ ఒక వారంలో వెళ్ళిపోవచ్చు అన్నాడే, ఇక నేనేమైనా చేయొచ్చని చెప్పి మటన్ చికెన్ తెండని చెప్తే ఇక వారంలో వెళ్తారా?
0: వేరే ఎక్కడికో పోతుంది,
1: వేరింకెక్కడికో వెళ్తాం. అదే మీరు చెప్పిందే, మీరు జోక్గా చెప్పినా అదే నిజం, వేరింకెక్కడికో వెళ్తాం. దేవుడేం చెప్తున్నాడు, పరలోక రాజ్యం సమీపం అంటున్నాడు, నేను తీసుకెళ్తాను, అన్ని చేస్తానంటున్నాడు. బట్ నేను చెప్పేది నువ్వు ఒకటి చేయాలి కదా, ఫలాన్నివ్వాలి కదా.
0: అది ఇచ్చాడు కదా, ఇన్స్ట్రక్షన్
1: ఇస్తున్నాడు. లేని ఎడలా, అదే ఈ మాటను అక్కడ మెన్షన్ చేస్తున్నాడు చూడండి, లేని ఎడలా. 9 ఉంది, లేకపోతే ఏమవుతుంది? ఇఫ్ నాట్,
0: అంటే ఇందులో ఒక క్లియర్ వార్నింగ్ అనేది ఉంది.
1: ఇదే ఇంపార్టెంట్. అప్పుడు నేను ఫలిస్తున్నానా అనేది మొదటిగా నేను స్వీయ పరిశీలన చేసుకోవాలి కదా. నేనెప్పుడునూ ఈ ఉపమానం చదివేప్పుడు ఒక మాటను తలపోస్తూ ఉంటాను, అతడైనా కారు ద్రాక్ష ఫలాలను ఫలించాడే, మనమేమి కూడా ఇవ్వకుండా కూర్చుని ఉన్నామే. అప్పుడు దేవుడు వెదకినప్పుడు అనేక సమయాల్లో నన్ను ఒక ఈ విషయాన్ని చెప్తుండగానే అది చెప్తాను, ఈ అంజూరపు చెట్టు దగ్గర ఫలాన్ని వెతుకుతున్నాడు కదా. ముందుగానే ఒక స్థలంలో అది చదివాం కదా అండి. ఆయన ఎక్కడ ఫలాలను వెతికాడంటే మార్గం మధ్యంలో వెతికాడు. ఆ అంజూరపు చెట్టులో ఎందుకు ఫలాలు లేవు అన్నందుకు రీజన్ ఉంది. రీజన్ ఏంటంటే ఫలాలు ఇచ్చే కాలం కాదు, సీజన్ కాదు.
0: అవును,
1: కానీ దేవుడు అక్కడ ఏం ఎక్స్పెక్ట్ చేశాడంటే సీజన్ కాదు బట్ ఫలము నాకు కావాలి.
0: ఎదురు చూస్తున్నా
1: ఆనాడు.
0: సీజన్ ఆర్ అవుట్ ఆఫ్ సీజన్,
1: యు మస్ట్ గివ్ ద ఫ్రూట్,
0: సమ్ ఫ్రూట్
1: ఏదో ఒకటి ఉండాలి. ఇప్పుడు ఇదేంటంటే అర్థం,
0: పరిస్థితుల గురించి మనం మాట్లాడరాదు.
1: ఎగ్జాక్ట్లీ సేమ్ వర్డ్. ఈ రోజు మనం అదే కదా చెప్తున్నాం,
0: మన పరిస్థితులు, మన సమస్య,
1: మన పరిస్థితి
0: ఉంటే నేను కరెక్ట్ గా ఉంటాను.
1: ఇప్పుడు నేను అనేక మంది పేరెంట్స్ దగ్గర అడిగాను, మా దగ్గర ఉన్నంత వరకు వారు బాగుండేరండి, అక్కడికి వెళ్ళిన తర్వాత పాడైపోయారు, ఆ సిటీకి వెళ్ళారు పాడైపోయారు, కాలేజీకి వెళ్ళారు పాడయ్యారు. నోవహ్ కాలం నుండి భూమి చెడిపోయే ఉంది.
0: అర్థమైంది.
1: దానిలో ఒక నీతిమంతుడు ఉండేడు కదా,
0: సాల్ట్ అండ్ లైట్
1: ఉండేడు కదా, నోవహు ఉండేడు కదా. సొదొమ కంటే కూడా మోసమైన సిటీ ఒకటి ఉందా?
0: లేదు.
1: దాని మధ్యలో నీతిమంతుడు ఉండేడు కదా, అతని ఫ్యామిలీ ఇద్దరు పిల్లల్ని మంచిగా పెంచాడు కదా. అదే అన్సీజన్లో ఫ్రూట్ ఇవ్వడం.
0: సో మనం పరిస్థితులను తప్పు చెప్పరాదు,
1: పరిస్థితిని చెప్పలేము, దేనిని కూడా చెప్పలేము.
0: క్లియర్ గా చెప్పు.
1: అవును, అతనితో ఉండి ఇతను చెడిపోయాడు. అప్పుడు ఎందుకు నీతో ఉండి అతను మంచిగా మారలా?
0: ఆ ప్రశ్న రాదు.
1: ప్రశ్న తలెత్తలేదు కదా. అంటే దేవుణ్ణి ఎరిగి లోపల పరిశుద్ధాత్మని పొందుకొని మీతో కూడా ఉన్న ఒకడు మారలేదు, మంచిగా
0: మారలేదు.
1: ఇవన్నీ లేకుండా సాతానుతో ఉన్న ఒకడు మిమ్మల్ని చెడ్డవానిగా మార్చాడు. అప్పుడెవరు పవర్ఫుల్? ఈరోజు ఎవరిని చెప్తున్నాం, ఆ పిల్లోడు వలన నా పిల్లోడు చెడిపోయాడు, జస్టిఫై చేస్తున్నాం.
0: సరే మనం ప్రేక్షకులకు, సరేనండి మీరు చెప్పేదంతా రైట్ అండి, నేను మిస్ కాకుండా ఉండాలి అనే వారికి మీరు ఏం చెప్తారు?
1: అదే చెప్తున్నాను. ఇప్పుడు ఈ స్థలంలో అక్కడ అన్సీజన్, ఇక్కడేం చెప్తున్నాడంటే 3 సంవత్సరాలుగా ఉంది. 3 సంవత్సరాల్లో ఒక సీజన్ టైం వచ్చి ఉంటుంది కదా,
0: అంటే పలు సీజన్లు వచ్చాయి,
1: ఫలానిచ్చే ఒక సీజన్ వచ్చి ఉంటుంది కదా. అప్పుడు ఈ అంజూరపు చెట్టు ఎటువంటిదై ఉంటుంది? సీజన్ లోని ఫలాన్ని ఇవ్వలేదు,
0: స్టబన్ గా ఉంది. అప్పుడు మనసుని క్లోజ్ చేసింది.
1: ఇప్పుడు ఇది సీజనే కదా, హోలీ స్పిరిట్ ఉన్నారు, చర్చ్ ఉంది, చర్చ్ లో మనకి ఎల్డర్స్ ఉన్నారు, మనకి టీచర్స్ ఉన్నారు. ఇంకొకటి మీరు చెప్పండి, ఈనాటి వలె మీడియాలో లభించేటువంటి స్టఫ్ ఏ కాలంలో దొరికింది?
0: అన్ని అవైలబుల్ ఫింగర్ టిప్ లో ఉన్నాయి.
1: ఇప్పుడు ఒక విషయాన్ని మనం తెలుసుకోవాలి, బైబిల్లో ఉండేటువంటి వాక్యానికి ఒరిజినల్ గా హీబ్రూలో ఏముందని తెలుసుకోవాలంటే హీబ్రూ టీచరే అవసరం లేదు. ఈనాడు ఒక కాలంలో అనుకున్నా దొరకరు,
0: లైబ్రరీకి వెళ్ళాలి.
1: కొందరైతే ఇస్రాయల్కి వెళ్ళి చదువుకున్న వారున్నారు, 30 సంవత్సరాల క్రితం. అంత కష్టపడి చదివారు. ఇంతకుముందు ఇన్ని రెవల్యూషన్ మాట్లాడిన సేవకులకు ఈ స్టఫ్ని బయట దేశాల నుండి తెచ్చుకోవడానికి మార్గాలు ఉండేవి. ఫోన్లో మరి ట్రంకాల్ చేసి అలా పొందుకున్నాను. ఈరోజు అలా కాదు, అలాగనే ఒక సెకండ్లో పొందుకుంటున్నారు. ఇది సీజన్ టైం.
0: ఇప్పుడు ఎంత సీజన్లో మనం విని మనం సీజన్కి మారాలి?
1: ఎందుకు ఫలించడం లేదు?
0: రీజన్
1: చెప్పలేకపోతున్నాం కదా. మీరు కొంచెం ఓవరాల్గా థింక్ చేసి చూడండి, 3 సంవత్సరాలు ఆ చెట్టు ఉండిందంటే అప్పుడు 3 సంవత్సరాల్లో ఒక సీజన్ వచ్చి ఉంటుంది కదా,
0: ఖచ్చితంగా
1: ఫలాన్నిచ్చే ఒక సీజన్. అప్పుడు ఆ యజమానుడు ఏమడుగుతున్నాడు, 3 సంవత్సరాలు అంటే ఫలాన్నివ్వల, ఎందుకంటే సీజన్ లేదు, కానీ ఇది ఫలించింది కారు ద్రాక్ష, ఇది ఉత్తినే ఉంది, సీజన్లో ఊరికనే ఉంది, స్థలాన్ని ఆక్యుపై చేసింది. హౌ మెనీ ఆఫ్ అస్ ఆర్ లైక్ దట్? మనలో ఎంతమంది ఆ విధంగా ఉన్నాం? నేను మనుషులకు ప్రయోజనంగా ఉన్నామా లేదా అని అడగలేదు. మీరేంటి ఆయనకెంత ఇచ్చారు ఇవి అడగలేదు. ఆర్ యూ యూస్ఫుల్ ఫర్ గాడ్?
0: సరే ఫలం ఇవ్వాలి అని నిర్ణయం తీసుకున్నాను, నేను ఇలాంటి రిస్క్ తీసుకోకూడదు అని ప్రేక్షకులు చెప్తున్నారు. దానికి మనం ఏం చేయాలి? ఆ స్టెప్కి రండి.
1: వదులుకోవాలి, దేవునికి వదిలిపెట్టాలి. ఈ వాక్యం ఉంది కదా, ఈ వాక్యాన్ని ఒట్టి వాక్యముగా చదవకుండా నా జీవితంలో ఇది అభ్యాసం చేయాలి,
0: అప్లికేషన్తో ఉండాలి.
1: అదే ఇంపార్టెంట్. మిమ్మల్ని మీరు మొదటిగా కమిట్ చేసుకోవాలి కదా. నేను ఇప్పుడు మన ఇద్దరం మాట్లాడుతున్నాం, ఒట్టి ప్రోగ్రామ్కి మాత్రం చెప్పి వెళ్లాలంటే మరలా చెప్తున్నా, ఇందులో రిజల్ట్ ఉంటుంది. ఏ రిజల్ట్ దొరుకుద్ది? వినేవారికి ప్రయోజనంగా ఉంటుంది. ఎండ్ ఆఫ్ ద డే మన ఇద్దరి పరిస్థితి ఏంటి? 500,000-600,000 మందిని ఇస్రాయేల్కి నడిపించి మోషే వెళ్ళలేదే, మనం వెళ్ళాలే. అదే చెప్తున్నాను, ఆ విధంగా వాక్యాన్ని చదివే అంతమంది కూడా ఈరోజు ఇతరులకు మనం బోధించడానికి వీఆర్ రెడీ, ఇతరులను అక్యూజ్ చేయడానికి మనం రెడీ, ఇతరులను జడ్జ్ చేయడానికి వీఆర్ రెడీ. అయితే బైబిల్ చెప్తుంది మనల్ని మనం

0: లో ముందుకెళ్లి సంపాదించి మంచిగా జీవించాలనేదే తండ్రి యొక్క హృదయం. అవునా?
1: అవును.
0: కొందరు బిడ్డలు చూస్తే సరేనా చేస్తాను కాని చేయని చేయడు. కూర్చుని వింటాడు. కొంతమంది బిడ్డలైతే అస్సలు వినరు కాని చెవులు వింటూ ఉంటాడు, చేస్తాడు. ఇప్పుడు మనం ఏ గ్రూపులో ఉన్నామనేటువంటిదే ముఖ్యం. ఆయన ఫలాన్ని ఖచ్చితంగా ఎదురు చూస్తున్నాడు, లేకపోతే నరికి వేయబడేటువంటి కాలము వస్తుంది.
1: ఓకే.
0: ఇస్రాయేలీలో ద్రాక్ష తోట కంచెను కొట్టివేసిన వాడు అంజురపు చెట్టును నరికి వేయడానికి కూడా రెడీగా ఉన్నాడు. రెండునూ మనకి ఉపమానాలుగా ఉన్నాయి.
1: చాలా సంతోషం బ్రదర్ జగన్. ఈ పారాబుల్ని మాత్రం దేవుని ప్రేమ మాత్రం కాదు, వార్నింగ్ ఇందులో ఉంది. అయితే మొత్తంగా వార్నింగ్ ఇచ్చేది మన దేవుని వైపు రావాలి, ఆ పరలోక రాజ్యంలో చేరాలని ఆ వార్నింగ్. సో అందులో దేవుడు ఎంత ప్రేమగా చెప్తూ ఉన్నాడు అని మనం గ్రహిస్తే చాలా డీప్గా ఉంటుంది. చివరిగా 30 సెకండ్స్ ఉన్నాయి, ఏం చెప్పి ఫైనల్గా ఎలా ముగించాలి అని చెప్పండి.
0: ఇస్రాయేల్కు అవకాశం ఇచ్చినవాడు మనకిప్పుడు అవకాశాన్ని
1: ఇచ్చాడు.
0: తనను ఆ అవకాశం నుండి బయటికి పంపించినవాడు మనల్ని బయటికి పంపే అవకాశం ఉంది. తను ఫలించలేదు, తను కారు ద్రాక్షలు ఫలించాడు. మనము మంచి ఫలాలు ఇచ్చేవారంగా మారాలి. ఇది లాస్ట్ ఛాన్స్ అంటున్నాను నేను. క్రైస్ట్ వచ్చే పీరియడ్ వచ్చింది. ఇప్పుడు ఫలాన్నిస్తే రెవల్యూషన్ చెప్తుంది ఆ ఫలము కోసే కాలం వచ్చింది. అది కోసి ఆయన ఏం చేశాడు, తన దగ్గర ఉంచుకున్నాడు. మిగిలినది దారిలో వేసి తొక్కినట్టుగా ఉంటుంది, అదే నిత్యాగ్నిలో వేయబడేది. సో మంచిది చెడ్డదియు న్యాయ తీర్పు పరలోకము మన కంటికి ముందుగా ఉంది. ఫలిస్తే పరలోకం, లేకపోతే న్యాయ తీర్పు, రెండు ఇక్కడే ఉన్నాయి.
1: ఇంకో ముఖ్యమైన విషయం మనం గ్రహించాల్సి ఉంది, పరిస్థితులు చూడకూడదు. పరిస్థితులు కొరత చెప్పి చివరిగా పరిస్థితులు మనకి మైనస్ గా మారడానికి అవకాశం ఉంది. పరిస్థితులని కొరత చెప్పకుండా, దేవా ఇది నాకు ఇచ్చాడు, నాకు మైనస్ ఇచ్చాడు ప్లస్ ఇచ్చాడు, మీరే నన్ను లీడ్ చేయండి, పరిశుద్ధాత్మ నాతో రండి అని అలా ఇన్వైట్ చేసి మనం ఫలం ఇవ్వగలం అనే అష్యూరెన్స్ ఇందులో ఉంది. కార్యక్రమానికి మీరు వచ్చినందుకు ధన్యవాదాలు. మరో కార్యక్రమంలో ఇంకో ఇంట్రెస్టింగ్ ప్రోగ్రామ్ తో కలుద్దాం. వందనములు.
2: ఉపమానములు రహస్యములు అని ఈ కార్యక్రమాన్ని మీరు వీక్షించినందుకు వందనాలు. ఈ కార్యక్రమం మూలంగా దేవుని రాజ్య రహస్యములను ఎరిగి ఉన్నారని మేము విశ్వసిస్తున్నాము. ఈ కార్యక్రమాన్ని పలువురికి తెలియజేయండి.

నిబంధన రాగాలు, నిరీక్షణ స్వరాలు, ఆధ్యాత్మిక గీతాలు. గీత రచన, స్వర రచన పాస్టర్ కె రాజబాబు. సంగీత పర్యవేక్షణ పాస్టర్ జి రాజరత్నం. గాయనీ గాయకులు శ్రీ కె రాజబాబు, శ్రీ కె కమలామణిబాబు, శ్రీ పి వెంకటరత్నం, శ్రీమతి ఎం సరోజినీ దేవదాస్. రికార్డింగ్ ఇంజనీర్ శ్రీ పి ఆనంద్. నిర్వహణ పి వెంకటరత్నం. సమర్పణ కె అంకం రాజు.

ప్రార్థన. నా స్తుతికి పాత్రుడా యేసయ్య, నా ఆరాధనకు యోగ్యుడా. ఈ క్యాసెట్ విను వారినందరినీ నీ సముఖములో సంతోషింపచేసి వారి స్తుతి సింహాసనమందు ఆసీనుడవై, శ్రమలలో పుటం వేయబడినప్పుడు నీ కృప సమృద్ధిగా అనుగ్రహించి నీ పరిపూర్ణ సౌందర్యం మా స్వాస్థ్యము చేయమని కోరుకొంచున్నాను తండ్రి. ఆమేన్.

0: సింఫోనీ గాస్పల్ టీం సమర్పిస్తున్న ఆంధ్ర క్రైస్తవ కీర్తనల క్యాసెట్ నీ చరణములే. ఆంధ్ర క్రైస్తవ కవి సార్వభౌమ పురుషోత్తమ చౌదరి గారు క్రైస్తవ సంఘానికి దేవుడిచ్చిన వరం. తాను అనుభవించిన క్రీస్తు ప్రేమ మాధుర్యాన్ని తన సేవ ద్వారా, రచనల ద్వారా చవిచూపించి అనేకులను క్రీస్తు చెంతకు నడిపించి సంఘాన్ని ఉత్తేజపరిచిన సువార్తికుడు, కాపరి, నాయకుడు, గాయకుడు, శ్రమబాధితుడు యేసయ్య ప్రియ శిష్యుడు చౌదరి గారు. ఈయన పాటలు వాక్యానుసారమైనవై ఆధ్యాత్మిక పరిపక్వత కలిగి ఉంటాయి. సుప్రసిద్ధమైన ఈయన పాటలలో కొన్నింటిని సరియైన రాగాలతో ఏఆర్ స్టీవెన్సన్ మధుర సంగీతంలో మిమ్మల్ని ఆనందింపజేసేలా, మీకు మేలు కలిగేలా రూపొందించి అందిస్తున్నాం. వినండి నీ చరణములే.
1: ఆద్యంతములు లేని నిత్యుడు అవతరించిన ఆయన అక్షయుడు, పాపుల రక్షకుడు, ఉన్నవాడు అనబడినవాడు, పరలోక మన్నాను మనకు తినిపించిన భోక్త, కాపాడే కాపరి, సైతానును జయించిన మహావిజేత, పునరుత్థానకారకుడు, ఆయనకు హృదయపూర్వక నమస్కృతులు.

దేవుని చేత అప్పగించబడిన బాధ్యతలను విస్మరిస్తే, ఆయనిచ్చిన తలాంతులను ఆయన కొరకు వాడకుండా సోమరులుగా జీవిస్తే, ఆయన వచ్చి లెక్కడిగినప్పుడు ఏం సమాధానం చెప్తాం?

మానవుని కోరికలకు అంతులేదు. పరిపూర్ణ ఆత్మతృప్తి ఆనందము ప్రభు యేసు క్రీస్తుని ఆత్మీయ సహవాసము నుండియే లభించును.

యెహోవా నీ గుడారములో అతిథిగా ఉండదగిన వాడెవడు? నీ పరిశుద్ధ పర్వతము మీద నివసింపదగిన వాడెవడు? కీర్తనల గ్రంథం 15వ అధ్యాయం

సింఫోనీ గాస్పుల్ టీం సమర్పిస్తున్న మరో విశిష్ట క్రైస్తవ జానపద గీతాల క్యాసెట్ నీ సల్లని సూపే. రచన సంగీతం

0: అందరికీ ప్రైజ్ లార్డ్ జీసస్. నా పేరు ప్రమోద్ పాల్. యేసుక్రీస్తు సాక్షులు అనే ప్రోగ్రాంకి మరొకసారి మీకు ఆహ్వానం పలుకుతున్నాను. ఈరోజు మన మధ్యలో ఉన్నారు సిస్టర్ విశాలాక్షి గారు. తను హిందూ కుటుంబంలో పుట్టి పెరిగి శివభక్తురాలుగా ఉండి శివుణ్ణి పూజిస్తూ ఆరాధిస్తూ ఉండే తాను, సో యేసుక్రీస్తు ప్రభువులోకి ఎలా మారారు, విశాలాక్షిగా ఉన్న తాను విశాల కింద ఎలా క్రీస్తులోనికి వచ్చారు, క్రీస్తులోనికి రావడానికి గల కారణాలేంటి, అంత భక్తి చేస్తున్న తాను విగ్రహారాధనను విడిచిపెట్టి యేసుప్రభువే నిజదేవుడు అని సాక్ష్యమిస్తూ మన మధ్యలోకి వచ్చారు. కాబట్టి సిస్టర్ విశాల గారి సాక్ష్యాన్ని మనం విని ఆత్మీయంగా బలపడి యేసుక్రీస్తు ప్రభు నామాన్ని మహిమపరుద్దాం.
1: ప్రైజ్ లార్డ్ సిస్టర్.
2: ప్రైజ్ లార్డ్. నాకు శివుడు అంటే చాలా ఇష్టం. చిన్నగా ఉన్నప్పుడు మా ఫ్యామిలీలో అందరూ శివుని కోసం అంటే చాలా ఇది చేసేటోళ్ళం. పొద్దున్న లేవగానే అందరూ 4 గంటలకు అందరికన్నా ముందు లేచి ఫస్ట్ 4 గంటలకు తలస్నానం చేసుకొని ప్రతిరోజు గుడికి పోయేదాన్ని, శివుని గుడికి. ఆడికెళ్ళి ఇంటికి వచ్చేసి ఇంకా మిల్తపాలు చేసుకొని వెళ్ళిపోయేదాన్ని. అమ్మ వాళ్ళకి గిట్ట అందరూ రోజు సాయంత్రం పూట శివుని గుడికి బాగా పోయేది. మేము అందరూ సోమవారం మాత్రమే వెళ్ళేది, కానీ నేను సోమవారం కాకున్నట్లు ప్రతిరోజు శివునికి మా ఇంట్లో బాగా బర్రెలు గిట్ట ఉండేటివి. ఆ పాలు అన్నీ తీసుకుపోయి ఫస్ట్ నీళ్ళు పోసి అభిషేకం చేసి శివునికి పాలు పోసి అభిషేకం చేసి పుష్పాలు అన్నీ ముంగే తీసుకొని వచ్చుకొని నైట్ పూట అల్లుకొని పూలారం గిట్ట అన్నీ తీసుకొని పోయి ఫస్ట్ శివునికి మొక్కిన తర్వాతనే మేము ఏ పని అయినా మొదలుపెట్టేటోళ్ళం. ఫస్ట్ శివుని పూజ చేసిన తర్వాతనే ఏ పని అయినా స్టార్ట్ చేసేది అనమాట. పూజ అయిపోయిన తర్వాత ఇంటికి వచ్చేసి ఇంటికి వచ్చిన తర్వాత మిగతా పనులన్నీ చేసుకునేది ప్రతిరోజు ఇట్లనే. సాయంత్రం కాగానే మళ్ళీ సాయంత్రం పూట మొత్తం ఇల్లంతా శుభ్రం చేసేసుకొని ఆశ్రమంకి వెళ్ళిపోయేది. మళ్ళీ సాయంత్రం కూడా స్నానం చేసుకొని మళ్ళీ చెట్టుకున్న పూలన్నీ రెంపుకొని ఆశ్రమంకి వెళ్ళి మళ్ళీ అక్కడ ప్రసాదాలు గిట్ట అన్నీ వండుకు మా అమ్మ వండిస్తే నేను తీసుకెళ్ళేదాన్ని, నేను వండకపోయేదాన్ని. తీసుకెళ్ళేసి అక్కడ పెట్టి భజన అయిపోగానే రాత్రి 8:30 అట్లా వస్తే అమ్మవాళ్ళు తినేసి వండుకునేది. ప్రతిరోజు ఇట్లానే చేసేది. ఇంకా అక్కడక్కడ కొన్ని మీటింగ్లు అవి ఇవి ఉంటుంటే అప్పుడు వెళ్ళేటోళ్ళం మేము. వెళ్ళి బాగా దేవుని గురించి శివుని గురించి పూజ చేయాలి, మీరు ఇట్లా వేయాలి అని ఆశ్రమంలో చెప్పేది. చెప్పిన తర్వాత కొన్ని రోజులకు ఆశ్రమం వాళ్ళు కొన్ని పేపర్లు పంచారు అనమాట మా ఆశ్రమంలో. ఇట్లా అందరికీ కొంతమందికి రాముని గురించి చెప్పడానికి వస్తలేదు అని చెప్పండి అని చిన్నపిల్లలకు కొంతమందికి వచ్చేటోళ్ళు 2 ముగ్గురు వెళ్ళేది ప్రతిరోజు ఆశ్రమంకు. వెళ్తుంటే కొంతమంది పిల్లలు బంద్ చేసేసారు. సరే దేవుని కోసమే కదా చేద్దాము, మనం ప్రతిరోజు లేచి దేవుని గురించే కదా చేద్దాంలే అని చెప్పి నేను ఏం చేసినా సరే అని ఆశ్రమంలోని ఆ పేపర్లు తీసుకొని ముసలి వాళ్ళు వాళ్ళందరూ ఉన్న వాళ్ళకి అందరికీ గురుబోధం తీసుకునేటోళ్ళకు, మీరు గురుబోధం తీసుకోవాలి, చనిపోతే మాత్రము మీరు ఇట్లా దేవుడు అడుగుతాడు, చనిపోతే మాత్రము పాతంలోకి వెళ్ళిపోతారు, కాలుస్తాడు నూనెలో దేవుడు. అట్లా కాకున్నట్లు గురుబోధం తీసుకున్నారనుకో మంచి దేవుడి దగ్గరే ఉంటారు మీరు ఎప్పటికైనా అని చెప్పేదాన్ని. అయితే ఈ ముసలోళ్ళు చాలామంది వచ్చి అక్కడ ఆశ్రమంలో జాయిన్ అయ్యి గురుబోధం తీసుకునేటోళ్ళు. తీసుకున్న తర్వాత మళ్ళీ కొన్ని మాటలు వాళ్ళకి పలకనికి రాకపోయేది. రాకపోయేసరిలో చెప్పమ్మా అంటే అయితే మేము కన్నడలోనే ఒక మాట చెప్పేది నేను. ఆ చెట్టు ఈ చెట్టు అంటే రాముని మాట వస్తుంది. ఆ మర ఈ మర అంటే రామ అన్నట్టు ఒక పలుకు దాంట్లోకి వెళ్ళి మాట వస్తుంది అన్నట్టు అని చెప్తే సరే అని రోజు దాంతోనే వాళ్ళు జపం చేసుకొని రోజు ప్రతిరోజు అట్లనే వచ్చేది. సరే అని అక్కడక్కడ ఆశ్రమంలోకి వెళ్ళడము చెప్పడము ఇంటికి రావడము ఇట్లనే ప్రతిరోజు మొత్తం గడిచిపోయేది. ఎప్పుడైతే ఉగాది వస్తుందంటే చాలా స్పెషల్ అనమాట మాకు. శ్రీశైలం పోవాలి, ఒక శ్రీశైలం పోవాలి. అది ఏది నడుచుకుంటూ వెళ్ళాలి మనం. నడుచుకుంటూ వెళ్తేనే మనకు లింగ దర్శనం అవుతుంది. శ్రీశైలంలోని లోపలికి గర్భగుడిలో వదులుతారనమాట అందరినీ. గర్భగుడిలో వదిలేసి అక్కడ వెళ్ళి మన నుగుష్టి అనేది శ్రీశైలం లింగానికి తాకితే మనకు ఎంతో పుణ్యం వస్తుంది, ఎంతో అదృష్టం కలగలము మనము అని ప్రతి చిన్నగా ఉన్నప్పుడు 6 సంవత్సరాలు నాకు వయసు ఉన్నప్పటి నుంచి నేను బాగా నాకు తెలివి ఉన్న కాడికి వెళ్ళి మా ఆశ్రమంలో వెళ్తుంటే సరే నేను కూడా వెళ్దాం పులతోటి పాటి వెళ్దామని మా అమ్మమ్మ వాళ్ళు నాయనమ్మ వాళ్ళు అందరూ ఒకటే ఊరు వెళ్ళేది అనమాట. సరే అని నేను కూడా వెళ్ళేది దాని వెంబడి. ఒక్కొక్కసారి ముసలి వాళ్ళు రాలేకపోయినా కూడా నేను వెళ్ళేదాన్ని. ప్రతిసారి ఎవరు వెళ్ళినా కూడా మా ఊరికెళ్ళి శ్రీశైలం పాదయాత్ర చేసేది అనమాట. ఇంకా పాదయాత్ర చేసుకుంటా వెళ్ళి అక్కడ దర్శనం చేసుకొని మళ్ళీ అక్కడ ఊరేగింపులు జరుగుతాయి, జాతరలు జరుగుతాయి. ఇంకా ఆ జాతరలో నా ఈ తేరు ఒక్కొక్క తేరు ఇగ్గుతారనమాట. మేము అవన్నీ వేపించుకొని మళ్ళీ ఎన్ని మెట్లు అయితే పాతాళ గంగకు ఎన్ని మెట్లు అయితే ఉన్నాయి అన్ని మెట్లకు ప్రతి మెట్టుకు బొట్టు పెట్టి నీళ్ళతో అడిగి బొట్టు పెట్టి చేసుకుంటా ప్రతి ఒక్క మెట్టుకు కింద పాతాళ గంగం దాకా అవన్నీ చేసేదాన్ని. చేసి మళ్ళీ మీదికి వచ్చే టైంలోన స్నానం చేసుకొని పడి బట్టలతోనే అట్లనే మళ్ళీ పొర్లుకుంటా ఆందాక శివాలయంలో వెళ్ళేదాకా అట్లనే చేసేదాన్ని. చేసుకొని అక్కడ మళ్ళీ అన్నీ ముగించుకున్న తర్వాత ఇంకా అక్కడ ఉన్నాయి అన్నీ చూసుకొని మళ్ళీ వచ్చేటప్పుడు అందరూ చాలామంది బస్సుకు గిట్ట అట్లా వచ్చేస్తారు. దాన్ని నాకు అనిపించేది, అరే మనం ఇంత చేసి కూడా మనం నడుచుకుంటూ వెళ్ళి కూడా ఏం లాభము, మళ్ళీ నడుచుకుంటూనే వెళ్దాం అని. అందులో ఏంటంటే మనం ఇంత వేస్తున్నాం, పొద్దున్న లేచినప్పుడు సంది ఇంత వేస్తున్నాం, కానీ నాకు ఒక చిన్న గుణపు సంది ఒక ఆశ ఉండేది చాలా మటుకు, అంటే దేవుడు కనిపించాలి అని. దేవుడు కనిపించాలి, నేను ఏం అడగకపోయేది, మాకు ఆస్తులు ఉన్నాయి అన్నీ ఉన్నాయి, చాలా దేవుడు చాలా ఇచ్చిండు మాకు, అన్నీ అమ్మ నాన్న గుట్ట బాగా చూసుకునేటోళ్ళు అన్నీ మంచిగా ఉన్నాయి. కానీ నా కోరిక ఒకటే ఉండేది, ఎప్పుడైనా అమ్మను వచ్చి ఒక మాట అడిగేది. నేను అమ్మ క్లోజ్ ఫ్రెండ్ లాగా ఉండేది అమ్మ నాతోని. అయితే అమ్మని అడిగేది, ఏందమ్మా ఎప్పుడన్నా దేవుడు కనిపించిందా నీకు అని అడిగిన. అడిగితే అమ్మ ఉండన్నది దేవుడు కనిపించడం అట్ల ఎవరైనా భక్తితోని పూజ చేసిన వాళ్ళకే కనిపిస్తాడు అని చెప్పింది అమ్మ. సరేనా అని నేను భక్తిగా చేసలేనేమో దేవునికి, అందుకనే దేవుడు నాకు ఇంత పరీక్ష పెడుతుండేమో అని చెప్పేసి నేను ఇంకా దేవునిలో ఉండడానికి చాలా ఇది చేసిన అనమాట శివుని కోసం. సరే అని బాగా పూజ చేయడము, ఇంకా ఎక్కువ నవరాత్రులు వచ్చినా అనుకో 1 గంట రాత్రులు ఇవ్వడము, నైట్ పూట ఎవరు కనిపించినప్పుడు 1 గంట నైట్ లేచి మనం స్నానం చేసుకొని శివుని గుడికి పోతే అప్పుడు దేవుడు మనం ఏది వరం అడిగితే అది ఇస్తాడు అని మనుషులు అందరు పండుకున్న టైంలో పోయి దీపనార్జన చేసి మొత్తం అన్నీ చేసి వచ్చేదాన్ని. అట్లనే వస్తుంటే 40-41 రోజు అయిపోయింది పూజ చేయడం. చేసేది అయిపోయిన తర్వాత మా అమ్మ అన్నది, అయిపోయింది కమ్మ ఏదైనా యాత్రలు పోయి అక్కడ నిద్ర వేసేసి రమ్మన్నది. సరే అమ్మ నేను కూడా వెళ్తా మీరు కూడా రారంటే నాకు వేరే దగ్గరికి దేవుళ్ళ దగ్గరికి పోవడం ఇష్టం ఉండదు, కానీ ఒక శివుడు అంటేనే చాలా ఇష్టం నాకు. ఎక్కడికైనా కానీ శివుని గుడి ఉంటే మాత్రమే నేను వెళ్ళేది. ఇంకా వేరే దగ్గరికి వెళ్తున్నాము అంటే నాకు అంత ఇష్టం అనిపించకపోయేది చిన్నగా ఉన్నప్పుడు. సరే అమ్మ ఇక్కడ నాయనమ్మ వాళ్ళు వెళ్తురు వెళ్ళేస్తా అంటే సరే అని మేము పోయినాం. పోయేసి అక్కడ యాత్రలన్నీ ముగించుకొని వచ్చేసినాం రిటర్న్. వచ్చేసిన తర్వాత మళ్ళీ మా ఆవులకు గిట్ట ఆవులు బాగుండేది మా దగ్గర. ఇంకా ప్రతిరోజు ఆవు కూడా పూజ చేసేదాన్ని నేను. ఆవు కూడా పూజ చేసేసి దాన్ని చుట్టూ ఆవు చుట్టూ 5 ప్రదక్షిణలు చేసి పనికి వెళ్ళేదాన్ని. కొన్ని రోజులకు స్కూల్ అయిపోయిన తర్వాత మళ్ళీ కూలర్లు గిట్ట వస్తే ఇట్లా పనికి వెళ్ళేసి వచ్చేదాన్ని. నాన్నకు సడన్గా గుండెలో నొప్పి వచ్చేసింది, బాగా నొప్పి వస్తే అయ్యో నాన్నకి ఇట్లా అయిపోయిందమ్మా ఇట్లా ఇట్లా అని నేను ఎక్కువ అందరము మా ఇంట్లో నాన్నకు కొంచెం రెస్పెక్ట్ ఇస్తాం, భయపడతాం అనమాట మాట్లాడకపోయేది. నాన్న నాతోనే ప్రేమగా మాట్లాడేది బాగా మా అందరికన్నా, ఇంట్లో నేను పెద్ద బిడ్డను చాలా ప్రేమగా మాట్లాడేది. నాన్నకి ఇట్లా అయిపోయింది కానీ అమ్మ ఏ దేవుని పోతే మర్చుకుంటుందంటే అప్పుడు 10-11 సంవత్సరాలు ఉండొచ్చు నాకు. ఆ టైంలో అమ్మ అన్నది, ఏమమ్మా మన పూర్వీకులు అప్పుడు ఈ పీర్ల పండుగ చేసేది అగ్గిలో నడిచేది ఇవన్నీ ఉపాసాలు ఉండేది ఇచ్చబెట్టేసినాం కదా అందుకే మీ డాడీకి ఇట్లా అయ్యిందేమో మీ నాయనమ్మ చెప్పింది అంటే అదేదో నేను చేస్తా మా డాడీకి మంచిగా అయితే చాలు అని నేను అనుకున్నా. అనుకొని పోయినా పోతే సాయిబులు దగ్గరికి పోయి దర్గా కాడికి పోయి అడిగిన. అయితే ఇట్లా ఉపాసం ఎట్లుండాలి, నాకు నేను శివుని తప్ప ఇప్పటిదాకా ఎవరిని పూజించలేదు అని అంటే ఆయన చెప్పిండు నేనేమో పొద్దున్న 5 గంటలకల్లా తినేసేయాలి, సాయంత్రం పూట ఇట్లా మళ్ళీ వదిలేసేయాలి, సాయంత్రం కూడా తినొచ్చు, పొద్దుంతా మాత్రమే ఉండొచ్చు, అట్లా ఏమి ఉండదు అని చెప్పింది. సరేలే అని చెప్పేసి నేను మళ్ళీ వచ్చి మా అమ్మని అడిగితే, సరే అమ్మ నాన్నకు మంచిగా ఏంటో కావాలి కదని ప్రతి గురువారం అప్పుడు దర్గాకి వెళ్ళేదాన్ని. 11 సంవత్సరాలు వేజ్ ఉన్నప్పుడు సంది దర్గాకి వెళ్ళి ఇంకా అప్పుడు మొత్తము నిప్పులు అగ్గిగుండం ఉంటుంది అనమాట. మొత్తం అక్కడ పీర్లను ఎత్తుకున్న వాళ్ళు మాత్రమే అందులోకి వెళ్ళి నడుస్తుంటారు ఎక్కువ శాతం. ఇంకా నేను కూడా ఏం చేసేది, నాకు అప్పటి సంది కొంచెము ఎక్కువ పోవడం వలన ఎందుకో తెలియదు చాలా మటుగా ఇదైపోయినా అనమాట ఆ దేవునికి. మా నాన్నకు అప్పుడప్పుడు కొంచెం హాస్పిటల్ తీసుకెళ్ళి చూపించుకొని వచ్చిన తర్వాత కొంచెం మంచిగా అయ్యిండు. మా డాడీ మంచిగా అయ్యిండు కదా, ఈ దేవుడే బాగు చేసినట్టుండు అని నేను అమ్మకన్నా, అమ్మ మంచిగా అయ్యిండు కదా నాన్న ఇంకా మాకు చూపించుకున్నందుకు, అసలు మనము పీర్ల పండుగ చేసినందుకే మంచిగా ఉన్నాడు. అంతకుముందు కూడా పీర్ల పండుగ చేసేది కానీ ఒక పొద్దు ఉండకపోయాడు. అట్లనే డాడీ నేను ప్రతి సంవత్సరం ఉండేది ఇంకా అప్పటి నుంచి ఇద్దరం కలిసి ఇద్దరము ఒక పొద్దు ఉండేది. అగ్గి నేను మాత్రం అగ్గిలో నడిచేదాన్ని, అగ్గిలో నడిచి చాలా వచ్చిన తర్వాత అన్ని రోజులు మొత్తం ఒక పొద్దు అయిపోయిన తర్వాత ఇంకా అక్కడికి వెళ్ళి వచ్చేసి ఇంటికి వచ్చి ఇంట్లో మనది మేమే వండుకోవాలి, ఒక పొద్దు ఉన్నప్పుడు మనది మనమే తినాలి, ఎవరు వండింది తినకున్నట్లా అట్లా ఉండేది. ఇంక ఇద్దరు ఉంటున్నాం కదా నేను వండేస్తానన్న తినేద్దామని అట్లా అయిపోయింది. ఆడికెళ్ళి వచ్చిన తర్వాత అమ్మ అన్నది, సరే అమ్మ అన్నీ మంచి ఇవన్నీ మంచిగా ఉన్నాయి మమ్మీ, నేను అన్ని ఆత్రాలు చూసిన, మొత్తం అన్ని దగ్గరికి పోయేసి వచ్చిన, ఇవన్నీ చూసినా కూడా ఎందుకు మమ్మీ దేవుడు కనిపించాలని నేను అనుకున్నది ఒక్కటి మాత్రం అయితే లేదు, మనకు అన్నీ ఉన్నాయి కానీ దేవుడు ఎందుకు కనిపిస్తలే మమ్మీ, ఏ శివాలయం పోయినా ఏ శివుడు ప్రత్యక్షం అయ్యిండు అక్కడ అని చెప్తే అక్కడ ఒక లింగం కొనుక్కొని ఇంట్లో పెట్టుకునేదాన్ని నేను. రోజు ఫస్ట్ బిందెలతో తీసుకొచ్చి నీళ్ళు పోసి ఆ లింగానికి అభిషేకం చేసిన తర్వాతనే బయటికి వెళ్ళేదాన్ని. చాలా మటుకు ఇంత చేస్తున్నాం మమ్మీ నాకు ఎందుకు కనిపించకుండా వచ్చు మమ్మీ దేవుడు అంటే, నేను మాకు కనిపించేటోళ్ళకే కనిపిస్తాడు అందరికి కనిపించడు అని చెప్పింది. అట్లా నా అయితే నాలో ఏమో తప్పు ఉంది అందుకే నాకు దేవుడు కనిపించకుండా అయిపోయాడు, నేను ఇంకా మంచిగానే చేద్దాం దేవునికి అని చెప్పేసి ప్రతిరోజు ఇంకా అట్లా చేయడం మొదలుపెట్టేసిన. మొదలుపెట్టేసిన తర్వాత నా మ్యారేజ్ అయిపోయింది. మా మ్యారేజ్ అయిపోయిన తర్వాత మేము అక్కడ ఉంటలేము, హైదరాబాద్ వచ్చేసినాం. హైదరాబాద్ వస్తే నేను నాన్ వెజ్ కూడా తినేదాన్ని కాదు, ఇంట్లో కూడా వండిపించేదాన్ని కాదు. వద్దు మనం నాన్ వెజ్ తినొద్దు, మళ్ళీ నాన్ వెజ్ తింటే శివునికి నచ్చదు, మనం తినొద్దు ఆ నాన్ వెజ్ అని చెప్పేదాన్ని. నాన్ వెజ్ తినకున్నట్టు మేము హైదరాబాద్కి వచ్చినప్పుడు ఇంకా హైదరాబాద్లో ఇక్కడ శివాజీనగర్లో ఉన్నాం. శివనాలు ఉన్న తర్వాత ప్రతిరోజు రక్షపురం గుడికి వచ్చేదాన్ని, శివుడి గుడికి. చాలా పాత గుడి అది, ఇప్పుడు చాలా డెవలప్ అయింది కానీ అప్పట్లో చాలా పాత గుడి, ఏమి ఉండకపోయేది, ఖాళీ శివుడి మాత్రమే ఉండేది, పక్కకి ఏ గుళ్ళు ఉండకపోయేది. ఆ గార్డెన్ అంతా వచ్చి పొద్దున్నే వచ్చి నేను ఫస్ట్ ఒక చీపిడి తీసుకొని గుడి మొత్తం అంతా ఉకేసి క్లీన్ చేసి ఇక్కడ చెత్త వాడేసిట పోయి మళ్ళీ స్నానం చేసుకొని వచ్చి ఇంటికి పోయి మళ్ళీ స్నానం చేసుకొచ్చి అప్పుడు దేవునికి పూజ గిట చేసుకుని వెళ్ళేదాన్ని. మళ్ళీ సాయంత్రం వచ్చేది, అయితే పంతులు బాగా ఆశ్చర్యపోయాడు. ఏ అయితే ఇక్కడ మీది ఎక్కడి సైడ్ అమ్మా అని అన్నాడు. అంటే మాది కర్ణాటక అని చెప్పిన నేను. అంటే అందుకేనమ్మ ఇంత భక్తిగా పూజ చేస్తున్నావు, ఇక్కడ వాళ్ళైతే ఇక్కడ ఎప్పుడు చేయలే అని చెప్పిండు. ఇంకా సరే అని నేను రోజు ప్రతిరోజు వస్తావమ్మా అంటే వస్తాను. ప్రతిరోజు వచ్చి ఇంకా నాకు దేవుణ్ణి మొక్కనికి నేను నాన్ వెజ్ గిట్ట ఏం తినను ఆయనకు నేను చెప్పిన అనమాట పంతులకు. నాన్ వెజ్ గిట్ట నేను ఏం తినను ఎప్పుడు, నాకు చిన్న గుణపు సంది అలవాటు లేదు, లింగ దర్శనం చేపించుకుంటా అంటేమో నేను ప్రతిరోజు వచ్చి పనులన్నీ చేస్తా కానీ శివుని లింగానికి నేను మొక్కాలి అనేది నా ఉద్దేశం అనమాట. ప్రతిరోజు ఆయనకు పాలాభిషేకం చేసి అన్నీ అక్షణాలు చేస్తే ఆయన నాకు కనిపిస్తాడు, నేను ప్రతిరోజు నా నుష్టి ఆయన లింగానికి తాకి నేను మొక్కి రావాలనేది నాకు చాలా ఉంటుండే. సరే అని అట్లనే మొదలు పెట్టేసిన, ప్రతిరోజు మొదలు పెట్టింది. ఒకరోజు నేను డ్యూటీకి వెళ్ళేసి వస్తున్నా, డ్యూటీకి వెళ్ళేసి వస్తుంటే మా ఇంటి మీదనే కొంతమంది పక్కకు క్రిస్టియన్స్, అంటే జీజస్ ఎవరు అనేది కూడా చిన్నగా ఉన్నప్పుడు సంది నాకు తెలియదు, జీజస్ ఎవరు అనేది కూడా నాకు తెలియదు. అయితే చాలా ఊర్లలో ఉండకపోయేది చర్చిలు గిట్ట క్రిస్టియన్స్ ఎవరు అనేది కూడా మనకు అంత లేకుండా అనమాట. ఈ హైదరాబాద్కి వచ్చిన తర్వాత నాకు ఒక దగ్గర ఇట్లానే మీటింగ్ పెట్టిరు వీధ. మీటింగ్ పెడితే నేను గురువారం రోజు, ఆ రోజు ఇక్కడ స్టేషన్ అవతల ఒక దర్గా ఉంటుంది, ఆ దర్గాకి వెళ్ళేసి వచ్చిన. ఇంట్లో ధూపం గిట్ట అన్నీ వేసేసి కూర్చున్నా. ఇంట్లో కూర్చున్న తర్వాత వాళ్ళు అందరూ మా పక్కకు ఉన్నోళ్ళు అక్కడ ఉన్నోళ్ళు ఇంటి పక్క వాళ్ళు మీదికి వెళ్తురు. మా ఆయన కూడా వెళ్ళిండే వాళ్ళ సరిగ్గా పాటు. అయితే నాకు బాగా కోపం వచ్చేసింది, వాళ్ళు ఏదో చేస్తారు, వాళ్ళకు ఒక దేవాలయం ఉండదు, ఏముండదు, నువ్వు ఏది తెలుసని వాళ్ళ దగ్గర పోయి కూర్చున్నావు, అట్లా కూర్చోవద్దు మనము, నువ్వు రా కిందికి రా అంటే మా ఆయన రాలే. రాకున్నట్లు అక్కడనే వాళ్ళ ఫ్రెండ్స్ ఉండరు అనమాట. ఆయనకు అంతకుముందు తెలుసు అంట జీజస్ గురించి, అందుకనే కూర్చుండు. నేనేమో ఈయన రాకపోయినా అని చెప్పేసి నేను ఇంట్లోకి వెళ్ళేసిన. ఇంట్లోకి వెళ్ళి కూర్చున్నాయి ఇంక ఇట్లానే అప్పుడప్పుడు అక్కడ పెట్టేది ప్రార్థనలు గిట్ట వేసుకునేది, అది మిద్దె మీద ఇవన్నీ వేసుకుంటుండే. నేను ఒకరోజు డ్యూటీకి వెళ్ళేసి వస్తున్నా. అయితే లలితబాబులో డ్యూటీకి వెళ్ళిన నేను. డ్యూటీకి వెళ్ళినప్పుడు వచ్చేటప్పుడు ఒకరు, అది చర్చి లాగానే ఉంది, మామూలు ఇంట్లో ప్రేయర్ పెట్టుకుంటారు, వాళ్ళు పిలిచిరు. అయితే ఇక్కడ రామ్మా అన్నారు. నా ఎంబడి నా డ్యూటీ చేసేటా ఏమన్నది, నాకు చాలా దూపైతున్నాయి నీళ్ళు తాగుతా అని అంటే, సరే అక్క నువ్వు తాగేసి నాకేమొద్దు అని నేను చెప్పిన. చెప్తే ఆమె అన్నది, ఎందుకు తాగవు, నీకు కూడా ఇంతసేపు అయింది అలసట వచ్చింది కదా తాగు రాదంటే, నాకు వద్దు నువ్వు క్రిస్టియన్స్ నేను నీళ్ళు తాగాను ఉల్లింట్లో అని చెప్పాను. అయితే ఎందుకమ్మా క్రిస్టియన్స్ అయితే నీళ్ళు తాగొద్దు అంటే, కాదు నాకు మంచి అనిపించదు, వాళ్ళు అంత మాంసం తింటారు, ఇట్లా చికెన్ తింటారు మటన్ తింటారు, వాళ్ళు ఏదేదో వేస్తారు, మా ఇంటి కాడ ఉన్నోళ్ళు కూడా చూసిన నేను, నాకు నచ్చదు అట్లా, అదే గ్లాస్తో తెచ్చి నీళ్ళు ఇస్తారు నేను తాగను అని అన్న. తాగను అంటే, లే ఈ సారు మంచిగానే ఇస్తాడు బాటిల్లో నీళ్ళు తాగదాం దారే అన్నాడు. అంటే నాకు వద్దు అని చెప్పిన నేను. ఆయన కూడా ఆయన ఆ ఇంట్లోకి వెళ్ళి వెళ్ళిండు, మంచి బాటిలే తీసుకొచ్చి ఇచ్చిండు డోర్ కొడితే. అయితే నీకు యేసుప్రభు గురించి తెలుసా అమ్మ అని అన్నాడు. అంటే మాకు తెలియదు యేసుప్రభు ఎవరో, మేము చిన్నగున్నప్పు సంది ఎక్కడ పోలే, మాకు శివుడు అంటేనే ఇష్టం, నేను ఎప్పుడైనా గుడికి వెళ్తా, అందుకే నేను క్రిస్టియన్స్ దగ్గర మాట్లాడొద్దు అనుకున్నా ఇట్లా వేస్తారని. చూసిన వాళ్ళ దేవుని గురించి మొదలుపెట్టిరు అప్పుడే చెప్పడము. ఆయన రావడం రావడమో మనం ఎవరని తెలియనే తెలియదు, ఎట్లా అడుగుతుంది చూడక, నాకు ఊళ్ళు అచ్చరు అని నాన్న. అంటే కాదమ్మా, నిజమైన దేవుడు మా దేవుడే, మీరు తప్పు పడుతురు, నేను ఎవరు వచ్చినా మా ఇంటి ముంగడికి నేను ఈ మాట చెప్తా అని చెప్పిండు. నువ్వు నమ్ము నమ్మకు నా దేవుడు చెప్పమన్నాడు, నేను చెప్తున్నా నీకు అని చెప్పిండు. కానీ మీరు అట్లనే అంటారు, నేను నమ్మా అని చెప్పి నేను ఆడికెళ్ళి వెళ్ళిపోయినా. ఆడికెళ్ళి వెళ్ళిపోయిన తర్వాత ఆమె ప్రతిరోజు అక్కడనే డ్యూటీ చేసేట, ఆమె ఎప్పుడన్నా ఒకసారి నేను వెళ్ళేది. ఇంకా ఆడికెళ్ళి వెళ్ళిపోయినా ఇంటికాడికి పోయినా అక్కడ కూడా ఇట్లా ఊరికే డిస్టర్బెన్స్ అవుతుంది, నేను పూజ చేస్తుంటే అంటే మా ఆయన ఎవరిని తిట్టొద్ది అట్లా అని చెప్పిండు. కానీ నాకు ఆయన క్రిస్టియన్స్ అంటే బాగా కోపం, వీళ్ళు మార్చేశారని. నాకు ఒక ఆమె చెప్పింది, వీళ్ళు క్రిస్టియన్స్ దగ్గర మాట్లాడినాం అనుకో మనము, వాళ్ళు మార్చేస్తారు, మన దేవుళ్ళకి వెళ్ళి మొత్తం తొలగిపోయేలాగా చేస్తారు వాళ్ళు, అలా మాటలు మొత్తము మాయ మాటలు ఉంటాయి అని అన్నది. అంటే అందుకేనా క్రిస్టియన్సే దోస్తానం ఉంటారు కానీ మనతో ఎక్కువ ఉండరు హిందూస్తోని వీళ్ళు అని నేను అనుకున్నా. మాట్లాడుకున్నట్లు దూరం ఉన్నదే మేలు అని చాలా మటుగా అనుకుని నేను వస్తున్నా. వస్తుంటే నాకు ఉంటుంట గురువారం వస్తే నేను దర్గాకి వెళ్ళేసి వస్తున్నా, ఒక ఆమె పరిచయం అయింది నాకు. అయితే ఏడికి వెళ్తున్నావు అమ్మా నువ్వు అని అంటే, నేను ఇట్లా దర్గాకి వెళ్తా ప్రతి గురువారం అంటే, ఈ పూలు ఏం చేసావమ్మా అని అడిగింది. గులాబీ పూలు పట్టుకొని దర్గాకి వెళ్ళేదాన్ని నేను. అయితే లాడే కూడా తీసుకెళ్లేదాన్ని, ఎర్ర లాడే కూడా తీసుకెళ్ళి అక్కడ కట్టేసి మళ్ళీ నేను నా చేతికి మొత్తం చేతికి కట్టేసుకొని ఆ పూలు అక్కడ వేసి సాంబ్రాణి గిట్ట పొగ ఇంత తీసుకొని ఇంట్లో వచ్చి ధూపం వేసుకునేదాన్ని. ధూపం వేసుకుని ఇంటికి వచ్చేటప్పుడు ఒక ఆమె నాకు పరిచయమైంది. అయితే నేను కూడా బాగా ఇక్కడ వచ్చేదాన్ని అమ్మా అప్పుడు, అందుకే అడుగుతున్నా అని అన్నది. అంటే ఏందక్క అని నేను, అంటే మీరు ఏమిటోళ్ళు అని అడిగేదాన్ని ఫస్ట్. నేను ఏమిటోళ్ళు, మీరు ఏమిటోళ్ళు అంటే, మేము ఇంకా దేవుణ్ణి నమ్ముకోలే, దేవుణ్ణి చర్చికి అయితే వెళ్తున్నామ్మా ఇప్పుడు, ఇలాంటి పూజలు ఏం చేస్తలేను అన్నది. నాకు ఇంకా కోపం వచ్చింది ఆమె మీద. అయితే నువ్వు నాతో మాట్లాడకు, మనకు దేవుళ్ళు లేకనా, ఎంతోమంది ఉన్నారు మనకు దేవుళ్ళు, అందులో ఎవరో ఒకరు నచ్చిన దేవుణ్ణి ఎంచుకోవచ్చు కదా, ఇంతమంది దేవుళ్ళని నిరసపెట్టి ఆయనేంది యేసుప్రభుని పట్టుకోవడము, నాకు నచ్చలేదు, మీరు మాట్లాడకరియాక అని అందించి ఆమెను కూడా అది కట్ చేసేసిన. కట్ చేసి ఇంటికి వచ్చాం. ఇంటికి వచ్చేసి మేము మళ్ళీ ఊరికి వెళ్ళిన, అయితే మేము చిన్నగా ఉన్నప్పుడు చర్చిలు ఉంటా పోయేదని చెప్పిన కదా, అయితే చాలా ఏళ్ళకు తర్వాత నేను ఊరికి వెళ్తున్నా. ఊరికి వెళ్తుంటే మా ఊరి చివరిలోన ఒకటి చర్చి కట్టి సిల్వది పెట్టిరన్నమాట. అది చూసి నేను షాక్ అయినా, అయితే ఇదేంది ఇది మొత్తం ఇట్లా పెట్టిరు మన ఊరి చివరిలో, అసలు మన దేవాలయాలు ఇన్నిగానం ఉన్నాయి, వీళ్ళకి ఏమైనా తెలివిందా అసలు ఈ దేవుణ్ణి నమ్ముకోవడము అని. మనం ఏం చేయాలంటే మైకులు ఎత్తేసుకో, వాళ్ళు పాటలు గిట్ట వాడతారు కదా, మైకులు గుంజుకొని వచ్చేసాలని నాకు అనిపించింది. అనిపిస్తే నేను ఆటికి కూడా వేరే వాళ్ళ పిల్లలతో మాట్లాడినా, అరే మీకు ఎంత ఇస్తారా అక్కడ వెళ్ళేసి ఆ మైకులు గుంజుకొని వచ్చేసేయండి అని. అయితే సరే అక్క అని చెప్పారు పిల్లలు. సరే అంటే సరే అని ఆ పిల్లలకు కొన్ని పైసలు ఇచ్చి మైకులను మొత్తం పగలగొట్టిపిచ్చేసిన కోపంలో. పగలగొట్టిపిచ్చిన తర్వాత ఆ పిల్లలు వచ్చేసి అక్క అని, అరే నాకు మంచి అనిపిస్తుంది రా అసలు ఊళ్ళేంది రా మొత్తం మనల్ని అందరినీ ఇది చేసేస్తారు మైకులు పెట్టి అది పెట్టి అని ఆ పిల్లలతో చెప్పేసి నేను రిటర్న్ మళ్ళీ ఊరికి వచ్చేసిన. ఊరికి వచ్చిన తర్వాత ఏడిపోయినా నాకు ఇట్లా అనిపించింది. అయితే ఒకసారి మా అమ్మ కూడా వచ్చింది అనమాట హైదరాబాద్కు. వస్తే మా అమ్మతో నాన్న ఏందమ్మా ఇట్లా అంటే, మా అమ్మ అన్నది కాదమ్మా ఆయన కూడా యేసుప్రభు అంటే దేవుడే మరి అని చెప్పింది. దేవుడు అంటే మరి మనం అందరిని పూజిస్తాం కదా, మన దేవుళ్ళు మనకి ఇంతమంది దేవుళ్ళు ఉన్నారు, ఆ దేవుడు ఎందుకమ్మా మనకు, ఇంగ్లీష్ దేవుడు అంట ఆయన అని నేను, ఇంగ్లీష్ ఆయన అంట ఆయన మనకెందుకు, మనకి ఇంతమంది దేవుళ్ళు ఉన్నాగా అని అంటే, అమ్ముండి కాదమ్మా ఆయన కూడా గొప్ప దేవుడు అంట, నేను మీరు అందరు ఆడపిల్లలే పుడుతురు కదా, ఆడపిల్లలు పుడుతురని నేను మస్తు దేవుళ్ళకు మొక్కుకున్నా, కానీ నాకు మగ పిల్లగాడు పుట్టలే, ఇప్పుడు తమ్ముడు ఆడికి వెళ్ళిన తర్వాతనే పుట్టిండు అని మా అమ్మ చెప్పింది. అయితే కొంచెం అప్పుడు అమ్మ చెప్పినప్పుడు కొంచెం అట్లా అనిపించింది నాకు, ఏమో ఒకసారి ఇట్లా పోయేసి చర్చిలోకి వచ్చేద్దాం అనుకుని నేను అదే లలిత బాబుకి ఎవరైతే నాకు చెప్పిరో ఆడికి వెళ్ళిన, మళ్ళీ అక్కడ వెళ్ళినప్పుడే పోదాం ప్రత్యేకంగా ఏం పోయే అవసరం లేదా అని చెప్పేసి పోగాను. అప్పటికే పూజలు చేస్తున్నా అన్నీ వేసుకుంటానే లలిత బాగా వెళ్ళిన. నేను అక్కడ డ్యూటీ పడ్డది ఆ రోజు వెళ్ళిన. అయితే రామ్మ చాయ్ గిట పెట్టినా, మీరు చాయ్ తాగి నీళ్ళు తాగడ్డి అని ఆయన, ఎవరైతే క్రిస్టియన్స్ ఉరు ఆయన ఏం చేసిండు మాకు చాయ్ ఇచ్చి బిస్కెట్లు ఇచ్చిండు నీళ్ళు తాగి. సరే అని ఫస్ట్ టైం వాళ్ళ ఇంట్లో నీళ్ళు తాగిన, నీళ్ళు తాగేసి ఇంకా ఆడికెళ్ళి వచ్చాను. కొంచెం అప్పుడు కూడా చెప్పిండు, మా దేవుడే నిజమైన దేవుడు అమ్మా, వేరే మా దేవుడు తప్ప ఇంకో దేవుడు లేడంటే మీరు ఇట్లా అంటారనే నేను క్రిస్టియన్స్ దగ్గర మాట్లాడను నాకు కోపం వస్తుంది అని కొంచెం కూల్గా మాట్లాడినా అనమాట వాళ్ళ దగ్గర, అంత ఇదిగా మాట్లాడుకున్నట్టు. ఫస్ట్లో అయితే వాళ్ళు చెప్పకముంచే నేను వాళ్ళని తిట్టేసేదాన్ని బాగా, ఇంకా అప్పటికే కొంచెం ఇది మాట్లాడు. సరే నేను ఇన్ని సంవత్సరాల నుంచి నేను నాకు తెలివి ఉండి చిన్న ఉన్నప్పటి నుంచి నేను అడుగుతూనే ఉన్నా కదా నాకు దేవుడు కనిపిస్తాడు అని శివుణ్ణి అడుగుతూనే ఉన్నా, మళ్ళీ అక్కడ తుర్కదేవుని కూడా పోయినా అని వేసిన, సరే చూద్దాం ఈసారి కూడా అని ఒక దగ్గర ప్రార్థన ఉంటే కూర్చున్నాం మేము అందరు కూర్చురు. సరే చివరిన పోయి ఒక దగ్గర నేను కూర్చున్నా, చివరిన పోయి కూర్చున్నా నాకు వాళ్ళు చెప్పే మాటలు కొంచెం అర్థం కాలే, ఇంకా అట్లనే వాళ్ళు చెప్పిన కాడికి ఇన్నా వచ్చేసిన ఇంటికి. అయితే నేను ఒకటే అనుకున్నా అనమాట మనసులో, అప్పటికేం తీసేయలే, ఒకటే అనుకున్నా నాకు నువ్వు నిజమైన దేవుని అయితే కనిపిస్తావు అని అనుకున్నా. నాకు ఎప్పటి నుంచో కోరిక ఇది, నా దేవుడు అంటే నాకు కనిపించాలి అనేది నాకు ఎప్పటి నుంచో ఉంది అని, చిన్న ఉన్నప్పటి సంది ఉంది కనిపించాలి దేవుడు మాట్లాడాలి దేవునితో అనేది నాకు ఉంది. నాకు కనిపించే దేవుడు నువ్వు కనిపించవు అనుకో, నేను ఎప్పటికీ ఇంకా నిన్నే ముక్తా అని అనుకున్నా నేను అనుకొని వచ్చేసిన ఆడికెళ్ళి. వచ్చిన తర్వాత పోవడం మొదలుపెట్టిన చర్చికి, ప్రతిరోజు పూజ చేస్తున్నా, ఆదివారం రాగానే మాత్రమే చర్చికి వెళ్తున్నా, చర్చికి వెళ్ళేసి కూర్చుంటున్నా. అట్లనే 4 సంవత్సరాలు అయిపోయి 5వ సంవత్సరం వరకు కూడా నేను మళ్ళీ చర్చికి వెళ్తున్నా, పూజలన్నీ వేస్తున్నా. పూజలన్నీ వేసుకుంటేనే ప్రతిరోజు పూజలన్నీ వేసుకుంటేనే ఆదివారం రాగానే చర్చికి వెళ్తున్నా. అంటే చర్చిలో నా ఇంకా ఒక్కొక్క పాస్టర్లు ఇట్లా మారుతూ ఉంటారు అనమాట ఆ చర్చిలో పాస్టర్లు. ఈ 3 వారాల తర్వాత ఒక ఆయన వస్తాడు అట్లా చెప్తుడు. ఒక పాస్టర్ వాక్యం నాకు బాగా అనిపించింది, చాలా నిదానంగా చెప్పిండు, చాలా మంచిగా అనిపించింది. చాలా మంచిగా అనిపిస్తే అసలు మనం పురాణంలో ఇంతగానం చదివినా కానీ ఇట్లా దేవుడు ఏదైనా పేరు పెట్టి పిలుస్తాడా? మేడి చెట్టు మీద పొట్టి జగ్గయ్యని కిందకి పిలిచిండు కదా ఆ రోజు, మనం మన దాంట్లో ఎందుకు లేరు ఇట్లా అని చెప్పేసి నేను చూసిన అనమాట. ఇంటికి వచ్చి చూసుకునేదాన్ని, చూసుకొని మళ్ళీ అవును నేను అడిగిన మా ఆయన కూడా అప్పుడప్పుడు వెళ్ళేది కదా, అడిగిన మా ఆయనను అడిగితే మా ఆయనకు కోపం వచ్చింది. అప్పటికేమైందో తెలియదు, నాకు కోపం వచ్చింది. ఏం పోతూ ఊకో అని అన్నాడు. నేను చెప్పకుండా అట్లా చర్చికి వెళ్ళేదాన్ని తర్వాత. కానీ బాప్టిజం తీసుకోలే, నమ్ముకోలే దేవుణ్ణి, కానీ పూజలు చేసుకుంటేనే అదే. కానీ ఆ రోజు అనిపించింది నాకు, చూద్దాం ఈయననగా అనిపిస్తాడో ఏమో అని అట్లనే వెళ్ళి ప్రార్థనలో నా కూర్చున్నా. కూర్చుంటే ప్రేయర్ చేసుకుంటారు అందరూ, ప్రేయర్ చేసుకుంటే నాకు ఏమి ఆమెన్ అనేది కూడా రాదు. ఎప్పుడు కళ్ళు మూసుకోవాలి, ఎప్పుడు కళ్ళు తీయాలనేది కూడా సరిగా రాదు. ఏదో అందరు కళ్ళు మూసాం, మనం కళ్ళు మూసాం, అందరు కళ్ళు తీసాం, మనం కళ్ళు తీద్దామని అనుకునేదాన్ని. సరే అని కూసుకునేదాన్ని, ఎవరు చెప్పలే. ఇంకసారి అని కూర్చున్న ఒకరోజు కూర్చుంటే ఇంకా ఈ దేవుడు కూడా అంతేనేనా, నాకు ఇంకా కనిపించడా, ఈయనను కూడా బాగానే నేను ప్రతి ఆదివారం వస్తున్నా. అంటే విగ్రహాధన తప్పు, విగ్రహాధన ఇడిసపెట్టాలనేది తెలియదు అంత మనం బైబిల్లో విషయాలు తెలుసుకోలే కాబట్టి నాకు తెలియదు. నేను అనుకున్నా ఈయన కూడా ఇంతనేనా, నేను ఏదో ఇంగ్లీష్ దేవుడు అయినా కనిపిస్తాడు అనుకుని వచ్చిన, కానీ ఈయన కూడా కనిపించకపోయా అని అనుకున్నా. మా అమ్మ మాటలకు అనుకుని వచ్చిన, కనిపించకపోయే ఇంకా చూద్దాం ఇది ఒక లాస్ట్ వారం అనుకున్నా. అప్పుడప్పుడు వెళ్ళేదాన్ని, మొత్తం చర్చ అయిపోయేటప్పుడు వెళ్ళేదాన్ని, చర్చేపు కూర్చునేదాన్ని, మళ్ళీ రిటర్న్ వచ్చేదాన్ని. ఒక్కొక్కసారి ఇంక ఇట్లా నాకు ఇష్టం వచ్చినట్లు, ఇష్టం ఉంది ఇష్టం లేక పోయేదాన్ని. ఒకరోజు ఏం చేసినా చైర్లో కూర్చున్నా, చూద్దాం ఈరోజు అందరు సరిగా నేను కూడా ప్రార్థన చేద్దాం, కనిపించే దేవుడు అన్నారు కదా, మాట్లాడే దేవుడు అన్నాడు కదా, చూద్దాం ఈయన ఎంత పూర్తిగా కనిపిస్తాడో ఈ దేవుడు కూడా అనుకొని నిష్టగా శివుడికి జపం చేసినట్టే ఈయన కూడా ప్రార్థన చేస్తాను నేనని ఖచ్చితంగా అనుకున్నా. ఆ రోజు ఖచ్చితంగా అనుకొని, శనివారం రోజు ఖచ్చితంగా అనుకొని మళ్ళీ ఆదివారం చర్చి పోయినా, అందరికన్నా ముందు పోయి కూర్చున్నా, అందరికన్నా ముందు పోయి కూర్చొని మోకాల మీద ప్రార్థన చేసుకుంటూ కూర్చున్నా. అందరు వచ్చిర్రు కూర్చురు, ఇంక పాటలు పాడు, చర్చి జరిగింది. ఇంకా చూద్దాం కనిపిస్తాడేమో దేవుడు, నేను ఇక్కడికి వెళ్ళి వెళ్ళిపోయే లోపల కనిపిస్తాడేమో అని కూర్చుంటే ఆ రోజు మాత్రం ఖచ్చితంగా కనిపించింది ఆయన వెలుగు అనేది. మొత్తము నేను నేను ఉన్న స్థలంలోనే ఆయన వెలుగు అనేది మొత్తం నిండిపోయింది నా మీద. ఆయన చెయ్యి అస్తం ఇట్లా చాపలోపల నాకు అసలు ఉనుకుడు అనేది ఇట్లా ఇదైపోయింది మొత్తం. చాలా ఆందోళన అనేది కలిగిపోయింది. అసలు ఆయన వెలుగునే నేను చూడలేకపోయినా, ఆయన అసలు ఎంత ఉంటుంది ఆ దేవుని వెలుగు అనేది అని ఆశ్చర్యపోయినా ఆ వెలుగు చూసి. నేను అన్ని సంవత్సరాలు నేను చేసినప్పుడు కూడా నాకు ఎప్పుడు ఈ దృశ్యాలు కానీ ఏది కానీ నాకు కనిపించలేదు, ఎప్పుడు కనిపించలేదు. అసలు యేసుప్రభుని నమ్ముకున్న తర్వాతనే, నమ్ముకోకుండా ముంచే నేను తీర్మానం చేసుకున్నా ముందు ఆయనతోని, ఏమని నువ్వు కనిపిస్తే మాత్రమే నేను నిన్ను నమ్ముతా, లేకపోతే నేను నిన్ను నమ్మ. నమ్మే దేవుడు, మాట్లాడే దేవుడు, కనిపించే దేవుడు అన్నారు కదా మీ వాళ్ళందరూ. మళ్ళీ కనిపించే దేవుడు అంటే కనిపించాలి, మాట్లాడే దేవుడు అంటే మాట్లాడాలి. ఈ మాట్లాడంది చేయండి నేనెందుకు నమ్ముతాను నిన్ను అని నేను ప్రార్థనలు అనుకునేదాన్ని. ప్రార్థనలకు కూర్చున్నప్పుడల్లా ఇంకా ఆ రోజు కనిపించినప్పుడు సంది ఇంకా చాలా నాలోని ఒంట్లో ఉన్నంత ఏదో ఒకటి వెళ్ళిపోయినట్టు అయిపోయింది. నా మంచి చాలా ఇదైపోయినా, నేను నా ఒంట్లోకి వెళ్ళి ఒకటి వెళ్ళిపోయినట్టు అయిపోయింది. అప్పుడు ఇంటికి వచ్చిన, ఇంటికి వచ్చేసి ఇంకా అట్లనే ఆ రోజు సాయంత్రం మళ్ళీ చర్చికి వెళ్ళేసి వచ్చి పూజ చేసేదాన్ని నేను. సాయంత్రం కూడా సాయంత్రం కాగానే మళ్ళీ కాలుముఖం కడుక్కొని ఇల్లు ఆకులు కొన్ని దీపం పెట్టుకొని పూజ చేసేదాన్ని బాగా. చర్చికి వెళ్ళి వచ్చిన తర్వాత కూడా అట్లా చేసేదాన్ని. కానీ ఆ రోజు నా మనసు రాలేదు, చాలా ఇట్లా అనిపించేసింది. నా ఒంట్లో బరువు అంతా మొత్తం ఇట్లా దిగిపోయినట్టు అయిపోయింది. దిగిపోయినట్టు కాగానే దేవుడు వెలుగు కనిపించగానే అట్లా కాగానే ఇంకా ఇంట్లో వచ్చి కూర్చున్నట్టు ఏం చేయలే. ఆ రోజు అది పొద్దున్న లేవలే వెళ్ళలే ఇంకేం చేయలే, ఇడిచబెట్టేసిన అన్ని. కానీ ఇంట్లో మాత్రం ఫోటోలు గిట్ట ఏది తీసేయలే, అన్నీ బాగా ఎండివి మా విగ్రహాలు అన్నీ వేసి పెట్టి ఒక దగ్గర సెల్ఫ్, ఒక దేవుడి కోసమే ఒక సెల్ఫ్ పెట్టుకొని మంచిగా పూజ చేసేదాన్ని. సామాను గుట అన్నీ తెచ్చి పెట్టుకునేదాన్ని. మొత్తం తుక్కు పట్టిపోయినాయి. ఇంకా అక్కడ చూడడమే బంద్ చేసేసిన. పొద్దున్న లేవగానే ప్రార్థన, ప్రార్థన కాగానే ఇంకా కథం. స్నానం చేసుకొని ప్రార్థన చేసుకొని పొద్దున్న కూడా అప్పట్లాగానే సేమ్, మనం స్నానం చేసుకొని దేవునికి ఎట్లా మొక్కాలి అని అనుకుని స్నానం చేసుకొని పొద్దున్నే 4 గంటలకే స్నానం చేసుకొని గుడి పోయేదాన్ని. గుడి పోవడం బంద్ చేసిన, అదే స్నానం చేసుకొని ఇంకా స్వామి స్వామి యేసుప్రభ అనుకంట కూర్చునేదాన్ని. ఇంకా అదొక మాట తప్ప మనకి ఏరేది రాదు. ఇంకప్పుడు స్వామి అంటే దేవుడా, అదే కన్నడ స్వామి, యేసుదేవురా యేసుదేవురా యేసుదేవురా అని బాగా అనేదాన్ని నేను. ఇంకా అదే మాట అనుకుంటా కూర్చునేదాన్ని. కూర్చుంటే మళ్ళీ సాయంత్రం కాగానే మళ్ళీ అదే స్నానం చేసుకోవడం. పూజ పూజ టైంలో దేవుడిని అనుకుంటా మోకాల మీద వంగి ప్రార్థన చేసుకునేదాన్ని. వచ్చి రాక ప్రార్థన చేసుకునేదాన్ని. ఇంకా మళ్ళీ పోవాలి, చర్చి పోవాలి, మనం ఆదివారం రాగానే చర్చి పోవాలని. ఇంకా ఇక్కడ చివరి గుడి ఊడవడం బంద్ చేసిన, దేవుడు కనిపించగానే అక్కడ పోయి చర్చి ఊడవడం మొదలుపెట్టిన. ఫస్ట్ చర్చి అందరు రాకముంచే చర్చి ఊడవడము, కడగడము, చీరలు వేయడము మొదలుపెట్టిన. నేను పోయినప్పుడు మాత్రం ఆ ఇంట్లో ఇద్దరు మాత్రమే ప్రేర్ చేసుకునేది. ఆయన కూడా ఒక ఆయన బంద్ అయిపోయింది. ఆ ఒక్క ఆయన అయ్యగారు మాత్రమే ప్రేర్ చేసుకునేది. సరేలే పోదాము, ఎవరుంటే ఏంది మనకేంది, మన మొక్కలు ఉన్నా కూడా దేవుడు వింటాడేమో, ఎందుకు తిన్నాడు కానీ మనం ఒకరిద్దరు అని ఇంకా అంత దేవుని గురించి తెలియకుండా కూడా పోయేదాన్ని. పోయి ఇంకా అక్కడ కూర్చొని వాళ్ళు ప్రార్థన చేసేంత వరకు ఉండి ఏమైనా చేసి అమ్మ అంటే చేసి ఇచ్చేసి వచ్చేదాన్ని. వస్తే ఇంకా మా ఇంట్లో గిట్ట ఎవరికి చెప్పలే నేను బాత్ మిషన్ తీసుకుంటా అని. అయితే నువ్వు తీసుకుంటావా అమ్మా బాత్ మిషన్ గిట్ట తీసుకుంటావా అంటే, తీసుకుంటేనే రక్షణ లేకపోతే లేదు అని చెప్పారు. మరి నా దగ్గర అప్పటికి మొత్తము రుద్రాక్ష మాలలు అన్నీ ఉన్నాయి మెడలు, చాలా ఉండేటివి. ఇంకా పొద్దున్న లేవగానే విభూతి, ఇంత పెద్దగా విభూతి పెట్టుకునేదాన్ని నేను. ఇవన్నీ అది రుద్రాక్ష మాలకు ఏం చేయాలి, నీళ్ళు పోసి కడిగి మనం పూజ చేసుకునేటోళ్ళం. గుడిలో పూజ చేసిన తర్వాత దానికి కూడా రుద్రాక్ష మాలకు పూజ చేసుకునేటోళ్ళం. ఇవన్నీ తీసేస్తే మళ్ళీ మా ఆశ్రమంలో ఒప్పుకుంటారో ఒప్పుకోరు, నేను బాప్టిజం తీసుకుని కానీ సరే అయ్యగారు నేను ఊరి వయసు వచ్చిన తర్వాత ఒకసారి కనుక్కుంటాను. ఇంట్లో ఫ్యామిలీలో ఎవరిని అడగలే, మా అమ్మ నాన్నని అడగలే, మా భర్తను అడగలే, ఎవరిని అడగలే. సరే అని నేను ఎప్పుడు ఏడైతే బాగా పుట్టి పెరిగిన ఊరికి పోయి ఆశ్రమంలో దగ్గర పోయి అడిగిన. అయితే తప్ప మాట ఏడం, నువ్వు యేసుప్రభుని నమ్ముకోవద్దు, మనం హిందూస్ అయ్యి నువ్వు గురుబోధం తీసుకున్నాను. గురుబోధం తీసుకుని ఒకసారి గురుబోధం తీసుకున్న తర్వాత నీకు ఎప్పుడైతే ఈ లింగాన్ని మేము మెడలు వేసినాము అప్పుడు దేవుణ్ణి ఎప్పటికీ ఇడిచిపెట్టద్దు, నీకు చాలా కష్టాలు వస్తాయని చెప్పారు. చాలా కష్టాలు వస్తాయి నీకు ఈ తీసేసినాం అనుకో అని అని చెప్పారు. చెప్పంగానే నేను మళ్ళీ ఆర్టికల్ రిటర్న్ వస్తున్నాను. వచ్చేటప్పుడు అక్కడ ఒక దగ్గర కూర్చున్నా, కూర్చొని బాగా ఆలోచన చేసుకున్నా. నేను దేవుని దగ్గర తీర్మానం తీసుకున్నా కదా, నువ్వు కనిపిస్తే నేను నిన్నే పూజిస్తా దేవా అనుకున్నా, నిన్నే పూజిస్తా దేవా అనుకున్నా, మళ్ళీ ఊళ్ళో చెప్పిన మాటలు వినాలా, ఇప్పుడు దేవుని నమ్మాలా అనుకొని వచ్చిన. అక్కడ ఒక బావి ఉంది, బావి దగ్గర కూర్చొని అన్నీ తీసి బావిలో వాడేసిన. ఫస్ట్ ఏదైతే అది అవుతుంది, ఇంకా దేవుని గురించి ఏదైనా కానీ, ఇంకా దేవుని కోసమన్నా. కనిపించిన తర్వాత ఆయనకు మాట ఇచ్చిన కదా నేను నమ్ముకుంటాను, ఇంకా ఆయనని పూజిస్తాం, ఎన్ని అయినా కష్టాలు రాని అనుకుని మొత్తం తీసి అందేసేసిన. మొత్తం బంగారువి ఎండివి రుద్రాక్షలతో అల్లిపించుకునేవి కూడా ఉండే, కానీ అట్ల కోసం ఆశపడలే నేను పాడేసిన. వెంకటేశ్వర స్వామికి కూడా నిలువు దోపిడి ఇస్తా అని మొక్కుకున్నారు మా వాళ్ళు. అప్పటికి నా మ్యారేజ్ అయినప్పుడు సొమ్ములు అన్నీ ఉండే నాకు, అప్పటికి ఒకసారి ఇచ్చేసిన నేను నిలువు దోపిడి. అంటే మన ఒంటి మీద ఉన్న సొమ్ములన్నీ అక్కడ ఉండి లేచేసి పుస్తెలతో సహా, తర్వాత అక్కడ వేరే బట్టలు తీసుకొని మనం స్నానం చేసుకుని గుండు కొట్టుకొచ్చుకున్న తర్వాత ఆ బట్టలు వేసుకొని స్నానం చేసుకుని ఆ బట్టలు వేసుకొని మళ్ళీ ఇంటి దగ్గరకు మొక్కి రావాలి ఇంటికి. అట్లా వచ్చాం, ఇంటికి వచ్చేసినాం. ఇంటికి వచ్చేసి ఆడికెళ్ళి రుద్రాక్షలు అవన్నీ తీసేసిన కదా, నా దగ్గర ఇంకేం లేవు, లేకపోతే ఖాళీ మామూలుగా చిన్న చిన్న వస్తువులు ఉన్నాయి. అప్పటికి నిలువు దోపిడి కూడా ఇచ్చేసిన. అయితే మా ఆయన నన్ను అట్లా ఉండొద్దంట, ఫస్ట్ టైం ఇచ్చేసి వెంకటేశ్వర స్వామికి నిలువు దోపిడి ఇచ్చి అట్లా ఉండొద్దంట, సెకండ్ టైం కూడా ఇవ్వాలంట అని అన్నాడు. సరే ఇదేంది అనుకొని చాలా కష్టపడి చేయించుకున్నాను నేను సొమ్ములు. కొన్ని కొన్ని ఎందుకు కాదు, మ్యారేజ్ అయినప్పుడు పోయినాయి కదా, చాలా కష్టపడి చేయించుకున్నా పనులు చేసి. ఆ సమయంలో కూడా పోనీ ఇంకేం చేస్తాం అని కొంచెం కొంచెం అప్పట్లో అప్పుడే దేవుళ్ళకి వస్తున్నా. అయినా కూడా తిరుపతి వెళ్ళిన, వెళ్ళి సొమ్ములన్నీ తీసి వేసేసిన అందులో మళ్ళీ వచ్చిన రిటర్న్. అయితే బాప్తిస్మ తీసుకునేకి వాళ్ళు అలాగా అట్లా చెప్పారు, నేను ఎట్లా చేయాలి అని ఆలోచనలు ఇంకా ప్రారంభం చేసుకుంటూ ఆలోచన చేసుకుంటున్నా. ఎవరికైతే చెప్తలే ఈ మాట తిడతారా మళ్ళీ ఏమంటారు అని ఎవరికి చెప్పకున్నట్లు ఊకుడు. ఒక సంవత్సరం మళ్ళీ గడిచిపోయింది, రుద్రాక్షలు తీసేసిన తర్వాత కూడా ఒక సంవత్సరం గడిచిపోయింది. అప్పుడు కూడా మళ్ళీ కొన్ని అమ్మవాళ్ళు ఇట్లుంటే ఎట్లమ్మా కొన్ని సొమ్ములు వేసుకోవాలని చెప్పేసి కొంచెం వేరే వాళ్ళు ఇట్లా తెచ్చుకున్నా, బంగారం గిటా తెచ్చుకుని వేసుకున్నా. వేసుకుంటే రెండుసార్లు ఒక తమిళం వచ్చి రెండుసార్లు నీళ్ళు దోపి వెంకటేశ్వర స్వామికి మీకు అందుకే ఇంత కష్టాలు వస్తున్నాయి, ఆ కష్టాలన్నీ తొలగిపోవాలంటే మీరు మంచిగా ఉండాలంటే మూడోసారి కూడా ఇవ్వాలి వెంకటేశ్వర స్వామికి నీళ్ళు దోపిడి అని చెప్పింది. అరే వీళ్ళు తమిళలు తమిళమే కదా, ఆమెకు దేవుడు వస్తాడు అందుకే చెప్పింది, ఆమె మాట విను నువ్వు అని చెప్పారు. ఆ బస్సులు ఉన్న ఒక పెద్ద మనిషి సరే మంచిది అని చెప్పేసి మళ్ళీ ఏం చేసినా మళ్ళీ తిరుపతి వెళ్ళిన. సంవత్సరం తర్వాత తిరుపతి వెళ్ళి మళ్ళీ నీళ్ళు దోపిడి ఇచ్చి నీళ్ళు దోపిడి ఇచ్చి మళ్ళీ ఇంటికి వచ్చిన. మూడు సార్లు అట్లనే వెంకటేశ్వర స్వామికి నీళ్ళు దోపిడి ఇచ్చిన, మూడు సార్లు గుళ్ళకి వెళ్ళి మూడు సార్లు నీళ్ళు దోపిడి ఇచ్చేసి వచ్చిన. ఇంటికి వచ్చిన తర్వాత మాకు చాలా సంవత్సరాలు పిల్లలు కాలే, మా మ్యారేజ్ అయిన 9 సంవత్సరాల వరకు మాకు పిల్లలు లేరు. మాకు పిల్లలు లేకపోతే నేను దేవుణ్ణి వెతుకుంటూనే ఉన్నా కానీ పిల్లల మీదే నాకు ఆలోచన లేకపోయింది. పిల్లల మీదే అయినా అవుతారేమో తి మనకేం చిన్న వేజ్లోనే కదా పెళ్ళయింది అనుకొని మేము ఊరుకున్నాం. ఇట్లానే జరుగుతుంటే ఒకరోజు ఒక ఆమె పిలిచింది, అని చర్చి పోతే పిల్లలు పుడతారా అని కూడా చెప్పింది ఆమె. నేను అప్పటికి దేవుళ్ళలో ఉన్నా కాబట్టి ఆమెకు తెలియక పిలిచిందేమో అని నేను అనుకున్నా. అప్పటికి దేవుని చర్చికి వెళ్తున్నా వస్తున్నా, చర్చికి పోయేసి వస్తున్నా మీకు తెలియక పిలిచిందేమో అని సరే అక్క నేను కూడా వస్తలే అని చెప్పింది. చాలా ట్యాక్స్ అమ్మ వస్తానందుకు నువ్వు రావని అని నేను భయపడ్డా అని అన్నది. మా గల్లీలో తెలియదు అనమాట నేను వెళ్తున్న విషయం. ఇంకా ఆమె విలువంగానే సరే అమ్మా అని అన్న, వస్తా అని చెప్పేసి వచ్చిన. వచ్చి ఇంటికి వస్తే నేను ఇప్పుడు ఎవరినన్నా అడిగితే వద్దంటారు బాప్తిస్మ తీసుకుని. మాకు పోయినా పోయి పాస్టర్ని అడిగిన, నేను ఒక పాస్టర్ని తెలిసిన ఆయన దగ్గర పోయి అడిగిన, నేను బాప్తిస్మ తీసుకుని ఒప్పుకుంటున్నా నేను అంటే, సరే అమ్మా మళ్ళీ దేవుని గురించి తెలుసు కదా నీకు, తెలుసు పాస్టర్ ఇప్పుడు అప్పుడు అట్లా తెలియదు కదా ఇప్పుడు తెలుసుకున్నా అంటే, ఒక పాస్టర్మ్మ కూడా కూసోబెట్టుకొని అన్నీ చెప్పింది ఇట్లుండాలి ఇట్లుండాలి దేవుడు అంటే, సరే అమ్మా తీసుకుంటా అని చెప్పింది. ఇంకా 5 సంవత్సరాల క్రితం బాప్తిస్మ తీసుకున్నా. తీసుకున్న తర్వాత ఇంట్లో ఎవరికి చెప్పలే, చెప్పకపోతే మా ఇంట్లో ఇట్లనే ఇంట్లో ఫోటోలు అన్నీ తుక్కుపట్టిపోయినాయిగా. అవన్నీ తీసుకోకుండా ముందు ఒకరోజు ముందు పోయి అవన్నీ మూట కట్టుకుపోయి మాకలమ్మ గుళ్ళో బాయిలో వాడేసిన. వాడేస్తే 1000 గ్రాములు గిట్ట ఉండే. అయితే ఇవన్నీ ఎందుకు తీసుకోబోతున్నావు అని అడిగింది. అడిగితే నేను వాడేస్తున్నా, నేను ఇంక ఊళ్ళో ఎవరిని మొక్కదాల్చుకోలేదు, విగ్రహాధన తప్పని ఉంది అందులో అందుకనే వాడేస్తున్నా అని చెప్పేసి ఒక అన్ని కవర్లో తీసుకుపోయి వాడేసిన. అయితే ఆమె ఒక ఆమె అడిగింది, నాకు ఇచ్చేసి నాకు ఇచ్చేసేయండి విగ్రహం వద్దు, నేనే నాకు కాదనుకున్నప్పుడు నేను అది ఇతరులకు ఇచ్చినా అది విగ్రహాధన అవుతుంది పాపమే అవుతుంది అనుకొని తీసుకుపోయి బాయిలు వేసేసిన. బాయిలు వేసి ఇంకా చర్చికి వెళ్ళి బాప్తిస్మ తీసుకున్నా. ఈస్టర్ అప్పుడు ఈస్టర్ ఉన్నప్పుడు తీసుకున్నా బాప్తిస్మ, గుడ్ ఫ్రైడే వచ్చినప్పుడు. ఆడికెళ్ళి ఇంటికి వచ్చేసి ఇంట్లో ఇంకా కొంచెం కొంచెం మెల్లమెల్లగా మేము ఉండడం, మా బాబు పుట్టిండు మాకు అప్పుడుకు ఆయన అనుకోగానే నాకు చాలా మా ఆయన అన్ను ఏంది ఆయన మారలే ఇప్పటికైనా, మా కుటుంబస్తులు ఎవ్వరు మారలేదు నేను తప్ప. ఇంకా ఎందుకు అమ్మ వాళ్ళకు తెలిసింది ఇట్లా నాన్నకి గిట్ట తెలిసి, నాన్న ఎప్పుడు ఒక మాట అడగనైనా అడిగిండు నేను ఇట్లా మా నమ్ముకున్నావు మా దేవుణ్ణి అని అంటే, నేను అన్న అన్ని తెలుసుకున్నా నాన్న, తెలుసుకున్న తర్వాతనే నేను దేవుణ్ణి నమ్ముకున్నా, ఆయన నిజమైన దేవుడు, మాట్లాడమంటే మాట్లాడే దేవుడు, కనిపించే దేవుడు, ఈయననే ఇంక ఈయన తప్ప ఇంకో దేవుడు లేడు మనకు, మనమే పొరపాటు పడ్డాము అని నేను మా నాన్నకి చెప్తే మా నాన్న అన్నాడు. ఇంకేమనలే, ఎక్కువ సైలెంట్గా ఉండేటాడు మా నాన్న. మా అమ్మ కూడా చెప్పిన, అయితే అందులో తమ్ముడు మాత్రం ఒప్పుకుండు. దేవుని గురించి. అక్క నాకు చిన్నగా ఉన్నప్పుడు సంధి తెలుసు అక్క, జీజస్ అంటే నాకు యేసు ప్రభు స్వామి అని తెలియదు. జీజస్ అంటే నాకు తెలియదు అంత అప్పుడు. జీజస్ ఎవరు? చిన్న తమ్ముని పేరు చిన్న అని అంటే జీజస్ అంటే యేసు ప్రభుని మొక్కి యేసు ప్రభు జీజస్ అంటారు అని అన్నాను. అట్లా నాన్నని ఇంకా ఆయన కూడా ఒప్పుకుంటా అని అనుకునే టైంలో అకస్మాత్ ఇదైపోయింది. ఆయన క్రిస్టియన్ హాస్టల్లోనే తమ్ముడు చదువుకుంటాడు అనమాట, బాగా నర్సరీ సంది టెన్త్ వరకు అదే హాస్టల్లో చదువుకుంటు. తర్వాత ఇక్కడ మా దగ్గరికి వచ్చింది హైదరాబాద్కు. హైదరాబాద్కు వచ్చిన తర్వాత నేను ఇక్కడనే చదువుకుంటా అక్క అంటే సరే అని ఇక్కడ కూడా క్రిస్టియన్ దాంట్లోనే చదువుకుంటా అని చదువుకుంటు. ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ అయిపోయిన తర్వాత ఆయన బాగా యూత్ మీటింగ్కి ఎవరైనా పిలిస్తే వెళ్ళేది, కానీ బాప్టిజం తీసుకోలే అమ్మ వాళ్ళ సైడ్ పోతే విగ్రహాలను చేసేది, వాళ్ళు తోలుకోపోతే ఆ గుళ్ళకు ఈ గుళ్ళకు బాగా పోయేది. నా దగ్గరకు వచ్చిన తర్వాత నేను ఇట్లా కాదు, మనం విగ్రహం చేస్తే పాపం చిన్న ఇట్లా చేయొద్దు, బైబుల్ ఉంది కదా నాకంటూ అంతగా చదువు రాదు నీకు వస్తుంది కదా, నువ్వు రోజు బైబుల్ చదువు నేను కూర్చుంటా ఇంటా అని బాగా అడిగేది. ఇంకా ఆయన చదివినప్పుడు కూర్చునేదాన్ని, కూర్చొని ఉన్నప్పుడు నువ్వు ఇంత బైబుల్ చదివి నాకే చెప్తున్నావు మళ్ళీ నువ్వు విగ్రహం చేస్తే పాపం కాచిందా అంటే లేక నాకు ఇష్టం ఉంటుంది విగ్రహం చేయడము, ఇప్పుడు నేను కూడా మారతా అని చెప్పిన తర్వాత యూట్యూబ్ మీటింగ్ కూడా వెళ్ళినప్పుడు అక్కడ అడిగిరట చాలా మంది, నువ్వు మనస్ఫూర్తిగా నా దేవుని హృదయంలో స్పర్శించాలి అని చెప్పిరట. సరే అని అక్కడ నమ్ముకొని వచ్చినాక నేను ఇట్లా దేవుని హృదయంలో స్పర్శించిన అని చెప్పాడు. ఆడికెళ్ళి ఇంటికి వచ్చింది. అదే చర్చిలో నేను వెళ్ళే చర్చిలోనే ఆయన కూడా పని చేసేది. ఆదివారం సండే రోజు ఖాళీగా ఉన్నప్పుడు అంత పని చేసేది, ఇద్దరం కలిసి మొత్తం చేసుకునేది. మొత్తం చేసుకున్న తర్వాత ప్రార్థన అయిపోయిన తర్వాత మళ్ళీ ఏదైతే పాస్టర్ చెప్పిండు అన్నీ రాసుకున్నాడు ఆయన. అన్న రాసుకొని అన్నీ ఒక డైరీలో ఒక బుక్ పెట్టుకునేది, పాస్టర్ ఏ వాక్యం చెప్పిండు ఈరోజు, ఏ మన చర్చికి ఏ పాస్టర్ వచ్చిందని ఒక బుక్ తీసుకొని అన్నీ రాసి పెట్టుకొని కూర్చుండేటాడు. 22 సంవత్సరాలు ఆయనకు వేజ్, 22 సంవత్సరాలు ఉన్నప్పుడు ఇంకా ఇట్లానే సండే అయిపోయింది మేము వెళ్ళిన చర్చికి పోయేసి వచ్చాము. అక్కడ చర్చికి పోయి వచ్చిన తర్వాత నేను తెల్లారి ఊరి పోతా అక్క అని అన్నాడు. సరే పోతా వద్దు అని నేను ఏడ్చిన. మా ఇంకో చెల్లె ఉండి పైసలు ఇచ్చింది ఊరి పోనీకి, ఎప్పుడు అయ్యగారు పైసలు ఇచ్చేది, తమ్ముడు ఆడనే ఉండేది, ఇస్తే ఇవ్వకున్నట్లు వెళ్ళొద్దు చిన్న నువ్వు అని చెప్పిండు. అయితే కూడా నేను వెళ్ళి అమ్మని తోలుకొస్తా, కొంచెం పని ఉంది కదా, చాలా రోజులే అమ్మ రాక ఇక్కడ హైదరాబాద్ తీసుకొస్తా పోతా అని పోయిండు. వెళ్ళిన తర్వాత అక్కడ ఆ రోజు ట్రైన్ దిగి బళ్ళార్లో ట్రైన్ దిగి ఊరికెళ్ళి అమ్మ వాళ్ళని పలకరించి చేసి తినేసి వాళ్ళ ఫ్రెండ్స్ వెంబడి కాలువకెళ్ళిన టైంలోనే నాకు అప్పటికే ఫోన్ చేసింది, 3 సార్లు ఫోన్ చేసిండు. ఎప్పుడు ఎక్కువ శాతం మా తమ్ముడు ఎవరు ఫోన్ చేయడు, ఫోన్ చేసింది ఏమేమి చిన్న ఇట్లా ఫోన్ చేస్తున్నావు అంటే ఫ్లేకరీతో మాట్లాడాలనిపించింది అందుకని వేసిన, నేను ఇక్కడ కాలువకు వచ్చి ఇంటికి వెళ్తున్నా అని చెప్పాడు 11 గంటలప్పుడు. సరే వెళ్ళు మరి జాగ్రత్తగా వెళ్ళు అంటే అప్పటిదాకా నీళ్ళు లేవంట కాలువలో, సగం పాటు ఇంకా నీళ్ళు ఉన్నాయంట. నేను 2 సార్లు ఈత కొట్టి బయటకు వచ్చినప్పుడు 3వసారి దుంకిండు అందులోకి వెళ్ళిపోయిండు. 5 నిమిషాలలో ఆయన ఇదైపోయిండు, 5 నిమిషాలు అసలు మరి వాటర్ కూడా తాగలేడు. అందరూ అక్కడ ఉన్న వాళ్ళంతా ఒక 15 మంది దుంకి అప్పటికప్పుడే తీసిరు, కానీ ఆయన ప్రాణంతో లేదు అప్పటికి, ఇదైపోయిండు. నాకు అప్పుడే మా నాన్న ఫోన్ చేసిండు, ఫోన్ చేసి ఇక్కడ హైదరాబాద్లోనే ఉన్నా నేను ఫోన్ చేసి చెప్పిండు. చెప్తే నాకు అసలు ఏంటి అర్థం కాలేదు, నాకు నేను హాస్పిటల్ తీసుకెళ్ళండి అది ఇది అని అంటున్నా. అంటే లేమ్మా తమ్ముడు లేడు ఇంకా నువ్వు వచ్చేసేయని చెప్పిండు. మా చిన్న చెల్లె కూడా ఇక్కడనే బోరమండలు ఉంటుంది, ఆమెను కూడా ఆమెకు చెప్పలే చాలా ఇదైపోగలదు చిన్నపిల్లలు ఉన్నారు అని చెప్పేసి మా మధ్య అట్లా తీసుకొచ్చి తీసుకెళ్ళినాం ఊరికి వెళ్ళినాం. వెళ్ళిన తర్వాత ఇంకా ఆయన చూసి అసలు మాకు 7 మంది ఆడపిల్లల తర్వాత ఆయన పుట్టిండు అనమాట, నేను ఫస్ట్ ఆమెను, ఆయన నా తర్వాత 8 ఆయన చాలా ప్రేమగా చూసుకునేదాన్ని నేను అందరికన్నా, మా అక్క జిల్లాలో అందరికన్నా నేనే చాలా నా దగ్గర పెట్టుకొని ఏది ఆయనకు కష్టం అనిపించకున్నట్లు చూసుకునేదా, కానీ నాకు చాలా బాధ అనిపించింది. మా తమ్ముడు దేవుని కూడా ఒప్పుకుండు ఇట్లా మస్తు బాధ అనిపించింది. అయితే 5 రోజులు నేను ఏం తినలే, బాగా ఏడ్చిన మస్తు ఏడ్చి, ఏం దేవా ఇట్లా అయిపోయింది, ఇట్లా అయిపోయింది నాది పరిస్థితి, ఉన్న ఒక్కడు అసలు వంశానికింత ఆస్తికు అరసుడు మా తమ్ముడు ఇట్లా అయిపోయింది అని మా అమ్మ వాళ్ళ గిట్ట అందరు బాధపడ్డారు. నన్ను ఉండకు, నువ్వు వెళ్ళిపోమని చెప్పారు. ఇట్లా నేను ఏడ్చుకుంటుంటావు, నువ్వు వెళ్ళిపో అని పంపించేసారు. 3 రోజే నేను వచ్చిన, అక్కడికి వెళ్ళి వచ్చిన తర్వాత కూడా ఇక్కడ 2 రోజులు నేను ఏం తినలే. నాకు నువ్వు కనిపించాలని నేను అనుకున్నా, నువ్వు కనిపించినావు, అందుకనే నేను నమ్ముకుంటాను. యేసు స్వామిని నమ్ముకోవాలంటే దేవుడు కనిపిస్తానే నేను నమ్ముకుంటాను, నువ్వు కనిపించినావు. ఇప్పుడు నా తమ్ముడిని తీసుకుపోయే కారణం ఏమొచ్చింది, ఎందుకు తీసుకుపోయినావు దేవా నువ్వు, నాకు అసలు చూపించాలి, నువ్వు చూపించాలని 5 రోజులు అసలు ఏది పిల్లలను గిట ఇల్లు ఏది పట్టించుకోలే, తినలే. 5 రోజులు తిండి గిట ఏది తినకుండా ఆయన కోసం ప్రార్థన చేసిన, దేవుడు చూపించాలి మా తమ్ముడు ఏడుందని. ఎందుకంటే నువ్వు బాప్ మిషన్ తీసుకుని ఒప్పు తీసుకోకుండా కూడా ఆయన ఒప్పుకుండు కదా యూత్ మీటింగ్లో, నేను దేవుడు నమ్ముకుంటున్నా అని తీసుకుని కూడా సిద్ధపడ్డాడు, కానీ తీసుకోలేదు. కానీ మా తమ్ముడు ఎక్కడుండు, బాప్ మిషన్ తీసుకుంటే మాత్రమే పరలోకంలో ఉంటాడా లేకపోతే ఉండడా, నువ్వు ఎక్కడుంటావు చూపించాలి దేవుడా, ఇప్పుడు నాకు చూపించాలని చాలా పట్టుదలతోనే నేను ఉండాను. ప్రార్థన చేసి ప్రార్థన చేసి బాగా 5 రోజు ఒక నైటు అప్పుడప్పుడే కొంచెం నిద్ర పట్టినట్టు అయింది నాకు, 12:30 1 గంట అవుతుండొచ్చు. ఆ టైంలో నా ఇక్కడ మెరుపు మెరుపు లాగా ఒక వెలుగు అనేది కనిపించింది, మెరుపు అయ్యా ఆ టైంలో మెరుపు మెరుపు లాగా వెలుగు అనేది కనిపిస్తే చూసిన కళ్ళు తీసే చూసిన నేను బాగా చూడంగానే ఆ వెలుగులో నా ఒక దగ్గర నది ఉంది, చెట్టు ఉంది, మా తమ్ముడు నిలబడి ఉన్నాడు అక్కడ. దేవుడు చూపిస్తుండి ఇట్లా ఇట్లా చూపిస్తుండు నాకు చాలా బాగా, ఆయన చూపించు దేవా ఇప్పుడు అని అడుగుతున్నాను నేను, అయితే ఆయన చెయ్యి పెట్టి ఇట్లా చూపించండి ఆయనను ఇక్కడుండు మీ తమ్ముడని. చాలా సంతోషం అనిపించింది నాకు, చాలా సంతోషం అనిపించింది మా తమ్ముడు చూడండి నాకు చనిపోయిందనే నాకు బాధ పోయింది. ఆ బాధ లేదు, ఎందుకంటే దేవుడి దగ్గర ఉండు మా తమ్ముడు, ఈరోజు లేకపోతే రేపు మనం కలుసుకుంటామని అని చూడంగానే నాకు మస్తు సంతోషం అనిపించింది. ఇట్లా అదే టైంలో ఇట్లా కనిపించగానే మాయం కాగానే మా పిల్లలు అందరూ సడన్గా లేచి ఉంది కూర్చోరు, మా ఇంటిలో పాదు ఒక మా అత్త మా ఆయన తప్ప మా ఇంట్లో అందరూ ఇట్లా కనిపించగానే మా తమ్ముడు దేవుడు నాకు చూపించగానే వాళ్ళకు ఒక ఎట్లా ఎట్లా వెనుకైందేమో తెలియదు వాళ్ళకి ఏమనిపించిందో. ఆ టైంలో అందరు లేచి కూర్చోరు, ఇలా ఏమైందమ్మా నేను ఏమైందానా ఏమైందానా ఇట్లా లేచిరు అందరూ అని అంటే, ఏదో మమ్మీ నాకేదో ఇట్లా వచ్చిపోయినట్టు అనిపించింది అని పిల్లలందరూ చెప్పారు. 4 పిల్లలు నాకు, 4 పిల్లలు అసలు ఒకప్పుడు దేవుళ్ళు నాకు పిల్లలే లేరు అనుకున్నా, కానీ దేవుడు 4 పిల్లలు ఇచ్చిండు. వాళ్ళు 4 అదే మాట చెప్పారు, చిన్న చిన్ననే ఉంటారు వాళ్ళు, ఆ మాటనే చెప్పారు. అట్లా నాన్న దేవుని దృశ్యం ఇట్లా కనిపించిండు వచ్చిలే పండుకోండి అని ఇంకా పండబెట్టేసి ఇంకా నాకు అప్పటి నుంచి ఆ బాధ అనేది నేను మా తమ్ముడు చనిపోయిండు అన్న బాధ నేను పెట్టుకోలే, తీసేసిన నా మనసులోకి చాలా ఉండదు. కానీ 1 సంవత్సరం దాకా కూడా ఇట్లా ఉండేది, మనసు కొంచెం బాధ అనిపించేది అనేది ఏది చూసినా కూడా. ఇంకా ఆడికి ఆ చర్చికి నానిబాబు పాస్టర్ వాక్యం చెప్పనీకి వస్తాడు, ఓ వాక్యం చెప్పనీకి వస్తే నేను ఒకరోజు పాస్టర్ని కూడా అడుగుదాం అని చూపించండి దేవుడు, కానీ పాస్టర్ని కూడా అడుగుదామని చెప్పేసి మా చిన్న కూడా పాస్టర్ వాళ్ళకు తెలుసు బాగా అడిగిన, ఇట్లా చిన్న ఇట్లా అయ్యిండు కదా మళ్ళీ పరలోకంలో ఉంటావు అంటావు ఆ పాస్టరు అని అంటే, యేసుప్రభు చనిపోయినప్పుడు దొంగ కూడా బాప్ మిషన్ తీసుకోలే కదా సిలువ వేసినప్పుడు ఇట్లా అని అడిగితే, లే అమ్మా ఆయన విశ్వసించినా కూడా సార్లే విశ్వసించిండు కదా యూత్ మీటింగ్ పోయినప్పుడు అని చెప్పి చెప్తే, ఇంకా సరే దేవుడు అయితే కనిపించిండు కదా అనుకొని ఇంకా అమ్మ వాళ్ళకు కూడా చెప్పినా కూడా వాళ్ళు ఇంకా మారాలని అనుకుంటున్నాను. నేనైతే దాని కోసం ప్రార్థన చేస్తున్నాను, ఇప్పుడు వాళ్ళు మారాలి, మా కుటుంబం మొత్తం మారాలి, అసలు అటు తరపులు ఇటు తరపులు మారాలి మొత్తం అని ప్రార్థన చేస్తున్నా. దేవుని చిత్తం ఎట్లుందో ఇంకా దేవుడు వాళ్ళని మార్చాలి, అందరు ప్రార్థన మార్చాలి, మీరు కూడా ప్రార్థన చేయండి అందరు కలిసి.
0: చాలా వందనాలు సిస్టర్, చాలా చక్కని సాక్ష్యాన్ని మాతో పంచుకున్నందుకు. మీరు చెప్పిన సాక్ష్యంలో చాలా విషయాలు నేను రాసుకున్నాను, ఎందుకంటే మీరు ఒకప్పుడు శివభక్తులు, శివుడికి బాగా పూజించేవారు, తర్వాత మీరు శ్రీశైలం దర్శనానికి పాదయాత్ర వెళ్ళారు, పాదయాత్రే కాకుండా పాతాళ గంగ వరకు మీరు ప్రతి మెట్టు మెట్టుకి బొట్టు పెట్టుకుంటూ వెళ్ళారు కదా. సో ఇంతటి భక్తి మీరు చూపించి తర్వాత నవరాత్రులు వచ్చినప్పుడు 41 రోజులు మీరు ఉపవాసం ఉండడం, రాత్రి 1 గంటకు లేచి దీపారాధన చేయడం, తర్వాత ఆవుకి పూజ చేయడం, దాని చుట్టూరా 5 సార్లు ప్రదక్షిణాలు చేయడం, సో ఇంత పూజ చేశారు మీరు. ఇంత అదే కాకుండా మీ తండ్రి గారికి హార్ట్ అటాక్ వచ్చినప్పుడు, హార్ట్ పెయిన్ వచ్చినప్పుడు మీరు ముస్లిమ్స్ దేవుడికి కూడా పూజ చేశారు. పీర్ల పండుగ టైంలో మీరు మరి దర్గాకి వెళ్ళి అక్కడ కూడా మీరు ఉపవాసం ఉండి నిప్పుల మీద నడవడం, సో ఆ దర్గాకి వెళ్ళడం, అక్కడ పూజలు చేయడం, సో ఇన్ని పూజలు చేశారు, ఇంత ముస్లిమ్స్ దేవుడిని పూజ చేశారు, శివుడిని పూజ చేశారు, అలాగే మీ పేరెంట్స్ వాళ్ళైతే మరి మన వెంకటేశ్వర స్వామికి మీరు 3 సార్లు వెంకటేశ్వర స్వామికి నిలువు దోపిడీ ఇచ్చారు కదా, 3 సార్లు నిలువు దోపిడీ ఇచ్చారు. సో ఇంత భక్తి, ఇంత పూజ చేశారు మీరు. సో ఇప్పుడు మతోన్మాదులు ఏమంటున్నారు, మన క్రైస్తవులని వీళ్ళు డబ్బులు ఇచ్చి మతం మారుస్తున్నారు అని అంటున్నారు. సో ఇక్కడ మీ సాక్ష్యం వింటే కనుక మీకు అసలు డబ్బు సమస్య ఏం లేదు మీ జీవితంలో,
2: మీరు
0: సో పొలాలు ఆస్తులు అన్నీ ఉన్నాయి, సో మీరు రిచ్ ఫ్యామిలీయే చెప్పాలంటే. సో మరి మీరు రిచ్ ఫ్యామిలీ అయినప్పుడు మరి మీకు ఎవరన్నా డబ్బులు ఇస్తాను మీరు మా మతంలోకి రండి అని కానీ, లేదా ఇంకేమన్నా ఆశలు పెట్టి మిమ్మల్ని యేసుక్రీస్తు వైపు మీరు మిమ్మల్ని లాగడానికి ప్రయత్నించారా? ఎందుకంటే మీరు ఇంత భక్తి చేశారు కదా, మరి ఇంత భక్తి చేసినప్పుడు ఏ ప్రలోభంకి మీరు లొంగితే మరి యేసుప్రభులోకి వచ్చి ఉంటారు?
2: మాకు అన్ని దేవుడు ఇచ్చినప్పుడు నేను పైసల కోసం దానికోసం అయితే ఆశ పడదు కదా, అసలు దేవుడు కనిపించాలి అన్న ఒక ఆలోచన మీద దేవుడిలోకి వచ్చిన. ఈ దేవుడు కనిపించింది కాబట్టి ఇట్లా కావాలి, అది కూడా తొందరలో కనిపించలే, చాలా కష్టపడ్డ తర్వాత దేవుడు కనిపించింది. దేవుడు కనిపిస్తేనే మారతా అని అనుకున్న దేవుడిలో, దేవుడు కనిపించిన తర్వాతనే నేను బాప్తిస్మం తీసుకున్నా. అది కూడా టైం తీసుకున్న తర్వాతనే తీసుకున్నాను. ఎవరైతే ఏం పైసలు ఇవ్వలే, ఏం అసలు దేవుని గురించి కూడా నాకు ఎవరు వచ్చి సువార్త కూడా చెప్పలే, నేనే దేవుని ఎత్తుక్కుంటూ నేను పోయినా కానీ తెలుసుకున్నా దేవుని గురించి, అంత ఎవరు వచ్చి మా ఇంటి దగ్గర కూడా వచ్చి ఎవరు చెప్పలే నాకు.
0: చాలా సంతోషించారు, చాలా చక్కని సమాధానం ఇచ్చారు. ఎందుకంటే మీ సాక్ష్యం మొత్తం చూస్తే మీరు ఇంత భక్తిలో మీరు చాలా ఎక్స్ట్రీమ్గా ఉన్నారని నాకు అర్థమవుతుంది. ఎందుకంటే ఇది సాధారణమైన వ్యక్తి చేసే భక్తి కాదు. ఎందుకంటే ఇక్కడ కూడా మీరు రక్షాపురంలో శివాలయంలో కూడా రోజు ఉదయమే వెళ్ళి దానికి పాలాభిషేకం చేసి మీ నుదురు ఆ విగ్రహానికి తగలాలి అని ప్రతిరోజు ఉదయం వెళ్ళి శివాలయం అంతా క్లీన్ చేసి పాలాభిషేకం చేసి, సో ఇంత పూజ చేసిన మీరు, అలాగే మీకు క్రైస్తవుల దేవుడు కూడా మీకు నచ్చదు, ఎందుకంటే మీ ఊర్లో ఒక చర్చ్ కడితే మీరు పిల్లలకి ఎవరికి మనీ ఇచ్చి మరియు వాళ్ళ మైకులు అన్నీ మీరు ఇది ధ్వంసం చేశారు అని చెప్పారు. సో మరి యేసు ప్రభు అంటే అంత నచ్చని మీరు, శివుడు అంటే అంత ప్రేమ అంత భక్తి కలిగిన మీరు, సో మీ సాక్ష్యం చూస్తే మీకు ఒకటే ఒకటి ఏంటి, నాకు దేవుడు కనబడాలి. సో శివుడు దగ్గరికి వెళ్ళినా దర్గాకి వెళ్ళినా యేసు ప్రభు దగ్గరికి వచ్చినా మీకు కావాల్సింది దేవుడు కనబడడం. సో ఎవరు కనపడ్డా మీరు వాళ్ళు నమ్మడానికి సిద్ధం. శివుడు ఒకవేళ కనబడి ఉంటే మళ్ళీ
2: నేను కష్టపడ్డా, చాలా కష్టపడ్డా, ఎన్ని 6 సంవత్సరాలు నాకు తెలివి ఉన్నప్పటి సంది నా ఈ దేవుని నమ్మకముంచే దాకా కూడా నేను

0: ప్లాన్ చేసుకొస్తే ఈయన కనిపిస్తాడని నేను అనుకోలే, అసలు ఊహించుకోకున్నట్లనే పోయి కూర్చున్నా. అది లాస్ట్ టైంలో చర్చి టైంలో పోయి కూర్చుని ఇంత ప్రార్థన చేసుకొని సరే ఆమెన్ అనేసి వచ్చేదాన్ని అంతే. ఎక్కువ ఇంట్రెస్ట్ పెట్టలే అనమాట యేసుప్రభు మీద. అయినా కూడా ఆయన కనిపించింది, ఆయన మాట్లాడే దేవుడు అంటే మాట్లాడే దేవుడు ఖచ్చితంగా చెప్తున్నాను నేను, ఆయన మాట్లాడే దేవుడు అని నేను ఖచ్చితంగా నమ్ముతున్నా. కానీ ఆయన కనిపించే దేవుడు అంటే కనిపించే దేవుడు, ఇది మాత్రం ఎవరు కాదన్నా అవునన్నా దేవుడు మాత్రం ఖచ్చితంగా. ఎవరు అడిగినా ఏ పంతులు పూజారులు చేసినా కూడా వాళ్ళకి తెలుసు, కానీ బయట పెట్టారు ఎవరు, వాళ్ళకి తెలుసు ఖచ్చితంగా చెప్తున్నా నేను. నాకు ఇప్పటిదాకా ఈ హైదరాబాద్లో చాలా మంది తెలుగు వాళ్ళు తెలుసు, చాలా మంది పంతులు. ఎందుకంటున్నావు, పంతులు కాలు మొక్కేదాన్ని నేను ప్రతిరోజు పోయి గుడిలో పూజ అయిపోగానే పంతులు కాలు మొక్కి. కర్ణాటక వాళ్ళు ఎక్కువ ఉంటారు పంతులు హైదరాబాద్ తెలంగాణలో, ఇంకా మొక్కి వాళ్ళ మీద అక్షంతులు ఇచ్చి నా మీద అల్పించుకొని మొక్కి కాలు మొక్కి వచ్చేదాన్ని. కానీ యేసుప్రభుని ఎప్పుడైతే నమ్మినా నీవు ఇప్పటిదాకా ఎవరి కాలు, మా పేరెంట్స్ కాలు కూడా మొక్కాలి. ఎందుకంటున్నా మనసు అనిపిస్తుంది దేవుని కాలు మొక్కాలి, కానీ మన మనుషుల కాలు మొక్కొద్దని. నేను కూడా ఒకసారి ఎరువులకు మొక్కనికి పోతే వాళ్ళు అన్నారు, కాదమ్మా మన ఆలుల కాలు మొక్కడం కాదు దేవుని కాలు మొక్కాలి, మనము దేవుని కోసం బతకాలి అని. అప్పటి నుంచి నేను ఎవరు ఇప్పుడు దసోత్సవం కూడా మనము మొక్కుతుంటాం తెలుగు వాళ్ళగా ఉన్నప్పుడు అందరికీ. కానీ నాకు ఇష్టం అనిపించదు అవన్నీ ఒకటేసారిగా చంపేసుకున్నా, నాకు ఇష్టం అనిపించదు. మా ఇంట్లో పెద్దలు ఉన్నారు, వాళ్ళని గౌరవించాలని గౌరవిస్తా, వాళ్ళకి ఇచ్చే మర్యాద ఇస్తా, కానీ వచ్చిన వాళ్ళందరి కాళ్ళు మాత్రం మొక్కను. నా దేవుడు నిజమైన దేవుడు అని నా దేవుని కాలు తప్ప ఎవరి కాలు మొక్కదలుచుకోలేని అన్నీ ఇచ్చబెట్టేసిన. ఇంకా
1: చాలా సంతోషం చేశారు, మంచి సమాధానం ఇచ్చారు. అదే అయితే మీరు ఇంత భక్తి చేస్తున్న మీరు, ఎందుకంటే మీరు శివుడైనా కానీ దర్గాకి వెళ్ళినా కానీ ఇంతవరకు మీకు 6-6 ఏళ్ళు సంవత్సరంలో ఊహ తెలిసినప్పటి నుంచి మీకు 28 సంవత్సరాలు వచ్చేంతవరకు ఓ పక్కన శివుని పూజ, ఇంకో పక్కన దర్గాకి వెళ్ళి అక్కడ పూజ చేసేవారు. కానీ మీకు ఈ 28 సంవత్సరాల్లో ఎప్పుడు కూడా శివుడు కానీ లేదా దర్గాలో అల్లా కానీ కనపడలేదు. ఒకనొక సమయంలో మీకే యేసుప్రభువుని కూడా ఒకసారి ట్రై చేస్తే తప్పేముంది, ఏమో కనబడితే నమ్ముదాం లేకపోతే లేదు అని అనుకుని మామూలుగా వెళ్ళారు యేసుప్రభు దగ్గరికి. సో యేసుప్రభు కనబడినప్పుడు మరి మీకు ఎలా అనిపించింది, అంటే మరి ఇంతకాలము నేను చేసిన పూజ అంతా వృధా అయిపోయిందా? మరి ఎందుకంటే మీరు ఇక్కడ ఇంకో మాట కూడా చెప్పారు, ఎక్కడ శివుడు ప్రత్యక్షం అయ్యాడు అని మీకు సమాచారం వచ్చినా అక్కడికి వెళ్ళడము, అక్కడ విగ్రహాన్ని కొనుక్కొని లింగాన్ని కొనుక్కొని ఇంటికి తెచ్చుకొని ఇంట్లో పాలాభిషేకము పూజ అన్ని చేసేవారని. సో అంటే దేవుణ్ణి చూడాలి అన్న ఆశ, దేవుణ్ణి తెలుసుకోవాలి, ఆయన మాట వినాలి అన్న ఆకలి మీలో ఉంది అని మీ భక్తి ద్వారా తెలుస్తుంది. సో ఇంత 28 సంవత్సరాలు మీరు చేసిన భక్తి అది యేసు ప్రభువులో అది నెరవేరడం, అలాగే యేసు ప్రభు వెలుగైన దేవుడు మీకు వెలుగులా కనబడి ఆయన హస్తం కూడా మీకు కనిపించిందని చెప్పారు కదా, అలా కనిపించినప్పుడు మీకు మీ హృదయంలో ఏమనిపించింది, ఈ ఇంతకాలం చేసిన భక్తి అంతా ఒకసారి గుర్తొచ్చిందా, అప్పుడు మీ టైంలో మనసులో ఏమి వచ్చిందా?
0: నాకు చాలా బాధేసింది, ఎందుకనుకో నేను ఇన్ని సంవత్సరాలు ఊళ్ళక పూజ చేసింది, ఇన్ని సంవత్సరాలు ఈ మట్టి బొమ్మలక ముక్కింది అని నాకు చాలా బాధేసింది. ఏడ్చుకున్నా నేను ఆ టైంలో, ఎందుకు దేవా అసలు నువ్వు దేవుడు అయ్యి వీళ్ళందరూ ఇట్లా ముక్కడం ఏంది, మనకు చిన్నగా ఉన్నప్పటి సంది అని చాలా బాధేసింది. బాధేసి నేను అప్పుడు ప్రారంభం చేసుకున్నా ఆ టైంలో. అందరు వెళ్ళిపోయినా కూడా చర్చిలకి వెళ్ళిపోయినా కూడా నేను ఆడే కూర్చొని చేసే ప్రార్థన చేసుకున్నా. ఏందమ్మా వెళ్తలే అని అడిగితే లే పాస్టర్ నేను చేసే పుండి పోతా అని చెప్పేసి అడ కూర్చొని మళ్ళీ మోకాలను ప్రార్థన చేసుకున్నాను. విగ్రహాన్ని మొత్తం తొలగిపోవాలని ప్రార్థన చేసిన నేను, ఎందుకంటే నా అసంటే అమాయకులు ఎంతోమంది ఉన్నారు, తెలివా కాలకు తెలిసి ఎవరు చెయ్యరు, తెలివక చేస్తారు ఆ పనులన్నీ. తెలిసే మాత్రం ఇట్లా తెలుసుకుంటే మాత్రం దేవుడు వాళ్ళకు కూడా కనిపిస్తాడు, కానీ వాళ్ళు నమ్మితే మాత్రం వాళ్ళకి కనిపిస్తారు ఖచ్చితంగా, కానీ వాళ్ళు తెలివక విగ్రహాన్ని చేస్తారు.
1: ఇంకొక పాయింట్ చెప్పారు మీరు, 4 సంవత్సరాలు మీరు ఒక పక్కన శివుడు పూజ చేసేవారు, ఇంకో పక్కన చర్చ్కి వెళ్ళేవారు. సో ఆ టైంలో మీకు యేసుప్రభు కనబడలేదు. సో ఎప్పుడైతే మీరు ఇంకొకసారి వెళ్దాం ఫైనల్ గా అని నిశ్చయించుకుంటే,
0: నా మెడల్ ఉన్న రుద్రాక్ష మాల మొత్తం ఎప్పుడైతే నేను తీసేసి చర్చిలో పోయి అన్ని ఇచ్చబెట్టేసి పోయి చర్చిలో కూర్చున్నా, అప్పుడు మాత్రమే నాకు దేవుడు కనిపించింది.
1: ఓకే, ప్రైజ్ ది లార్డ్.

0: సో ఎప్పుడైతే మీరు యేసుప్రభు నాకు ఒక్కడికే ఇంకొక ఛాన్స్ ఇద్దాం అందరు కాకుండా ఈయన ఒక్కడనే ఒకసారి కొన్ని రోజులు నమ్మి చూద్దామని ఎప్పుడైతే మీరు ప్రయత్నించారో 4 సంవత్సరాల్లో కానిది, ఎప్పుడైతే ఇది వదిలిపెట్టి వెళ్ళారో మీకు వెంటనే మీ మీ జీవితంలో ఏదైతే ఆశ కోరిక ఉందో అది మీకు నెరవేరింది. చాలా సంతోషం సిస్టర్. మరి యేసుప్రభు నమ్ముకున్న తర్వాత ఎప్పుడైతే మీ బ్రదర్ కి మీరు యేసుప్రభు గురించి చెప్తే ఆయన కూడా నమ్ముకున్నాడు కదా, నమ్ముకున్నాడు, యూత్ మీటింగ్ కి వెళ్ళారన్నారు. సో మరి మీ బ్రదర్ చనిపోయినప్పుడు మీకు ఎక్కడన్నా అనిపించిందా, లేదా మీ కుటుంబాల్లో కానీ నువ్వు ఆ యేసుప్రభు దేవుడు నమ్ముకున్నావు అందుకే ఇంటి మీదకి ఏమన్నా ఇలా వచ్చింది అందుకే వీడు చనిపోయాడని కానీ, లేదా మీకు మనసులో యేసుప్రభు నమ్ముకున్నందుకే ఇలా అయ్యిందా, ఎందుకు ఇలా అయ్యింది అని ఎప్పుడన్నా అవిశ్వాసం కానీ అనవసరంగా నమ్ముకున్నానా అన్న ఆలోచన కానీ ఎప్పుడన్నా వచ్చిందా?
1: రాలే, ఆలోచన రాలే, అనిపించలే కూడా. మా ఇంట్లో వాళ్ళు కూడా అనలే, నేను అనుకున్న దేవుడుకు ప్రార్థన చేస్తే దేవుడు చూపిస్తాడు అన్నది ఒక ఖచ్చితంగా నిర్ణయంతో 5 రోజులు ప్రార్థన చేయించిన దేవుడు అది కూడా చూపించుండు. ఆయన చనిపోయి ఎక్కడుండు, ఇది నిజమేనా, పరలోకములు ఉంటారు ఇట్లా అని చెప్తారు కదా, బైబుల్ ఉన్న మాటలు నిజమేనా అని. అప్పుడు కూడా ఇంకా అప్పటి నుంచి తమ్ముడు చనిపోయి దేవుడు ఆ అదృష్టాన్ని కూడా చూపించినప్పటి నుంచి నేను ఇంకా దేవుళ్ళు చాలా ఉండడం జరదు. ఆయనకు దేవుడు 2 సంవత్సరాల నుంచి ఒకటే వాగ్దానం ఇస్తుంది, చనిపోక ముందు నుంచి వాగ్దానం కార్డులో నేను జీవకిరీటం ఇస్తా అని వాగ్దానం కార్డులో వచ్చింది అనమాట దేవుడు. ఇంకా ఆయన సొత్తు నీవు నా సొత్తు, నేను జీవకిరీటం ఇస్తా అని ఉంది వాగ్దానం కార్డులో. అయితే చాలా సంతోషపడ్డాడు, అక్క చూసినవా నీకు ఎట్లా వచ్చింది వాగ్దాన కార్డు, నాకు ఎట్లా వచ్చింది చూసినవా, నాకు మస్తు 2 సంవత్సరాల నుంచి నాకు ఇదే వస్తుంది వాగ్దానం కార్డు అని చాలా సంతోషపడ్డాడు. ఆయన సంతోషపడి నువ్వు లేదు నీకు నీకు స్వీట్ అంటే ఇష్టం కదా, ఏదైనా స్వీట్ చేసి స్వీట్ అంటే అందరు చర్చికి వచ్చిన వాళ్ళకి అందరు భోజనాలు పెడతాం, స్వీట్ కూడా వేద్దామని ఇద్దరం కలిసి ఆ రోజు ఆయనకు ఆ వాగ్దానం కార్డు వస్తే అందరికి భోజనాలు పెట్టించి చాలా సంతోషపడి నాకు దేవుడు ఇంత మంచి వాగ్దానం ఇచ్చిండు అని చెప్పి అన్ని ఆ వాగ్దానంలో కార్డులు వచ్చినట్టే దేవుడు ఆయన సొత్తుగా వేసుకుంటాని నేను నమ్ముతున్నాను.
0: చాలా సంతోషం చూస్తారు. ఎందుకంటే మీరు ఎప్పుడైతే మీ తమ్ముడు చనిపోయిన తర్వాత 5 రోజులు ఉపవాసం ఉండి మీరు యేసు ప్రభు దగ్గర గోజాడి, నా తమ్ముడు ఎందుకు చనిపోయాడు, ఇంకా బాప్తిజం కూడా తీసుకోలేదు, ఎందుకు చనిపోయాడు, తను ఎక్కడున్నాడని యేసు ప్రభుని మీరు రెండవసారి, మొదటిసారి కనపడమని, రెండవసారి మీ తమ్ముడు గురించి చూపించమని అన్నప్పుడు రెండవసారి మీ మొర కూడా యేసు ప్రభు విని మీ తమ్ముడిని చూపించడం, మీ తమ్ముడిని కల్లారా మీరు చూశారు చనిపోయిన తర్వాత కదా, ఇంత మీ ఫ్యామిలీ మెంబర్స్ ఎవ్వరు చూడలేదు కానీ ఆ ఆధిక్యత మీకు ఇచ్చారు. సో మీ తమ్ముడు ఒక నది దగ్గర అలాగే ఒక వృక్షముతో దగ్గర, సో దేవుడు చూడు అని మీకు ఇలా చెయ్యి చూపించారు కదా అది. సో ఈ దర్శనము ద్వారా దేవుడు మిమ్మల్ని ఆదరించి మీ మీ తమ్ముడు నేనే తీసుకున్నాను, తను ఎటు వెళ్ళలేదు అని దేవుడు మిమ్మల్ని ఆదరించి మీకు ధైర్యపరిచారని ఈ యొక్క దర్శనం ద్వారా దేవుడు చాలా ఇంత గొప్పవాడా, ఇంత యథార్థంగా అడిగిన వారికి ఆయన కనపడతాడు అనడానికి మీరే ప్రత్యక్ష సాక్షి. చాలా చాలా వందనాలు సిస్టర్, చక్కని సాక్షి అని చెప్పారు. విన్నారు కదా సిస్టర్ విశాలాక్షి గారి సాక్ష్యాన్ని. సో శివభక్తురాలు అలాగే ఆంజనేయ స్వామి భక్తురాలు, మీరు సాక్ష్యం మరొకసారి డీటెయిల్గా వినండి. ఇంత పూజ, ఇంత భక్తి నేనైతే ఎప్పుడు వినలేదు. సో ఇంత భక్తి, ఇంత పూజ, తన జీవితంలో ఒకటే ఆశ, ఏ దేవుడైనా పర్వాలేదు, నాకు దేవుడు కనబడాలా, నాకు కనబడే దేవుణ్ణే నేను నమ్మాలనుకుంటున్నాను, కానీ కనబడని మాట్లాడని దేవుడు దేవుణ్ణి నేను పూజించను అని తను ఒక నిర్ణయం తీసుకొని యేసు ప్రభువునైనా సరే తప్పేముంది, తను యేసు ప్రభు మీద మంచి అభిప్రాయం లేకపోయినా సరే తను ఒకసారి ట్రై చేద్దామని యేసు ప్రభుని ఎప్పుడైతే తను సమస్తం విడిచిపెట్టి యేసు ప్రభు దగ్గరకు వచ్చిందో వెంటనే ఆయన జీవము గల దేవుడు కాబట్టి, ఆయన వెలుగైన దేవుడు కాబట్టి, ఆ వెలుగైన దేవుడు వెలుగుగా తనకి ప్రత్యక్షమై తన చేయిని చాచి తనని ముట్టి చక్కని రక్షణను తనకి దయచేశారు. మీ జీవితంలో కూడా విగ్రహారాధనలో కనుక మీరు ఉన్నట్లయితే ఈ సాక్ష్యం ద్వారా మీ జీవితంలో కూడా దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. అదేంటంటే మీరు కూడా మాట్లాడే దేవుణ్ణి పూజించాలని, అలాగే కనపడే దేవుణ్ణి మీరు ఆరాధించాలని ఆయన కోరుతున్నాడు. సో వై డోంట్ యు గివ్ ఎ ట్రై, ట్రై జీసస్ వన్స్, ఒక్కసారి అడగండి దేవా నేను ఈ సాక్ష్యం విన్నాను, యేసుప్రభువు నిజమైన దేవుడు అయితే నాకొకసారి కనపడు, నాకొకసారి నీ స్వరం వినిపింపజేయి, నేను కూడా ఆ సిస్టర్ లాగా నేను మిమ్మల్ని నమ్ముకుంటానని. వై డోంట్ యు ఆస్క్ జీసస్ వన్స్? ఒక్కసారి అడిగి చూడండి, తప్పకుండా యేసుప్రభు మీతో మాట్లాడతాడు, మీకు దర్శనాన్ని కలుగజేస్తాడు. కాబట్టి ఈ సిస్టర్ సాక్ష్యాన్ని మనం ఒక చక్కని ఆధారంగా తీసుకుందాం, చక్కని మనము ధైర్యపడడానికి బలపడడానికి సిస్టర్ సాక్ష్యం మనకు ఒక అమూల్యమైన సాక్ష్యంగా మారాలని కోరుకుంటూ, ఎవరైతే హిందువులు కానీ ముస్లిమ్స్ కానీ ఎవరైనా కానీ ఒకవేళ మీరింతవరకు మీ జీవితంలో మీ దేవుణ్ణి చూడనట్లయితే, ఆయన స్వరాన్ని విననట్లయితే, ఐ రిక్వెస్ట్ యూ జస్ట్ గివ్ ఇట్ ట్రై. జీసస్ విల్ డెఫినెట్లీ ఓంట్ డిసప్పాయింట్ యూ. సో ఒక్కసారి మీరు యేసుప్రభువుని పూజించండి, యేసుప్రభువుని అడగండి నాకు కనపడమని. తప్పకుండా సిస్టర్కి కనబడిన దేవుడు మీకు కూడా కనపడతాడు, మీ జీవితాలను మారుస్తాడు. పాపభరితమైన మన హృదయాల్ని కడిగి శుద్ధీకరించి నీతిగల జీవితాన్ని, యథార్థమైన పరిశుద్ధమైన ఆత్మీయ వరములను మనకు దయచేస్తాడు. సిస్టర్ బ్రదర్కి ఎలా అయితే ఆయన నిత్య జీవం జీవ కిరీటం ఇచ్చారో, మనకి కూడా మన మరణాంతరం మనకి జీవ కిరీటాన్ని ఆయన పరలోకంలో ఇవ్వబోతున్నాడు. సో మీకు కూడా ఎన్నో ఇలాంటి సాక్ష్యాలు ఉండి ఉండవచ్చు. సో మీ సాక్ష్యం, దేవుడు మీ జీవితంలో చేసిన గొప్ప కార్యాలు మీ హృదయంలో పెట్టుకొని మీతోనే అది అంతం అయిపోవాలని దేవుని చిత్తం కాదు. సో మీ జీవితంలో కూడా ఎన్నో గొప్ప కార్యాలు జరుగుంటాయి. యేసు ప్రభువుని చూసి ఉంటారు, స్వరం విని ఉంటారు, లేదా ఆయన కార్యాలను పొందుకుని ఉంటారు. సో మీరు కూడా మాకు కాల్ చేయండి, మీ సాక్ష్యాన్ని మాతో పంచుకోండి. మీరు ఒకవేళ హైదరాబాద్లో ఉన్నవారైతే ఇమీడియట్గా ఈ నెంబర్ కాల్ చేసి మమ్మల్ని సంప్రదించండి. అండ్ అలాగే సిస్టర్ ఫ్యామిలీ మెంబర్స్ గురించి కూడా ప్రార్థన చేయండి. తన ఫ్యామిలీలో తన ఒక్కరితే ఇప్పుడు మారారు. సో వాళ్ళ భర్త కానీ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరు మారులాగిన మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకొని మీ సాక్ష్యాలను కూడా మాతో పంచుకోవాల్సిందిగా కోరుకుంటూ, ఈ సాక్ష్యం ద్వారా యేసుక్రీస్తు ప్రభువుకే మహిమ ఘనత కలగాలని కోరుకుంటూ, కల్లార మన యేసయ్యని చూసిన సిస్టర్ మన పక్కనే ఉన్నారు, మనం ఆరాధిస్తున్న దేవుడు తనకి కనపడి తన కళ్ళతో తన గొప్ప వెలుగును చూసింది. మనం కూడా రానున్న రోజుల్లో రెండవ రాకుండా మనం కూడా కల్లార మన రక్షకుణ్ణి చూడబోతున్నాం. అంతవరకు నిరీక్షణ కలిగి విశ్వాసముతో సహనముతో మన యేసుప్రభు రాకడ కొరకు ఎదురు చూడాల్సిందిగా, ఈ లోక శ్రమలను భరిస్తూ క్రీస్తు వైపు చూచుచూ మనము ముందుకు వెళ్దామని కోరుకుంటూ, ఈ యొక్క సాక్ష్యాన్ని బట్టి మీరందరూ ఆశీర్వదింపబడతారని కోరుకుంటూ, సిస్టర్ కూడా వందనాలు చెల్లిస్తూ అందరికీ ప్రైజ్ లార్డ్ జీసస్.

ది గలిలే మిషన్ వారు ఇండియన్ గాస్పెల్ సింగర్స్ తో కలిసి సమర్పిస్తున్న క్రిస్మస్ కానుక అభయం. ది గలిలే వ్యవస్థాపకులు అధ్యక్షులు రెవరెండ్ భానుమూర్తి గారి రచన, గానం మరియు నిర్వహణ సారథ్యంలో ఈ మధుర సంగీత రూపకం మీరు వింటున్నారు.

ఈ సృష్టిలో దేవుని మాటల రుచి వివరింపనలవి కానిది. ఆ రుచికరమైన దేవుని మాటల రూపమే యేసయ్య. ఆయన మాటల రుచి, ఆ మధురం యేసయ్యను రుచిచూచిన వారికే తెలుస్తుంది. ఈ మాటలు తినువారు, అనగా వినువారు నిత్యం జీవిస్తారు. రుచి చూద్దామా మరి ఆ మృదు మధురమైన మాటలు.